Hari-hari itu.

0: ఈ ప్రపంచమునందు విద్యార్థికి విద్యయే సౌందర్యం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ బ్యూటీ టు ఎ స్టూడెంట్.
0: విద్యా ప్రథమత్వయం విద్యానామనరస్వరూపం అధికం విద్యన్న గుప్తం ధనం. ఈ విద్య విద్యార్థికి గుప్తమైన ధనం.
1: దిస్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్ ద వెల్త్ హిడెన్ ఇన్ హిమ్.
0: విద్య భోగకరీ శుభకరీ. ఈ విద్యని విద్యార్థులకు కీర్తి సౌభాగ్యము సంపద.
1: ఇట్ ఈస్ సేమ్ ఎడ్యుకేషన్ దట్ కన్ఫర్స్ రిప్యూట్ ప్రాస్పెరిటీ అండ్ వెల్త్ టు స్టూడెంట్ కమ్యూనిటీ.
0: విద్యా గురు విద్యని గురువుల కంటే గురువు.
1: దిస్ ఎడ్యుకేషన్ ఇస్ ద టీచర్ ఆఫ్ టీచర్స్.

0: మనము విదేశములకు వెళ్ళినప్పుడు ఈ విద్యనే మనకు సరి అయిన బంధువు.
1: When we go abroad, it is this education that is our relation.
0: Vidya param lochanam. ఈ విద్యనే మానవునికి మూడవ నేత్రము.
1: This education is the third eye to humanity.
0: Vidya suraja pujate nahi dhanam. రాజసభలందు విద్యకే ప్రధానమైన స్థానము కాని ధనమునకు కాదు.
1: In the court of kings, the education has prime importance and not money.
0: విద్య విహీనం ధనం. విద్య విహీనం పశు. ఇట్టి పవిత్రమైన విద్య లేనటువంటి వాణి పశువుతో సమానమే.
1: The one without this sacred education is equal to an animal.
0: Vidyarthulara.
1: Students.
0: Vidyabodhakulara.
1: Teachers.
0: Ee naadu vidyanaga emito vidyarthulaku gaani adhyapakulaku gaani teliyatam ledu.
1: Today neither students nor teachers know what education is.
0: Naitika ధార్మిక స్త్రీల సంపదను ఇనువడంపజేయునదే విద్య.
1: ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ దట్ డెవలప్స్ ద మోరల్ ఎథికల్ బిహేవియర్.
0: ఈనాడు ప్రపంచంలో మానవుడు అనంతమైన శాస్త్ర విజ్ఞానమును సంపాదించాడు.
1: మ్యాన్ హెస్ అక్వైర్డ్ ఇన్ఫినిట్ సైంటిఫిక్ నాలెడ్జ్.
0: కానీ ఇది కేవలము బహిరమైన నాగరికతకు మాత్రమే తోడ్పడుచున్నది, పిల్లలకు బోధించుతున్నది.
1: ఇట్ ఈస్ ద వన్ దట్ టీచెస్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆఫ్ అటాచ్మెంట్.
0: మానవునికి కావలసినటువంటిది ఈనాడు బహిర్ముఖమైనటువంటి యొక్క సౌందర్యం కాదు.
1: వాట్ ఈస్ నీడెడ్ టు మ్యాన్ ఈజ్ నాట్ ఎక్స్టర్నల్ బ్యూటీ.
0: ఈనాడు మానవునికి కావలసినది హృదయ పరిపాకము.
1: వాట్ మ్యాన్ నీడ్స్ టుడే ఈజ్ ద మెచ్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: ఇది కేవలము ఆంతరికమైనటువంటి సంస్కృతి ద్వారానే మనకు లభ్యమవుతుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ఇన్నర్ రిఫైన్మెంట్.
0: ఈనాడు మానవుడు మానవునిగా మార్చినంత మాత్రం చాలదు, మానవుని ఆదర్శవంతమైన మానవునిగా మార్చాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీఆర్ జస్ట్ హ్యూమన్స్, వీ షుడ్ బి ఐడియల్ హ్యూమన్ బీయింగ్.
0: మానవుని దయామయునిగా మార్చున్నటువంటిదే విద్య.
1: It is education that will make man compassionate.
0: అప్పుడు ఈ విద్యకు పరిపూర్ణత ఏర్పడుతుంది.
1: Then only education will reach fulfillment.
0: కనుక విద్యలుగా కేవలము గ్రంథ పరిచయమని కాని లేక ఏదో ప్రాకృతమైన లౌకికమైన ఈ యొక్క జగత్తునందు జీవించడానికి ఒక ఆధారమని కాని భావించరాదు.
1: Education is not familiarity with the text nor the knowledge of the ephemeral physical world helping us to carry a living.
0: ee naati vidyarthi tana yokka jeevitamulaku edi aadharamu jeevitamulaku edi pramanamu edi pradhanamu aneetuvanti yokka satyanni nirnayinchukolekapothunnadu.
1: Today's student is not able to decide what is the basis, the standard for life.
0: Kanukane ee naati manavulaku aatma vishwasam annade kudanu కోల్పోతున్నాడు.
1: Student has lost the self confidence today.
0: ప్రేమమయమైనటువంటి యొక్క దేశభక్తి, త్యాగమయమైనటువంటి యొక్క దైవభక్తి ఈనాడు విద్యార్థులు ఎందు కోల్పోవటం చేతనే తనను తానే నమ్మలేకపోతున్నాడు మానవుడు.
1: As he has lost the spirit of patriotism born out of love, has no love for God born out of sacrifice.
0: ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక విప్లవములకు మూల కారణము ఆత్మవిశ్వాసం కోల్పోవటమే.
1: The loss of self-confidence is mainly responsible for all kinds of revolutions.
0: కనుక

0: ಸ್ವತ್ತಮಣೆಗೆ ಮಾನವುಲಂದುನ ವಿಶ್ವಶಾಂತಿಕಿದೆಯೇ ವಿಪ್ಲವಂಬೂ ವಿಶ್ವಶಾಂತಿಕಿದೆಯೇ ವಿಪ್ಲವಂಬೂ
1: ಬಿಕಾಸ್ ಆಫ್ ದಿಸ್ ಇಗ್ನೋರೆನ್ಸ್ ಆಫ್ ಆಬ್ಸೆನ್ಸ್ ಆಫ್ ಫಿಯರ್ ಟುವರ್ಡ್ಸ್ ಸಿನ್ ಬಿಕಾಸ್ ಆಫ್ ಆಬ್ಸೆನ್ಸ್ ಆಫ್ ಲವ್ ಫಾರ್ ಗಾಡ್ ದ ಹ್ಯೂಮನ್ ಕ್ವಾಲಿಟೀಸ್ ಇಸ್ ಟೋಟಲಿ ಆಬ್ಸೆಂಟ್ ದಿಸ್ ಇಸ್ ದ ರೀಸನ್ ಫಾರ್ ರೆವಲ್ಯೂಷನ್ ಫಾರ್ ಇನ್ ದಿಸ್ ವರ್ಲ್ಡ್
0: ನಿತ್ಯ ಸತ್ಯ ತುಕುತುಲನ್ನಿ ವಿಕೃತಿ ರೂಪಿ ಪೊಂದುತ್ತುಂಡಿ
1: ದಟ್ ವಿಚ್ ಇಸ್ ಎಟರ್ನಲ್ ಟ್ರೂತ್ಸ್ ಹ್ಯಾವ್ ಟೇಕನ್ ಪರ್ವರ್ಟೆಡ್ ಫಾರ್ಮ್ಸ್
0: ಪವಿತ್ರ ಪ್ರಕೃತಿ ಈನಾಡು ಪ್ರಜಲ ವೀಡಿ ಪೋಗುತ್ತುಂಡಿ
1: ದ ಸೀಕ್ರೆಟ್ ನೇಚರ್ ಇಸ್ ಫಾರ್ ಫ್ರಮ್ ಸೊಸೈಟಿ
0: ಆರ್ಯ ವೇದ ವಿದ್ಯಲನಿಗೆ ದುರ್ವಿದ್ಯಲು ಪೆರುಗುತ್ತುಂಡಿ
1: ದ ಏನ್ಷಿಯಂಟ್ ಆರ್ಯನ್ ಕಲ್ಚರ್ ಎಜುಕೇಷನ್ ಇಸ್ ಗಾನ್ and bad forms of knowledge are taking place.
0: ee naati yuvakulaku ee vidhanga naitika dharmika aadhyatmika yokka bhavamulu tamalo antukuntayi.
1: For that reason the moral ethical spiritual values are not imprinted in the hearts of students.
0: Vidya vidhaname maarali.
1: The education system should change.
0: Vidya anaga emito deeni antarathanni gurtinchadaniki prayatninchali.
1: We should make an effort to know the significance of education.
0: Chadivi vraya nerchina varandaru vidyavantulena.
1: You do you consider those literate educated if they know how to read and write?
0: Kali vidyanu ponda vidyavantulaguna.
1: Can you call him educated if he receives the degree?
0: Sugnanamu sukutileka vidyalu sadvidyalaguna.
1: Without good knowledge and spiritual knowledge can that be good knowledge?
0: Bratukutake vidyanna bratukaleje pasipachudu.
1: If education is for just a will for a living, don't you find the bird living there?
0: An animal.
1: An animal carrying a living.
0: Kanuka manavattamlo jeevitaniki pranam vantidi ee vidya.
1: In the human life, the very life force is education.
0: Ante jeevita samanamainatundi vidyanu ee naadu kolipoyi jeevanopadhi nimittamai ee naadu prajalu praakulaadutu jeevitam ante emito gurtinchukolekapothunnaru.
1: Because they take education to carry a living, they have forgotten the purpose of life and thus they lead their life.
0: Seelame jeevam.
1: Character is life.
0: Seelame shakti.
1: Character is power.
0: Seelame pavitramu.
1: Character is all sacredness.
0: Itti seela rahitamainatundi yokka manavulu yandu itti pavitrata gaani shakti gaani jeevanamu gaani yedika konasaginchukogalu.
1: Without character, how do you expect the sacredness, the power and the life principle to sustain in mankind?
0: Kanuka ee naati manavattam lopala bharatiya sanskrutini puraskarinchukoni anadi kaalamu nundi kodanu ee yokka teela sampattini poshinchukuntu vacharu.
1: It is in this ancient Bharat the character is upheld in humanity.
0: Ilanti prachinamainatundi yokka bharatiya sanskrutini ee naadu vismaristunnaru vidyarthulu.
1: Students have forgotten the ancient culture of Bharat.
0: Kevalam laukikamainatundi bhautikamainatundi prakrutamainatundi chadabhanguramainatundi yokka vidyalanu abhyasistu tama jeevitam emito gurtinchukolekapothunnaru.
1: They just acquire the transient physical worldly temporary knowledge and they do not know what life is.
0: Manavudu vidya yokka vishta swaroopanni gurtinchali.
1: Man should know the comprehensive form of education.
0: ee naati vidya antai kudanu yantrikanga konasagutu unnadi.
1: The education today has become mechanical.
0: ee naati vidyarthi medha shaktito paatu hrudayamunu kudanu vikasimpa cheskovali.
1: The student along with his intelligence should have to blossom his heart.
0: Kevalam telivitetulu penchukotame vidya aina idi jeevitanni kontha varakunu konasagimpalekapothundi.
1: Mere intelligence will not help you all through.
0: Bharat desham aarthika vyavastha kontha varaku venukonju veyatamu nijame.
1: It's true that economy is backward in Bharat.
0: Kani deeni valana prapanchamulo jarigetundi pramadam kani apakaram kani e maatramu undadu.
1: There is no danger or harm to the world for this reason.
0: Kani intakante minchinatundi pramadamu marokatu undadu.
1: But there's some other thing which is much more dangerous.
0: Jeevitamulo ee naati manavudu anni vidhamulo kodanu aa bhautikamaina tinti yokka deenni aashistu naitika ధార్మికమైనటువంటి యొక్క దీనిని విస్మరిస్తూ ఉన్నాడు.
1: Man is aspiring the worldly things and has forgotten ethical moral values.
0: ఈనాటి మానవుని యొక్క విధి తిరోదాయకంగా ఉంటున్నది.
1: Man's position is so bad.
0: ఈ తిరోదాయకం నుంచి కూడాను పురోదాయకం కలిగినప్పుడే ఈ యొక్క విద్యా విధానము కేవలము అభివృద్ధి కలగదు.
1: It should proceed in the forward direction, then education can prosper.
0: ఈ తిరోగతిని పురోగతిగా మార్చకున్న విద్య కేవలము అధోగతి పాలవుతుంది.
1: There should be a halt to the backward trend. It should march ahead, failing which it will ruin.
0: కనుక ఈనాడు సంభవించినటువంటి యొక్క ఈ విద్యకు కలిగినటువంటి విలువను మనము అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేయాలి.
1: We should make an effort to improve the value of education.
0: కనుక ప్రతి మానవుడు కూడాను విద్యా విషయం లోపల గుర్తించి వర్తించి విద్యార్థులకు ప్రబోధించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, every man should teach the students the aims of education.
0: 200 సంవత్సరముల పూర్వము ప్రాచీనులైనటువంటి ఇతర దేశీయులు సైన్స్ అనేటువంటి పేరుతో ప్రకృతి ఎందుండటువంటి సమస్త శక్తులను కూడాను తాము వశము గావించుకుని వాటితో కేవలము ఆటలాడుతున్నట్టుగా వారు భావిస్తూ ఉన్నారు.
1: 200 years ago, all this period, in the name of science, the scientists have exploited nature and have been playing.
0: భూతములను కూడాను తాము అనేక విధములుగా ఈ యొక్క సైన్స్ అనేటువంటి పేరుతో ఊడిగం గావించుకుంటున్నారు.
1: They are exploiting all the 5 elements of nature.
0: ఇది సరి అయినటువంటిది కాదు.
1: This is not proper.
0: భయంకరమైనటువంటి బాంబులు కనిపెడుతున్నారు.
1: They are discovering horrible bombs.
0: ఇంకా భయంకరమైనటువంటి యుద్ధములు కూడాను అభివృద్ధి గావించడానికి పూనుకుంటున్నారు.
1: They are also deciding to take up to war.
0: కానీ ఇవి కేవలము ఇవే ప్రధానమని భావించుకోవటము అది కేవలం ఒక అవివేకమే కాని వివేకం కాదు.
1: To take it as very important is a sign of foolishness, not sign of intelligence.
0: వైజ్ఞానికంగా మేము అభివృద్ధి గావించినామని కేవలం వారు అహంకార పడుతున్నారు కానీ ఇది నిజమైనటువంటి యొక్క వైజ్ఞానము కానే కాదు.
1: They pride themselves because of progress in science and but not so in
0: దేశమును నాశనము గావించేటువంటి యొక్క వైజ్ఞానం విజ్ఞానమా?
1: Can that be a science that leads to destruction of the country?
0: ఇదే సైన్స్ను ప్రజలకు దేశమునకు సమాజమునకు కొన్ని వేలు గావించేటువంటి ఒక మార్గమును ఎందుకు కనిపెట్టకూడదు?
1: Why don't you discover that which will help the humanity, the society and the country?
0: ఈనాడు వీరు కనిపెట్టినటువంటి సమస్త శక్తులు కూడాను ఆనాడు హిరణ్యునికి కనిపెట్టినటువంటి యొక్క దీనికంటే తక్కువైనటువంటి కాదు. హిరణ్యకశిపు.
1: All these discoveries are they stand no comparison with those discovered by Hiranyakashipu.
0: ఈ శక్తులు కేవలము ఒక దుర్మార్గమైనటువంటి శక్తులే.
1: These are all wicked powers.
0: సైన్స్ అండ్ టెక్నాలజీని అన్ని దేశముల వారు కూడాను దీనిని వరిస్తూ భ్రమిస్తూ కేవలము ఒక తమ యొక్క విజ్ఞానాన్ని కోల్పోతున్నారు.
1: ఆల్ కంట్రీస్ ఆర్ ఆఫ్టర్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ దే ఆర్ డెల్యూటెడ్ అండ్ దే లాస్ట్ దేర్
0: ఈ టెక్నాలజీ అనేటువంటిది దేశములకు ఏమి ఉపకారం చేస్తుందని.
1: వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్ ఇస్ రెండర్డ్ బై టెక్నాలజీ?
0: తాత్కాలికమైనటువంటి యొక్క భౌతికమైనటువంటి సుఖాన్ని అందిస్తుందనే కానీ ఆంతరంగికమైనటువంటి యొక్క విశ్వాసాన్ని పూర్తి నిర్మూలన చేస్తుందని.
1: ఇట్ ఓన్లీ హెల్ప్స్ ద ఫిజికల్ కంఫర్ట్స్ but not the inner power.
0: కనుక ప్రజలకు ఉపయోగకరమైనటువంటిది బాలబాలికలను సరైన మార్గంలో ప్రవేశపెట్టినది దేశోద్ధారము గావించినటువంటిది దేశ శ్రేయస్సును కల్పించినటువంటి విద్యను ఈనాడు కనిపెట్టాలి.
1: Therefore, we need an education system that will be of immense help to the society, to the boys and girls, and also train them up as leaders.
0: ఈ విధమైనటువంటి యొక్క వివేకాన్ని ఏనాడు మానవుడు కనిపెట్టును ఆనాడే విశ్వశాంతి మనకు చేకూరుతుంది.
1: When once man discovers this is discrimination, there will be peace in the world.
0: ఈనాడు మానవుడు కొన్ని విధములైనటువంటి యొక్క మార్గమును ప్రత్యేకంగా అనుసరించక తప్పదు.
1: Man has to follow certain trends now, definitely.
0: రాగద్వేషములతో దూషితం కాని చిత్తము,
1: that heart which is not affected by attachment,
0: దూషితం కానిటువంటి యొక్క సత్యము,
1: that truth which is not polluted by falsehood,
0: హింసాలతో దూషితం కానటువంటి యొక్క దేహము,
1: ద బాడీ విచ్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎనీ వాయిలెన్స్,
0: అసత్యాలతో దూషితం కానటువంటి వాక్కు చాలా అవసరము,
1: ద స్పీచ్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ఫాల్స్హుడ్ ఇస్ నెసెసరీ.
0: దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: కానీ తన యొక్క మూల కారణం ఏమిటో గుర్తించుకోలేక రాగద్వేషములతో దూషితమవుతున్నాడు మానవుడు.
1: ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద ప్రైమ్ కాజ్, but he is carried away by
0: the అసత్యాలతో దూషితమవుతున్నాడు వాక్కుతో.
1: He utters all falsehood and polluted that way.
0: హింసాదులతో దూషితమవుతున్నది దేహము.
1: The body is polluted by violence.
0: కనుక చిత్తము వాక్కు దేహము మూడింటి యొక్క పవిత్రతను అందించేటువంటి యొక్క విద్యను ఈనాడు విద్యార్థులకు బోధించాలి.
1: Therefore the students must be given that kind of education that will ensure purity in the heart, the word and the body.
0: చర్చిలు కూడా ఒకానొక సమయం లోపల ఈ యొక్క సైంటిస్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని గురించి తాను చాలా విచారించాడు.
1: Churchill also felt bad about the scientific discovery.
0: మానవుడు అన్ని కనిపెడుతున్నాడు.
1: Man is discovering all.
0: అన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నాడు.
1: He is able to know all.
0: కానీ తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు మానవుడు.
1: But man is not able to know himself.
0: Man has conquered all, but he has not conquered himself.
1: Man has conquered all, but he has not conquered himself.
0: తనను తాను తెలుసుకోలేనిటి వాడు ఎన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use if he does not know himself?
0: ఇది కేవలము స్వప్రయోజన నిమిత్తమై స్వార్థ నిమిత్తమై తాము ఈ యొక్క విద్యను అభివృద్ధి గావించుకోవడానికి పూనుకుంటున్నారు వైజ్ఞానికులు.
1: The scientists are developing their study and education for selfish reasons.
0: తమ పేరు ప్రతిష్టల కోసం పాటుపడుతున్నారే కాని దేశం నిమిత్తమై ప్రజల నిమిత్తమై ఈ యొక్క జీవిత నిమిత్తమై ఏ విధమైనటువంటి విచారణలు వారు చేయటం లేదు.
1: They are not making any kind of inquiry about the welfare of the society and the people. They struggle for their own name and fame.
0: కీడు కీటకమైనా చేస్తుంది కానీ మేలు మహేశ్వరుడైనా చేయలేడు.
1: The insects do harm.
0: ప్రజలకు ఉపకారమైనటువంటి యొక్క విల్లు ప్రజలకు అనుకూలమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రజలకు శ్రేయస్కరమైనటువంటి యొక్క దీనిని కనిపెట్టినప్పుడు ఎంతో వీరు ధన్యులవుతారు.
1: Their lives are really deemed if they discover those that help the society and humanity by their
0: law. ఈనాటి మానవుడు వేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నం కూడాను కేవలము అప్రయత్నంగానే అశుతిగానే జరుగుతూ ఉంటుండాలి.
1: All efforts of mankind, they are totally useless now.
0: మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను ధర్మము తప్పుతుండాలి.
1: Every step is just taking away from right.
0: మానవుడు పలికే ప్రతి పలుకు కూడాను అసత్యంతో కృతమవుతుండాలి.
1: What all he speaks is utterly false.
0: మానవుడు చేసే ఆలోచనలో ఏ మాత్రమే కూడాను దూరాలోచన లేకుండా పోతుండాలి.
1: All his thoughts are full of wicked thoughts.
0: కోరే కోరికలు అన్ని కూడాను స్వార్థంగా రూపొందుతున్నాయి.
1: All his desires are selfish.
0: మానవుని యందు చైతన్యము చల్లబడిపోతుండాలి.
1: There is no awareness that has come
0: out. దేశములు అనేటువంటిది పెరిగిపోతున్నాయి.
1: The hatred is on the rise.
0: ప్రాంతీయ దుర్భిమానములు అంతకంటే మించిపోతున్నాయి.
1: The regional feelings are increasing.
0: కామక్రోధ ద్వేషాలు అనేటువంటిది మితిమీరిపోతున్నాయి.
1: The hatred is limitless now.
0: మొత్తం పైన చెప్పాలనుకుంటే మానవత్వమే కూలిపోయింది.
1: By and large the human quality is ruined.
0: ఈ మానవత్వమే లేనటువంటి మానవుడు మానవుడని ఎట్లా అనిపించుకోగలడు?
1: Without human quality can you how can you call him human being?
0: మనసు మాట క్రియయు అన్ని ఒక్కటి అయినా మనసునందు మాట క్రియయందు మాటలందు ఒక్కటైనా అదియే మానవత్వమగును.
1: If there is unity between thought, word and deed, that is only true human quality.
0: కాని మనసులోది ఒకటి మాటలోది మరి ఒకటి క్రియలో ఇంకొకటి.
1: But actually one thing is thought, one thing is said, and in action it is different.
0: ఇంతే కాక ఈనాడు ఆదర్శవంతమైనటువంటి ఒక నాయకులు మనకు కనిపించడం లేదు.
1: Not only this, today we don't have ideal leader.
0: ఆదర్శవంతమైనటువంటి తల్లిదండ్రులు కూడాను కనిపించడం లేదు.
1: We don't find ideal parents.
0: ఆదర్శవంతమైనటువంటి ఒక అధ్యాపకులు కూడాను కనిపించడం లేదు.
1: We don't see ideal teachers either.
0: ప్రాచీన కాలములందు రాజకీయ నాయకులు తల్లిదండ్రులు అధ్యాపకులు ఎంత ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చారు.
1: In ancient times the leaders and the parents and the teachers have given
0: ideals. ముగ్గురు కూడాను తడమార్గం పట్టడం చేతనే పిల్లలకు ఏమాత్రం కూడాను చెప్పే అధికారం లేకపోతుండాలి.
1: Since all these three are in the wrong direction, they have no authority to teach.
0: తెలుగు భాషలో చెప్తుంటారు, ఆవు చేనులో పడి మేస్తుంటే దూడ గట్టుపై ఉంటుందా?
1: In Telugu it is said, if find the cow, the green grass, do you expect the calf on the
0: ఆవు తో పాటే దూడ కూడాను తాను పొలంలో పడిపోతుంది.
1: The calf also follows the cow.
0: అదే విధంగానే ఈనాటి నాయకులు ఈనాటి తల్లిదండ్రులు ఈనాటి అధ్యాపకులు పెడమార్గం పట్టడం చేతనే పిల్లలు కూడాను పెడమార్గం పట్టవలసి వచ్చింది. పిల్లలలో దోషమే లేదు.
1: Because the teachers, the parents and the leaders are along the wrong path, the students are also spoiled. They have tender hearts.
0: పవిత్రమైన భావం కలవారు.
1: They have sacred feelings.
0: నిస్వార్థమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వారు.
1: They lead selfless lives.
0: కానీ ఇలాంటి లేత హృదయాలను వారు ఇష్టమొచ్చినట్టుగా దానిని గుంపు చేస్తున్నారు.
1: దే ప్లే విత్ దేర్ టెండర్ హార్ట్స్ అండ్ మోల్డ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: కనుక మొట్టమొదట దేశ నాయకులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు ఈ యొక్క విద్యా విషయాన్ని చక్కగా విచారణ చేసుకోవాలి.
1: Therefore, the leaders, the teachers and parents will have to know about
0: education. పిల్లవాడు పెద్ద డిగ్రీ తీసుకోవాలి.
1: Our boy should get a high degree.
0: విదేశాలకు వెళ్ళాలి.
1: He should go abroad.
0: లక్షల లక్షల ధనం సంపాదించుకొని రావాలి.
1: He should return with lakhs of money.
0: ఇదే మా కోరిక అని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.
1: Parents think that is their desire.
0: ధనమున్న వారు ఈ జగత్తులో ఎంతమంది లేరు.
1: There are lots with money.
0: విద్యావంతులు ఎంతమంది లేరు ఈ జగత్తులో.
1: There are many educated people.
0: కనుక వీటికంతా సుఖం ఉన్నదా?
1: Do they have happiness?
0: వీరు ఆనందాన్ని అనుభవిస్తున్నారా?
1: Do they experience happiness?
0: మన ఆనందం ధనములో లేదు.
1: Our happiness is not there in money.
0: మన యొక్క ఆనందం విద్యలో లేదు.
1: Our happiness is not there in
0: మన ఆనందం అనేటువంటి గుణములో ఉంటున్నది.
1: Happiness lies in virtue.
0: కనుక ఈ గుణములు పెంచుకున్నటకై మనకు అలవాట్లు అనగా నడతలు మంచివిగా ఉండాలి.
1: To develop the character, our behavior should be proper.
0: మంచి నడతలు ఉండినప్పుడే మంచి గుణవంతుడిగా గలడు.
1: When there is good behavior, there will be character.
0: మంచి గుణవంతుడైనప్పుడే మంచి నాయకుడిగా రూపొందగలడు.
1: When he is virtuous, he will be a good leader.
0: ప్రజాసేవలో పాల్గొనాలి.
1: He must serve society.
0: సేవలేనిటువంటి వాడు నాయకుడు ఎత్తగలడు.
1: If he doesn't serve, how can he be a leader?
0: కనుక ప్రతి విషయమునందు కూడాను మన యొక్క సుఖము, మన యొక్క ఆనందము సొసైటీ పైన ఆధారపడి ఉంటుండాలి.
1: In every matter, our happiness lies in society.
0: సమాజం యొక్క సుఖమే మన సుఖము.
1: The happiness of society is our own happiness.
0: కారణం ఏమనగా సమాజంలో మనం ఒక వ్యక్తులము.
1: The reason is our individuals in society.
0: కేవలం నీ సుఖం మాత్రమే నీవు కోరుకుంటే నీకు సుఖం ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: How do you expect to be happy if you desire your own happiness?
0: మొట్టమొదట నీవు సుఖపడాలనుకుంటే సమాజాన్ని సుఖపెట్టాలి.
1: If you want to be happy,
0: సమాజం యొక్క సుఖాన్ని మనం కోరాలి.
1: Desire happiness of society.
0: ప్రజల యొక్క ఆనందంలోనే నా ఆనందం ఏమిటి ఉన్నదనే సత్యాన్ని గుర్తించాలి.
1: We should know the truth. That your happiness lies in the happiness of
0: the child. విశాలమైన భావములు విద్యార్థులకు ఈనాడు అధ్యాపకులు కాని తల్లిదండ్రులు కాని బోధించటం లేదు.
1: This sort of education is not to students, either by parents or the teachers.
0: ఎంత గొప్ప పదవిలో ఉండినా,
1: our high position,
0: ఎంతటి విద్యావంతుడైనా,
1: he may be highly educated,
0: దానితో పాటు
1: along with it,
0: మన యొక్క గుణములు కూడా పెంచుకోవాలి.
1: We should develop our quality.
0: మన మానవతను పెంచుకోవాలి.
1: We should develop human quality.
0: ఈనాటి మానవుడు
1: man today
0: భౌతికమైనటువంటి సిద్ధాంతం ఎన్నియో సాధిస్తున్నాడు.
1: He is just accomplishing many things.
0: పదార్థం యొక్క పరిశోధనలు ఎన్నియో చేస్తున్నాడు.
1: He is experimenting on matter.
0: కానీ
1: but
0: తన మానవత్వాన్ని తాను ఎంతవరకు నిలుపుకోగలిగాడు?
1: How far is he able to keep up?
0: తన మానవతా గుణములు ఎంతవరకు రక్షించుకోగలిగాడు?
1: How far is he able to protect his
0: humanity? ఈనాడు ప్రపంచం వేసేటువంటి ప్రశ్న.
1: This is the question posed to him by the world.
0: చదివినావు, ఇంత గొప్ప ఉద్యోగం చేస్తున్నావు, నీలో ఉన్న మానవత్వం ఏ రీతిగా నీవు రక్షించుకున్నావు అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు జవాబు ఏమాత్రమూ కనిపించడం లేదు.
1: When you put a question, you are in a high position. How far you are protecting your quality? There's no reply.
0: కనుక ఆనాటి ప్రాచీన కాలమునందు భారతీయ పవిత్రమైన చరిత్రములు ఒక్కతూరి మనం విచారణ చేసుకుంటే సత్యమనేటువంటిది గుర్తించడానికి వీలవుతుంది.
1: If we go through the history of sacred Bharat of the ancient times,
0: అరణ్యములో కాలం గడుపుతున్న సమయంలో
1: when Pandavas were spending time in exile,
0: వారిని విచారించే నిమిత్తమే కృష్ణుడు అరణ్యమునకు వెళ్లాడు.
1: To inquire their welfare, Krishna went to the forest.
0: ఆ సమయంలో ధర్మజ ఒక్కడే ఉంటున్నాడు.
1: At that time, Dharmaja was all alone.
0: ధర్మతో ఏదో సంప్రదించుకుంటూ
1: while consulting,
0: బాబా సోదరులు ఎక్కడ కనిపించడం లేదు అన్నాడు.
1: He said, brother in law, I don't find other brothers, where are they?
0: ధర్మజ చెప్తాడు, కొంతమంది అస్తినాపురంలో ఉన్నారు, మరికొంతమంది కందమూలాదులు కోసుకుని రావడానికి వెళ్లారు అన్నాడు.
1: He said some brothers are there in Hastinapura, others have gone to collect the tubers.
0: కృష్ణుడికి ఆశ్చర్యం వేసింది.
1: Krishna was surprised.
0: ఏ బాబా మతిపోయినదా నీకు? ఐదు మంది అరణ్యంలోనే ఉన్నారు కాని హస్తినాపురంలో ఎవరున్నారు?
1: He said, oh brother in law, are you mad? All are present here in the forest. Who are there in Hastinapura?
0: Krishna, వ్యక్తిగతమైనటువంటి దేశములు ఎన్నో జరగవచ్చును, కానీ కౌరవులు కూడా మా సోదరులే కదా.
1: కృష్ణ, దేర్ మే బి ఇండివిజువల్ డిఫరెన్సెస్, కౌరవర్స్ ఆర్ ఆల్సో అవర్ బ్రదర్స్.
0: అదే విధంగానే వ్యక్తిగతమైనటువంటి దేశములు, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయములు, వ్యక్తిగతమైనటువంటి సిద్ధాంతములు వేరువేరుగా ఉండవచ్చు.
1: దేర్ మే బి ఇండివిజువల్ డిఫరెన్సెస్, దేర్ మే బి డిఫరెన్సెస్ థియరీస్ అండ్ ఫీలింగ్స్.
0: కానీ దేశం యొక్క ప్రజల యొక్క విశ్వాసము, ప్రజల యొక్క క్షేమమును ఒక్కటిగానే ఉంచుకోవాలి.
1: బట్ వీ షుడ్ టేక్ ఓన్లీ యాజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్.
0: దేశాన్ని, వ్యక్తి యొక్క విపరీతాన్ని సొసైటీ పైన మనం వేయకూడదు.
1: వీ షుడ్ నాట్ క్యారీ అవుట్ అవర్ ఇండివిజువల్ ఫీలింగ్స్ అండ్ హేట్రెడ్ టు ద కంట్రీ.
0: మాలో మాకు ఏమైనా అభిప్రాయ భేదములు వచ్చినా, మేము ఐదు మంది సోదరులు, వారు 100 మంది సోదరులు.
1: If there are any differences among us, we are 5, they are 100.
0: దేశమునకే ఏమైనా ప్రమాదం వచ్చినా మేమందరూ కూడా 105 మంది సోదరులు అందరూ ఒకతూరి పోరాడతాం. దేశమునకు ఏమాత్రమే కూడా అపకారం లేకుండా మేము చూసుకుంటాం. అది మా కర్తవ్యము, మా రక్తములో ఉండేటువంటి ధర్మము అన్నాడు.
1: If there is any danger facing the country, we are all 105. We are ready to shed blood to protect this country.
0: కానీ ఈనాడు నీ పార్టీ నీది, నా పార్టీ నాది, ఈ రెండు పార్టీల మధ్యలో ప్రజలకు చాలా హింసిస్తున్నారు.
1: But today each one follows his own path. దేశం
0: యొక్క పరిస్థితి చాలా మారిపోతుంటుంది.
1: The position of the country is fast changing.
0: వ్యక్తికి వ్యక్తికి దేశం ఉండవచ్చును.
1: There may be individual
0: వ్యక్తి యొక్క అభిప్రాయం మరొక అభిప్రాయంగా ఉండవచ్చును.
1: The individual feelings may be
0: different. కానీ ప్రజల యొక్క క్షేమము, దేశం యొక్క క్షేమము, దీనిని ఇరువురు కూడాను ఒక్క భావంలోనే ఉంచుకోవాలి.
1: బట్ ఎవ్రీవన్ షుడ్ కన్సిడర్ వెరీ ఇంపార్టెంట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్.
0: ప్రాచీన చరిత్ర అన్ని కూడాను ఇలాంటి ఆదర్శాన్ని అందించినటువంటివి.
1: Ancient culture, ancient history has shown this fact.
0: ఈనాటి చదువులన్ని కూడాను కేవలం విద్యార్థిని శిలాహృదయముగా చేస్తున్నాయి.
1: The modern education is making a student a stone.
0: దయా ప్రేమలన్నింటినీ నశింపజేస్తున్నాయి.
1: There is no compassion in love.
0: ఏమాత్రం కూడాను ప్రేమ అనేటువంటిది కనిపించడం లేదు.
1: There is no trace of love even.
0: అందువల్లనే ఒకనాడు గాంధీ కూర్చొని చాలా విచారంగా కూర్చున్నాడు ఒక ప్రదేశంలో.
1: గాంధీ sat silently all alone feeling sad.
0: ఒక విదేశీయుడు వచ్చి, గాంధీజీ ఏమిటి మీరు విచారిస్తున్నారు, మిమ్మల్ని ఎక్కువ విచారపరిచేటువంటి ఒక సమస్య ఏమిటి, దాని విషయం కొంచెం చెప్పగలరా అన్నాడు.
1: A foreigner came and said, Gandhiji, why are you feeling so sad? What is it that makes you feel sad?
0: అప్పుడు ఆయన చెప్తాడు, ఈనాటి విద్య మానవునికి మృదుమధురమైనటువంటి ఒక జీవితాన్ని లేకుండా కఠినమైన శిలాహృదయునిగా మారుస్తుంటుండాలి అన్నాడు.
1: గాంధీజీ సెడ్, దేర్ ఇస్ నో సాఫ్ట్ అండ్ స్వీట్ హార్ట్. The education has made him stone and hard-hearted.
0: Hardness of education is painful to him.
1: That which makes this heart very hard and that is harmful.
0: Kanuka ee vidyarthulu hrudayamu kevalam oka kathinamainatuga roopanthu untundadi.
1: The heart has become so strong and so hard.
0: Ee vidyarthini prashninchina kudanu oka mrudumaduramainatuvanti vakye ledu.
1: If you ask any student, they don't reply, it's all softness.
0: చేసిన మేలును కూడా మర్చిపోయి కృతజ్ఞులుగా మారిపోతున్నారు.
1: They forget the help done to them, they become
0: unhappy. ఇలాంటి విద్యను నేర్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all this education?
0: కలలో పూర్వం అనేటువంటి వారు ఈ చదువుకున్న వాడికంటే చాకలవాడు మేలు అని.
1: In earlier times it is said that though we washerman is better than educated man.
0: Though
1: he is better than the educated man.
0: నీవు రెండు ట్రౌజర్స్, రెండు ప్యాంట్స్, రెండు టవల్స్ వేసుకుంటే ఒక ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటావు.
1: You write down an exercise book when you give to Dobi.
0: Kaani chakalavadu enta mando gutalu teesukoni potadu ekkada raaskodu correct ga techistadu vaadu telivitete enta goppavi.
1: But the Dobi will collect the clothes from everybody and hands over exactly how he
0: chadivina vaadiki aa chadavana vaadiki undinatundi vyathyasam enta goppado yochin cheskondi.
1: Just understand the difference between education and data.
0: Kevalam ee raati vidyarthulu kevalam narrow mind sankuchitamaina margamlo praveshistunnaru.
1: The modern students are along this narrow way.
0: మన చుట్టూ ప్రపంచం ఉన్నది అనేటువంటి ఒక సత్యాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు.
1: They have forgotten the truth that there is world all around.
0: తమ యొక్క గౌరవ మర్యాదలు ఏ విధంగా సంపాదించుకోవాలనే విధి విధానాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: They don't understand their duty to earn the respect and name in society.
0: విద్యార్థులకు మొట్టమొదట ఉండవలసినది వినయము.
1: The students must have humility.
0: నిరహంకారము,
1: egolessness,
0: నిస్వార్థము,
1: selflessness.
0: ఈ మూడే విద్యార్థి యొక్క సౌందర్యమైనటువంటి ఒక నగలు.
1: These are the three precious jewels adding beauty to the student.
0: ఈ మూడు లేకపోతే విద్యార్థి ఏమాత్రం కూడాను శోభించడు.
1: Without these three the student can never shine.
0: మొట్టమొదట వినయం కావాలి.
1: First humility is needed.
0: ఈ వినయంతో నిస్వార్థాన్ని దూరం చేసుకోవాలి.
1: And then he should be selfless.
0: నిరహంకారంగా జీవించాలి.
1: He should lead his wife egoless.
0: ఈనాడు కాలేజీలో చేరిన తక్షణమే
1: the moment he joins college
0: మంచి సఫారీ డ్రెస్ కావాలి వానికి.
1: He wants very
0: తల్లిదండ్రులు ఏ విధమైన బాధలు పడుతున్నారనేటువంటి విచారం చేయడు.
1: He doesn't bother about this.
0: వాడు అప్పు చేసేనా ఇంకేమైనా చేసుకునేనా వీనికి ఈ బట్టలు అందించాలి.
1: Parents should take loan and give him safari dress.
0: ఈ విద్యార్థి కోరవలసినటువంటి కోరికలేనా?
1: Is it the desire of a student?
0: తన కన్న తల్లిదండ్రులకు ఎంత శ్రమ అందిస్తున్నాడు?
1: How he is making his parents suffer.
0: తన తల్లిదండ్రులకు ఎంత కంటి నీరు నింపుతున్నాడు?
1: He is filling his eyes of the parents with tears.
0: ఇలాంటి కుమారులు కూడాను మెచ్చుకుంటున్నారు కొంతమంది తండ్రులు.
1: There are certain parents who praise their child.
0: నిజంగా ఈ విధంగా ఇట్టి కుమారుల్ని మెచ్చుకునేటువంటి వాళ్ళు కేవలం ధృతరాష్ట్రుని యొక్క సోదరులనే చెప్పవచ్చు.
1: సచ్ పేరెంట్స్ హూ ప్రైజ్ దేర్ చిల్డ్రన్ ఆర్ ద బ్రదర్స్ ఆఫ్ ధృతరాష్ట్ర.
0: దుర్యోధనుడు ఏమి చేసినప్పటికీ ఈ యొక్క ధృతరాష్ట్రుడు మంచిది మంచిది మంచిది.
1: వాట్ ఆల్ దట్ ఈస్ డన్ బై దుర్యోధన ఇస్ ఎండోర్స్డ్ బై
0: దుర్యోధన. ఎవరు చెప్పినా సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చి చెప్పినా కానీ వీరు వినరు, కానీ తన కుమారుడు చెప్పితే తప్పక విని విశ్వసిస్తారు.
1: దే ఆర్ నాట్ గోయింగ్ టు పే హీట్ ఈవెన్ ఇఫ్ హరిశ్చంద్ర టెల్స్ హిమ్.
0: ఇంత విధమైనటువంటి యొక్క దురభిమానం వీళ్ళలో పెరిగిపోయింది తల్లిదండ్రులు.
1: దే హావ్ మిస్ డైరెక్టెడ్ అటాచ్మెంట్.
0: ఈనాడు ప్రపంచంలో జరిగేటువంటి సమస్త అల్లకల్లోలములకు ఈ దురభిమానము దురహంకారమే మూల కారణం.
1: ఫర్ ఆల్ ఎజిటేషన్స్ ద ఈగో అండ్ మిస్ డైరెక్టెడ్ అటాచ్మెంట్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: తల్లిదండ్రులే చెప్పకపోతే బయట వారు ఎట్లా చెప్పగలరు?
1: ఇఫ్ పేరెంట్స్ డోంట్ టెల్, హూ ఎల్స్?
0: తల్లిదండ్రుల మాటలే వినకపోతే బయట వారి మాటలు ఎట్లా వినగలరు?
1: ఇఫ్ దే డోంట్ లిసన్ టు పేరెంట్స్, హౌ డు ఎక్స్పెక్ట్
0: కాబట్టి మొట్టమొదటి విద్యార్థులను చెరగొట్టేటువంటిది తల్లిదండ్రులే.
1: సో పేరెంట్స్ ఆర్ స్పాయిలింగ్ ది చిల్డ్రన్ ఫర్.
0: కనుక అలాంటి బిడ్డలు పుట్టేదానికంటే బిడ్డలు లేకపోవటమే మంచిది.
1: ఇస్ ది బిగినింగ్ ఫర్ చిల్డ్రన్ బెటర్? దే డోంట్ హ్యావ్ చిల్డ్రన్ అట్ ఆల్.
0: కనుక మీ బిడ్డలు కావాలనుకుంటే ఆ బిడ్డలు ఆదర్శవంతమైనటువంటి బిడ్డగా నీవు తీర్చిదిద్దాలి.
1: ఇఫ్ యూ వాంట్ చిల్డ్రన్ సీ దాట్ దే విల్ బి ఐడియల్.
0: కనుక నేను చెప్పాను, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: ద ఫాదర్ విల్ నెవర్ బి హ్యాపీ విత్ ది టూ మూమెంట్ హి కమ్స్ టు నో దట్.
0: ఆ జనులు ఈ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు, ఏనాడు ప్రజలు నీ కుమారుడు మంచివాడు అని పొగుడుతారు, అప్పుడు నిజమైనటువంటి బర్త్డే చేసుకోవాలి.
1: దట్ డే వెన్ పీపుల్ ప్రైజ్ ది గ్రేట్నెస్ ఆఫ్ యువర్ సన్ యూ షుడ్ సెలబ్రేట్ ద బర్త్ డే.
0: కేవలం కుమారుడు పుట్టి తల్లిదండ్రులకు అపకీర్తిని తెచ్చి తడిమార్గమును పట్టి వీరిని లెక్క చేయకూడదు.
1: చిల్డ్రన్ ఫర్.
0: కనుక అలాంటి బిడ్డలు పుట్టేదానికంటే బిడ్డలు లేకపోవటమే మంచిది.
1: ఇస్ ద బిగినింగ్ ఫర్ చిల్డ్రన్ బెటర్? దే డోంట్ హ్యావ్ చిల్డ్రన్ అట్ ఆల్.
0: కనుక మీ బిడ్డలు కావాలనుకుంటే ఆ బిడ్డలు ఆదర్శవంతమైన

0: bad name to the parents. How do you expect them to celebrate the birthday?
1: కనుక మన పుట్టినదినం అనుకుంటే ఏమిటి? ఏనాడు మనకు సుగుణములు మనలో ఆవిర్భవిస్తాయో అదే మన నిజమైన పుట్టినదినం.
0: What is birthday? The day when there are good qualities, virtues that are born in us.
1: కనుక మన సుగుణాన్ని పెంచుకోవాలి.
0: So we should develop good character.
1: నీకు మార్క్స్ రాకపోయినా పర్వాలేదు.
0: Doesn't matter even if you don't secure marks.
1: మార్క్స్ రాకుండా చూసుకోవాలి.
0: See that you don't get remarks.
1: కనుక నీవు డిగ్రీల కోసమే నీవు ప్రాకులాడవద్దు.
0: So don't struggle for a degree.
1: కేవలమైనటువంటి ఒక జీవిత నిమిత్తమే ఆదర్శవంతమైన విద్యార్థిగా నీవు రూపొందాలి.
0: ఫర్ యువర్ లైఫ్ యూ షుడ్ బి ఎన్ ఐడియల్ స్టూడెంట్.
1: మాటలందు హీరో.
0: యువర్ హీరో ఇన్ వర్డ్.
1: పనులందు జీరో.
0: ఇన్ వర్క్స్ యువర్ జీరో.
1: ఇది మనలో ఈనాడు ప్రజ్ఞ అభివృద్ధి అయిపోతుండాలి.
0: దిస్ ఈస్ గ్రోయింగ్ టుడే.
1: కేవలం విద్యార్థులందరి కూడా సోమరిపోతులుగా ప్రవర్తిస్తున్నారు.
0: ఆల్ స్టూడెంట్స్ ఆర్ బిహేవింగ్ లేజీ.
1: తిరగటం తిరగటం.
0: They just eat and roam about.
1: ఇది కాదు విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి ఆదర్శము.
0: This is not ideal of a student.
1: ఫలి నీవు నడుమొంచి పని చేయాలి.
0: You should bend down and
1: ఇంతకాలం నీ తల్లిదండ్రులు నిన్ను రక్షించి పోషించినందుకు వారికి నీవు సేవ చేయాలి.
0: You should serve your parents having
1: భక్తి. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇరువురినే సంతోష పెట్టలేనటువంటి నీవు ఈ దేశాన్ని ఏ రీతిగా సంతోష పెట్టగలవు?
0: If you cannot please your mother and father, how can you please this country?
1: ఇది మనం నేర్చుకున్నటువంటి టెక్నాలజీ.
0: It is a technology we have learned.
1: Technology kada, trick knowledge.
0: It is not technology. It is a trick knowledge.
1: Kada ee trick lo manam praveshinchakoddu.
0: Let us not entertain such tricks.
1: Vidyarthuluga undinappudu
0: so long we are students.
1: Enni vidhamainatundi shantino premano dayanu penchukuntu povali.
0: We should develop peace, love and compassion.
1: Manulu motta motta kavalani anukunte sadgunanni penchukovali.
0: If you want to be a human being, develop good qualities.
1: Nijanga vidyarthiki 5 pranamulu untunnayi.
0: Truly speaking, student has 5 life
1: prana, apana, yana, udana, samana.
0: Yes, 5 essential life principles.
1: ee 5 pranamule emiti ippudu manam nitya jeevithamlo.
0: What are these life principles in daily life?
1: Dehaniki untunnayi 5 pranamulu.
0: Body has 5 life
1: prana. Kani vidyarthiki emi pranamulu untunnayi?
0: But what are these to a student?
1: Prati dehaniki kuda ee 5 pranamulu untune unnayi.
0: Everybody has this 5 principles.
1: Kani vidyarthiki undavalsinatundi pranamulu 5. Satyamu, dharmamu, shanti, prema, ahimsa.
0: But student must have these 5 life principles: satya, dharma, shanti, prema and ahimsa.
1: Kanuka ee satyanni ee dharmanni premanu shantini ahimsa indulo ye okkati poyinappudikini kevalam mana yokka jeevitham raaninchadu.
0: Out of these 5 principles, if one is missing, our life will never shine.
1: Ee identity ekatvam gaavinchukoni
0: unifying all the 5
1: manalo unnatundi yokka sampradayanni manam penchukovali.
0: We should develop the tradition within us.
1: కనుక మన సాంప్రదాయాన్ని మనం పెంచుకోలేనటువంటి వాడు ఈ సంస్కృతిని ఏ రీతిగా నీవు అనుభవించగలవు?
0: ఇఫ్ యూ కెనాట్ డెవలప్ ద ట్రెడిషన్, హౌ డూ యూ ఎక్స్పెక్ట్ టు డెవలప్ ద కల్చర్?
1: మనలో ఉన్నటువంటి సహనము, సానుభూతి, ఏకత్వము మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ది పాయింట్ వన్నెస్, కంపాషన్.
1: ఈ ఏకత్వ భావం చేతనే ప్రపంచమంతా కూడా ఒక్కటిగా మారుతుంది.
0: అవుట్ ఆఫ్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ యూ కెన్ యూనిఫై ద వరల్డ్.
1: అది ఏ ప్రేమ తత్వము?
0: That is the nature of love.
1: ఆ ప్రేమ అందరియందు అంతర్వాహినిగా ఉంటుండాలి.
0: That love is inner current in everyone.
1: ఆ ప్రేమలేనటువంటి ఒక జీవితము కేవలం ఒక శవంతో సమానమే.
0: Life without love is dead car.
1: ఆ ప్రేమ ఉండినప్పుడే సత్యాన్ని నీవు పలుకుతావు.
0: When there is love you speak.
1: ఆ ప్రేమ ఉండినప్పుడే శాంతాన్ని నీవు అనుభవిస్తావు.
0: When there is love you experience.
1: ఆ ప్రేమ ఉండినప్పుడే అహింసను నీవు పాటిస్తావు.
0: When there is love you follow non violence.
1: అన్నింటి యందు కూడాను ప్రేమనే అంతర్వాహిని.
0: In all the love is inner current.
1: సరుక ఈనాడు విద్యా విధానాన్ని
0: the more education system
1: ఇంతవరకు విద్యాధికారులు కూడాను
0: the authorities
1: గుర్తించి దీనిని కొంత మార్పులు తెప్పించాలి.
0: They have to recognize and bring changes.
1: ఏమి మార్పులు తెప్పిస్తున్నారు?
0: What changes they are bringing about?
1: ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పు ఒక్కొక్క విధమైనటువంటి రూల్స్ అంతా మారుస్తున్నారు.
0: ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఎడ్యుకేషన్ మినిస్టర్ విల్ బి చేంజింగ్.
1: కానీ మారని, కూరని, చేరని, చెలపని అనేటువంటి ఒక్క సిద్ధాంతాన్ని మనం స్థిరం చేసుకోవాలి.
0: బట్ వీ షుడ్ హావ్ వన్ స్టడీ ప్రిన్సిపల్ దాట్ విచ్ డస్ నాట్ చేంజ్.
1: ఎన్ని కంపెనీలు పెట్టారు, ఎన్ని కంపెనీలు పెట్టారు?
0: యూ ఎస్టాబ్లిష్ మెనీ కంపెనీస్.
1: ఓహో, ఈ విద్యా విధానం మార్చడానికి అనేక కమిటీలంతా పెడుతూ వచ్చారు.
0: యూ హ్యావ్ పుట్ సెవెరల్ కమిటీస్ టు చేంజ్.
1: ఈ కమిటీ కమ్ ఫర్ టీ అంటే
0: వాట్ ఈస్ కమిటీ?
1: మించింది లేదు.
0: వాట్ ఈస్ దిస్ కమిటీ? కమ్ ఫర్
1: ఏ కమిటీ అయినా కూడా ఒక్కదాన్ని స్థిరంగా నిలబెట్టు వచ్చారా?
0: నో కమిటీ హెస్ ఎస్టాబ్లిష్ ఎనీథింగ్ స్టడీ.
1: ఎవరు నిలబెట్టలేదు.
0: నో వన్ కీప్ దాట్.
1: కమిటీ వేసినందుకు ఒక రిపోర్టు, ఒక మీటింగు, ఒక రిపోర్టు, ఒక మీటింగు, ఒక రిపోర్టు. ఆ రిపోర్ట్ ఎక్కడ పోతుందో ఏమిటో అది కూడా ప్రజలకు కూడా రావటం లేదు.
0: ద అపాయింట్మెంట్ కమిటీ ఫాలోడ్ బై ద సబ్మిషన్ ఆఫ్ ఎ రిపోర్ట్. వాట్ హ్యాపెన్స్? నో వన్ నోస్.
1: ప్రపంచమంతా కూడా విద్యారంగం పైన ఆధారపడి ఉంటుంది.
0: హోల్ వరల్డ్ రెస్ట్ ఆన్
1: ఏ ఆఫీసర్ కావాల్సిందా, ఏ క్లర్క్ కావాల్సిందా కూడా విద్యను ఆశ్రయించి ఉంటుండాలి.
0: ఆఫీసర్ ఆర్ క్లర్క్ needs to be educated.
1: కనుకని విద్య చాలా ప్రధానమైనటువంటి జీవితానికి.
0: But life education is very important.
1: ఏ బ్యాంక్స్ కన్నా పో, ఏ విధమైన వ్యాపారం చేయి, ఏ

0: నేను ఉద్యోగం చేయి, ఏం చేసినా అక్కడిని ఉద్యోగం అనేటువంటి దానికి కూడా విద్య చాలా అవసరము.
1: యు గో టు ద బ్యాంక్ ఆర్ బిజినెస్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ జాబ్, ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక అతి ప్రధానమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి విద్యను ఈనాడు మనం సరిగా అర్థం చేసుకోవటం లేదు.
1: దట్ ఎడ్యుకేషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు అవర్ లైఫ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: ఈ ఐడెంటిటీ యొక్క తత్వాన్ని చక్కగా మనం నిరూపించాలి.
1: సో వీ షుడ్ డెమోన్స్ట్రేట్ ద నేచర్ ఆఫ్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్.

0: sunnah.
1: When there's no truth, right conduct and peace and love, all the education, the value is just as zero.
0: Satya dharma prema shantulu lekunna padavula nelina phalamu sunna.
1: Education bereft of truth, righteous conduct and peace and love, the positions are just useless.
0: Satya dharma prema shantulu lekunna bahula satkarya lahambu sunna.
1: Without love, righteous conduct, peace and love, there is no advantage, benefits of all acts of charity.
0: Satya dharma prema shantulu lekunna padavula nelina phalamu sunna.
1: There is no use, if the value is just a zero without this value.
0: Sanatana dharma harmyambu niluva.
1: For this ancient mansion to
0: uphold. Gulamulivi nalgu punadi godalappa.
1: These are the four foundations for.
0: Intakannanu veredi erugaparatu.
1: What more is to be told to you?
0: Sadhu sadguna ganyilau vidyarthulara.
1: This assembly of students should know this.
0: Oh vidyarthulara.
1: Students.
0: Satyamanu, dharmamanu, shantini, premanu. Manam penchukonakundina nijamuga manamu saraswatiki apakaram chesinatunte vareme avutam.
1: If we do not develop right truth, righteousness, peace and love,
0: ivati manamuku tyagam anedi teliyadu.
1: Man today has no idea of sacrifice.
0: Tyagam cheyinatunte okka rajakeeyam ye vidhanga untundi?
1: Without sacrifice, how is the trend of life?
0: Karmanana prajaya dhanena tyageneki amrutatva manasu. Idi vedam. Manam karmalo tyagam cheyali.
1: We should sacrifice in action.
0: మనం ఫలితాన్ని కోరే మనం కర్మను ఆశిస్తున్నాము.
1: వి అండర్టేక్ ఇన్ యాక్షన్ ఎక్స్పెక్టింగ్ రిజల్ట్.
0: ఫలితాన్ని కోరక నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
1: వితౌట్ ఎక్స్పెక్టేషన్
0: కర్తవ్యం యోగముచ్చతే.
1: డిశ్చార్జింగ్ డ్యూటీస్ యోగ.
0: ఈ కర్తవ్యాన్ని మనం నిర్వహించినప్పుడే నిజమైనటువంటి యొక్క త్యాగం మనలో ఆవిర్భవిస్తుంది.
1: When you discharge your duty, then there will be true sacrifice.
0: ఈ త్యాగమే యోగముగా మారిపోతుంది.
1: The sacrifice becomes yoga.
0: యోగం కర్మ కౌశలం. దీనికే మన సరైనటువంటి యొక్క జీవితాన్ని అనుకూలంగా అనుభవించవచ్చు.
1: డిశ్చార్జింగ్ డ్యూటీ విత్ ఆల్ ద స్కిల్ ఇస్ యోగా, దట్ విచ్ కెన్ ఎక్స్పీరియన్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మేమేదో చదువుతున్నామని, విద్యను అభ్యసించుతున్నామని, హైయర్ స్టడీ కంతా విదేశాలకు పోవాలని ఈ పిచ్చి ప్రాంతం కొంత మానుకొని మీ దేశాన్ని, మీ గ్రామాన్ని, మీ పట్టణాన్ని, మీ ప్రజలను మీరు సమృద్ధి గావించి వారికి సరైనటువంటి యొక్క సేవలు చేయడానికి పూనుకోండి.
1: పుట్ ఎ ఫుల్ స్టాప్ టు ద ఐడియాస్ దట్ యు ఆర్ స్టడీయింగ్ అండ్ గెటింగ్ ఎ డిగ్రీ. And that you try to go abroad, but determined to serve your country.
0: Digirila korakanu verri vidi.
1: Leave that foolishness of the education is for it.
0: Jagaka vruttikai meeru chandaboka.
1: Don't become a servant to serve others.
0: Vidyanu abhyasinchalante oka servantiga manam povadaniki kaadu vidya vachedi.
1: Education is not there to make you a servant.
0: Nee conscience ni utruptikaranga nee seva cheyali.
1: You should serve to the satisfaction of your conscience.
0: Mana dehamulo par yentalo prakashavantanga untundali aa vidya. Adi aatma vidya.
1: Education is in all effulgence within us, that is
0: atma velinappude nijamaina manavattam.
1: When it radiates like that, that's human quality.
0: Manavattanni penchukovali.
1: We should develop human nature.
0: Manava jeevitham ante emto artham chesukovali.
1: We should know what human life is.
0: Manava jeevitham anubhavinchadaginadi.
1: It is to be experienced.
0: Chala saravantamainatundi.
1: It is very important.
0: Chala pavitramainatundi.
1: It is sacred.
0: Jeevinchadaginatundi.
1: It has to be lived.
0: Atti manavattanni ee naadu manam kolipothunnamu.
1: Such human quality is gone today.
0: Kevalam raakshasulakante heenanga pravartistunnamu.
1: We are behaving worse than a demon.
0: Manavunlo aina oka kontha varakunu idiga untunte kaani pashuvullo kuda inta kattinattam ledu.
1: Even animals, you don't find that strong
0: oka pashuvunu nunchi maroka pashuvu ahimsa anaga oka irsha asuyaku lobadadu.
1: No animal has got any hatred towards another animal.
0: Manavudu attu kaadu. Manchi vaarini chusi kevalam oka vidhame asuya.
1: Human beings are not like that.
0: Vachche vaarini chusi asuya.
1: They develop jealousy towards
0: those. Sukapade vaarini chusi asuya.
1: They are jealous of
0: those. Vaarini pettukoneetundi vaarini chusi asuya.
1: They are jealous of those of who have name.
0: Pashuvuna kante heenamainatundi oka gunamulu untunnayi.
1: They have got the qualities worse than animal.
0: Manavudu gaani puttinanduku ee durgunalaku manam dooranga untundali.
1: Having been born a human being, you should be away from
0: that. Manavudu atanu manavudi.
1: I am a human being, he too is a human
0: being. Atanu sukhanni anubhavinchani nenu sukhanni anubhavinchani.
1: Let him be happy, let me be happy.
0: Ee vidhamainatundi samatvaniki tainatundi okka vyaktitvanni manam poshinchukovali.
1: We should have that individuality based on equality.
0: Ee naadu vyaktitvam anetundide ledu.
1: There is no individuality today.
0: Satti daani endukudunu swarthamu swarthamu swartham.
1: In every matter there is selfishness.
0: ఈ స్వార్థం ఏనాడు మనం దూరం చేస్తామో ఆనాడే పరాత్మంలో ప్రవేశిస్తుంది.
1: The moment we are away from this selfishness, there will be spirituality.
0: ఈ పరాత్మంలో ప్రవేశించకుండానంత వరకు కూడాను మనము పశువులమే కాని మనుషులం కానే కాదు.
1: So long there is no spirituality within us, we are just animals.
0: ఏదో ఆకారాన్ని చూసి మనుషులు అనుకుంటున్నామే కాని ఆచరణ చూస్తే పశువు కంటే హీనం.
1: In form we are human beings, but in practice worse than animals.
0: మన విద్యార్థులందరూ కూడాను ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క ఆదర్శవంతమైనటువంటి జ్యోతిగా వెలగాలి.
1: Therefore let every student shine like an ideal lamp.
0: ఈ జ్యోతులు అన్నింటి ప్రపంచమంతా కూడా వ్యాపించి
1: దిస్ లైట్ షుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఏకత్వం అనేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని చక్కగా విశ్వసించాలి.
1: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్ వన్నెస్ ద ఆత్మ.
0: మన ఈనాటి చదువులన్నీ కూడాను పొట్టకూటి చదువులే.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ జస్ట్ హెల్ప్ అస్ ఫర్ ఎ లివింగ్.
0: ఈ పొట్టని నింపుకోవడానికి మానవుడై పుట్టాలనా?
1: To fill the belly, should he be born
0: animals and పశువులు మృగములంతా కూడా నింపుకోవటం లేదా?
1: Animals and beasts fill their belly.
0: మనకు పొట్ట కాదు ప్రధానము.
1: It's not the belly that is important.
0: గుణము ప్రధానము.
1: It is quality.
0: గుణములు పట్టే మనం జీవించాలి.
1: We should live with virtues.
0: కనుక మనం అనేక రకములైనటువంటి యొక్క సిలబస్ అంతా మనం మారుస్తున్నాము.
1: We'll be changing our syllabus.
0: ఎన్ని మార్చి కూడా ప్రయోజనం లేదు.
1: There's no use by merely changing.
0: వేషాన్ని మార్చినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: There's no use by changing.
0: రూపాలను మార్చినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: There's no use in changing the form.
0: ఆర్థికంగా మార్పులు వచ్చినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: There's no use by changing.
0: రాజకీయంగా మార్పులు వచ్చినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: There's no use by bringing a change.
0: మనస్సు మారాలి.
1: Mind should change.
0: మనసు మారినప్పుడే మనిషి మారుతాడు.
1: When mind transforms, human being.
0: మనిషి అంటే ఎవరు? మనసే మనిషి.
1: Who is human being? Just the mind.
0: మనసు లేని వాడు మనిషే కాదు.
1: The one without the mind is no human being.
0: ఇక మొట్టమొదట మనసు మార్చుకున్నప్పుడే దేశమంతా మారిపోతుంది.
1: Therefore when you change the mind, the country
0: సమాజాన్ని మనం ఎంతనో ఆనందంగా తీర్చిదిద్దవచ్చు.
1: You can shape this society very happy.
0: నీ మనసులో మాలిన్యం నుంచుకొని
1: keeping the dirt in the mind.
0: ఎన్ని విధములైనటువంటి ప్రచార ప్రబోధనలు చేసినప్పటికీ ఇవి ఏమాత్రం కూడా సక్సెస్ కావు, అనగా ఫలితం కావు.
1: All the teachings and publicity will never yield good results.
0: నీవు అనుభవించి, నీవు ఆచరించి, నీవు ఇతరులకు బోధించాలి.
1: You experience, practice and teach others.
0: కానీ అది లేకుండా ఏదో మనం శాంతిని కోరుతున్నాం, ప్రపంచానికి మంచిని కోరుతున్నామంటే ఇది నిజమైనటువంటి మంచినా?
1: Without that, if you say that you are working for peace, that you desire peace, is it good?
0: Asuramuna anubambu unchuka aratutunduru shanti shanti shanti.
1: Holding atom bomb on hand, they will be shouting the name of peace and peace.
0: Chandru jeyalaga kaligi kodanu chandadarulu shanti sukam. Chandru daggariki poyina gaani aa challadanam dehaniki vastundali kaani lopala maatram vede.
1: They could reach the moon. They have got all the coldness around the body, but there is heat within.
0: Idi aa vaidyanamu.
1: Is this a science?
0: Is it a technology?
1: Is this the technology?
0: Kare kaadu.
1: Certainly not.
0: Nijamainatundi vignanam ante emiti?
1: What is the true science?
0: Desha sneyasunu korali.
1: We should desire welfare.
0: Chemani korali.
1: We should desire welfare.
0: Janulaku manasunu maarpu cheyali.
1: We should change the mind.
0: Aikamatyanni penchukovali.
1: Develop unity.
0: Appude nijamainatundi unity.
1: Then there will be true unity.
0: Aa unity vachinappude purity lo manu penchukuntam.
1: When there is unity, there will be purity.
0: Ee unity purity rendu cheerinappude divinity vachestundi.
1: When unity and purity join, there will be divinity.
0: ee nadu purity ledu, unity ledu, divinity ledu, kevalam community vantra pattukunnaru.
1: Today there is no unity, there is no purity, there is no divinity, there is only community.
0: ee community tho vachetundi ee allakallolamanta kuda.
1: Out of this community there are all agitation.
0: Yavaru pettaru ee community?
1: What's your community?
0: ఇదంతా కేవలం భ్రాంతులే.
1: That's all just illusion.
0: అందరూ మానవులే.
1: All are human.
0: జాతి మత కుల భేదములు లేకుండా.
1: Without any difference.
0: అందరూ మానవులే, భగవంతుని యొక్క బిడ్డలమే అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: All are human beings, that we are brothers.
0: ఈ విధమైనటువంటి భేదాలను పక్కకు నెట్టండి.
1: We should keep get away from
0: ఈ సాంప్రదాయాలు. మీ ఇంట్లో చూసుకోండి.
1: You have them at your
0: home. కానీ పబ్లిక్ లోపల వచ్చి ఇది నా సాంప్రదాయం అని చెప్పి నేను పోరాడుతుంటే నువ్వు చాలా మూర్ఖుడైపోతావు.
1: బట్ ఇన్ పబ్లిక్ యూ షుడ్ నెవర్ హోల్డ్ ఆన్ టు యువర్ ఓన్, దెన్ యూ బికమ్ ఫూలిష్.
0: అందరిది ఒకే మతమే మానవ మతము.
1: ఆల్ బిలాంగ్ టు వన్ రిలీజియన్.
0: అందరిది ఒకే భాషలే హృదయ భాష.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్.
0: ఆ విధమైన ఏకత్వాన్ని మనం పెంచుకోవాలి విద్యార్థులు.
1: ద స్టూడెంట్స్ షుడ్ డెవలప్ దట్ యూనిటీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: భావి భారత పౌరులారా,
1: ద సిటిజన్స్ ఆఫ్ ఫ్యూచర్,
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడా మీ పైన ఆధారపడి ఉంటుండాలి.
1: Good and bad of this country depend on
0: you. మంచివారైనప్పుడు దేశం మంచిదిగా మారుతుంది.
1: If you turn good, the country will be good.
0: ఉన్నటువంటి వారితో దేశం మంచి మారాలంటే అది వీలే కాదు.
1: With the existing people, the country can never be
0: good. ముదిరిపోయిన పొట్టకాయ మాదిరి వంకలు తిరిగిపోయి ఉంటాయి.
1: It has become a snake god which is already mature.
0: ఇలాంటి విద్యార్థులను చక్కగా రాయి కట్టి వాడి చక్కని రీతిగా తీర్చిదిద్దాలి.
1: We should type a stone at this tender age.
0: అప్పుడే మీ భవిష్యత్తు యొక్క దీన్ని చాలా వర్ణించగలరు, దేశం యొక్క అభివృద్ధి కూడా కాగలదు.
1: Then in future the country can prosper and progress.
0: ఈనాటి మీ మంచి ప్రవర్తనే భవిష్యత్తులో మీరే నాయకులు, మీరే లీడర్స్.
1: ఇన్ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు బి లీడర్స్ అండ్ దేర్ఫోర్ యు షుడ్ హావ్ గుడ్ బిహేవియర్ నౌ.
0: కనుక లీడర్ కావాల్సినటువంటి వాడు ఎంత మంచి ఆదర్శాన్ని మీరు అందించాలి.
1: యు వాంట్ టు బి లీడర్ యు షుడ్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: ఈ విధంగా మన విద్యార్థులందరూ కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క పవిత్రమైన ఆదర్శమైన జ్యోతిగా మీరు తయారు కావాలి.
1: లైక్ దిస్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బికమ్ ఎన్ ఐడియల్ ల్యాండ్.
0: అప్పుడే దేశం బాగుపడుతుంది.
1: దెన్ కంట్రీ విల్ ప్రోగ్రెస్.
0: ఇది నా ఇండియా, ఇది ఇంకోటి అమెరికా, ఇది ఒక జపాన్, ఇది ఒక జర్మనీ. దేశం యొక్క భేదాలు కూడా మీరు భావించకండి.
1: డోంట్ టేక్ ఎనీ నేషనల్ డిఫరెన్సెస్. దట్ ఇస్ మై ఇండియా జపాన్.
0: ఒక పెద్ద గృహం.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ బిగ్ హౌస్.
0: ఒక హౌస్ లోపల ఒక్కొక్క రూమ్ ఉన్నట్టుగా ఒక్కొక్క దేశం ఉంటుండాలి.
1: జస్ట్ ద రూమ్స్ ఇన్ ఎ బిగ్ హౌస్ ఈచ్ కంట్రీ.
0: లోక సమస్త సుఖినో భవంతు, అందరూ క్షేమంగా ఉంటుండాలి.
1: దట్ ఎవ్రీబడీ బి హ్యాపీ.
0: అన్ని దేశముల వారు కూడా మానవులే.
1: ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఆల్ కంట్రీస్.
0: అన్ని దేశములు సుఖశాంతిని అనుభవించాలి.
1: ఆల్ కంట్రీస్ షుడ్ బి హ్యాపీ అండ్ సెక్యూర్.
0: అని మనం విశాలమైన హృదయాన్ని పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ బ్రాడ్ ఫీలింగ్.
0: ఇతర దేశాలు ఏమైనా అయిపోని మా భారతదేశం బాగుండాలంటే ఇంతకంటే స్వార్థము, ఇంతకంటే సంకుచితము మరొకటి లేదు.
1: If you feel that only Bharat should improve, let anything may happen to the rest of the world, that just is selfishness and arrogance.
0: సుఖాన్ని సంతోషాన్ని ఏ విధంగా నీవు ఆశిస్తున్నావో ఇతర దేశముల యొక్క సుఖాన్ని సంతోషాన్ని కూడా నీవు అంత సమానంగా ఆశించాలి.
1: Just as you want progress and welfare of your own country, you should also desire.
0: విశాల హృదయమైనటువంటి వారు మన భవిష్యత్తునందు బాబుయందు ఎంతో మహనీయులు దీన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: But broad-minded people enjoyed all this in the past.
0: ప్రాచీన మహర్షులు వేసినటువంటి ఈ యొక్క విత్తనములను మనం వృక్షములుగా చేసుకుని ఆ ఫలమును మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలి.
1: The seeds sown by the ancient sages and saints, we should have enjoyed.
0: మనకు కావాలి కానీ పోషణ మాత్రం లేదు.
1: But we want the fruits, but we don't wear.
0: ఎట్లా చిక్కుతుంది?
1: How is it possible?
0: ఒక షాపుకు నీవేమైనా పోయి ఒక కర్చీఫ్ కావాలని ఆశిస్తావు.
1: You go to a shop and you want to have kerchief.
0: కాని ఆ కర్చీఫ్ తగినటువంటి 10 రూపాయలు వాడికి ఇస్తే కదా ఆ కర్చీఫ్ నీకు ఇస్తాడు.
1: Unless you pay the price 10, you don't get the kerchief.
0: నీ 10 రూపాయలు ఇవ్వకుండా కర్చీఫ్ నాకు కావాలంటే ఎత్తిస్తాడు వాడు.
1: If you don't pay the price, how do you get the kerchief?
0: కనుక నీలో ఉండినటువంటి దుర్గుణాలను నువ్వు త్యాగం చేయాలి.
1: So sacrifice your bad quality.
0: నీలో ఉన్నటువంటి దురభ్యాసంను త్యాగం చేయాలి.
1: Sacrifice your bad behavior.
0: దురభ్యాసంను సద్గుణాలు అనేటువంటి భగవంతుని యొక్క దీని నుంచి నీవు పొందాలి.
1: Then you should get from God the good behavior, the good quality.
0: భగవంతుడు ఒక షాప్ కీపర్.
1: God is a shopkeeper.
0: నీవు ఏది కోరుతావో దానికి తగిన విలువ ఇవ్వాలి.
1: Whatever you want, you should pay the price.
0: ఇవ్వకుండా మాత్రం నీవు ఆశిస్తే ఇది నాట్ వన్ వే ట్రాఫిక్.
1: Without paying the price, you can't get it. It's not one way traffic.
0: Give and take, give and take.
1: It is a process, give and take.
0: ఎవరి ప్రేమనైనా నీవు పొందాలనుకుంటే వాడికి మొట్టమొదటి నీ ప్రేమను అందించు.
1: If you want to win the love, first love him.
0: నీవు మాత్రం ప్రేమను అందించుకోకుండా ఇతరుల ప్రేమ నాకు కావాలంటే ఎట్లా వస్తుంది?
1: Without showing your love on your part, how do you expect love? మానవుని
0: జీవితం heart to heart, love to love.
1: The human life is a connection between heart to heart, love to love.
0: ఇది మెటీరియల్స్ తో కాని ప్రజ పదార్థములతో కాని కూడినటువంటిది కాదు.
1: It's not the one of matter.
0: కనుక పిల్లలను చిన్నప్పటి నుంచినే కూడాను సరి అయినటువంటి యొక్క బుద్ధిని గుణమును పెంచడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore, we should make an effort to develop good behavior right from childhood.
0: ఆ నిమిత్తమై ఈనాడు మనం ఒక విద్యా సంస్థను ఏర్పరిచినామే కాని ఏదో ప్రపంచంలో లేక విద్యలు లేకపోలేదు. విద్యల్లో ప్రపంచంలో ఎన్ని యూనివర్సిటీలో లేకపోలేదు, కళాశాలలు లేకపోలేదు. కానీ పవిత్రమైన గుణం కావాలనే ఉద్దేశంతో విద్యా నెపము చేత ఈ విద్యా సంస్థను మేము స్థాపించాము.
1: There are lots of colleges, lots of universities in this world. Education is everywhere. To develop the sacred quality, education is established.
0: సత్యం పై నీవు ఆధారపడి ఉంటుండాలి.
1: Whatever may be, you should rely.
0: హాస్యం చేయని నీ సత్యం పై నీవు ఆధారపడి ఉంటుంది.
1: Others may make fun of you. Depend on your truth.
0: ఒకానొక సమయం లోపల
1: at one time,
0: గోపికలు నిరంతరం కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణ చింతన చేస్తూ ఉండేటువంటి వారు.
1: Gopikas were thinking of Krishna continuously.
0: వారు హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో చేస్తుండేటువంటి వాళ్ళు.
1: దే ఆర్ థింకింగ్ ఆఫ్
0: వాళ్ళలో స్వార్థం అనేది ఏమాత్రమూ లేదు.
1: దే హ్యాడ్ నో సెల్ఫిష్నెస్.
0: ఉద్ధవుడు వచ్చి, అమ్మా గోపికలారా, మీ అత్తలు భర్తలు అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నారు. మీ వల్ల వారి యొక్క పేరు ప్రతిష్టలు పోతున్నాయి. వారు మిమ్మల్ని చాలా హింసిస్తున్నారు. కనుక మీరు ఈ అభ్యాసములు కొంతవరకు మానుకోండి అని బోధించాడు.
1: ఉద్ధవ కేమ్ అండ్ సెడ్, గోపికాస్, యువర్ హస్బెండ్స్ అండ్ మదర్స్ ఇన్ లా ఆర్ క్రిటిసైజింగ్ యూ, దే ఆర్ సఫరింగ్, వై డోంట్ యూ చేంజ్ యువర్ యాటిట్యూడ్.
0: మేము చేసేది తప్పైపోతే తప్పక మేము మేమే పనిష్మెంట్ ఇచ్చుకుంటాం.
1: దే సెడ్, ఉద్ధవ, ఇఫ్ వాట్ వి డు
0: ఇస్ రాంగ్, తప్పులు చేయలేదు,
1: వి ఆర్ నాట్ కమిటెడ్ ఎనీ మిస్టేక్,
0: మేము దైవమును స్మరిస్తున్నాము,
1: వి థింక్ ఆఫ్ లార్డ్,
0: అంతేకాదు తప్పు ఏం చేస్తున్నాము,
1: వాట్ మిస్టేక్ వి హావ్
0: కమిటెడ్. లోకులు కాకులు,
1: దే జస్ట్ పీపుల్ ఆర్ లైక్
0: కాకులు కూస్తున్నాయని కోకిల తన గానాన్ని తాను మానుకుంటుందా?
1: బికాస్ ది షౌ ద క్రోస్ ద కోయిల్ బర్డ్ విల్ నెవర్ స్టాప్ సింగింగ్.
0: ఈ హంసను చూసి కొంగలు పరిహసిస్తే హంసకు తగ్గేటువంటి విలువ ఏమిటి?
1: Seeing this one, the other things may feel, the ducks may feel, but it won't change its
0: form. Kunjarambunu chusi kukkalu enno marugu venugu potukunte kukkalanta marugutuntayi eniki em bhayam avutundi.
1: While elephant is walking majestically, the dogs may bark.
0: Kabatti evaru emanukunnappudiki mana satyam paina manam aadharapadali.
1: Anybody may feel, but we should depend on
0: satyame mana pranamu.
1: Truth is our life.
0: Adi mana bharatiya sanskrutilo satyam vada dharmam chara ee rendittini manam rendu chakralaga teesukunte rendu rekkalaga teesukunte mana jeevitham unnata sthayiki poi cheripothundi.
1: Therefore, according to culture of Bharat, we should utter truth and practice righteous conduct.
0: Satyanni aashrayinchinatvanti ye dharmam.
1: Dharma follows truth.
0: Dharmamunu aadharapadina chesukunnatvanti ye satyamu.
1: The truth,
0: ivi rendu kodanu negative positive antivi rendinti yokka ekatvame manavattam.
1: These two are like negative and positive. Unity of the two is human nature.
0: Kalaki meer em aatram kodanu itharulu anukuntarani siggu gaani leka kobam gaani leka bhayam gaani inke vidhamainatvanti bheethi gaani illu em aatram avakasam ivvakoddu.
1: So don't give any scope to feel shy or have any kind of anger.
0: Satyavantuniki bhayame ledu.
1: The one of truth has no fear.
0: Meeru chakkaga charitra vini untaru.
1: He must have gone through his
0: bharyanu ammukunnadu, kumarunu champukunnadu, sashanamulo kaati kaapiriga nilichadu, kaani satyanni vadaledu.
1: He just sold out his wife and his son died. He was there in burial ground.
0: Satyavantuniki satya harishchandra ani peru vachindi.
1: But that reason he has got the name.
0: Satyamargamulo manam sampadinchali.
1: We should have this path of truth.
0: Satya margamlo manam jeevinchali.
1: We should live along the path of truth.
0: Satya margamlo manam anubhavinchali.
1: We should experience truth.
0: Asatya margamlo sampayinchindi asatyangane potundi.
1: All that we earn along the falsehood, he will go away.
0: Yeni inod 5000 rupayalu manam sampadinchukunnam ani asatyamlo anyayamlo anukunte tarvata repadi dinamee neeku 10000 rupayalu nashtam vastundi.
1: If you think that you have earned 5000 rupees in the wrong way, you will suffer.
0: Adi manam chusukovatam ledu.
1: That you are not mindful.
0: Vidyarthu vara chakkari oka udaharanamu.
1: A very good example.
0: 50 seatlu vesetundi bus paina
1: a seat with bus with 50 seats.
0: Yeah, 2 rupayalu aadayam kosamani 80 seatlu 80 mandini kuchobettam.
1: But just for a profit, he will accommodate 80.
0: Kani 2 rupayalu oka aadayam kosam chuchame kani 2000 rupayalu tire puncture ayipoyindi vaadu ganapettadam ledu.
1: He thinks of 2 rupees profit, but because the tire puncture, he loses 2000.
0: Atle vaadiki edo oka rogamaina vachi oka doctor kaina ee roganiki ee dabbu vyayam chestuntadu.
1: He will suffer from a serious disease and he will have to pay huge amount.
0: Edo vidhanga anyayanga vachindi matramu manam em prayatnam chesina nilipukolemu manam.
1: Therefore, that which is earned out of wrong methods can never be.
0: Edo oka manchi pani cheyi.
1: Do a good job.
0: మంచి పని చేసి విద్యా సంస్థను లేక ఆరోగ్య సంస్థను విలేజ్ యొక్క కష్టంలో తీర్చడానికి తగిన కృషి చేయి.
1: ఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషన్ ఆర్ హాస్పిటల్ అండ్ హెల్ప్ ది విలేజర్స్.
0: భారతదేశంలో ఎంతమంది అవస్థలు పడుతుండలేదు.
1: దేర్ ఆర్ మెనీ హు ఆర్ సఫరింగ్ ఇన్ భారత్.
0: వీళ్ళు ఏమైనా ఒక్కరైనా చింతిస్తున్నారా?
1: ఎనీ వన్ ఆఫ్ యూ థింకింగ్ ఆఫ్ దెమ్?
0: లేదు లేదు లేదు.
1: నో.
0: ఆసుపత్రి కట్టండి, రోగులకు నివారణ చేయండి.
1: Build hospitals and help the sick.
0: Kani ee roju hospital dandiga kadutunnaru.
1: But there are many hospitals now.
0: Oka 10 crore rupayalu kharchu petti hospital kattiste,
1: when they construct the hospital at the rate of 10
0: crores, 100 crore aadayam raavali, adi profit kosam kartunnaru.
1: They want profit immediately, for that is
0: the vyaparam, vyaparam, vyaparam.
1: It is all business, business.
0: Dabbu vaste meer manchi pani cheyandi.
1: To get the money,
0: adikasya adikabaram.
1: If you do it more, you'll prosper.
0: Meeke manchi jarugutundi.
1: You'll be good.
0: Ee satyanni mottamota gurtinchali prati okkaru.
1: Everyone should know this truth first.
0: Sampadana pradhanam kaadu.
1: It's not earning.
0: Tyagam, tyagam, tyagam kavali.
1: Sacrifice is necessary.
0: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు ఏ దేశంలోకైనా వెళ్ళండి, ఏ పనిలో అయినా ప్రవేశించండి, చదువు మాత్రం మానకుండా ఉండండి. దాని యొక్క విశిష్టతను మాత్రం హృదయంలో ముద్రించుకోపోవాలి.
1: స్టూడెంట్స్, యు గో ఎనీవేర్ ఎనీ అదర్ ఫారెన్ కంట్రీ, డోంట్ లీవ్ ఎడ్యుకేషన్, డెవలప్ యువర్ ఓన్ థాట్స్.
0: ఈ పెద్ద మార్గం మాత్రం పట్టకండి.
1: డోంట్ గో అలాంగ్ ద రాంగ్ వే.
0: సత్య మార్గాన్ని విడవకండి.
1: నెవర్ లీవ్ ది పాత్.
0: ధర్మాన్ని మీరు అనుసరించండి.
1: ఫాలో ధర్మ.
0: ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లా.
0: అహింసను నిలిపివెట్టండి.
1: అండ్ దెన్ స్టాప్ ఆల్ వైలెన్స్.
0: అదే నిజమైనటువంటి యొక్క ప్రబోధ.
1: దట్ ఈస్ ట్రూ టీచింగ్.
0: ఏదో ఒక కాన్వికేషన్ జరుగుతుండాలని ఒక కాగితం తీసుకుని పోతే ఇది బెగ్గింగ్ బో. ప్రతి ఆఫీసుకు పోయి బెగ్ ఉద్యోగం, ఉద్యోగం, ఉద్యోగం బెగ్ చేయడానికి అవి ఇచ్చేది కానీ ఈ కాగితము.
1: ఇఫ్ యు జస్ట్ కమ్ హియర్ ఫర్ జస్ట్ టు రిసీవ్ ఎ పేపర్ ఇన్ ద నేమ్ ఆఫ్ కాన్వికేషన్ ఇస్ నాట్ ఎ బెగ్గింగ్ బో.
0: ఇలాంటి మీరు బెగ్ చేయదండి.
1: యు షుడ్ నెవర్ బెగ్.
0: మీరు బెగ్గర్స్ కాకూడదు.
1: యు షుడ్ నెవర్ బి బెగ్గర్.
0: బెగ్గర్స్ కావాలి.
1: యు షుడ్ బి బిగ్గర్స్.
0: గొప్పవాడు ఎప్పుడు ఆదర్శాన్ని చూపించినప్పుడే మీరు బిగ్గర్స్ అవుతారు.
1: యు షుడ్ వెన్ యు ఆర్ ఐడియల్ దెన్ యుల్ బి బిగ్గర్స్.
0: కనుక ఈ విధమైనటువంటి దాంట్లో మీరు ప్రవేశించి ఎంతైనా కూడా దేశానికి సేవ చేసి మీ జన్మం కూడా సార్థకం చేసుకుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ దిస్ వే అండ్ షేప్ యువర్ లైఫ్ ఐడియల్. స్వామి బ్రింగ్స్ దిస్ కోర్స్ టు కంక్లూషన్.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Embodiments of love.
2: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విద్ ఇన్, నాట్ అవుట్ సైడ్.
2: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.
3: Dear listener, Sairam and greetings from Prashanti Nilayam. Welcome to our program Outside Inside Deep Inside. This is a segment of Radio Sai's Thursday Live hosted by Brother Bishu Prushti, and today's episode was first broadcast in April 2023.

Thank you.

0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: భగవంతుడు ఆకాశముల కంటే నిర్మలమైనటువంటి వాడు.
1: గాడ్ ఈజ్ ప్యూరర్ దాన్ స్కై ఆర్ ఇథర్.
0: తారా రవి శశి దై సూర్యచంద్ర నక్షత్రాదులు కూడాను దైవం యొక్క నేత్రములు.
1: సో గాడ్ సన్, మూన్ అండ్ స్టార్స్ ఆర్ ద ఐస్ ఆఫ్ గాడ్.
0: వ్యాపక పవన శ్యామల దైవం. వాయువు వలె సర్వత్రా వ్యాపించినటువంటి వాడు దైవం.
1: లైక్ ఎయిర్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఇట్టి దైవత్వాన్ని గుర్తించవలనన్న మానవోపాధులైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినప్పుడే ఈ విశాలత్వమైన, ఈ నిర్మలమైన, ఈ పవిత్రమైన ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలైజ్ సచ్ గాడ్, యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ సచ్ యాజ్ బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటలెక్ట్. దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్ హూ ఈజ్ సో వాస్ట్, సో ప్యూర్ అండ్ సో సీక్రెట్.

0: ప్రపంచమంతయు కూడాను క్షత్రజ్ఞుల యొక్క సమ్మిళిత స్వరూపం.
1: ద ఎంటైర్ వరల్డ్ క్రియేషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ ద ఇండ్వెలర్.
0: ప్రకృతి యొక్క ప్రతిబింబమే మానవుని శరీర క్షేత్రం.
1: మ్యాన్స్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ సింబల్ అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్.
0: విశ్వమునందు ఏ చేతన అచేతనమును ఉన్నవో అవన్నీ కూడాను మానవుని యొక్క దేహమునందే ఈమిడి ఉన్నది.
1: ఆల్ దట్ యు ఫైండ్ బోత్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ అండ్ ఇనర్ట్ ఇన్ ద వరల్డ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: ఈ ప్రపంచమంతా కూడాను మానవుని యందుండినటువంటి యొక్క ప్రతిబింబంలే, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్.
0: అయితే ఈ శరీరేంద్రియ మనోబుద్ధులను గుర్తించినంత మాత్రమున చాలదు.
1: ఇఫ్ యు మియర్లీ రికగ్నైజ్ ది బాడీ, ది సెన్సెస్, ద మైండ్ అండ్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్.
0: ఈ క్షేత్రమును గుర్తించేటువంటి క్షేత్రజ్ఞుడు ప్రత్యేకంగా ఉంటున్నాడు.
1: ద నోవర్ ఆఫ్ దిస్ ఫీల్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఫీల్డ్.
0: క్షేత్రజ్ఞుని గుర్తించినప్పుడే క్షేత్రం యొక్క విచారం మనకు అక్కరలేదు. అంతవరకు మాత్రం క్షేత్రాన్ని మనము తగినటువంటి యొక్క రీతిలో అనుభవించుటకు తగిన ప్రయత్నం చేయాలి.
1: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ద నోవర్ ఆఫ్ ద ఫీల్డ్ యూ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ కరెక్ట్లీ ద ఫీల్డ్ ఇట్ సెల్ఫ్. బట్ అంటిల్ సచ్ టైమ్ దెర్ ఇస్ నీడ్ ఫార్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ది అదర్ ఎక్విప్మెంట్.
0: ఈ క్షేత్రజ్ఞుని తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ నోవర్ దెర్ ఇస్ నీడ్ ఫార్ నాలెడ్జ్. జ్ఞానం
0: ఏమిటి? ఈ జ్ఞానం,
1: వాట్ ఈస్ దిస్ నాలెడ్జ్?
0: కేవలము బుకిష్ నాలెడ్జ్నే కాదు.
1: ఈజ్ ఇట్ బుకిష్ నాలెడ్జ్? నో, ఇట్ ఈస్ నాట్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జ్నే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: జనరల్ నాలెడ్జ్నే అసలే కాదు.
1: నాట్ ఈవెన్ జనరల్ నాలెడ్జ్.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్నే, ఇది వ్యక్తిగతమైనటువంటిది.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్, ఇట్ రెఫర్స్ టు ద ఇండివిజువల్స్.
0: ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్నే అనుకుంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇది కూడాను ఒక వ్యక్తిగతమైనటువంటి యొక్క హద్దులతో ఇమిడి ఉంటున్నది.
1: ఈవెన్ ఇఫ్ యు టేక్ ద ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్.
0: ఇవన్నీ కూడాను కేవలము భౌతికమైన లౌకికమైన జ్ఞానములు.
1: ఆల్ దిస్ నాలెడ్జ్ రిలేట్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: వస్తు విచారణ చేత గుర్తింపబడేటువంటి యొక్క జ్ఞానము ఇది పదార్థ జ్ఞానము.
1: బై ఎన్క్వైరింగ్ ఇన్ టు ది ఆబ్జెక్ట్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ద అదర్ రిక్వైర్డ్ నాలెడ్జ్.
0: విషయమును ఆధారము చేసుకుని దాని యొక్క విశిష్టతను గుర్తించేటువంటి యొక్క జ్ఞానమా ఇది? కేవలము ఇది కూడాను ఒక విషయ జ్ఞానమే.
1: నాలెడ్జ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ది స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో.
0: ఈ విధమైనటువంటి యొక్క జ్ఞానముల చేత దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవరు కూడా గుర్తించలేరు.
1: బై ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆత్మ విచ్ ఈస్ బేసికలీ డివైన్.
0: వజ్రమును కోయవరనంటే వజ్రమే కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు కట్ ఎ డైమండ్ యూ షుడ్ యూజ్ అనదర్ డైమండ్ అలోన్.
0: కాలులో విరిగిన ముళ్ళును తీవాలంటే ముళ్ళే కావాలి.
1: టు రిమూవ్ ఎ థార్న్ ఫ్రమ్ ద ఫుట్ యూ హావ్ టు యూజ్ అనదర్ థార్న్.
0: ఆత్మతత్వాన్ని గుర్తించాలంటే ఆత్మజ్ఞానమే కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యూ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
0: ఈనాడు మనము భౌతికమైనటువంటి ఈ ప్రపంచమునందు దేనిని జ్ఞానమని మనం భావిస్తున్నామో అది అంతా అజ్ఞానమే.
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వాట్ ఎవర్ యూ థింక్ ఈజ్ నాలెడ్జ్ ఈజ్ రియలీ ఇగ్నోరెన్స్.
0: ఆత్మజ్ఞానమే సత్య జ్ఞానం.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలోన్ ఈజ్ ట్రూ నాలెడ్జ్.
0: ఆత్మ అన్న జ్ఞానమన్న రెండు ఒక్కటే.
1: ఆత్మ అండ్ జ్ఞానం, నాలెడ్జ్, దే ఆర్ సినోనిమస్.
0: నిజమైనటువంటి ఎరుకనే జ్ఞానం.
1: రియల్ అవేర్నెస్ ఈజ్ నాలెడ్జ్.
0: పదార్థమును క్రోడీకరించుకొని, విషయాలను సంగ్రహించుకొని, తద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానము, ఇది కేవలము అజ్ఞానంతో సమానం.
1: నాలెడ్జ్ అక్వైర్డ్ ఆన్ ది అక్యుములేషన్ ఆఫ్ వేరియస్ ఆబ్జెక్ట్స్ అండ్ వేరియస్ ఐడియాస్, ఇట్ ఈస్ ఓన్లీ ఇగ్నోరెన్స్.
0: ఈ జ్ఞానమునకు జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనేటువంటి త్రిపుటి ఉండదు.
1: దేర్ ఈజ్ ట్రినిటీ, త్రీ ఆస్పెక్ట్స్ రిలేటింగ్ టు దిస్ నాలెడ్జ్. జ్ఞానము, జ్ఞేయం, దాత, జ్ఞాత.
0: జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత అనేటువంటిది మానసిక సంబంధమైనటువంటి యొక్క వృత్తులు.
1: దీస్ ఆర్ ద మెంటల్ ట్రాన్సాక్షన్స్.
0: మనోనాశనము కలిగిన తరువాతనే ఏర్పడేటువంటి మూలాధారమైనటువంటి తత్వమే ఈ జ్ఞానం.
1: రియల్ నాలెడ్జ్ కెన్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ యు ఎలిమినేట్ ది మైండ్ అండ్ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ ట్రూత్.
0: ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క విచారణ శక్తులు అన్నీ కూడాను కేవలము భ్రమలే.
1: ఆల్ ది ఎన్క్వైరీస్ బేస్డ్ అపాన్ ద మైండ్ ఆర్ రియల్లీ డెల్యూజన్స్.
0: వ్యక్తిపై ఆధారపడి ఉంటుంటాది.
1: ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ద ఇండివిజువల్.
0: మానవుడు చూచినది, మానవుడు విన్నది, మానవుడు అనుభవించినది, మానవుడు ఆచరించినది, ఇవన్నీ కూడాను కేవలము దేహాత్మతో కూడినటువంటి యొక్క మనస్సు యొక్క భ్రమలు.
1: వాట్ మ్యాన్ సీస్, మ్యాన్ హియర్స్, మ్యాన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మ్యాన్ ప్రాక్టీసెస్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ ది వరల్డ్ ఫిజికల్.
0: కేవలము దేహం యొక్క తాదాత్మిక తత్వమే ఈ మనస్సు యొక్క స్వభావము.
1: ఆల్ దట్ మైండ్ జస్ట్ గివ్స్ యూ ఈజ్ ఓన్లీ విత్ రెఫరెన్స్ టు ద ఫిజికల్ బాడీ అండ్ ఇట్స్ నేచర్.
0: మనస్సు ఒక ఆకారమును, ఒక విషయమును, ఒక వస్తువును వదలి ఒక్క క్షణమైన ఉండుట వీలు కాదు.
1: మ్యాన్ కెనాట్ బి కాన్స్టెంట్ బేస్డ్ అపాన్ ఏ పర్టికులర్ ఫారం, ఏ పర్టికులర్ నేచర్ అండ్ సో.
0: కనుకనే మనస్సు దేహాన్ని ఆశ్రయించి ఉంటున్నది.
1: దట్ ఈస్ వై మైండ్ టేక్స్ షెల్టర్ ఇన్ ది బాడీ.
0: ఈ దేహముకుండినటువంటి కన్నులు, చెవులు, ముక్కు, నోరు, ఈ యొక్క పంచభూతములన్నీ కూడాను వీటి ద్వారానే మనస్సు అన్నిటినీ అనుభవిస్తుండాలి.
1: మైండ్ ఎంజాయ్స్ ఇట్ సెల్ఫ్ త్రూ ది ఐస్, ద ఇయర్స్, ద నోస్ అండ్ ద స్కిన్ అండ్ ఆల్ దీస్ ఫైవ్ సెన్సెస్.
0: మనస్సు దేహం యొక్క నేత్రముల ద్వారా చూస్తుండాలి.
1: మైండ్ సీస్ through the physical eyes of the body.
0: Manasu deham yokka karnamul dwara vintunnadi.
1: Through the ears, mind hears.
0: Manasuku roopam ledu.
1: Mind does not have a form.
0: Manase maya.
1: Mind is the illusion.
0: Korika.
1: Mind is the desire.
0: Manase prakruti.
1: Mind is the nature.
0: Manase avidya.
1: Mind is ignorance.
0: Manase ప్రాకృతమైనటువంటి భ్రాంతి.
1: మైండ్ ఈస్ ది నేచురల్, ద క్రియేటెడ్ డెల్యూజన్.
0: ఇట్టి భ్రాంతితో కూడినటువంటి మనస్సు ద్వారా సత్యనిత్యమైనటువంటి యొక్క బ్రహ్మతత్వమును మనం అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: త్రూ దిస్ మైండ్ విచ్ ఈస్ సబ్జెక్ట్ టు డెల్యూజన్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ ఆత్మ విచ్ ఈస్ బేస్డ్ అపాన్ ట్రూత్ and which is permanent.
0: ఏది మనకు నిజమైన జ్ఞానం?
1: What is true knowledge?
0: జ్ఞానం అనగా మనసు చేత ఇంద్రియములను స్వాధీనపరచుకొని ఇంద్రియ నాశనము గావించిన తరువాత మనసు కూడాను అంతర్ధానమవుతుంది. అట్టి సమయమునందు ప్రశాంతమైనటువంటి యొక్క మౌనతత్వం ఏర్పడుతుంది. ఈ మనోనాశనం వల్ల కలిగినటువంటి యొక్క మౌనం అనేటువంటిదే నిజమైనటువంటి జ్ఞానం.
1: వెన్ ది మైండ్ కంట్రోల్స్ ద సెన్స్ ఆర్గన్స్, ద మైండ్ బికమ్స్ ఇంట్రోవర్టెడ్. And at that time you enjoy a state of perfect silence. At that time you get a glimpse of the real knowledge.
0: ఈ జ్ఞానము తెలివితేటల వల్ల కాని లేక బుద్ధి కుశలత వల్ల కాని మరి ఏ విధమైనటువంటి ఆదర్శం వల్ల కాని లభించేటువంటిది కాదు.
1: దిస్ నాలెడ్జ్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ త్రూ క్లవర్నెస్ ఇంటెలిజెన్స్ అండ్ స్కిల్స్ ఆఫ్ ఇంటెలెక్ట్.
0: ఇది దీని సహజం.
1: దట్ ఈస్ న్యాచురల్.
0: ఇది కొత్తగా మనం సంపాదించుకునేటువంటి వస్తువు కాదు.
1: This knowledge is natural, it cannot be acquired newly.
0: Nimurugappina nippuvale,
1: it is like the fire covered by ashes.
0: Paatikappina janamuvale,
1: it is like the moss covering the water.
0: Porakappina kannuvale,
1: it is like cataract covering the eye.
0: Manobhranti kappinatvanti yokka aatmaga undutu chetane ఈ జ్ఞానమును మనం గుర్తించలేకపోతున్నాం.
1: సిమిలర్ ఈజ్ ఆత్మ కవర్డ్ బై మైండ్ అండ్ ది డెల్యూజన్, దేర్ ఫార్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ గ్లింప్స్ ఆఫ్ ఆత్మ.
0: ఈ నిమురు నిప్పు పైన ఎట్ట వచ్చింది?
1: హౌ డిడ్ దిస్ యాష్ అక్యుములేట్?
0: ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ ఫ్రమ్ వేర్ డిడ్ ఇట్ కమ్?
0: నిప్పు నుంచినే వచ్చినటువంటి నిమురు నిప్పునే కప్పివేసింది.
1: ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ ఫైర్ అండ్ ఇట్ ఈస్ కవరింగ్ ద ఫైర్.
0: జలం పైన కప్పినటువంటి యొక్క ఈ పాచి ఎక్కడి నుంచి వచ్చింది? జలము నుంచినే ఆవిర్భవించింది.
1: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ మాస్ కమ్ అండ్ కవర్ దిస్ వాటర్?
0: మన కంటలో పుట్టినటువంటి పొర ఎక్కడి నుంచి, బయట నుంచి వచ్చిందా? లేదు, మన కన్ను నుంచినే ఆవిర్భవించింది.
1: సిమిలర్ ఈస్ ద క్యాట్రాక్ట్ ది విచ్ కవర్స్ విచ్ గ్రోస్ ఫ్రమ్ విత్ ఇన్ ది ఐ అండ్ కవర్స్ ద ఐ.
0: కప్పిన పొరను తీసివేస్తే స్వస్వరూపమైనటువంటి ఒక తత్వము మనకు సాక్షాత్కరిస్తుంది.
1: రిమూవ్ ది కవర్ విచ్ ఈస్ కవరింగ్ యువర్ ఆత్మ, యు గెట్ ఏ గ్లింప్స్ ఆఫ్ యువర్ రియల్ నేచర్.
0: జ్ఞానము అనేటువంటిది గ్రంథాల వల్ల లభించేటువంటిది కాదు.
1: దేర్ ఫోర్ దిస్ నాలెడ్జ్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ త్రూ బుక్స్.
0: గురువుల వల్ల ప్రసాదింపబడేటువంటిది కాదు.
1: దిస్ కెనాట్ బి గిఫ్టెడ్ అవే ఈవెన్ బై గురుస్.
0: లేక పరమాత్ముడు అందించినటువంటిది కూడా కాదు.
1: This cannot even be given by God himself.
0: Tane paramatma,
1: he is
0: tane gnanamu, tane atma,
1: he is God, he is knowledge, he is atma.
0: Aithe ee atma anetvantidi sarvula yendu ye vidhanga untunnadi, ee gnanamu anetvantidi sarvula yendu ye vidhanga untunnadi anetvanti vicharanni manam chesinappudu,
1: when we enquire as to how this atma or this knowledge, in what way is it existing in all people,
0: ekantamuga kurchoni vicharan chesinappudu,
1: when you sit all alone in a solitary place,
0: satyamaina satyamaina marpu chendinatvanti okka shabdamu mana nundi aavirbhavistundadi,
1: there emanates a sound from within which is permanent, which is truth and which is pure.
0: Jagattunandunnatunte samasta padarthamulu kudanu maarpu chendutunnavi.
1: All the objects in the world undergo
0: samasta aakaramulu maarpu chendutunnavi.
1: All the forms undergo change.
0: Prati padarthamu kudanu kevalamu anu prabhavame.
1: Every object is a conglomeration of atoms.
0: Ee yokka anuvulu yokka cherikane padartha swaroopam.
1: An object is formed by coming together of atoms.
0: Kalakramena ee anuvulu kudunu veraipothuntai.
1: Over a period of time they disintegrate.
0: Ee anuvulu yokka swabhavamu samyoga viyogamulu yokka tattvame.
1: The nature of atom is coming together and going back.
0: Kani marpu chendani koorpu kalagani oka divyamainatunti yokka vaani sarvulu endukodunu ఒక్కటిగానే ఉంటుండదు.
1: బట్ దెర్ ఈజ్ వన్ డివైన్ వాయిస్ విచ్ డస్ నాట్ అండర్ గో ఎనీ చేంజ్ విచ్ ఈజ్ పర్మనెంట్ విచ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్.
0: బాల్యమునందు యవ్వనమునందు వార్ధక్యమునందు.
1: ఇన్ ది చైల్డ్హుడ్ ఇన్ యూత్ అండ్ ఇన్ ఓల్డ్ ఏజ్
0: దేహము మార్పు చెందుతున్నది కానీ ఆ వాణి మార్పు చెందటం లేదు.
1: ద బాడీ అండర్ గోస్ చేంజెస్ but the divine voice does not undergo any change.
0: Jagrata swapna sushuptulu మూడు స్థానములు మనం అనుభవిస్తున్నామే కానీ ఈ వాణి మార్పు చెందటం లేదు.
1: ఇన్ ద వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్ దిస్ డివైన్ వాయిస్ డస్ నాట్ చేంజ్.
0: స్థూల సూక్ష్మ కారణములు మనం అనుభవిస్తున్నామే కానీ ఈ వాణి మార్పు చెందటం లేదు.
1: ఇన్ ది గ్రాస్ సటిల్ అండ్ కాజల్ ఫార్మ్స్ ఆల్సో దిస్ డస్ నాట్ అండర్గో చేంజ్.
0: ఏమిటి ఆ వాణి?
1: వాట్ ఈస్ దట్ డివైన్ వాయిస్?
0: ఆత్మ తన తత్వం నుండి వెలువడినటువంటి యొక్క దివ్యమైనటువంటి అంతర్వాణి.
1: దట్ ఈస్ ద ఇన్నర్ వాయిస్ విచ్ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ఆత్మ.
0: అది ఏ నేను నేను నేను.
1: అండ్ దట్ డివైన్ వాయిస్ ఈస్ ఐ ఐ అండ్ ఐ.
0: అహం అహం అహం.
1: దట్ ఈస్ అహం అహం.
0: ఇది సత్యమైనటువంటిది.
1: దిస్ ఈస్ ట్రూత్.
0: ఈ సత్యము అణువు కంటే చాలా మరింత సూక్ష్మమైనటువంటిది.
1: దిస్ ఈజ్ సట్లర్ దాన్ ది ఆటమ్.
0: ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
1: ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
0: ఇలాంటి సత్య స్వరూపమైనటువంటి యొక్క అహం అహం అహం.
1: అండ్ దట్ ఆటమ్ విచ్ ఈజ్
0: స్ఫురింపబడేటువంటి యొక్క తత్వమే సోహం.
1: సోహం ఎమర్జెస్ ఫ్రమ్ దిస్ వర్డ్ అహం.
0: ఈ అహం దేహంతో తాదాత్మ్యం పొందినప్పుడే ఇది అహంకారంగా మారుతుంది.
1: వెన్ దిస్ అహం ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ది బాడీ దెన్ ఇట్ బికమ్స్ అహంకార ఆర్ ఈగో.
0: ఈ అహంకారము ప్రాకృతమైనటువంటి భావము.
1: దిస్ అహంకార ఆర్ ఈగో ఈస్ ది వరల్డ్లీ.
0: అహం దివ్యమైనటువంటి వాణి.
1: దిస్ అహం ఈస్ ది డివైన్ వాయిస్.
0: దీనిని కేవలం పాండిత్యము చేత కాని దీశక్తితే కాని గుర్తించటం అసాధ్యం.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ డివైన్ వాయిస్ ఎయిదర్ త్రూ స్కాలర్షిప్ ఆర్ త్రూ ఇంటలెక్ట్.
0: ఎంత గొప్ప పండితుడైనప్పటికీ దృష్టియే లేకుండినా వస్తువును చూడలేడు.
1: హౌఎవర్ గ్రేట్ ఎ స్కాలర్ మే బి, ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ది ఐ సైట్ హీ కెనాట్ సీ ఎన్ ఆబ్జెక్ట్.
0: పాండిత్యము తెలియనప్పటికీ, పామరుడైనప్పటికీ కన్నులున్నటువంటి వాడు వస్తువును స్పష్టంగా చూడగలుగుతాడు.
1: ఎ పర్సన్ వితౌట్ ఎనీ స్కాలర్షిప్, ఇఫ్ హీ హ్యాస్ ది ఐ సైట్ హీ కెన్ సీ ది ఆబ్జెక్ట్స్ వెరీ క్లియర్లీ.
0: వేద శాస్త్ర ఇతిహాస పురాణములన్నీ కూడా పఠించినటువంటి యొక్క మహాశాస్త్రజ్ఞుడైనప్పటికీ నిద్రయందున్నప్పుడు జాగ్రత్త ప్రపంచమును ఏమాత్రం కూడా చూడలేడు.
1: ఎ పర్సన్ హూ హ్యావ్ మాస్టర్డ్ ఆల్ ది వేదాస్ శాస్త్రాస్ పురాణాస్ ఎట్సెట్రా, వెన్ హీఈస్ అస్లీప్ హీ డస్ నాట్ నో ది వరల్డ్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ అవుట్ సైడ్.
0: కానీ మేల్కొన్నటువంటి వ్యక్తి ఏ శాస్త్రమును చదవకపోయినప్పటికీ, ఏమీ తెలియకపోయినప్పటికీ జాగ్రత్త ప్రపంచమును చూడగలుగుతున్నాడు.
1: బట్ ఎ పర్సన్ ఇన్ ది వేకింగ్ స్టేట్ హీ మైట్ నాట్ హ్యావ్ స్టడీడ్ ఎనీ ఆఫ్ దీస్ స్క్రిప్చర్స్ బట్ హీ కెన్ ఎక్స్పీరియన్స్ ది ఔటర్ వరల్డ్ అండ్ హీ కెన్ సీ.
0: అదే విధముగానే మానవుడు గుర్తించలేనటువంటి యొక్క ఆత్మశక్తిని ఆత్మజ్ఞానమును కూడాను చిత్తశుద్ధి చేత గుర్తింపబడుతున్నాడు.
1: ఇన్ ద సేమ్ వే ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ వుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ అండ్ రియలైజ్ ద పవర్ ఆఫ్ ఆత్మ అండ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.

0: మనస్సుకు ఈవల నుండి చూచినంత వరకు మనకు జగత్తే గోచరిస్తుంది. మనస్సును దాటి ఆవల చేర్చిమా ఆత్మ గుర్తింపబడు.
1: As long as you are under the spell of mind, you will be able to just see only the external world. Only when you transcend the mind, you can get a glimpse of the other world.
0: Kanuka manamu anubhavincheetundi gnanamulu kaani anubhavincheetundi yokka anubhootulu kaani sarvam kudanu manasuku ivarundiye manam anubhavistunname kaani manasuku aavala cheraledu.
1: All the knowledge which we are having and all our experiences are the within the scope of the mind alone. They have not been outside of the mind.
0: Samudramulo cherinatunti yokka nadiki pratyeka roopa namamulu undavu.
1: Once a river gets merged into the ocean, it loses its name and
0: yeppudu samudramulo cheripoyene tane yokka roopa namamulu kolipothundi.
1: Once it merges into the ocean, it loses its name.
0: Samudram okkate nilustundi.
1: There it will be only one ocean which will be
0: adi e brahma vit brahmaiva bhavati.
1: That is the
0: brahma tattvamunu kanukonutaku brahma gnaname kavali. Atma tattvanni artham chesukonutaku atma gnaname kavali.
1: If you want to understand brahma, knowledge of brahma is essential. If you want to understand atma, knowledge of atma is essential.
0: కనుక మానవత్వములో ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలని ఆశపడేటువంటి సాధకుడు భౌతికమైనటువంటి యొక్క క్రియల చేత ఆత్మతత్వాన్ని పొందటం అనేటువంటిది ఇది కేవలము మానసిక వృత్తులే.
1: ఇఫ్ ఏ పర్సన్ వాంట్స్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ఇఫ్ హి వాంట్స్ టు approach through the physical things, well, he will be reaching only delusion of the mind.
0: Atma sarvatra untundadi,
1: atma exists everywhere,
0: prapanchamanta untinatvanti danta kudanu ee atma chaitanyame.
1: What you find in the entire world is only the consciousness of
0: kevalam deham undanta matrame manaku gochiristundadani bhramichitamu idi kevalam manasika kalpame.
1: It is one of the delusions of the mind to think that we can see the world as long as we are alive.
0: Ghatamu undina lekapoyina,
1: whether there is this body or this body doesn't, where there is the pot or pot doesn't exist.
0: Ee ghatamulandu jalamu undina undakapoyina,
1: whether there is water in the pot or no water in the pot.
0: Surya pratibimbamu sarvatra untune unnadi,
1: the rays of the sun are everywhere.
0: Ghatamu ghatamuloni jalamu ఉండినప్పుడు మనకు ప్రత్యక్షంగా గోచరించవచ్చునే కానీ అది లేనప్పుడు ఇది లేదు అని చెప్పుటకు వీలు కాదు.
1: When there is pot and water in the pot, you may see the reflection of the sun in that. But just because there is no pot and no water, to say sun doesn't exist is ignorance.
0: కనుక దేహం ఉండినా మనస్సు ఉండినా లేకపోయినా ఆత్మ అక్కడ ఉన్నది.
1: Whether there is the body or the mind, or whether it is not there, still atma exists.
0: Aithe ee naadu neevu anubhavincheetundi anubhootulu deeniki sambandhinchinatundi,
1: what are the experiences which you are undergoing now?
0: Deham aneetundi paathralo manas aneetundi jalam undatam cheta andulo neevu edo oka bhranti cheta nee yokka roopani nuvu chudagalugutunnavu.
1: As there is the pot of the body and the mind of water inside the body, you are getting some kind of distorted reflection of your own real self.
0: Oni adi satyamu ani vishwasistama ante adi satyamu kaadu.
1: Suppose you want to believe that as the truth, well, it is really
0: idi nee pratibimbame kaadani cheppudaku veelu kaadu.
1: It is your own reflection, but it is different.
0: Sakshat pratibimbamu kaadu,
1: but it is not a true reflection.
0: ఎట్లనగ విద్యార్థులకు చక్కగా అర్థమైవలేదు.
1: యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్ దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ టు ది స్టూడెంట్స్ దస్.
0: జలములో నీ ముఖమును నీవు చూస్తున్నావు.
1: యు సీ యువర్ ఓన్ ఫేస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద వాటర్.
0: కానీ విద్యార్థులారా, మీరు చక్కగా గుర్తించటం లేదు. మీ ముఖమే అందుకు కనిపిస్తుండాలి, కానీ ఇది కేవలం ఉల్టా సీదాగా ఉంటుండాలి. లెఫ్ట్ ఐ రైట్ గా ఇటుగా కనిపిస్తుండదు, రైట్ ఐ లెఫ్ట్ ఐగా కనిపిస్తుండదు.
1: You think your rear reflection is seen in the water. It is not true. Your right eye is seen as the left eye in your image in the water and left eye as the right eye. There is this kind of reversing of the limbs.
0: కనుక ఇది సత్యం ఎట్లా అవుతుంది?
1: When this is so, how can this be truth?
0: నీ యొక్క భ్రాంతి చేత ఇది నా యొక్క ప్రతిబింబం అని విశ్వసిస్తున్నావు.
1: On account of your own delusion, you think
0: ఈ దేహం కూడా భ్రాంతితో కూడినటువంటిది.
1: The body is full of delusion.
0: కనుక దివ్యతత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే దేహం మనకు అక్కరలేదు, మనసు అక్కరలేదు.
1: If you want to really experience and realize the divine principle, body is not required, mind is not required.
0: అయితే దీనిని సరిగా అర్థం చేసుకునేంత వరకును దేహేంద్రియ మనోబుద్ధులు చక్కగా మనం పోషించుకోవాలి.
1: బట్ అంటిల్ యూ రియలీ అండర్స్టాండ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్, దేర్ ఇస్ నీడ్ ఫార్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, మైండ్.
0: దేహము ఉండాలి, ఇంద్రియములు ఉండాలి, మనస్సు ఉండాలి, బుద్ధి ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ బాడీ, మైండ్, సెన్సెస్ అండ్ ఇంటెలిజెన్స్.
0: అయితే వాటిని సక్రమమైనటువంటి మార్గంలో మనము అనుభవించాలి.
1: బట్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ దెమ్ ఇన్ ది ప్రాపర్ వే.
0: ఆ విధంగా సక్రమమైన మార్గంలో దీనిని అనుభవించకుండా ప్రవేశపెట్టకుండా మనం పెడమార్గంలో వీనిని ప్రవేశపెట్టినప్పుడే మనకు అనేక విధములైనటువంటి యొక్క బాధలకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ putting them to the proper use and enjoying all this equipment properly, if you misuse them, put to the wrong use, you get into all sorts of troubles, problems.
0: ivanni kudunu kevalam bhramana chetane sambhavistunnayi.
1: All these experiences are arising out of the delusion only.
0: meeru rail lo prayanam aipothunnaru.
1: You are traveling in a train.
0: prayanam aipothunnadi evaru? meere.
1: Who is traveling in the train? Yourself.
0: కానీ రైలు పెట్టెల యొక్క కిటికీల నుంచి మనం చూసినప్పుడు కొండలు, గుట్టలు, చెట్లు పరిగెత్తిపోయినట్టుగా మనకు కనిపిస్తున్నాయి.
1: బట్ వెన్ యూ లుక్ అక్రాస్ ద విండో ఆఫ్ ది ట్రీ, యూ సీ యాజ్ ఇఫ్ ది మౌంటైన్ ది ట్రీస్ ఆర్ రన్నింగ్.
0: పరిగెత్తేది చెట్లు కాదు, పరిగెత్తేది కొండలు కాదు, పరిగెత్తేది మనమే.
1: వాట్ ఈస్ రన్నింగ్ ఈజ్ నాట్ ద ట్రీస్ నాట్ ద మౌంటైన్స్, ఇట్ ఈస్ ఓన్లీ యువర్ సెల్ఫ్ అండ్ ద ట్రైన్ విచ్ ఈస్ మూవింగ్.
0: కనుక మన యొక్క మానసిక చాంచల్యం చేతనే సర్వము కూడాను దీని యొక్క సత్యస్వరూపమైన ప్రతిబింబములని గుర్తించుకునేక ఇది ప్రకృతి యొక్క మార్పులుగా మనము భావిస్తున్నాం.
1: వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఈస్ ది చేంజెస్ ఇన్ యువర్ ఓన్ మైండ్, బట్ యూ థింక్ దట్ ది నేచర్ ఈస్ చేంజింగ్, క్రియేషన్ ఈస్ చేంజింగ్.
0: ఈ విధంగా మనము చక్కగా విచారణ చేస్తూ పోయినప్పుడు ఈ నేను నేను, ఈ నేను అనేను అనేటువంటిది మార్పు చెందినటువంటి యొక్క సత్యము ఎక్కడ నుంచి వచ్చింది? నేను అనేటువంటిది పుట్టిన తరువాతనే ఈ సృష్టి అంతా కూడా పుడుతూ వచ్చింది.
1: ఇఫ్ యూ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్స్ వెన్ యూ సే ఐ,
0: నేను లేని ఇది సృష్టి కలగదు.
1: వితౌట్ దిస్ ఐ దిస్ క్రియేషన్ డజంట్ ఎగ్జిస్ట్ ఫర్ మీ.
0: నేను పుట్టిన తర్వాతనే సృష్టి పుట్టింది.
1: ఓన్లీ దిస్ ఐ ఈజ్ బోర్న్, ద క్రియేషన్ ఈజ్ బోర్న్.
0: ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేత మనము అమితంగా కొంత విచారణ చెయ్యాలి.
1: వీ హావ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ఎన్క్వైరీ ఇన్ అన్ ఇంటెన్సివ్ ఎలాబొరేట్ వే.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది సామాన్యంగా మనకు అర్థం కాదు.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: అయితే ఆత్మ లేనిది జగత్తు మరొకటి లేదు.
1: But there is nothing except Atma in this world.
0: Unnadanta ade ainappatikini yenidi edo okati unnadani manam bhramistunnam.
1: Although what exists is only Atma alone, we get deluded to think that something else is existing other than Atma.
0: Enni balamunu undinappatikini enta siri sampadana manam proku cheskunnappatikini ee Atma anugrahame lekapothe సర్వము వ్యర్థమైపోతాయి.
1: వాట్ ఎవర్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ యు మే హ్యావ్, వెల్త్ అండ్ ప్రాపర్టీస్ యూ అక్యుములేట్, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, ఎవ్రీథింగ్.
0: ప్రతి మానవుడి కూడాను ఏదో ఒకటి ఫ్రీ విల్ అనగా స్వాతంత్రమైనటువంటిది ఒకటి ఉన్నది అని విశ్వసిస్తున్నారు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బిలీవ్స్ దట్ హీ హాస్ ఫ్రీ విల్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఈస్ ఎ మిస్టేక్.
0: కేవలము వ్యక్తి యొక్క సంకల్పం చేతనే, వ్యక్తి యొక్క ప్రయత్నముల చేతనే, వ్యక్తి యొక్క సాధన చేతనే మనం అనేక విధమైన ఫలితమును పొందుతున్నామని భావిస్తున్నారు. ఇది కేవలము కర్తృత్వం యొక్క ప్రతిబింబము.
1: బై హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ హ్యూమన్ విషెస్ అలోన్ వీ థింక్ దట్ వీఆర్ అచీవింగ్ మెనీ థింగ్స్, బట్ దిస్ ఈస్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ డూయర్షిప్.
0: ఇది కేవలము అహంకారం యొక్క వికారం.
1: దిస్ ఈజ్ ఎ పర్వర్టెడ్ ఫార్మ్ ఆఫ్ ఈగో.
0: ఏ ప్రయత్నము లేకపోయినప్పటికీ గుండె కొట్టుకుంటుండాలి. గుండె కొట్టుకోవడానికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం? ఏమీ చేయటం లేదు.
1: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ దిస్ రెగ్యులర్ హార్ట్ బీట్?
0: మనం దుఃఖంలో ఉండినా, ఆనందంలో ఉండినా, ప్రయాణం చేస్తున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుగుతూనే ఉంటున్నాయి. దీనికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం?
1: వెదర్ యు ఆర్ ఇన్ జాయ్ ఆర్ సారో, వెదర్ యు ఆర్ ట్రావెలింగ్, యు ఆర్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్, దిస్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఇస్ గోయింగ్ ఆన్ రెగ్యులర్లీ. వాట్ ఎఫర్ట్స్ ఆర్ యు మేకింగ్ ఫర్ దిస్?
0: మనము భుజించినటువంటి ఆహారమును నడిచినా నడచకపోయినా,
1: ది ఫుడ్ విచ్ యు పార్టేక్, వెదర్ యు ఆర్ వాకింగ్ ఆర్ యు ఆర్ నాట్ వాకింగ్,
0: దీనిని జీర్ణింప చేసుకోవడానికి కొన్ని విధమైనటువంటి యొక్క చర్యలు మనం ఆచరించినా ఆచరించకపోయినా,
1: వెదర్ వీ అండర్టేక్ ఎనీ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఫర్ డైజెషన్ ఆర్ నాట్,
0: జీర్ణం అవుతూనే ఉన్నది. దీనికి ఏ ప్రయత్నం చేస్తున్నాం మనం?
1: ఫుడ్ ఈస్ బీయింగ్ డైజెస్టెడ్. వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫర్ దిస్ డైజెషన్?
0: మనం చావాలంటే చావలేము, పుట్టాలంటే పుట్టలేము, ఉండాలంటే ఉండలేము.
1: బై మియర్లీ విషింగ్ టు బి బోర్న్ యూ కెనాట్ బి బోర్న్, బై విషింగ్ టు డై యూ కెనాట్ డై.
0: ఇవి కేవలం మానవుని యొక్క ప్రయత్నం చేత కాని, సాధన చేత కాని సంభవించేటువంటివి కావు.
1: దీస్ కెనాట్ బి ఒబ్టెయిన్ బై హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ హ్యూమన్ సాధనాస్.
0: ఏమీ చేయకపోయినా కొన్ని మనకు లభిస్తూ ఉంటాయి, ప్రాప్తిస్తుంటాయి, ఫలిస్తుంటాయి.
1: దీస్ థింగ్స్ అక్కర్ టు యూ వితౌట్ ఈవెన్ ఎనీ ఎఫర్ట్స్.
0: కనుక ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క మాస్టర్ ప్లాన్ లే.
1: ఆల్ దిస్ ఆర్ ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ భగవాన్.
0: ఏ సమయమునకు, ఏ కాలమునకు, ఏ కర్తవ్యమును, ఏ యొక్క స్థితిలో మనం అనుభవించాలో అది అన్ని కూడాను దానికే వదలాలి.
1: అండర్ వాట్ టైమ్, ఇన్ వాట్ వే, ఇన్ వాట్ ప్లేస్, హౌ షుడ్ ఎంజాయ్ పర్టికులర్ థింగ్, విల్ హావ్ టు లెఫ్ట్ టు బి లెఫ్ట్ దెమ్సెల్వ్స్, నాట్ టు బి బాదర్డ్ బై అస్.

0: కర్ణునకు భుజబలము, బుద్ధిబలము, శస్త్రబలము, సర్వబలములు ఉండి కూడాను దైవబలము లేకపోవటం చేత ఈ కర్ణుడు కట్టకడపటికి ఏమయ్యాడు?
1: టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ కర్ణ. హీ హ్యాడ్ ద ఫిజికల్ స్ట్రెంగ్, హీ హ్యాడ్ ద ఇంటెలిజెన్స్ అండ్ హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఎల్స్, బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ద గ్రేస్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. వాట్ హేట్ డిడ్ హీ సఫర్ ఎవ్రీవన్?
0: దైవ బలము నిజ బలం.
1: ద ట్రూ స్ట్రెంగ్త్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్.
0: ప్రాకృత బలము దుర్బలం.
1: ఆల్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈస్ ఎ మియర్ వీక్నెస్.
0: కానీ శారీర, మానసిక బుద్ధిని మనం అనుసరించుకుని కేవలము ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైనటువంటి బలముల్ని ఆధారం చేసుకుని మనం ఆత్మతత్వాన్ని పొందుటకు ప్రయత్నం చేయటం కేవలం వెర్రితనం.
1: Therefore, if you base all your efforts on the physical and the mental and the intellectual powers and try to reach the Atma, well, you are not going to succeed by this particular thing. It is rather a mistaken
0: one. Manaku Atma Jnanam Labhyam Kavalanukunnappudu,
1: if you want to attain the knowledge of Atma,
0: దివ్యమైనటువంటి ఏకత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద సెన్స్ ఆఫ్ డివైన్ యూనిటీ.
0: ఈనాడు అట్టి ఏకత్వమును కోల్పోవటం చేతనే భిన్నత్వం అభివృద్ధి అయిపోయి దేశము అధికమైపోతుండది.
1: యాజ్ వీ హావ్ లాస్ట్ దట్ కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ యూనిటీ, ది డిఫరెన్సెస్ అండ్ ద డైవర్సిటీస్ ఆర్ గ్రోయింగ్, హేట్రేడ్ అండ్ క్వారల్స్ ఆర్ ఆల్సో.
0: జ్ఞానమునకు భిన్నత్వము కానీ లేక విభాగము కాని చేయుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డివైడ్ నాలెడ్జ్.
0: ఈ దివ్యమైనటువంటి జ్ఞానము కేవలము మనమే.
1: వీఆర్ అవర్ సెల్స్ ద డివైన్ నాలెడ్జ్.
0: మనలో ఉన్నదని కాని మనం సంపాదించేటువంటిది కానీ మనం భావించరాదు. మనమే జ్ఞానం.
1: We should not think that divine knowledge is within us or we can acquire it.
0: Maname anantamu.
1: We are divine knowledge. We are
0: maname satyamu.
1: We are truth.
0: Maname brahma.
1: We are brahma.
0: Deenini puraskarinchukoni satyam gnanam anantam brahma annaru.
1: It is in this context it was said, truth, knowledge and infinity is brahma. Satyam gnanam.
0: Ee jagannatakamunaku మనము ధరించినటువంటి వేషములను ఆధారం చేసుకుని ఆ వేషములకు తగినటువంటి చరిత్రను మనము ప్రకటన చేస్తున్నాం.
1: వీఆర్ ప్లేయింగ్ ఎ రోల్ అలాటెడ్ టు అస్ ఇన్ దిస్ ప్లే ఆఫ్ ద వరల్డ్ అప్రోప్రియేట్ టు అవర్ ఓన్ స్టేషన్.
0: కానీ ఈ నాటకమునకు ఈ యొక్క యాక్షన్, ఈ యొక్క డైలాగులు సరిపోవచ్చునేమో, కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క నీ జీవితమునకు ఇవి ఏమాత్రం కూడాను సమన్వయము కావు.
1: దిస్ యాక్షన్, దిస్ డైలాగ్ మే బి అప్రోప్రియేట్ టు ద రోల్ ఇన్ దిస్ ప్లే, బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు అటైన్ ద ట్రూత్ అండ్ ది పర్మనెంట్ ఆత్మ, దిస్ కెనాట్ హెల్ప్ యూ.
0: ప్రొద్దున మీరు చూచి ఉన్నారు,
1: మార్నింగ్ యూ హావ్ సీన్,
0: మధ్యలో కాన్షియన్స్ అనేటువంటి ఒక సర్కిల్ ఉంది.
1: ఇన్ ద మిడిల్ దెర్ వాజ్ అ సర్కిల్ రిప్రజెంటింగ్ కాన్షియన్స్.
0: క్రింద సబ్ కాన్షియస్ అనే ఒక సర్కిల్ ఉంటుండాలి.
1: బిలో దాట్ దెర్ ఈస్ ఎ సర్కిల్ రిప్రజెంటింగ్ సబ్ కాన్షియస్.
0: పైన సూపర్ కాన్షియస్ అనేటువంటిది ఉంటుండాలి.
1: ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ కాన్షియస్ దెర్ ఇస్ అనదర్ సర్కిల్ సూపర్ కాన్షియస్.
0: అయితే ప్రతి మానవుని ఎందు కూడాను ఈ దృశ్యకల్పితమైన జగత్ అంతా కూడాను తమ యందు సబ్ కాన్షియస్ రూపంలో ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ the entire created world exists in the form of subconscious.
0: ఇక్కడ నుంచినే కాన్షియస్ కు బయలుదేరుతుండాలి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ హియర్ టు ది కాన్షియస్ లెవెల్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు ఎప్పుడో ఒక పర్యాయము బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్, లేక ఢిల్లీ, బాంబే, కలకత్తా ఇలాంటి పెద్ద పెద్ద టౌన్లు కంటే మీరు పోయి చూచి ఉండవచ్చు.
1: Sometime or the other, you might have gone to a center like Badrinath, Kedarnath, or Delhi, Bombay, or Madras, and seen them.
0: Kani ee drishyamanta ekkada undadi?
1: Where are those scenes exist now?
0: Nee okka thori aa Delhi poyi ఆగ్రా పోయి తాజ్మహల్ బిల్డింగ్ నువ్వు చూచినావంటే అది నీలో సబ్ కాన్షియస్ గా నిలిచిపోయింది.
1: వన్స్ యు గో టు ఆగ్రా ఢిల్లీ అండ్ సీ తాజ్మహల్, జస్ట్ తాజ్మహల్ ఎంటర్స్ ఇన్ టు యువర్ సబ్ కాన్షియస్.
0: ఎప్పుడు నీవు తలుచుకున్నా అది నీకు ప్రత్యక్షం అవుతుంది.
1: వెన్ ఎవర్ యూ థింక్ అఫ్ ఇట్, ఇట్ గివ్స్ యూ ఇట్స్ విజన్.
0: నీవు ప్రత్యక్షంగా ఇప్పుడు ఉండేటువంటి టైం లోపల అదే ఒక కాన్షియస్. ఈ కాన్షియస్ కు రావాలంటే సబ్ కాన్షియస్ నుంచినే రావాలి.
1: ఇఫ్ యు వాంట్ టు బ్రింగ్ థింగ్స్ టు కాన్షియస్ దే హావ్ టు కమ్ ఫ్రమ్.
0: వర్తమానాన్ని తెలుసుకోవాలంటే గతాన్ని మనం చింతించాలి.
1: ఇఫ్ యు వాంట్ టు థింక్ ఆఫ్ ది ప్రెసెంట్ యూ హావ్ టు థింక్ ఆఫ్ ది పాస్ట్ ఆల్సో.
0: కనుకనే నా ఉద్దేశము భవిష్యత్తు గతము రెండు వర్తమానం నుండే ఉంటున్నది.
1: ఇన్ మై వ్యూ ది పాస్ట్ అండ్ ది ఫ్యూచర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ప్రెజెంట్ ఇట్సెల్ఫ్.
0: కానీ ఇది ప్రెజెంట్ ప్రెజెంట్ అని మనం భావిస్తున్నాం, అదే పెద్ద పొరపాటు.
1: వీఆర్ కన్సిడరింగ్ దిస్ యాజ్ ప్రెజెంట్ అండ్ ప్రెజెంట్. ఇట్ ఇస్ బిగ్ మిస్టేక్.
0: ప్రెజెంట్ దిస్ ఇస్ ఆమ్నీ ప్రెజెంట్.
1: దిస్ ఇస్ నాట్ ప్రెజెంట్, దిస్ ఇస్ ఆమ్నీ ప్రెజెంట్.
0: గతము భవిష్యత్తు రెండు కూడాను మన యొక్క వర్తమానం దన్నే ఉంటున్నది.
1: పాస్ట్ అండ్ ది ఫ్యూచర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ప్రెజెంట్.
0: కాన భగవత్ ఎప్పుడు కూడాను ఆమ్నీ ప్రెజెంట్ అన్నారు. భగవంతుడు నిజంగా అన్ని వేళల యందు అన్ని కాలముల యందు కూడాను ఉంటుండేటువంటి యొక్క దివ్య శక్తి. ఇలాంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవడానికి మన యొక్క ఇంద్రియములు, మనస్సు, బుద్ధి సరైనటువంటి స్థితిలో ఉంచుకోవాలి.
1: ఇట్ ఈస్ నెససరీ టు కీప్ ది సెన్సెస్, ఇంటెలిజెన్స్ అండ్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ వే టు అండర్స్టాండ్ సీ దీస్ డివైన్.
0: ఈనాడు విద్యా విధానము విరివిగా వేగంగా పెరుగుతూ ఉండాలి.
1: టుడే ది నాలెడ్జ్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్.
0: ఇవన్నీ కూడాను ఎవరి నిమిత్తమై పెరిగినవి?
1: ఫర్ హూమ్ హ్యావ్ దీస్ ఆల్ దీస్ గ్రోన్?
0: ఈ ఎలక్ట్రిసిటీ వచ్చింది.
1: టేక్ దిస్ ఎలక్ట్రిసిటీ.
0: ఈ ఫ్యాన్స్ అంతా వచ్చినాయి.
1: దేర్ ఆర్ ఫ్యాన్స్.
0: ఇంకా మిషన్స్ అంతా వచ్చినాయి.
1: దేర్ ఆర్ సో మెనీ మిషన్.
0: ఎన్నెన్ని రకమైనటువంటి ప్లేన్స్ వచ్చినాయి. ట్రైన్స్ వచ్చినాయి. వీడియోలు వచ్చినాయి. రేడియోలు వచ్చినాయి. ఇవన్నీ కూడాను కేవలము ఒక.
1: ఇట్ ఈస్ నెససరీ టు కీప్ ది సెన్సెస్, ఇంటెలిజెన్స్ అండ్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ వే టు అండర్స్టాండ్ సీ దీస్ డివైన్.
0: ఈనాడు విద్యా విధానము విరివిగా

0: a train, a plane, a radio, a video, all these things have come into existence by as the gifts of science.
1: Aithe ivanni evari kosamu ani manu question veskovali.
0: Who should ask the question, for whose sake all these things have come?
1: Deenini evaru anubhavistunnaru ani manu question veskovali.
0: Who should put the question, who is the enjoyer
1: of all this? అని ఒక ఆన్సర్ వస్తుంది.
0: ది ఆన్సర్ కమ్స్ దట్ ఇట్ ఇస్ ఐ.
1: నేనే లేకపోతే ఇవన్నీ ఎవరికి?
0: ఇఫ్ ఐ డోంట్ ఎగ్జిస్ట్ ఫర్ హూ సేక్ ఆల్ దీస్ థింగ్స్.
1: కనుక నేను ఉంటే అన్ని వస్తాయి, నేను లేకపోతే ఏదీ లేదు.
0: దేర్ ఫోర్ వెన్ ఐఆమ్ దేర్ ఆల్ దీస్ థింగ్స్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. వెన్ ఐఆమ్ మైసెల్ఫ్ నాట్ దేర్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యూజ్లెస్.
1: కనుక మానవుడు అనేటువంటి వాడు అన్నింటికంటే కూడా చాలా విలువైనటువంటి వాడు.
0: దట్ ఈస్ ద రీజన్ వై మ్యాన్ ఈస్ మోస్ట్ ప్రెషియస్, మోర్ ప్రెషియస్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్.
1: మానవునిగా పుట్టి తన యొక్క ప్రయత్నం చేత మాధవుడుగా మారవచ్చు.
0: బీయింగ్ బోర్న్ యాజ్ ఎ మ్యాన్ బై ఎఫర్ట్స్ హీ కెన్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు మాధవ.
1: కానీ పశువుగా పుట్టి పశువుగానే జీవిస్తుంది, కానీ పశుపతిగా మారడానికి వీలు లేదు.
0: But after being born as an animal, it can never transform itself into the Pashupati or the master of this.
1: Daniki atma bhavamu anetundi ledu.
0: It does not have the feeling of atma.
1: Ee atma ku addu tagaleetundi oka manasu kuda daniki ledu.
0: It does not have the mind which obstructs, which comes between atma.
1: సూర్యుని వేడి నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క మేఘ సముదాయము సూర్యునే కప్పివేసినట్టుగా ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మానసిక మేఘ సముదాయము ఆత్మనే కప్పివేస్తుండాలి.
0: జస్ట్ యాజ్ ది క్లౌడ్స్ విచ్ హావ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది సన్ కవర్ ది సన్ హిమ్సెల్ఫ్, ది మైండ్ విచ్ హాస్ కమ్ ఫ్రమ్ ఆత్మ కవర్స్ ద మైండ్ ఇట్సెల్ఫ్.
1: కనుక మనుష్యత్వం అనేటువంటిది కేవలము దైవత్వంతో సమానమైనటువంటిది.
0: Therefore, this human aspect is as good as divine aspect.
1: Daivam manusha rupena.
0: That is why it is said, God comes in human form.
1: Men are more valuable than all the wealth of the world. Manakundinatvanti yukka dhanakanaka vastu vahanadu lanni kudanu manavunikante minchinatvanti vikadu.
0: Therefore, it is said, men are more valuable than all the wealth of the world. All
1: the nitya satyamainatundi yokka atma tattvani okka chadamu manamu chintinchi darshinste ante chalu sarvamu kudunu manam sadhinchina varam avtam.
0: If we can get a glimpse of such a sacred permanent true atma even for a moment, then
1: kaani manavudu dani nimittamai taginatundi krushi cheyatam ledu.
0: Man today is not making efforts for the sake of atma.
1: భౌతికమైనటువంటి సుఖ సంతోష భోగ భాగ్యముల నిమిత్తమై అనేక విధములుగా కూడాను తాను శ్రమలు పడుతున్నాడు.
0: Man is undertaking so much of action in order to enjoy physical comforts and luxuries.
1: శ్రమలలో ఏ వెయ్యింటి ఒక భాగమో ఏ కోటింటి ఒక భాగమో మనము భగవంతుని చింతిస్తే ఆ దివ్యత్వాన్ని మనం ఎంత ఆనందంగా అనుభవించవచ్చు.
0: ఇఫ్ 100, 1,000, 1 in crore part if we invest for Atma, we can enjoy

0: are we investing for the sake of earning money and properties and luxuries and name and
1: manam putra mitra bharana vyaparamulakai manam enta kalamnu durviniyoga parichukuntunnamo.
0: How much of time are we misusing for the sake of the children, friends?
1: Aa kalamulo chana kalamu bhagavantuni yokka padaravindamulapai pettadaniki manam krushi chesthe bhima sadana dwara prayane prabhu. భీమ సదనం భయంకరమైనటువంటి యొక్క స్వర్గ తలుపులు కూడాను తమంతట తామే తెరుచుకొని మనకు స్వాగతం ఇస్తాయట.
0: ఇఫ్ ఎ మోమెంట్ అవుట్ ఆఫ్ దిస్ కుడ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ థింకింగ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద డివైన్ లార్డ్ నందనందన, దెన్ ది డోర్స్ ఆఫ్ ది హెవెన్ దెమ్సెల్వ్స్ విల్ ఓపెన్ అండ్ వెల్కమ్ అస్.
1: కనుక మనము ఈ ఆత్మజ్ఞానమును ఆత్మానందమును పొందవలనంటే దీనికి ఒక్కటే ఆధారం, అదే భక్తి.
0: ఇఫ్ యు రియలీ వాంట్ టు గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ ఆత్మ, ద వన్ థింగ్ దట్ యు షుడ్ హావ్,
1: భక్తి అనగా కేవలము జపములు చేయటము, ధ్యానములు చేయటము, పూజలు చేయటము, యాత్రలు చేయటము, ఇంకే విధమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించడం, అది కాదు భక్తి. ఇవన్నీ కూడాను కేవలము భక్తి అనే పేరుతో మనం అనుభవించేటువంటి యొక్క చిహ్నములు, గుర్తులు.
0: ఇఫ్ యు హ్యావ్ డివోషన్ అలోన్ యూ కెన్ రీచ్ ఇట్. దెన్ వాట్ డూ మీన్ బై డివోషన్? ఇట్ డజంట్ రెఫర్ టు ద టైప్ ఆఫ్ వర్షిప్, గోయింగ్ టు పిల్గ్రిమ్ సెంటర్, డూయింగ్ ధ్యాన ఎట్సెట్రా. దీస్ ఆర్ ఓన్లీ యాక్షన్స్ విచ్ సింబలైజ్ డివోషన్, బట్ నాట్ డివోషన్ బై ఇట్ సెల్ఫ్.
1: స్వస్వరూప సంధానంపై మనసును తిష్ట వేయించటమే నిజమైన భక్తి.
0: ఫిక్సింగ్ ద మైండ్ ఇన్ గెటింగ్ ఎ విజన్ ఆఫ్ యువర్ రియల్ సెల్ఫ్ ఈజ్ ది రియల్ డివోషన్.
1: ఇదే నిజమైనటువంటి ఆత్మదిష్ట.
0: దాట్ ఈస్ ద రియల్ ఆత్మిక్.
1: కనుక జ్ఞానమన్నా భక్తి అన్నా వేరు కాదు, భక్తే జ్ఞానము, జ్ఞానమే భక్తి.
0: దేర్ ఫోర్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ జ్ఞాన అండ్ భక్తి, నాలెడ్జ్ అండ్ డివోషన్.
1: రెండు కూడా ఒకదాని యొక్క సంబంధమైనటువంటి యొక్క అవినాభావ సంబంధమే, అన్యోన్యాశ్రయమే.
0: దేర్ ఇస్ ఎ క్లోజ్ మ్యూచువల్ రిలేషన్షిప్ అండ్ ఇంటర్డిపెండెన్స్ బిట్వీన్ దీస్ టూ.
1: ఈ రెండింటిని కట్టివేసేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము అదే ప్రేమ. ఈ ప్రేమ సూత్రము చేతనే భగవంతుని బంధించవచ్చు.
0: ఇట్ ఈస్ దిస్ థ్రెడ్ ఆఫ్ లవ్ విచ్ కెన్ బైండ్ గాడ్ హిమ్సెల్ఫ్ అండ్ గెట్ యూ టు.
1: అనగా ప్రేమ ప్రత్యేకం కాదు, ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: దెన్ love is not different from God. Love is God, God is love.
1: దేహముతో ఏర్పడేటువంటి ప్రేమ క్షణభంగురమైనది.
0: Love associated with the body is momentary.
1: వాంతులతో ఏర్పడేటువంటి ప్రేమ ఇది కూడాను క్షణభంగురమైనది.
0: Love associated with the desires also is momentary.
1: ఇవి కేవలం అన్ని కూడాను తాత్కాలికమైనటువంటి యొక్క ప్రేమలు.
0: They are extremely transient and
1: దైవ ప్రేమ అదే శాశ్వతమైనటువంటిది.
0: Only love of the Lord, that is the true love, that is permanent love.
1: Kanukane love is God, live in love. Neevu dani ende neevu jeevinchali.
0: Therefore love is God, live in love. You should live in love alone.
1: Enni baadhalu kaliginappatikini bhautikamainatundi yokka chikkulu anekam sambhavinchavachunu kaani ivanni kudunu kadilipoyye meghamule.
0: There may be so many worldly problems which we have to face, but all these things are passing clouds.
1: ee kadilipoyye meghamulu nimittamai manamu aarata padanakkaraledu.
0: Why should we make so much of efforts for the sake of these passing clouds?
1: Satya nityamainatundi yokka aatma tattvanni ponde nimittamai manamu taginatundi vicharana cheyali.
0: We have to undertake enquiry in order to attain the atma which is truth and which is permanent.
1: Kanuka tamanu taamu ఉద్ధరించుకోవాలి.
0: ఈచ్ వన్
1: హరే ఆత్మన్ ఆత్మానం అన్నారు.
0: ఈచ్ వన్ హ్యాస్ టు సేవ్ హిమ్సెల్ఫ్.
1: చాలా మంది లోకంలో ఈ గ్రంథ పరిచయం అయినటువంటి వారు, కొంచెము ఛాదస్థ ఆచారములు కలిగినటువంటి వారు కొన్ని భ్రాంతులకు లోబడిపోతుంటారు.
0: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ హూ హ్యావ్ బుక్ నాలెడ్జ్ అండ్ హూ ఆర్ ప్రిజనర్స్ ఆఫ్ ది రిచువల్స్, దే
1: మమ్మల్ని ఉద్ధరించేటువంటి వారు మా పుత్రులే అని అనుకుంటుంటారు. ఎందుకంటే వాడికి శ్రాద్ధాలు పితృపిండాలు వదులుతూ ఉంటారు, దానివల్ల వీడికి ఉద్ధారం కలుగుతుంది అని వీరి భ్రాంతి.
0: దీస్ పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ దేర్ సన్స్ హూ కెన్ సేవ్ దెమ్ బై పర్ఫార్మింగ్ ది సెరిమనీస్ యాన్యువల్ సెరిమనీస్ ఆఫ్టర్ దేర్ డెత్ అండ్ సేవింగ్ దెమ్ ఫ్రమ్ వేరియస్ ప్రాబ్లమ్స్ లేటర్ ఆన్.
1: కేవలం లోకంలో ఎంతమంది పుత్రులు కలిగినటువంటి వారు లేరు.
0: హౌ మెనీ పీపుల్ దెర్ ఆర్ ఇన్ ద వరల్డ్ హూ హ్యావ్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్?
1: వీరినందరి పుత్రులు అంతా ఉద్ధారం చేస్తున్నారా?
0: ఆర్ దీస్ సన్స్ రియలీ సేవింగ్ ది పేరెంట్స్?
1: పుత్రులు లేనటువంటి వారు ఎంతమంది లేరు?
0: హౌ మెనీ మోర్ పీపుల్ దేర్ ఆర్ వితౌట్?
1: వీళ్ళందరూ అధోగతి పాలవుతున్నారా?
0: ఆర్ దీస్ పీపుల్ ఫర్లోర్?
1: పుత్రులు పుట్టరే కౌరవేంద్రుడు కనేకుల్ వారి చే నేగతిని వడిసిన.
0: హౌ మెనీ చిల్డ్రన్ వర్ బోర్న్ ధృతరాష్ట్ర హాస్ కౌరవస్? వాట్ ఈస్ ఇట్ దట్ దే డిడ్ ఫర్ హిమ్?
1: పుత్రులు లేని ఆ శుకునకు పెంపొందనే దుర్గతులు.
0: The one who did not have the children, could he not get the salvation?
1: Kaadu kaadu. Veeru kaadu manamulu uddharam chesedi.
0: It is not these sons who really save us.
1: Ivi chesetundi aacharamulu kuda yokka arthanni kuda manam gurtinchukovatam ledu.
0: We are not even recognizing the real significance and meaning of these rituals.
1: Satyarthanni manam gurtinchukunnappude nityatvanni manam anubhavinchavachchu.
0: Only when we understand the principle of truth, we can really understand and practice things properly.
1: Sraddhamu antam manam.
0: Take the word sraddha.
1: Edo oka brahmanu pilipinchatamu, adaniki padalu kalagatamu, vaaniki potta ninda annam pettatamu, vaanito manam edo achintana veyinchukotam, idi sraddham ayipoyindi anukuntam.
0: We consider that this sraddha ceremony is sufficient by calling a brahmin, giving him various
1: sraddham anaga saddato koodinatvantidi ani artham.
0: Sraddham refers to the one which is associated with a real interest and shraddha.
1: Shraddha. Aithe pindam anaga emiti?
0: Then what do you mean by pindam?
1: Pindadharamulu chestunnaru.
0: You are offering this pindamu.
1: Pindam anaga dehame.
0: This word pindamu refers to the body.
1: Shraddhato mana deham aneetundi pindani bhagavantuniki arpitam gavinchatame nijamaina shraddham.
0: The true meaning of real shraddha is offering this physical body as an offering to the Lord. That is real shraddha.
1: Deenini vedantamunandu kudanu manava shariramunaku tunga bhadra ani oka peru pettaru.
0: In vedantic parlance, the human body has been given a name, tunga bhadra.
1: Oka nadi kuda untundadi tunga bhadra ani.
0: There is a river called by the name Tungabhadra.
1: ఒక దగ్గర తుంగ ఒక దగ్గర భద్ర రెండు పుట్టి చేరటం చేతనే అతనికి తుంగభద్ర అని పేరు వచ్చింది.
0: This name is given to this river because one river called Tunga, another river called Bhadra join at a particular place. There
1: Bhadra anaga,
0: when you say Bhadra,
1: manchi pavitramu kalyanamu sobha అనేటువంటి అర్థాలు ఉంటున్నాయి.
0: This Bhadra refers to good, sacred, auspicious,
1: great. Inka tunga anaga chala balamaina.
0: Then when you say tunga,
1: goppa,
0: strong,
1: vishalamu,
0: great, wide,
1: ee vidhamainatundi arthalu manam teesukovachchu.
0: These meanings may be given to this word.
1: Tunga Bhadra anaga emti? మంచి కార్యములు చేసేటువంటిది ఈ దేహము, గొప్ప కార్యములు ఆచరించేటువంటిది ఈ దేహము, కళ్యాణ కార్యములో ప్రవేశించేటువంటిది ఈ దేహము, దివ్యమైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి ఈ దేహము, కనుకనే దీనికి తుంగ భద్ర అని పేరు వచ్చింది.
0: దిస్ బాడీ హెస్ బీన్ గివన్ ద నేమ్ తుంగభద్ర బికాస్ దిస్ ఈజ్ మెంట్ ఫార్ డూయింగ్ గుడ్ యాక్షన్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫార్ డూయింగ్ ఆస్పిషియస్ యాక్షన్, గ్రేట్ యాక్షన్, డివైన్ యాక్షన్.
1: కానీ దీనికి ఇంత గొప్ప పేరు మనం పెట్టుకొని మనం ఆచారం ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం?
0: వెన్ వీఆర్ హ్యావింగ్ సచ్ ఏ గ్రేట్ నేమ్, ఆర్ వీ రియలీ జస్టిఫైయింగ్ బై అవర్ ఓన్?
1: పేరు మాత్రం గొప్పదే కానీ ప్రవర్తన చాలా అల్పంగా ఉంటుంటుంది.
0: దేర్ ఈస్ ఏ వెరీ గ్రేట్ నేమ్ గివన్ బట్ నాట్ జస్టిఫైడ్ by the action.
1: పేరుకు తగినట్టుగా మనం ప్రవర్తించాలి.
0: We should conduct ourselves in tune with our own name.
1: త్యాగరాజు అని పేరు వచ్చింది.
0: నేమ్ ఇస్ త్యాగరాజ.
1: కానీ నిజంగా అతనికి పేరుకు తగినటువంటి త్యాగం ఉంటుండాలి. ఇది సార్థక నామం.
0: That Tyagaraja had the real nature of sacrifice. He had justified that name.
1: Bhojaraju. అనేక విధములైనటువంటి ఆభరణములు, తిండి పదార్థములు, నిత్య జీవితములకు అవసరమైనటువంటి ఒక వస్తువులు అన్ని పంపించాడు.
0: కింగ్ భోజరాజ హ్యాడ్ ఆల్ ది టైప్ ఆఫ్ జ్యువెలరీ అండ్ ఆల్ ద టైప్ ఆఫ్ అదర్ నెసెసిటీస్ అండ్ లగ్జరీస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎ హ్యాపీ లైఫ్.
1: చూచాడు దాన్నంతా. నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసా అన్నాడు.
0: When all these things were sent to Tyagaraja, Tyagaraja looked at them and asked Rama, well, is this wealth permanent, Rama, or is your sannidhi, your lotus feet, permanent for me?
1: Inte kaadu. Tana yokka antarbhavamuni yokka hrudaya pavitratanu kudanu chakkaga vivarinchukunnadu.
0: He also told himself the great meaning of a pure heart.
1: నీ పాదద్వంతములను నా రెండు హస్తముల ద్వారా గట్టిగా పట్టాను.
0: రామా, ఐ హావ్ హెల్డ్ యువర్ లోటస్ ఫీట్ బోత్ విత్ బోత్ మై హ్యాండ్స్ ఫర్మ్లీ అండ్ స్ట్రాంగ్.
1: నీవు నన్ను వదిలి ఎక్కడికి పోవడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు గో అవే ఫ్రమ్ మీ రామా.

0: क्षणे क्षणे क्षणे మనము ధన ధాన్య భోగ యశస్సుల నిమిత్తమై మనం ఎంత కాలమును వినియోగిస్తున్నామో.
1: హౌ మచ్ ఆఫ్ టైం

0: ఓ రామయ్య రామ, కోదండ రామ అండ్ పట్టాభి రామ అండ్ గోవే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్. ఓ రామ,
1: నీవు ఏదో ఒక ప్లాన్ వేస్తున్నావు.
0: యు సీమ్ టు బి మేకింగ్ ఎ ప్లాన్.
1: కానీ నేను ఆ ప్లాన్ అంగీకరించను.
0: బట్ ఐ డోంట్ అగ్రీ ఫర్ యువర్ ప్లాన్ ఓ రామ.
1: ఈ వైభవాలు, ఈ యొక్క సిరి సంపదలు నా హస్తములో పెట్టి నీవు తప్పించుకుని పోవడానికి చూస్తున్నావా
0: రామ? యు వాంట్ టు కీప్ ఆల్ దిస్ వెల్త్ ఇన్ మై హ్యాండ్స్ అండ్ అలౌ మై గ్రిప్ గోవే అండ్ యూ వాంట్ గోవే ఫ్రమ్ మీ రామ?
1: నేను స్వీకరించాలంటే నీ పాదాలను వదలాలి, అప్పుడు నేను దీనికి చేతులు పట్టాలి.
0: ఇఫ్ ఐ హావ్ టు యాక్సెప్ట్ ఆల్ దిస్ వెల్త్ ఐ హావ్ టు లీవ్ యువర్ ఫీట్ అండ్ యాక్సెప్ట్ దెమ్ విత్ బోత్ ద హ్యాండ్స్.
1: నేను వీటికి చేతులు పట్టను, నీ పాదంనే చేతితో పడతానన్నాడు.
0: ఐ వుడ్ నెవర్ యాక్సెప్ట్ ఆల్ దిస్ వెల్త్. ఐ హోల్డ్ యువర్
1: త్యాగరాజు యొక్క నిజమైనటువంటి యొక్క త్యాగ భూమి, త్యాగ భావం.
0: దిస్ ఈస్ ద గ్రేట్ సాక్రిఫైసింగ్ ఫీలింగ్ ఆఫ్ త్యాగరాజ హూ హ్యాడ్ దట్ నేమ్.
1: విద్యార్థులారా, మీరు ఈ లౌకిక జగత్తునందు, ఈ సమయమునందు ఈ విధమైనటువంటి అవకాశములు మీరు కల్పించుకొని అనేక మంది అనుభవజ్ఞులు, పెద్దలు, ప్రబోధలు మీరు ఈ 10 దినముల నుంచి వింటున్నారు.
0: డియర్ స్టూడెంట్స్, యు హ్యాడ్ ఎ వెరీ ఫైన్ అండ్ యునిక్ ఆపర్చునిటీ ఆఫ్ కలెక్టింగ్ హియర్ అండ్ లిసనింగ్ టు పీపుల్ హూ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
1: దీన్ని మీరు సార్థకం చేసుకుంటే అంతే చాలు.
0: ఇఫ్ యూ కెన్ శాంక్టిఫై దిస్ దెన్ దట్ ఈస్ ఎనఫ్.
1: మీరు విన్నవి, కన్నవి ఏ ఒకటి రెండైనా కూడాను ఆచరణలో పెట్టి మీ జీవితంలో ఆదర్శవంతమైన దాన్ని లోకానికి అందించండి.
0: Among many things which you have heard, at least one or two what you have heard, one or two what you have seen, practice them.
1: ఈ ఆత్మతత్వములకు లౌకిక ప్రమాణములన్నీ కూడాను మనం స్వీకరించాము.
0: Even in this, with reference to this ఆత్మతత్వ, we have collected all the worldly things.
1: దీనిని తిరిగి వేదమునకు కూడాను సమన్వయమైన మార్గాన్ని కూడాను మనము విచారిస్తాం.
0: We will have to just also think in terms of Veda and how things are expounded in Veda.
1: భారతీయులకు అనాది కాలము నుండి అన్ని విధములు కూడాను ఆదేశాన్ని అందిస్తున్నది వేదమే.
0: It is the Vedas which have been giving ideals for Bharatiyas right from very ancient days.
1: ఇది కేవలము ఒక వ్యక్తులచో ఆవిర్భవించినటువంటిది కాదు.
0: Veda has not emanated from an individual.
1: అనేక పండితులతో లిఖించబడినటువంటిది కాదు.
0: It is not even written by scholars.
1: ఇది అపౌరుషేయమైనటువంటిది.
0: This is అపౌరుషేయ.
1: ఇది సాక్షాత్ శబ్దం నుండి ఆవిర్భవించినటువంటిది.
0: This has emanated directly from the primordial sound.
1: ఒక్కొక్క పన్నమునందు 33 కోట్ల అక్షరాలు ఉంటున్నాయి.
0: In each word there are 33 crore aspects.
1: Kani inni vidhamainatundi aksharamulu ye vidhanga abhivruddhi ainayi?
0: How are they brought together?
1: Unnadi konni aksharamule vinnadi kuda.
0: There are only a few letters in a sense.
1: Idi ashtaksharamule.
0: There are only 8 letters.
1: Deenini anekanga kudanu అవి ఆవరిస్తూ పోయాయి.
0: దే హావ్ బీన్ చేంజ్డ్ అండ్ కన్వర్టెడ్ ఇన్ టూ ఎ నంబర్ ఆఫ్
1: ఇంగ్లీష్ అక్షరాల్లో 26 అక్షరాలు ఉంటుంటాయి.
0: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దేర్ ఆర్ 26 ఆల్ఫాబెట్.
1: కానీ 26 అక్షరాల్లోపల్లే ఇంతింత పెద్ద పుస్తకాలు రాస్తుంటారు.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ 26 లెటర్స్ అలోన్ సచ్ వాల్యూమ్.
1: ఈ అక్షరాన్ని వదిలి ఇంకొకటి మనం రాయడానికి వీలు లేదు.
0: లీవింగ్ దీస్ 26 ఆల్ఫాబెట్ యూ కెనాట్ యూజ్ ఎనీ అదర్ లెటర్ అట్ ఆల్.
1: 4 వైర్లు ఉండేటువంటి వైలిన్ లోపలే నన్నూరు రాగాలంతా పాడవచ్చు.
0: దేర్ మే బి ఓన్లీ 4 థ్రెడ్స్ బట్ 400 రాగాస్ కెన్ బి సంగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దోస్ 4 థ్రెడ్స్.
1: కనుక సారస్వతుడు అనేటువంటి వాడు ఆ కాచాటా తాపాయేశ అని 8 అక్షరాలు విన్నాడు.
0: దేర్ ఆర్ దీస్ 8 లెటర్స్ ఆ చాటా తాపాయేశ
1: ఆ కాటా తాపాయేశ
0: ఆ కాచాటా తాపా.
1: ఈ విధంగా 8 అక్షరాలతో పల్లే ఈ అష్టదిక్కులు కూడాను వ్యాపించి సర్వేశ్వర్యాన్ని కూడాను అందులో ఇమిడ్చి జగత్తుకు అందించింది.
0: Within the scope of these 8 letters, the entire literature is brought in and is made to spread to all the 8 corners of the world.
1: దీనికి చేతనే లభించినటువంటి కనుకనే దీనికి శృతి అని పేరు వచ్చింది.
0: This has got the name Smriti because by hearing this is obtained.
1: ఈ శృతి ద్వారా మానవుడు కనుగొన్నటువంటి ఒక సత్యాన్ని, మానవుడు ఆచరించి తరించినటువంటి మార్గాన్ని మనము మున్ముందు వేదం యొక్క ఆదర్శముల వల్ల తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం.
0: And we will try to understand more elaborately the meaning of the Smriti, how these things are obtained and what are the things which have been conveyed to the humanity at large in future.
1: Govinda

0: గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలను అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువగలరా? నిశ్చల సమాన చిత్తులై నిలువగలరా?
1: ఇట్ ఇస్ పాసిబుల్ టు విన్ ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు రిటర్న్ విక్టోరియస్లీ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు రూల్ ది ఎంటైర్ కింగ్డమ్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ కింగ్. One can offer in charity golden cows any number. One can even count the number of stars across the sky. One can mention the names of different species present all over the world. One can be a scholar in various texts. One can reach the moon. But it is very difficult to control the mind to remain steady and in the state of equanimity. Is it possible?
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, బాయ్స్ అండ్ గర్ల్స్, స్టూడెంట్స్,
0: విద్య యొక్క విశేషమును గుర్తించిన తర్వాతనే విద్యార్థులు అని చెప్పడానికి వీలవుతుంది.
1: యు కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ స్టూడెంట్ ఇఫ్ ఓన్లీ యు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: విద్య అనగా కేవలము గ్రంథ పరిచయం మాత్రమే విద్య కాదు.
1: Education does not mean mere acquisition of knowledge from books.
0: ఇది బుకిష్ నాలెడ్జ్ అంటారు.
1: This is called bookish knowledge.
0: కానీ ఇందులో అనేక మంది ప్రవీణులుగా ఉంటున్నారు.
1: In this bookish knowledge, many experts are there.
0: ఎంతమందో మేధావులుగా మారినారు.
1: There are many intellectuals too.
0: గొప్ప పండితులుగా రూపొందింపు చేశారు.
1: And we have got very high scholars.
0: కానీ ఈ విధమైనటువంటి విద్య చేత ఈ పండితులు కాని, ఈ విద్యావంతులు కాని, ఈ మేధావులు కాని జగత్తుకు ఏమి పని చేస్తున్నారు?
1: బీయింగ్ ఎ స్కాలర్, బీయింగ్ ఎన్ ఇంటెలెక్చువల్ ఆఫ్ ఎమినెన్స్, వాట్ ఈస్ దట్ హీస్ డూయింగ్ టు ద కమ్యూనిటీ?
0: సమాజంలో పుట్టి, సమాజంలో పెరిగి, సమాజం ద్వారా ఇంత విద్యను నేర్చి సమాజంకి ఏమి సేవ చేస్తున్నారు?
1: Having been born in society, having grown in society, having acquired education from the society, what is it that he is doing in turn to the society?
0: సమాజమునకు దీని కృతజ్ఞతని తెలుపుకున్న చదివిన చదువంతయు ప్రయోజనం ఏమిటి?
1: If one does not express gratitude to the community and society, what for is the education?
0: ఒకానొక సమయం లోపల అరవింద్ చెప్పాడు కలకత్తాలో యూనివర్సిటీలో.
1: At one time Arvind said in Calcutta University,
0: "O vidyarthulara,
1: O students,
0: meer chadive den nimittamai chestunnaru?
1: Why do you acquire knowledge?
0: Chadivina chaduvu kevalamu swartha nimittamai kaadu.
1: This learning should not be for selfishness.
0: Saprayojan nimittam kaadu.
1: Nor for self interest either.
0: Samajamlo ee okka vidyanu manam abhyasinchamu, aarjinchamu.
1: In fact you acquired knowledge in this community.
0: ఏ సమాజం నుండి మనం ఈ అర్జన్ను విద్యను ఆర్జించామో ఆ సమాజములకు సేవలే చేయకుండా ఈ విద్యను ఎందుకు?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ సర్వ్ ద కమ్యూనిటీ, సర్వ్ సొసైటీ, వేర్ ఫ్రమ్ యూ అక్వైర్ ద నాలెడ్జ్?
0: సమాజములకు సేవ చేయనటువంటి, సమాజం యొక్క సంక్షేమాన్ని కోరనటువంటి ఈ చదువుల కంటే ఆ బుక్స్ నిప్పులో వేయటం మంచిది.
1: If you do not work for the progress and advancement of the community, better you burn all the books.
0: కానీ ఈనాడు విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
1: Today the knowledge of science is increasing.
0: దాని ద్వారా అనేక విధమైనటువంటి మార్గములను బోధిస్తూ ఉన్నారు విద్యార్థులకు.
1: ఇన్ ఫ్యాక్ట్ వేరియస్ సైంటిఫిక్ టెక్నిక్స్ ఆర్ టాట్ టు స్టూడెంట్స్.
0: ఈ సైన్స్ యొక్క విజ్ఞానం యొక్క తత్వమును కేవలము ప్రపంచం యొక్క ఉపయోగ నిమిత్తమై చేస్తున్నారా, లేక ఆ విద్యావంతుని యొక్క సత్కీర్తి కోసం చేస్తున్నారా?
1: ఈజ్ ది సైంటిఫిక్ నాలెడ్జ్ ఇంపార్టెడ్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది కమ్యూనిటీ సొసైటీ ఆర్ టు ఎర్న్ ది రెప్యుటేషన్?
0: ఇంత గొప్ప మేధావులుగా మారుతున్నారు కానీ వారిలో వచ్చినటువంటి మార్పు ఏమిటి?
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఇంటెలెక్చువల్స్ యాజ్ వెల్, వాట్ ట్రాన్స్ఫర్మేషన్ యు ఫైండ్ ఇన్ దెం?
0: దీనిని ఒకానొక సమయంలో చర్చిల్ కూడా చెప్పాడు.
1: ది సేమ్ థింగ్ ఇస్ సెడ్ అట్ వన్ టైమ్ బై చర్చిల్.
0: మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఆల్ బట్ హీ హ్యాస్ నాట్ కాంకర్డ్ హింసెల్ఫ్ అన్నాడు.
1: మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఆల్ బట్ హీ హ్యాస్ నాట్ కాంకర్డ్ హింసెల్ఫ్.
0: ఈనాటి విజ్ఞాన శాస్త్రము తనం తప్ప సర్వమును కూడా ఎరుగుతూ ఉండాలి.
1: The scientific knowledge today will make you know everything in the outer world except
0: ee charatara prapanchamulandu undinatvanti okka sarva vishayamulu kudanu manavudu gurtinchadaniki prayatnistunnadu.
1: Man is making every effort to know everything present in the outside world.
0: Idi antaikudinu kevalamu bhautikamainatvanti vidyalu laukikamaina vidyalu.
1: This is all the physical knowledge, the secular knowledge.
0: ఇన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: హావింగ్ నోన్ ఎవ్రీథింగ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు నో హిస్ ఓన్ సెల్.
0: ఇది ఏ ముఖ్యమైనటువంటి విషయము?
1: దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
0: తనను తాను తెలుసుకుని ప్రవర్తించేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంబంధమే నిజమైన సంబంధము.
1: ట్రూ రిలేషన్షిప్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇఫ్ ఓన్లీ యూ అండర్స్టాండ్ యువర్ ఇన్నేట్ నేచర్.
0: ఏ వ్యక్తిని చూసినా కానీ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్నిస్తున్నాడు, కానీ హూ ఆర్ మై అనేటువంటి ప్రశ్నకు మాత్రం చోటు ఇవ్వటం లేదు.
1: హూమ్ సో యువర్ యూ మీట్ యూ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ హూ ఎమ్ ఐ.
0: ఒకటికి ఒకటి భౌతికము, రెండవది పారమార్థికము.
1: వన్ ఇస్ ఫిజికల్, అదర్ ఇస్ స్పిరిచువల్.
0: కనుకనే ఈ భౌతికమైన కూడాను పారమార్థికమైనటువంటిది ఉండినప్పుడే రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది.
1: దేర్ షుడ్ బి ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్. Then only the interrelationships would blossom.
0: కేవలము భౌతికమైనటువంటిది ఒక విధమైనటువంటి నెగటివ్.
1: The physical knowledge is negative.
0: కానీ తనం తాను తెలుసుకునేటువంటి తత్వము పాజిటివ్.
1: The knowledge of the self is positive.
0: ఈ నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది, ప్రకటిస్తుంది.
1: The human personality blossoms, shines forth. If there is happy blend of the positive and the negative,
0: manavuni manaviniga maatrinanta maatramna vidya yokka paripurnata erpadadu.
1: In fact, if you become a total man, there does not lie the full ee vidya
0: cheta manavuni paripurnamaina manaviniga roopandimpa cheyali.
1: In fact, education should help you to be a total man.
0: Manavuni dayamayuniga maarchali.
1: In fact, you should be transformed into compassionate one.
0: ఇట్టి దయామయుడిగా మార్చినటువంటి విద్యలు మనకెందుకు?
1: ఇఫ్ యు ఆర్ నాట్ కంపాషనేట్ వాట్ ఫర్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం హృదయమును కఠిన రూపంగా మారుస్తుండాలి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ మేకింగ్ యూ వెరీ టఫ్ అండ్ హార్డ్.
0: మానవుడు మేధాశక్తిని ఎంత అభివృద్ధిగా గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ విధంగానే హృదయాన్ని కూడా విశాలం చేయడానికి తగిన కృషి చేయాలి.
1: జస్ట్ యాజ్ యు వాంట్ టు గ్రో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్, యు సీ దట్ యువర్ హార్ట్ ఆల్సో మెల్ట్స్ అండ్ ఎక్స్పాండ్.
0: హృదయ విశాలతనే తెలుసుకునకుండా ఈ మేధాశక్తి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీ.
0: కనుక హృదయంతో పాటు కేవలము మానసిక ప్రవర్తన కూడా మారాలి.
1: సో అలాంగ్ విత్ ద హార్ట్ ద మైండ్ ఆల్సో షుడ్ ట్రాన్స్ఫార్మ్.
0: ప్రాచీన కాలం నుండి
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్
0: మన భారతదేశమునందు
1: ఇన్ భారత్
0: ఈ విద్యా విధానంలో అనేక విధమైనటువంటి మార్పులు కూర్పులు చేస్తూ వచ్చారు మహనీయులు.
1: Noble souls have made repeated attempts bringing sort of modifications, alterations, changes in the education field.
0: Kani videshiyulu bharatadeshamlo praveshinchinaku puramu vidya samasthalu chaala takkuvaga undetundivi.
1: Before foreigners stepped here, there were very few education institutions in this country.
0: Universities anetundi 5 6 undetundivi.
1: There were about 5 to 6 universities only.
0: ఒక్కొక్క యూనివర్సిటీ కూడాను ఒక్కొక్క సబ్జెక్టును మాత్రమే లక్ష్యం అందించుకుని తద్వారా మానసిక సంబంధమైనటువంటి యొక్క విశాలతను పెంచుకుంటూ వచ్చేటువంటి వారు.
1: ఈచ్ యూనివర్సిటీ హ్యాడ్ వన్ స్పెషాలిటీ, హెల్పింగ్ ఇన్ ద బ్లాసమింగ్ ఆఫ్ ది మెంటల్ ఫ్యాకల్టీ ఇన్ ఫుల్.
0: మొట్టమొదట కాశీ,
1: ద ఫస్ట్ వన్ కాశీ బెనారస్.
0: ఈ కాశీలో అభిమాన శాస్త్రం అనేటువంటిది ఒక వ్యాకరణము. కాశీ విశ్వవిద్యాలయంలో
1: The Banaras University, grammar is the main subject taught.
0: ఒక్కొక్క విశ్వవిద్యాలయం నందు కూడాను ఒక్కొక్కటి అభిమానమైనటువంటి శాస్త్రమును అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: Each university has taken up the responsibility of fostering one discipline.
0: కాశ్మీర్ విశ్వవిద్యాలయం నందు అలంకారము అనేటువంటి ఒక విశ్వ విద్యను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఏన్షియంట్ సైన్సెస్ అలంకార శాస్త్ర వన్ సబ్జెక్ట్ వాజ్ డెవలప్డ్.
0: ఇదే విధంగానే ఉజ్జయిని విశ్వవిద్యాలయం నందు
1: ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ
0: గణిత శాస్త్రము అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: మ్యాథమెటిక్స్ వాజ్ స్పెషాలిటీ.
0: ఇంకితే కాకుండా నవద్వీపం అనేటువంటి ఒక గ్రామం పట్టణం నందు ఒక విద్యా విశ్వవిద్యాలయం అంటూ ఉండాలి.
1: ఎట్ ఎ ప్లేస్ బై ద నవద్వీప్ దేర్ వాస్
0: ఈ నవద్వీప విశ్వవిద్యాలయం నందు ప్రధానమైనటువంటి అభిమానము కూడినటువంటి యొక్క శాస్త్రం ఏమిటి?
1: వాట్ ఈస్ ద స్పెషల్ సబ్జెక్ట్ టాట్ ఇన్ నవద్వీప్ యూనివర్సిటీ?
0: నవద్వీప్ విశ్వవిద్యాలయం నందు న్యాయశాస్త్రమే ప్రధానంగా తీసుకున్నారు.
1: ఇట్ హాస్ స్పెషలైజ్డ్ లా.
0: ఇంకా రాముని సోదరుడైనటువంటి భరతుడు ఏలినటువంటి రాజ్యము అమరావతి.
1: Amaravati was ruled by Bharat, brother of Rama.
0: ఈ అమరావతి విశ్వవిద్యాలయం నందు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శాస్త్రం అభివృద్ధి పరచుకోవటమే కాకుండా
1: ఇన్ ది అమరావతి యూనివర్సిటీ నాట్ ఓన్లీ సైన్స్
0: ఆరోగ్య సంబంధమైనటువంటి యొక్క శాస్త్రంను ప్రధానమైనటువంటి లక్ష్యంలో తీసుకున్నారు.
1: ఇట్ హాస్ స్పెషలైజ్డ్ మెడిసిన్.
0: ఇంతియే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: ఈ యొక్క యూనివర్సిటీ యందు నీతి నిజాయితీలను పెంచినప్పుడే మానవ జాతి ఒక ఉన్నత స్థితిని పొందుతుంది అని చింతించారు ఈ యొక్క విశ్వవిద్యాలయం వారు.
1: యూనివర్సిటీ అథారిటీస్ ఫెల్ట్ దట్ ద మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ది టోటల్ పర్సనాలిటీ.
0: నిత్య జీవితమునందు సత్య మార్గముతో తమ వృత్తులను అభివృద్ధి పరచుకునే నిమిత్తమై కమ్మరి కుమ్మరి దొమ్మరి ఇత్యాది విద్యలన్నీ కూడాను ఒక పై భాగంగా భావించుకుని అందరికీ బోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ఆర్డర్ టు టెడ్ రైట్ ఫుల్ ట్రూత్ ఫుల్ పాత్ ఇన్ లైఫ్ ద వొకేషనల్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో టాట్ లైక్ కార్పెంటరీ అండ్ బ్లాక్ స్మిత్ అదర్ సబ్జెక్ట్ లైక్ దాట్.
0: నిత్య జీవితంలో అవసరం లేనటువంటివన్నీ చదివి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ రీడింగ్ దోస్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ నాట్ యూజ్
0: వారి వారి వృత్తులకు సంబంధించినటువంటి యొక్క పనులన్నీ కూడా నేర్చుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ నో ద ప్రొఫెషనల్ స్కిల్స్ యాజ్ వెల్.
0: ఇంతియే కాకుండా సంగీతము సాహిత్యము నృత్యము ఇత్యాదంతా కూడాను నాట్యకళలు కూడాను పోషించుకుంటూ వచ్చారు.
1: అండ్ దే ఆల్సో ఫాస్టర్డ్ ఎంకరేజ్ ద ఫైన్ ఆర్ట్స్ లైక్ డాన్స్ అండ్ ద మ్యూజిక్ అండ్ లిటరేచర్.
0: అమరావతి విశ్వవిద్యాలయం నందు అనేక విధమైనటువంటి యొక్క సంస్థలను కూడాను అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: ది అమరావతి యూనివర్సిటీ ఎంకరేజ్డ్ ఆల్ దీస్ డిసిప్లిన్స్ ద సబ్జెక్ట్స్.
0: తక్షశిల ఇంకొక విశ్వవిద్యాలయము.
1: Another university, Takshashila University.
0: ఈ తక్షశిల విశ్వవిద్యాలయం నందు
1: ఇన్ దిస్ తక్షశిల యూనివర్సిటీ
0: ఒక విధమైన ఆయుర్వేదము అనేటువంటి యొక్క అభిమాన శాస్త్రమును అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: ఆయుర్వేద ది మెడికల్ సైన్స్ వాజ్ స్పెషాలిటీ.
0: ఈ విధంగా విచారణ చేస్తే ఒక ఆరో ఏడో విశ్వవిద్యాలయాలు మాత్రమే ఆనాడు ఉన్నటువంటివి.
1: ఇన్ దోస్ డేస్ ఎట్ ది మోస్ట్ 6 to 7 యూనివర్సిటీస్ ఎగ్జిస్టెడ్.
0: ఈనాడు వందల కొద్దీ పెరిగిపోయినాయి.
1: టుడే వి హావ్ హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్.
0: కానీ ఈ పెరిగిపోయినటువంటి విశ్వవిద్యాలయం వల్ల మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏమిటి?
1: విత్ ఆల్ ది ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వాట్ ట్రూత్ వి హావ్ అండర్
0: దేశమునకు చేసేటువంటి ఉపకారం ఏమిటి?
1: వాట్ హెల్ప్ వి హావ్ డన్ టు
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కోరడానికి ఆధారాలు ఏమిటి?
1: What is the proof to demonstrate that we work for the advancement of the society?
0: కానీ ఈ ఆధునిక విద్యలన్నీ కూడా అభివృద్ధి అయిపోయి
1: విత్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్
0: నిజమైనటువంటి ఆత్మవిద్యలన్నీ క్షీణించిపోయినాయి.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ డిక్లైన్డ్.
0: ఈనాడు విద్యకు ఎడ్యుకేషన్ అంటారు.
1: విద్య ఇస్ కాల్డ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ మెంట్ బై ఎడ్యుకేషన్?
0: ఇది కేవలము ఎడ్యుకేర్ అనేటువంటి యొక్క పదం నుంచి ఆంగ్ల భాష నుంచి వచ్చింది.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మీన్ బై ఎడ్యుకేర్?
0: లోపల నుండి బయటికి తిరగటమే.
1: ద వర్డ్ ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు బ్రింగ్ ఫోర్త్.
0: ఏ విధంగా తీసేది దీన్ని?
1: What is it that's to be brought forth? Every power, faculty is latent in
0: you.
1: All powers, the physical, the moral, intellectual, spiritual, ethical, all values are in you.
0: Gitti పవిత్రమైనటువంటి యొక్క విద్యను మనం తెప్పించుకొని తద్వారా సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరాలి చేయాలి.
1: వీ షుడ్ అక్వైర్ ద సీక్రెట్ ఎడ్యుకేషన్ అండ్ సర్వ్ ద సొసైటీ.
0: కనుకనే దీన్ని తీవడానికి రెండు విధమైనటువంటి మార్గములు ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ టూ పార్ట్స్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ వాల్యూస్.
0: ఇది లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటిదే ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ ఇస్ ద లాటిన్ వర్డ్.
0: ఈ లాటిన్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి యొక్క అంతరార్థం ఏమిటి? రెండింటినీ మనం బయటకు తీవాలి.
1: ద లాటిన్ వర్డ్ ఇండికేట్స్ దాట్ దోస్ విచ్ ఆర్ లేట్ అండ్ ఇమ్మనెంట్ మస్ట్ బి బ్రాట్ అవుట్.
0: ఒకటి, కేవలము బాహ్యమైన యొక్క భావమును బయటకు తీవటం.
1: వన్, బ్రింగింగ్ అవుట్ ది ఎక్స్టర్నల్ ఫీలింగ్స్.
0: దీనిని బయటకు తీసేటువంటిది తల.
1: ఇట్ కన్సర్న్స్ ది హెడ్.
0: అంతర్భూతంగా ఉండినటువంటి యొక్క విద్యలను శక్తులను మైండ్కి బయటకు తీవటం అనేటువంటిది ఇది ఏ హృదయము.
1: The inner faculties are brought out of the heart.
0: ఈ రెండింటిని బయటికి తీసినప్పుడే మన జీవితం అనేటువంటిది ఎంతైనా గాని ఆదర్శంగా నిరూపిస్తుంది.
1: When once these two manifest inner and outer, the life would be ideal.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: One is the life, another is living.
0: ఈ జీవనోపాధి తన నుంచి వచ్చేటువంటి చదవటము, రాయటము, సంపాదించడము, ఉద్యోగాలు చేయటము ఇత్యాది కర్తవ్యం చేత తన యొక్క తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఆల్ ది నాలెడ్జ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హెడ్ విల్ హెల్ప్ యూ టు క్యారీ అవుట్ యువర్ లివింగ్, ద రైటింగ్, ద రీడింగ్.
0: విద్యలు అన్ని కూడా కేవలము ఒక విధమైనటువంటి తల నుంచి ప్రారంభమైనటువంటివి.
1: ఆల్ ద సెక్యులర్ నాలెడ్జ్ హ్యాస్ అరిజన్ అవుట్ ఆఫ్ ద హెడ్.
0: దీన్ని బుకిష్ నాలెడ్జీ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ బుకిష్ నాలెడ్జ్.
0: మస్తకము ఉన్నటువంటి సంబంధం ఇంతే.
1: దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మస్తక ద హెడ్ ద
0: పుస్తకం నుంచి పుస్తకంలో ప్రవేశించింది, పుస్తకం నుంచి తిరిగి మస్తకానికి పోతుండాలి.
1: థింగ్స్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ ది హెడ్ అండ్ గాన్ ఇన్ టు ద బుక్ అండ్ దెన్ రివర్స్ ఆర్డర్.
0: కనుక ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఒక సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: దిస్ బుకిష్ నాలెడ్జ్ ఈస్ ద సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: దీని తర్వాత జనరల్ నాలెడ్జ్ మనకు కావాలి.
1: వీ నీడ్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ తర్వాతనే
1: లేటర్
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉండాలి.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇస్
0: వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్.
1: వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్.
0: ఏది నా జీవితానికి ఆదర్శమైనటువంటిది?
1: వాట్ ఈస్ ది ట్రూ ఐడియల్ ఇన్ మై లైఫ్?
0: అనేటువంటి దాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ తర్వాతనే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది.
1: ఆఫ్టర్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ కమ్స్ ఇన్ ద ఫీల్డ్
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్. మానవునికి ప్రధానమైనటువంటి నాలెడ్జ్
1: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈస్ ఇంపార్టెంట్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్, ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా కేవలము లౌకికమైనటువంటి ఒక జగత్తునికి మాత్రమే సంబంధించినవి.
1: ద బుకిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, ఇన్ ద డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
0: ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలు తప్ప నివృత్తి లక్షణాలు కాదు.
1: దే ఆల్ స్టాండ్ ఫర్ ది ఎక్స్టర్నల్ అవుట్లుక్.
0: కనుకనే మానవుడు స్వార్థము స్వప్రయోజనంలో మునిగి సమాజం యొక్క సంక్షేమాన్ని విస్మరిస్తున్నాడు.
1: దేర్ ఫోర్ మ్యాన్ ఇస్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ హెస్ ఫర్గాటన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
0: కనుక సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరినప్పుడే మన సంక్షేమాన్ని కూడా అభివృద్ధి పొందుతుంది.
1: వెన్ వన్స్ యూ డిజైర్ అండ్ స్ట్రైవ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ యూ విల్ బి సేఫ్ అండ్
0: సెక్యూర్. లోకంలో ఎన్ని లక్షల మంది చదువులు లేరు.
1: వీ ఫైండ్ లాక్స్ అండ్ లాక్స్ ఎడ్యుకేటెడ్
0: ఎంత మంది మేధావులు లేరు.
1: దర్ మెనీ ఇంటెలెక్చువల్.
0: వీరు చేసేటువంటి పని ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్?
0: తమ స్వార్థం కోసం తమ ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలను తాము పోషించుకుంటూ ఉన్నారు.
1: యూ జస్ట్ డూ అండ్ వర్క్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
0: ఎవరైనా ఒక కాలమును ఒక కర్మను ప్రధానంగా తీసుకుని సమాజంలో ప్రవేశించి ఆదర్శవంతమైనటువంటి సేవలు చేసేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
1: హ్యావ్ యూ ఎవర్ కమ్ అక్రాస్ దోస్ పీపుల్ హూ టేక్ టైమ్ టు సర్వ్ ది సొసైటీ?
0: కేవలం స్వార్థ స్వప్రయోజనాల నిమిత్తమై ప్రాకులాడేటువంటి ప్రజలకు మాత్రమే నోబెల్ ప్రైజ్ అంతా ఇస్తున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ అడోర్ దోస్ పీపుల్ హూ ఆర్ గ్రౌండ్ ఇన్
0: సర్వీస్. చక్కగా విచారించి చూస్తే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటి అనేటువంటి వారికి కూడా తెలియటం లేదు.
1: It's obvious they don't know what true education is.
0: ye bodalu z varaku kuda degrees teeskunte adi goppa education.
1: The one who acquires degrees from the letter A to Z, we call him a highly educated one. Is that education?
0: Ivanta kuda kevalam quantity.
1: All the degrees amount to quantity.
0: Quality kavali,
1: but we need quality.
0: Why barrels of donkey milk, 1 teaspoon of cow milk is better?
1: Why barrels of donkey milk, 1 teaspoon of cow milk is enough better?
0: Kanukane ఆనాటి ప్రాచీన విద్యా సంస్థల యందు విశ్వవిద్యాలయములందు ఒక్కొక్క సబ్జెక్టును ప్రత్యేకంగా తీసుకుని అనేక విధమైనటువంటి యొక్క సమాజం యొక్క సంక్షేమాన్ని కోరుతూ వచ్చారు.
1: That for that reason, in the ancient days, each university has taken one speciality and
0: గ్రామరు అనేటువంటి దాన్ని కాశీలో ప్రవేశించి ఆ గ్రామర్ యొక్క తత్వాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: The subject grammar was developed in a manifold way in the Kashi University.
0: Yes, Jnana Daya Sindho Ragadasya Gaguna Seveta Machiyodiro Sasiyecha Mitayecha Samastha Samastyati. ఈ విధంగా వాళ్ళు బోధించుకుంటూ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టించుకుంటూ వచ్చారు విద్యార్థుల చేత.
1: దే టాట్ ఆల్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ అండ్ హెల్ప్ దెమ్ టు లీడ్ దేర్ ప్రాక్టికల్ లైఫ్.
0: అమరా నిజరాదేవ త్రిజ విభుదాసుర సుప్రభాణ సుమనస త్రిజిభౌషాది కథ ఆదిత్యేయ దివిషదో లేక ఆదిత్యనందన ఆదిత్యారు భవస్వప్న అమృత అమృతాంజన. ఈ విధమైనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రజలకు అందించి వారి ద్వారా ఐకమత్యాన్ని పెంపొందింపచేసి తద్వారా అన్నదమ్ములు అక్కచెల్లెండ్రుల వలె దీన్ని పోషించుకుంటూ వచ్చారు.
1: ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ వర్ టాట్ ఆల్ ద స్టూడెంట్స్ సచ్ దాట్ దే డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ సో దట్ దే కుడ్ బిహేవ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ఉజ్జయిని ఇలాంటి విశ్వవిద్యాలయములందు ఏ యొక్క స్కూల్స్ అక్కడ లేవు.
1: దేర్ వర్ నో స్కూల్స్
0: ఒక బిల్డింగ్ అనేటువంటిదే లేదు.
1: దేర్ వర్ నో స్కూల్స్ యాజ్ సచ్.
0: ఆ యూనివర్సిటీ లోపల విశ్వవిద్యాలయం లోపల విద్యార్థులు ఎంతమంది?
1: హౌ మెనీ స్టూడెంట్స్ వర్ దేర్ ఇన్ ఎవ్రీ యూనివర్సిటీ?
0: 9 లేక 10 మంది.
1: ద స్ట్రెంగ్త్ 9 or 10.
0: గొప్ప విద్యావంతులు.
1: దే ఆర్ హైలీ
0: గొప్ప యూనివర్సిటీ.
1: ఇట్స్ ఎ బిగ్ యూనివర్సిటీ.
0: ఇంకా టీచర్స్ ఎవరు?
1: హూ ఆర్ ప్రొఫెసర్స్?
0: అక్కడ ఉన్నటువంటి టీచరే విశ్వవిద్యాలయంకు వైస్ ఛాన్సలర్.
1: ద టీచర్ ద రెసిడెంట్ ఇస్ ది వైస్ ఛాన్సలర్.
0: ఇది ఎవరితోనో గవర్నమెంట్ కానీ ఏక్తికి సంబంధం లేకుండా జరిపేటువంటి అవి.
1: దే ఆర్ ఆల్ సెల్ఫ్ రిలయెంట్, నో కనెక్షన్ విత్ ద గవర్నమెంట్.
0: సరస్వతిని సంపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛను అందిస్తూ వచ్చారు సరస్వతికి.
1: ది గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి వాజ్ గివెన్ కంప్లీట్.
0: ఈ సరస్వతి ఎన్ని విధమైన స్వేచ్ఛతోనో ఆ విద్యార్థులకు చక్కని బోధనలు చేయించి ఆనందాన్ని అందిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి హ్యాస్ గివెన్ ఆల్ ది ఐడియల్స్ ఇన్ లైఫ్ to the students.
0: Teachers kuda okka naya paisa puchukuneetunte vaaru kaadu.
1: Teachers also didn't receive any salary.
0: Vidyarthulu kuda ichi puchukuneetunte vaaru kaadu.
1: Students don't pay fees either.
0: Kevalamu aa yokka vice chancellor inti ende undi vaaru.
1: They stayed at the residence of vice chancellor.
0: Eppudu bodhistaro ee naadu bodhistaro cheppadaniki veelu kaadu.
1: When and where?
0: Deeniki oka time table ani kaani oka time yokka nirnayam kaani ledhu.
1: There were no specific times like timetables.
0: రాత్రి లేచి ఒక పిల్లవాడిని లేపించి వాడికి తిరిగి విద్యను బోధించేటువంటి
1: రైట్ ఎనీ టైమ్ ఇన్ ద నైట్ హీ విల్ వేకప్ ద స్టూడెంట్.
0: సమయ సందర్భం అనేటువంటిదే లేకుండా ఎప్పుడు పడితే అప్పుడంత వారి సందేహాలను తీర్చేటువంటి వారు.
1: దేర్ వాజ్ నో స్టిప్యులేటెడ్ టైమ్ వాట్స్ ఎవర్ దే యూస్ టు క్లియర్ దేర్ డౌట్స్.
0: వారు పాఠములు ఎక్కడ చదివేటువంటి వారు?
1: హౌ డిడ్ దే లెర్న్?
0: పవిత్రమైనటువంటి నదీ తీరం నందు ఒడ్డున ఉందో.
1: They just used to study along the shores of the river.
0: లేక చల్లని ఛాయ అయినటువంటి వృక్షముల క్రిందనో.
1: Or sit under the shade of a tree.
0: లేక దేవాలయంలోందో కంపౌండ్ నందో ఎక్కడో కూర్చొని వారికి విద్యను బోధించేటువంటి వారు.
1: Or they sit or squat on the ground in the temple premises.
0: ఈనాడు విశ్వవిద్యాలయం అంటే పెద్ద పెద్ద భవనాలంతా కావాలి.
1: Today university requires
0: laboratory కంటే కూడా ఎంతెంతో గొప్ప మిషన్స్ అంతా కావాలి.
1: And we need machinery.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అంతా కొన్ని అనేక విధమైనటువంటి శ్రమ పడుతున్నారు.
1: అండ్ వీ స్ట్రగుల్ హార్డ్ టు అక్వైర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఎలాంటి యంత్రములు లేదు.
1: నో మిషన్.
0: ఎలాంటి మంత్రములు లేదు.
1: నో మంత్ర.
0: ఎలాంటి భవనములు లేదు.
1: నో మ్యాన్షన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఓపెన్ ఎయిర్.
1: ఇట్ వాజ్ ఓపెన్ ఎయిర్. థింగ్స్ వర్
0: ఆ విధమైనటువంటి దీంతో ఉంటుంది. పవిత్రమైనటువంటి వాతావరణాన్ని కలిపి
1: దేర్ వాజ్ సీక్రెట్ అట్మాస్ఫియర్ ఆల్ అరౌండ్.
0: ఆరోగ్యాన్ని అందించేటువంటి ఒక ఆక్సిజన్ పీల్చుకుంటూ.
1: అండ్ దేర్ బ్రీదింగ్ ఆక్సిజన్.
0: ఆ వృక్షం కింద ఉంటున్నప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ను నిర్మూలం గావించి.
1: అండ్ ఎగ్జేలింగ్ కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్డ్ బై ది
0: మంచి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఆనాటి విద్యార్థులు.
1: అండ్ స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ వర్ హేల్ అండ్ హెల్దీ.
0: ఆనాటి విద్యార్థులకు, ఆనాటి అధ్యాపకులకు, ఈనాటి విద్యార్థులకు, ఈనాటి అధ్యాపకులకు పోలికనే లేదు.
1: There's no comparison between the teachers and students of those days and these days.
0: Enni test books pettna, enni vidhamaina notes pettna chadavadaniki veeriki sadhyam kaadu.
1: You have number of textbooks and notebooks, but you don't read, no time.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara, aanadu papers anetundide ledhu.
1: Students, boys and girls, there were no stationery papers.
0: Books anetundide enadu print kaaledhu.
1: No printing, printed books.
0: Kevalam maataku maata, maataku maata.
1: It was only verbal communication.
0: అధ్యాపకుడు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా హృదయానికి అత్తుకునేటట్టుగా చెప్పి దానినే ప్రింట్ గా చేసుకుని ఆ మాట మాట చేతనే వచ్చినటువంటి యొక్క శాస్త్రంలే ఇవన్నీ కూడాను.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ టాట్ బై ది టీచర్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ దే రిమెంబర్డ్.
0: కనుకని ఆనాటి విద్యలన్నీ కూడా శాశ్వతంగా ప్రింట్ అయిపోయినాయి మానవుని హృదయం నందు.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ దోస్ డేస్ కమ్యూనికేటెడ్ రిమైన్స్
0: ఫర్ ఎవర్. గంటకు ముందుగా చదివినటువంటి దాన్ని మరీ ఒక గంటకు జ్ఞాపకమే ఉండదు.
1: స్టూడెంట్స్ టుడే దే రీడ్ 1 hour బ్యాక్ దే ఫర్గెట్ రైట్ నౌ.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈనాటి విద్యార్థులు మనస్సును స్వేచ్ఛగా వదిలిపెడుతున్నారు.
1: బికాస్ ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ లెట్ హిస్ మైండ్ మూవ్ వేవర్ ఫ్రీలీ.
0: ఈ మనస్సును అరికట్టడానికి ప్రయత్నం చేపించేది ఆనాటి విద్యలు.
1: ఇన్ దోస్ డేస్ ఎడ్యుకేషన్ టాట్ దెమ్ హౌ టు కంట్రోల్ ద మైండ్.
0: మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ put your mind under
0: మనసు అదుపులో పెట్టుకున్నప్పుడు ఆ విద్యను మనకు హృదయానికి అత్తుకుంటాయి.
1: When you have the control in the mind, the education can be imprinted.
0: దీనిని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానాం కారణం బంధము చేయు అన్నారు.
1: Basing on this, it is said that the mind is the cause for the bondage and liberation.
0: నిత్య సత్య సుకృతులన్ని ప్రకృతి విడిచి పోవుచుండే.
1: And this eternal truth is just forgotten.
0: నిత్య దయ ఆచరణలన్ని దురాచారమగుచుండే.
1: And all the practices are full of compassion.
0: ఆర్య వేద విద్యలు అనగే.
1: And the education without practice.
0: ఈ ఆర్య వేద విద్యలు అడిగిన తర్వాత నీవు చదివేటువంటి ఏమిటి?
1: When you do not practice, what for is this education? Why should you study?
0: కనుక నీ విద్యావంతులంతా ఏ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారో దాన్ని ప్రాచీనమైనటువంటి దాన్ని ఈనాడు నూతనంగా కూడా మనం పోషించాలి.
1: Therefore, all the ideals fostered, adopted, practiced by people of the ancient times.
0: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలకు దాన్ని కూడా నేర్చుకోవచ్చు.
1: In fact, we can acquire the modern skills.
0: కానీ ఫండమెంటల్ విద్య హృదయ వికాసమే.
1: But the fundamental education, fundamental
0: విశాలమే.
1: It's broad-mindedness.
0: కేవలం నారో మైండ్ గా మనం పోకూడదు.
1: We should never be narrow-minded.
0: Expansion love, not contraction love.
1: It should be expansion love, never contraction.
0: దీనిని బోధించేటువంటిది ప్రాచీన సంస్కృతి.
1: The ancient culture taught these principles.
0: ఇలాంటి భారతీయ సంస్కృతి యొక్క విద్యలను ఈనాడు మనం విస్మరించి లౌకికమైన భౌతికమైన ఈ యొక్క ప్రాకృతిక విద్యలంతా మనం అభ్యర్థించి తద్వారా మనం చేసేటువంటి పని ఏమిటి?
1: We have forgotten the ancient knowledge of those days of రిచ్ కల్చర్.
0: తన ఎందుకున్నటువంటి అంతర్భూతమైనటువంటి భావములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: ఆల్ ది ఇన్నర్ ఫీలింగ్స్ షుడ్ బి బ్రాట్ ఫోర్.
0: ఈనాడు మీరు నేర్చిన విద్యలన్నీ కూడా ఏ గ్రంథంలోనూ వచ్చినటువంటివి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ ఇస్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీ బుక్.
0: పూర్వమే మీ యందే ఉంటున్నాయి.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ వాస్ దేర్ ఇన్ యూ బిఫోర్.
0: వాటినంతా మీరు బయటకు తెప్పించాలి.
1: ఆల్ దట్ హ్యాస్ టు బి బ్రాట్ అవుట్.
0: ఈనాడు సైన్స్ యొక్క వికాసం చేత
1: because of advancement of science
0: bhoomilo undinatvanti oka samasta shaktulu kuda nu velupulu teesi
1: all the faculties of mother earth are brought out
0: aa bhoomi oka balance ni kuda nu tappu chesi
1: and the balance of the earth is lost
0: tadwarane jagat kuda nu aneka pramadamulu teppistunnaru
1: and we are put to danger because of this reason
0: ee naati science chesetundi emti
1: what is that science
0: science and technological technology emti ee science and technology
1: we often say science and technology
0: anni kuda oka manavuni ante untunnayi
1: everything is present within man
0: ni chakaga yochinchesi prati dani endu vicharana chesi daniki discrimination chestunte anta nee nundi aavirbhavisthayi
1: if you think deeply enough if you investigate properly and inquire you will know that everything is latent.
0: ee naadu evanaina oka scientist boy ni adiginappudu water etta nee tayar chestavuntunte hydrogen oxygen rendu chethi అవుతుంది అని వాటర్ అంటాడు.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ స్టూడెంట్ ఆఫ్ సైన్స్ హౌ డు యూ మేక్ వాటర్ హీ విల్ సే H2O.
0: ఆక్సిజన్ రెండు భాగాలు, హైడ్రోజన్ ఒక భాగము, మూడింటి యొక్క ఏకత్వం చేతనే వాటర్ తయారు చేయవచ్చు అంటాడు.
1: ది స్టూడెంట్ ఆఫ్ సైన్స్ విల్ సే దట్ వాటర్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ 2 parts ఆఫ్ హైడ్రోజన్ అండ్ 1 part ఆఫ్ ఆక్సిజన్.
0: వాటర్ తయారు చేయటమేమో చేశావు కానీ దీన్ని సమానంగా నువ్వు పంచుతున్నావా?
1: యూ డూ మేక్ వాటర్ బట్ డూ యూ డిస్ట్రిబ్యూట్ టు సొసైటీ?
0: కొనుకునే సమాజంలో సరి అయినటువంటి రీతిగా మనం పంచాలి.
1: యూ హావ్ టు సప్లై వాటర్ టు సొసైటీ.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని మన యొక్క దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ కీప్ ఆల్వేస్ ఇన్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: తన స్వార్థం కోసమే తాను తాగి ఉంటే ప్రజల యొక్క గతి ఏమిటి?
1: ఇఫ్ యూ జస్ట్ లిమిట్ ఆల్ యువర్ నాలెడ్జ్ ఆన్ సెల్ఫిష్.
0: బొంబాయి లోపల కూడాను సముద్రం వాటర్ అంతా కూడా తీయని వాటర్ గా చేయాలని అనేక కోట్లు ఖర్చు పెట్టి ప్రయత్నిస్తున్నారు.
1: క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఆర్ స్పెండ్ టుడే టు కన్వర్ట్ ద సీ వాటర్ ఇన్ టు డ్రింకింగ్ వాటర్.
0: ఈ పిచ్చి పనులకంతా మనం ప్రయోజనం చేయకుండా అనేక కోట్లకు మనం వ్యర్థం చేస్తున్నాం.
1: ఇన్ ది సిల్లీ యాక్ట్స్ వి ఆర్ స్పెండింగ్, వేస్టింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
0: లాస్ట్ స్టేజ్ మంచినీళ్లు తయారు చేయాలంటే సముద్రం నుంచి
1: ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అవుట్ ఆఫ్ సీ వాటర్
0: 5,000 రూపాయలు ఖర్చు పెట్టాలి.
1: యూ నీడ్ టు స్పెండ్ 5,000 రూపీస్.
0: ఇంత ఖర్చు పెట్టి
1: హావింగ్ స్పెండ్ సో మచ్, Having spent so much of money, you just get tumbler full of water. We have got many sacred holy rivers, Ganga, Yamuna,
0: Sarasvata.
1: Let the money be spent on these holy rivers, irrigated and supplied. How are the modern ways? The one who purchased spinach,
0: Kura rendanalu.
1: The cost is 2 NS.
0: Kuli pavala.
1: But labor charges 4 NS.
0: Dan intiki devadani pavala vani kuri ivali.
1: To fetch a spinach from home, one has to spend 4 NS.
0: Ivinaadu manam chestunnatundi upakaralu.
1: This is sort of activity.
0: Double kapsulu pettunnaru.
1: We spend money.
0: ఇది మనం చేయటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఇది చదువు నుంచి ఆవిర్భవించినటువంటిది కాదు.
1: దిస్ నాట్ ది
0: ఇది పక్క అజ్ఞానమే.
1: ఇట్స్ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: చదువు అనగా ఎంత ప్రకాశంగా ఉంటుందో దానికి ప్రక్కనే దాని యొక్క అజ్ఞానమైనటువంటి నీడి కూడాను దాన్ని వెంటాడుతుండాలి.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ యు ఫైండ్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యాజ్ ఎ షేడ్.
0: ఈనాడు పెద్దగా ప్రజ్ఞానం పెరిగిపోయింది అనుకుంటున్నావు మీరు.
1: టుడే యు థింక్ యు ఆర్ ఎక్స్పర్ట్.
0: ఈ విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి అయింది అని అనుకుంటున్నావు.
1: యు థింక్ దట్ science has progressed.
0: Vigyana shastram enta abhivruddhi ayipoyindo agnanam kuda anta abhivruddhi ayipoyindi.
1: As science has progressed, ignorance also has progressed equally.
0: Dani meer chuttam ledu.
1: That you are not mindful.
0: Okatiki naalugu kharchu petti dinni manam anubhavistunnamu.
1: And you spend 4 times more than what you have to and experience.
0: Dini valle bharat desam bidhi desanga roopondutu vachindi.
1: That's the reason why Bharat has become so poor.
0: సరి అయినటువంటి ఒక తెలివితేటలను పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ ప్రాపర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు ఉండి ప్రయోజనం లేదు.
1: మియర్ ఇంటెలిజెన్స్ ఇస్ యూస్లెస్.
0: దానికి తగినటువంటి గుణం కూడా ఉంటుండాలి.
1: వీ షుడ్ హావ్ వర్చ్యూ ఆల్సో.
0: సద్గుణములు,
1: వర్చ్యూ,
0: సద్బుద్ధి,
1: గుడ్ ఇంటెలెక్ట్,
0: సత్యనిరతి, భక్తి,
1: డివోషన్,
0: శిక్ష, కర్తవ్య పాలనములు,
1: డ్యూటీ,
0: నేర్పునది విద్య, విద్యార్థి నేర్చుకోవాలి.
1: ఆల్ దీస్ థింగ్స్, 6 థింగ్స్ ఆర్ టాట్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ స్టూడెంట్ మస్ట్ అక్వైర్.
0: ఎవరు నేర్చుతున్నారు?
1: Who are teaching these
0: పద్యాలు మాత్రం చక్కగా కంఠస్థం చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే గెట్ బై హార్ట్ పోయమ్స్.
0: కానీ పద్యాల లోపల హీరోగా మార్క్స్ తెస్తున్నారు.
1: దే ఆర్ హీరోస్ ఇన్ రెసిటేషన్.
0: కానీ ప్రాక్టికల్ లో జీరోస్ మార్క్స్ తెస్తున్నారు.
1: బట్ ఇన్ ప్రాక్టీస్ దే గెట్ ఓన్లీ జీరోస్.
0: ఇది మన చదువు చదువుగా ఉంటుంది.
1: కెన్ దాట్ బి ఎడ్యుకేషన్?
0: కానీ ఇది నిజమైన చదువు కాదు.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్.
0: మనం ప్రాక్టికల్ లో మనం హీరోలు కావాలి.
1: వీ షుడ్ బి హీరోస్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్.
0: కానీ అనేక రకంగా మనం ఉపన్యాసాలు ఇస్తున్నాము.
1: వీ గివ్ మెనీ టాక్స్.
0: గ్రంథాలు రాస్తున్నాము.
1: వీ రైట్ బుక్స్.
0: అనేక రకంగా ప్రబోధన చేస్తున్నాము.
1: వి ప్రాపగేట్.
0: కానీ ఆచరణలో పెట్టినటువంటిది నిజమైన సత్యం.
1: ద ట్రూత్ మస్ట్ వి పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఆ ప్రాక్టీస్ లో పెట్టినప్పుడే నీకు తెలియనటువంటి ఒక ఆనందం లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ యూ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థి విద్యార్థినిలారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్
0: అండ్ గర్ల్స్. మన చదువులు ఈనాడు చదువులు ప్రయోజనం లేనటువంటి చదువులు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: ఏదో డిగ్రీస్ మనం తీసుకుని వెళ్లిపోతున్నామే కానీ
1: you simply receive degrees and go.
0: ఈ డిగ్రీస్ కూడా మనకు తలభారమైన డిగ్రీస్.
1: In fact, the degrees add to your burden.
0: ఆ డిగ్రీస్ వల్ల మనం పొందేటువంటి సుఖం ఏమిటి?
1: What sort of comfort you will get it?
0: ఏ మాత్రమూ లేదు.
1: Nothing whatsoever.
0: ఏ డిగ్రీస్ లేనటువంటి ఒక బీదవాడు, ఈ అమాయకుడు, విద్యార్థి లేనటువంటి వాడే ఎంతో సుఖంగా నిద్రిస్తున్నాడు.
1: And in fact, the poor people with only education, they are more comfortable and peaceful.
0: ఈ విద్యావంతుడు అనేక విద్యలు చదివి,
1: educated man with so much of scholarship,
0: కట్టగడపే ఉద్యోగంలు చిక్కక,
1: he could not get a job,
0: ధనం ఖర్చు పెట్టుకుని,
1: and he spends money,
0: కట్టగడపే పస్తు పరుగుతున్నాడు,
1: and he had to fast.
0: ఇది మన యొక్క విద్య యొక్క ఫలితము?
1: Is that the result of education?
0: కాదు కాదు.
1: No.
0: విద్య వల్ల మనం సంపాదించేటువంటి ధనం కాదు గొప్పది.
1: ఇస్ నాట్ ద మనీ దట్ యు ఎర్న్ దట్
0: విద్య వల్ల మనకు ఆనందాన్ని అందించేటువంటి ఒక మార్గాన్ని మనం విధించాలి.
1: అండ్ వీ షుడ్ ట్రెడ్ ఆన్ ద పాత్ విచ్ విల్ మేక్ యు బ్లెస్.
0: మనకు ఆనందమే లేనటువంటి ఉద్యోగం ఎంత ధనం వచ్చి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫర్ ఇస్ ద జాబ్ అండ్ ద మనీ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ?
0: ధనము వచ్చినంత మాత్రం మనకు సుఖం కాదు.
1: యూ కెనాట్ బి హ్యాపీ బై ఎర్నింగ్ మనీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూస్?
0: ఈనాడు ధనం కోసమని ప్రతి మానవుడు తిరుగుతూ ఉంటున్నాడు.
1: టుడే ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ రౌండ్
0: భూమి సూర్యుని చుట్టూ.
1: అండ్ ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్.
0: మనిషి ధనము చుట్టూ గిరగిరాగిర తిరుగుతుంటాడు.
1: మనీ మ్యాన్ రివాల్వ్స్ రౌండ్ ద మనీ అరౌండ్ రౌండ్ అండ్ రౌండ్.
0: ఏమిటి ధనం చుట్టూ తిరగటం మనము?
1: షుజు గో రౌండ్ ద మనీ.
0: ధనం బెగ్గర్ కూడా సంపాదిస్తాడు.
1: బెగ్గర్ ఆల్సో కెన్ ఎర్న్ మనీ.
0: ఇది మనకు ధనం కావాల్సింది.
1: మనీ నెససరీ.
0: గుణధనం కావాలి మనకు.
1: ఐ వీ నీడ్ ద వెల్త్ ఆఫ్
0: వర్చ్యూ. ఈ గుణధనము లేకపోవడం చేతనే అహంకారము ఆడంబరము ఇదంతా పెరిగిపోయి మానవత్వమే నాశనమైపోతుండాలి.
1: బికాస్ వీ డోంట్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ వర్చ్యూ వేర్ ఫుల్ ఆఫ్ ఈగో ప్రైడ్ పాంప్
0: మానవతా విలువలు ఏమిటో వాడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: హీ ఇస్ నాట్ ఏబుల్ టు నో వాట్ హ్యూమన్ వాల్యూ ఇస్.
0: చదవటము, రాయటము, ఉద్యోగాలు చేయటము, ధర్మం సంపాదించడం, ఇవన్నీ తన నుంచి వచ్చేటువంటి ప్రవృత్తి లక్షణాలు.
1: ఈటింగ్ అండ్ రైటింగ్, డూయింగ్ ఏ జాబ్, దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద హెడ్
0: కానీ రెండవది మనం బయటకు తీయవలసింది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ వీ హావ్ టు బ్రింగ్ అవుట్?
0: ఎడ్యుకేర్, ఎడ్యుకేర్,
1: దట్స్ ఎడ్యుకేర్.
0: అది ఏమని తీయవలసింది? దయ, ప్రేమ, సహనము, శాంతి, ఇలాంటివన్నీ మన లోపల నుంచి రావాలి.
1: We have to bring out the latent qualities like compassion, the love, forbearance.
0: Ye compassion ledu.
1: There's no compassion.
0: Only fashion matram bai jerindi.
1: No compassion, you see, only
0: compassion untundali mukhyamu. Ee compassion enti karuna daya ee rendittiki manu hrudayam nundi aavirbhavinchali.
1: Compassion should come out of one's own heart.
0: తోటి మానవులను మనం గౌరవించాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
0: తోటి మానవులను ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి సేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్ అవర్ పేరెంట్స్.
0: వారు ఎన్నో కష్టములు పడి ఎన్నో బాధలు పొంది మిమ్మల్ని చదివిస్తున్నారు.
1: దిస్ పేరెంట్స్ స్ట్రగుల్ హార్డ్, దే స్ట్రైవ్.
0: ఈనాడు చదవడం అంటే ఎంత శ్రమకు చేసినట్టుందో మీకు తెలుసును బాగా.
1: యు నో వాట్ స్ట్రెయిన్ ఇట్ ఈస్ టు ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్.
0: మన యూనివర్సిటీలో 50 పైసా ఖర్చు లేదు కానీ
1: in our university you don't need to spend no expense.
0: Right, poi evaraina puttinatundi pillavaadiki first standard lo chertalanante vaadiki 10000 20000 kattal akkada.
1: A newborn child should pay 10,000 rupees to reserve the seat.
0: Meeku telusunu degree kolapu poyinappudu akkada enta dinaliki oka nelaki enta vasool chestaru.
1: You know how much of money they charge per month.
0: Ee charge evaru isthunnaru?
1: Who are paying the fees?
0: Tallidandrulu pagalanta kashtapadi అనేక శ్రమలు కోర్చి అనేక బాధలను సహించి నా కుమారుడు ముందుకొస్తే చాలనేటువంటి ప్రేమ చేత వాళ్ళకు మీకు ఇంత ఖర్చు పెడుతున్నారు.
1: ద పేరెంట్స్ వర్క్ త్రూఅవుట్ ద డే, దే వాంటెడ్ వాట్ ద
0: చిల్డ్రన్. అది మీరు ఏమాత్రం యోచించడం లేదు.
1: యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ఇట్.
0: ఈనాడు నీవు విద్యార్థిగా ఉన్నావు.
1: టుడే యు ఆర్ ఎ స్టూడెంట్.
0: రేపటి దిన నీవు తండ్రిగా మారవచ్చు.
1: టుమారో విల్ బి పేరెంట్.
0: ఈనాడు తండ్రిని మనం గౌరవించినప్పుడే నీ కుమారుడు నిన్ను గౌరవించడానికి పూనుకుంటారు.
1: వెన్ యూ రెస్పెక్ట్ యువర్ ఫాదర్ టుడే, యువర్ సన్ విల్ రెస్పెక్ట్ యూ టుమారో.
0: ఈనాడు నీవు నీ యొక్క తోటి మిత్రుని నీవు గౌరవిస్తుంటే తిరిగి నీ మిత్రులు నిన్ను గౌరవిస్తుంటారు.
1: ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ ఫ్రెండ్స్ టుడే, యూ విల్ బి రెస్పెక్టెడ్ బై యువర్ ఫ్రెండ్స్ టుమారో.
0: తల్లిదండ్రులకే తగిన సేవ చేయటం లేదు.
1: యూ డోంట్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: నీ గతి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపెన్?
0: ముందున్నది ఆ తొందరలోని ముసలితనమ్మను ముసళ్ళ పండగాని.
1: దేర్ లైస్ అహెడ్ ద స్టేజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఏజ్.
0: మసలేవు కను మసకలు మోమున మడతలు పడే తల్లి నరసే కదా.
1: You cannot walk, you cannot see, the whole hair
0: musi
1: turned grey.
0: Musi koti ani pasivaral ninnu musi musi navvaga kasareya bomma tai tai tai tai tai bomma nin tamashudulla tolu bomma.
1: Life has become a matter of puppet. Everybody will start making fun of
0: you. Inadi manavu kevalam tolu bomma madri tayaraipothunnaru.
1: And human life has become like that of a puppet show.
0: Pranam unnatvanti yokka gunam unnatvanti yokka telivu unnatvanti yokka manavudiga roopandimpachadeyatu.
1: And he has not become a true man in the strict sense of the term, full of truth.
0: మనలో పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి లక్షణాలు మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ది లేటెంట్ సీక్రెట్ క్వాలిటీస్.
0: కేవలం దుస్సంగంలో ప్రవేశించి
1: వీ షుడ్ నెవర్ బీన్ బ్యాడ్
0: దుర్గుణములు పెంచుకుని
1: వీ డెవలప్ వికెట్
0: దురాచారంలో ప్రవేశించి
1: వీ టేక్ టు బ్యాడ్ ప్రాక్టీసెస్.
0: కరెక్ట్ కాబట్టి నేర్చుకున్న విద్యను కూడా దురుపయోగం చేస్తున్నారు.
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్స్, ఆల్ ద నాలెడ్జ్ అక్వైర్డ్ ఇస్ మిస్ యూజ్డ్.
0: సంగంతో చేరాలి.
1: We have to do it
0: since. Jeje dujjana samsargam.
1: Run away from the bad company.
0: Baja sadhu samagamam.
1: Be in the good company.
0: Kuru punya mahoratram.
1: Involve yourself in good deeds.
0: Ivi manam nerchukovali.
1: These are things we have to learn.
0: దుస్థిన సంసర్గం తొలగించాలి.
1: You have to run away from bad
0: company. Run away from bad company.
1: Run away from bad company.
0: ఈ చెడ్డ సంబంధం చేత నీకేమైపోతుంది?
1: What happens?
0: నీవు కూడా చెడ్డవాడైపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ యూ టూ బికమ్ బ్యాడ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: కనుకనే మనం దుస్సంగంతో చేరడం చేత నీవు కూడా దుర్గుడు అయిపోతున్నావు.
1: బికాస్ యూఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యూ టర్న్ బ్యాడ్.
0: మంచి సంఘమును విచారం చేసి నువ్వు చేయాలి.
1: యూ షుడ్ ఎంక్వైర్ అండ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
0: అందరితోనూ ప్రేమగా ఉంటుండు.
1: యూ లవ్ ఆల్.
0: అందరినీ ద్వేషించకుండా చూసుకో.
1: డోంట్ హేట్ ఎనీబడి.
0: కానీ హృదయంలో స్థానం ఇవ్వాల్సింది ఏ మంచి వాడుకు వాడికి మాత్రమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ హార్ట్ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ టు ఏ గుడ్ మ్యాన్ ఓన్లీ.
0: కనుక గ్రంథ పరిచయం అనేటువంటి ఒక చదువు కాదు మనకు ముఖ్యము.
1: నిత్య
0: జీవితం లోపల ఆచరణవంతమైనటువంటి ఒక ఆ యొక్క వృత్తులు మనకు అవసరం.
1: ద టెక్స్చువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ యూస్ఫుల్, ద ప్రాక్టికల్ అప్లికేషన్.
0: ఆనాడు ఒక కుమ్మరి, దొమ్మరి, కమ్మరి వీరందరూ కూడా ఎంత గొప్ప గొప్ప సంసారాన్ని సాధిస్తున్నారు.
1: వీ నో ద కార్పెంటర్, ద బ్లాక్ స్మిత్ అండ్ గోల్డ్ స్మిత్, వెరీ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
0: ఈనాడు ఏమీ సంబంధం లేదు.
1: టుడే దేర్ నో వొకేషనల్ ఎడ్యుకేషన్.
0: ఒక చాకలవాడికి మనం ఇవ్వాలంటే చాలా శ్రమ పడిపోతున్నాము.
1: అండ్ టు పే ఎ వాచ్మెన్
0: నీవే ఎందుకు చాకలవాడి కాకూడదు?
1: వై కాంట్ యూ బికమ్ ఎ వాచ్మెన్?
0: నీ వస్త్రాలు నీవే ఎందుకు పరిశుద్ధం చేసుకోకూడదు?
1: వై డోంట్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్?
0: దీనివల్ల తల్లిదండ్రులకు ఎంత ఉపకారం అవుతుంది?
1: ఇట్ అమౌంట్స్ టు హెల్ప్ యువర్ పేరెంట్స్.
0: దీనివల్ల ఎంత సేవ చేసినట్టు అవుతుంది?
1: యూ విల్ బి సేవింగ్ మనీ టు.
0: ఆ సేవ చేసినటువంటి మనీ చోప నీవెంతైనా కొన్ని పవిత్రమైన కార్యాల్లో ప్రవేశించవచ్చు.
1: మనీ సో సేవ్డ్ కెన్ బి యూజ్ ఫర్ సేక్రెడ్ యాక్టివిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ధనమును వ్యయం చేయకుండా
1: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: గుణమును పెంచుకుని
1: వీ హావ్ డెవలప్ వర్చ్యూస్.
0: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించి
1: వీ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద డివైన్ నోవెల్ ఎవర్
0: ఆదర్శ జీవితాన్ని అందించాలి జగత్తుకు.
1: అండ్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఆదర్శ జీవితం ఫలాని అబ్బాయి, ఫలాని కాలేజీ పిల్లవాడు, ఫలాని ఇన్స్టిట్యూట్ పిల్లవాడు, ఫలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ పిల్లవాడు అని అనుకుంటే ఎంత గౌరవం వస్తుంది?
1: నేచురల్ విల్ బి రెస్పెక్టెడ్. యూ విల్ బి రెస్పెక్టెడ్, రికగ్నైజ్డ్.
0: మీ గౌరవాన్ని మీరు పోషించుకోండి.
1: ఇన్ఫాక్ట్ అప్హోల్డ్ యువర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ.
0: మీ గౌరవాన్ని మీరు వదిలినటువంటి వారు ఇన్స్టిట్యూట్ గౌరవం మీకు ఎక్కడ వస్తుంది?
1: ఇఫ్ యూ లూజ్ యువర్ ఓన్ రెస్పెక్ట్, హౌ కెన్ యూ అప్హోల్డ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ?
0: కట్టగలిపడికి ఇన్స్టిట్యూట్ గౌరవం పోతుంది, మీ గౌరవం పోతుంది.
1: వాట్ హ్యాపెన్స్? ఇన్స్టిట్యూట్ విల్ లూజ్ ఇట్స్ రెస్పెక్ట్.
0: వస్తుంది తిత్తి బోడి, నెత్తి బోడి, తిరుపతికి పోనక్కర్లేదు అన్నట్టుగా బోడి చేసుకుని వస్తారు.
1: దెన్ వాట్ విల్ హ్యాపెన్? యూ లూజ్ ఎవ్రీథింగ్. ద పాకెట్ ఇస్ ఎంప్టీ విత్ ఎ షేవెన్ హెడ్ అల్టిమేట్లీ.
0: మొట్టమొదటి నీవు తిన్నా తినకపోయినా,
1: whether you eat or not,
0: ఇంటిలో తల్లిదండ్రులను సంతోషపెట్టు.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: వారిని తగినటువంటి తృప్తితో, మాటలతో మంచి ఆనందపరచు.
1: బై టాకింగ్ దెమ్
0: నైస్, యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్.
0: ఈనాడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడా లేక పరాయి వాడితో మాట్లాడుతున్నాడా మా పిల్లవాడు అనేటువంటి తెలుసుకోవటమే కష్టమైపోతుంది.
1: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ వన్ ఈస్ స్పీకింగ్ టు ద పేరెంట్స్ ఆర్ టు సమ్వన్ ఎల్స్.
0: తండ్రి విద్య లేనటువంటి వాడు వచ్చి ఏం నాయన ఏం చేస్తున్నావు అని గోగోగో అంటాడు.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్
0: గవర్నమెంట్ గౌరవము.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్ ఇఫ్ యూ ఆస్క్ సన్ వాట్ ఆర్ యూ స్టడీయింగ్, హి
0: సేస్ మాటలతో వినయం చేత, నాన్న మీరు క్షమించండి, నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని మంచి మాట చెప్తే ఆ తండ్రికి ఎంత ఆనందం అవుతుంది.
1: ఇఫ్ ద సన్ స్పీక్స్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ, మేకింగ్ యూజ్ ఆఫ్ స్వీట్ సాఫ్ట్ వర్డ్స్, ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్.
0: కన్న తల్లిదండ్రులకే నీవు సంతోషపెట్టలేనివాడు, ఈ సమాజానికి ఏం నీవు సంతోషాన్ని అందిస్తావు?
1: ఇఫ్ యూ కెనాట్ మేక్ యువర్ ఓన్ పేరెంట్స్ హ్యాపీ, హౌ డూ యూ మేక్ ద సొసైటీ హ్యాపీ?
0: పూర్వమంతా కూడా ఈ స్నాతకోత్సవం అనేటువంటి దేని వల్ల జరిగేటువంటిది?
1: వాట్ వాజ్ ది ఫ్యాషన్ ఆఫ్ కన్వోకేషన్?
0: పూర్తి అభ్యసించి
1: after completing education
0: aacharanalo petti
1: they practiced
0: parloku andincheetundi shakti vachinappudu
1: when they had the faculty
0: guru var daggar cherchi
1: and they all gathered
0: nayana meer inka kutumbaniki velli meer vivaham cheskoni mee tallidandrulu aadarinchi తగినటువంటి ఆదర్శాన్ని వందించమని వాళ్ళు బోధిస్తున్నారు. అది ఏ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇలాంటి ప్రామిస్ అంతా తీసుకుని మిమ్మల్ని గృహానికి పంపిస్తున్నారు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ అట్ ద టైమ్ ఆఫ్ కన్వోకేషన్ ద ప్రిసెప్టర్స్ యూస్ టు కాల్ ద డిసైపుల్స్ అండ్ టెల్ దెమ్ యూ హావ్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్, గెట్ మ్యారీడ్ అండ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: గురువులు బోధించి ఇంటికి పంపిస్తే ఇంటికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు?
1: వాట్ డూ దే డూ ఆఫ్టర్ దే రిటర్న్?
0: తల్లిదండ్రులు కష్టపెడుతున్నారు.
1: అండ్ టుడే దే సఫర్.
0: కానీ తల్లిదండ్రులు ఇది కష్టమని భావించరు.
1: బట్ దే డోంట్ కన్సిడర్ లైక్.
0: కన్న కడుపులు కాబట్టి వారు ఎంతో ప్రేమతో సహించుకుని మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు.
1: బికాజ్ యు ఆర్ దేర్ చిల్డ్రన్, దే బేర్ ఆల్ ద సఫరింగ్.
0: మన సంస్కృతి అంటే ఏమిటో కూడా ఈనాటి పిల్లలకు అర్థం కావటం లేదు.
1: ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ నో అవేర్నెస్ ఆఫ్ ద కల్చర్.
0: ఎంత పవిత్రమైనటువంటి సంస్కృతి మంది,
1: హౌ సీక్రెట్ ఇట్ ఈస్.
0: సమస్త లోక సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని కోరుతూ వచ్చేటువంటి
1: ది కల్చర్ డిమాండ్స్ యూ టు ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
0: ఒక ఇంటిలో
1: రెసిడెంట్
0: గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు.
1: గ్రాండ్ ఫాదర్
0: తెల్లవారి సాయంకాలం సంధ్యావందనం చేసుకుని భగవత్ ప్రార్థనతో తన తీర్థం తీసుకుని ఆనందంగా ఉండేటువంటి వాడు.
1: గ్రాండ్ ఫాదర్ యూస్ టు ప్రే ట్వైస్ ఎ డే అట్ ద టైమ్ ఆఫ్ ట్వైలైట్.
0: ఆ ఇంట్లో ఈ మోడర్న్ బాయ్ ఒకడు ఉన్నాడు.
1: At home there's one grandson, the modern boy.
0: వాడికి హోంవర్క్ చేయాలని వరండాలో వచ్చి ఇంక్ బుడ్డు పెట్టుకుని రాసుకుంటున్నాడు.
1: అండ్ ద గ్రాండ్ బాయ్ వాజ్ డూయింగ్ హిస్ హోమ్ వర్క్ విత్ హెల్ప్ ఆఫ్ ఇంక్ బాటిల్.
0: దానికి ఒక ఇంక్ బుడ్డి పక్కన ఉంటాము, దాంట్లో ఇంకో పెన్ను పెట్టుకోవటం.
1: అండ్ హీ హాడ్ ఇంక్ బాటిల్ ఆన్ వన్ సైడ్ అండ్ ద పెన్.
0: దాంట్లో అద్దుకోవటము, దీంట్లో రాసుకోవటం, అద్దుకోవటం, రాసుకోవటం ఏమో చేస్తున్నాడు.
1: అండ్ హీ విల్ డిప్ హిస్ పెన్ ఇన్ ఇంక్ బాటిల్, దేర్ ఆఫ్టర్ స్టార్ట్ స్క్రిబ్లింగ్.
0: ఈ మోడర్న్ విద్యల యొక్క లక్షణం ఇలా ఉందని ఆ తాతగారు ఏమి అతన్ని పలకరించలేదు.
1: ద గ్రాండ్ ఫాదర్ డిడ్ టాక్ టు ద గ్రాండ్ సన్ బికాజ్ చిన్న ఇల్లు.
0: అదే వరండా లోపలికి సాయంకాలము తాతగారు ఒక కప్పు తీసుకుని వచ్చి ఒక స్పూన్ తో పోసుకోవడం, కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదాయ నమః, ఈ విధంగా సంధ్యవార్చుకుంటున్నాడు.
1: One evening, at the time of the twilight, the grandfather sat in the veranda and brought him the tumbler full of water.
0: With
1: the help of spoon, he started taking water, repeating God's name, offering prayer.
0: The modern boy, he work nu maanipoyinadi. Intiki techinatuvanti
1: work
0: unta chudandi.
1: He stopped doing his homework.
0: తాతగారిని చూస్తూ కూర్చున్నాడు.
1: He started looking at grandfather.
0: ఏంటి తాతగారు ఒక స్పూన్ తో నీళ్లు వేసుకోవటము తిరిగి తాగటం స్పూన్ తో నీళ్లు వేసుకుంటూ తాగటం ఈ విధంగా చేస్తున్నాడు ఎంత పిచ్చివాడు వీడు.
1: What is the grandfather drinking spoon after spoon full of water? What's all this?
0: ఈ హోంవర్క్ చేసేటువంటి వాడికి ఈ యొక్క తాత వర్క్ పైన పైన
1: Instead of attending to his homework, that grandson was thinking of grandfather's work.
0: కానీ అంతటితో ఊరుకోలేదు.
1: తాతగారు ఏంటి
0: మీరు చేస్తుండేది? దప్పేగిన అయిపోతే తమ్ముడు ఎత్తుకుని తాగకూడదు ఒక ఐతురే ఒక్కో స్పూన్ ఎందుకు మీరు వేసుకుంటున్నారు? తాతగారు గొప్ప తెలివి వంటి వాడు. ఈ మోడర్న్ విద్యలు లేవు అతనికి.
1: గ్రాండ్ ఫాదర్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఇది ఏదో నా పద్ధతి నాకు ఇచ్చి పెట్టి నీ పద్ధతి నువ్వు చూసుకో అన్నాడు.
1: గ్రాండ్ ఫాదర్ సెడ్ దిస్ ఇస్ మై వే.
0: ఈనాటి పిల్లలకు ఆ మాటలు ఏమాత్రం అర్థం కావు. మొండితనం ఒకటి గట్టిది.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ అండర్స్టాండ్. దే ఆర్ వెరీ ఫూలిష్.
0: పెద్దవాళ్లతో వాదించటము.
1: దే ఆర్గ్యూ విత్ ఎల్డర్స్.
0: లేదు తాత ఎందుకోసం మీరు ఆ విధంగా చేస్తున్నారన్నాడు.
1: నో గ్రాండ్ ఫాదర్ వై ఆర్ వై డి యూ లైక్.
0: ఆయన చక్కని ఒక సుదేత్ వేసాడు.
1: అండ్ హీ జస్ట్ పుట్
0: ఒరే పిచ్చివాడా నీవు రాసుకుంటున్నావు.
1: యూ రైట్.
0: ఒక్కొక్క తూరి ఇంక బాటలు అద్దటం తిరిగి రాసుకోవటం ఒక్కొక్క తూరి ఇంక బాటలు అద్దటం రాసుకోవటం ఎందుకు ఈ విధంగా అద్దటం? ఇంక బాటలే పేపర్ పైన పోయి
1: You dip the pen in the ink bottle every time, go on writing. Why don't you pour down the whole of the ink of the ink bottle on the paper?
0: అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది.
1: Then the boy learned the lesson.
0: ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పెన్నుతో అద్ది ఒక్కొక్క అక్షరం క్లియర్ గా మనం రాయాలి.
1: So as you just do it, you can write it well.
0: కేశవాయన ఒక భగవంతుని పేరు చెప్పుకుని దాన్ని పాద ఆ తీర్థం తాగితే ఆ భగవంతునికి అర్పితం చేసినట్టు అవుతుంది.
1: When once I drink the spoonful of water repeating God's name, it amounts to offering to God.
0: ఏదైనా ఒక కవర్ రాసి దానిపైన అడ్రస్ వివరంగా రాసినప్పుడే అది ఆ చేతిపోతుంది ఎవరికి చేరాలో వారికి.
1: ఇఫ్ యు రైట్ ది అడ్రస్ వెరీ క్లియర్లీ ఆన్ ద కవర్, ఇట్ విల్ రీచ్ ద పర్సన్.
0: దైవం యొక్క అడ్రస్లు ఆ రకమైనటువంటి పేర్లతో అడ్రస్ చేస్తూ ఉంచారు.
1: దీస్ ఆర్ ది డిఫరెంట్ నేమ్స్ రిఫ్లెక్టింగ్ ది అడ్రస్ ఆఫ్.
0: ఆ అడ్రస్ నీకు తెలియనప్పుడు నీ ఊరుకుండు.
1: వెన్ యు డోంట్ నో ది అడ్రస్ ఆఫ్ గాడ్ కీప్ క్వైట్.
0: కానీ నీకు సంబంధించినటువంటి విషయంలో నీవు పాల్గొను.
1: యు జస్ట్ పార్టిసిపేట్ ఇన్ యువర్ ఓన్ జాబ్.
0: ఈ విధంగా పిల్లలకు తమ పద్ధతులు తాము తెలుసుకోలేరు, ఇతరుల పద్ధతులను దాన్ని అర్థం చేసుకోలేరు.
1: టుడే ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ నో ఫర్ దెమ్సెల్వ్స్ నాట్ డు దే అండర్స్టాండ్.
0: జనరల్ నాలెడ్జ్ వచ్చేటువంటి కానీ బంగవారు కొన్ని విధమైనటువంటి విద్యతో మనకు లభించేటువంటివి కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ యు హావ్ టు డెవలప్ ఆన్ యువర్ ఓన్, నాట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక మీరు మన ప్రాచీన సంస్కృతిని చక్కేరాలో వారికి.
1: ఇఫ్ యు రైట్ ది అడ్రస్ వెరీ క్లియర్లీ ఆన్ ద కవర్, ఇట్ విల్ రీచ్ ద పర్సన్.
0: దైవం యొక్క అడ్రస్లు ఆ రకమైనటువంటి పేర్లతో అడ్రస్ చేస్తూ ఉంచారు.
1: దీస్ ఆర్ ది

0: కాబట్టి దాన్ని అన్ని తీసుకుని మేము భుజించాలి అని ప్రయత్నిస్తున్నారు.
1: మ్యాన్ ఈస్ బ్రింగింగ్ అవుట్ ఆల్ ద మినరల్స్ అండ్ ఓర్స్ అవుట్ ఆఫ్ ది మదర్ ఎర్త్ బికాస్ హీ థింక్స్ దట్ దే ఆర్
0: మెంట్ లోహములు పదార్థములు అన్నింటిని కూడా దాన్ని వెలుపలిస్తున్నారు.
1: ఆల్ ద మెటల్స్ అండ్ మెటీరియల్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎర్త్
0: కానీ ఈ చదువుకున్నటువంటి వాడు భూమి అంటే ఏమిటి? ఇది ఒక గ్లోబు.
1: వాట్ ఈస్ దిస్ ఎర్త్? ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఇది ఒక గ్లోబ్.
1: ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఈ గ్లోబ్ అంటే ఒక రౌండ్ గా ఉంటుండాలి.
1: ఇట్స్ రౌండ్.
0: ఒకవైపు దాన్ని ఖాళీ చేస్తే రెండో వైపు ఏమైపోతుంది? తిరిగిపోతుంది.
1: When once you make it empty on one side, it loses its balance.
0: ఈ విధంగా భూమిలో ఉండేటువంటి ఒక భూమిలో సమస్తమైన పదార్థములు భూమిలో కూడా ఒక బ్యాలెన్స్ రావాలి.
1: In fact, there should be perfect balance in this globe.
0: ఈ బ్యాలెన్స్ నిమిత్తమే భగవంతుడు అన్నిటినీ అన్ని విధమైన మార్గాన్ని నిరూపించి వచ్చాడు.
1: In fact, God has laid down all these metals maintaining balance.
0: ఒకవైపున బ్యాలెన్స్ పోయిందంటే రెండో వైపున ఎక్కిపోతుంది.
1: When once balance is lost on one side, it tilts.
0: దీనివల్లనే జగత్తులో భూకంపాలు అధికమైపోతున్నాయి.
1: This is the reason why you have got earthquakes everywhere.
0: భూమిలో ఉన్నటువంటి ఒక బ్యాలెన్స్ అంతా బాడు చేస్తున్నారు.
1: The balance of the earth is lost today.
0: సముద్రంలో ఉన్నటువంటి జలం అంతా కూడా హీనం చేస్తున్నారు.
1: In fact, the water is also tapped.
0: ఈ టౌన్ బ్యాక్ వాటర్ అంతా కూడా దానికి వదిలిపెట్టేస్తున్నారు.
1: And all the urban sewage is letting the ocean.
0: దాని యొక్క ప్రతిబింబమైనటువంటి ఒక దీని రూపమే మనం తాగుతున్నాము.
1: And therefore it led to water pollution and you drink this polluted water.
0: మంచిది కాదు.
1: It's not proper.
0: మనం సరైనటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: You have to understand things properly.
0: మీకు తెలుసు,
1: యూ నో ఇట్ వెల్.
0: సైంటిస్ట్ అంతా చాలా మంది మీకు చెప్తుంటారు, మీరు కూడా సైన్స్ చదివినటువంటి వాళ్ళే.
1: అండ్ దర్ మెనీ సైంటిస్ట్ యూఆర్ ఆల్సో స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్.
0: తెలివితేటలు పెరుగుతున్నాయి.
1: యూఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఫస్ట్ నాలెడ్జ్,
1: ద ఫస్ట్ లెవెల్ నాలెడ్జ్,
0: అది పైన ఉండేటువంటిది.
1: దట్ ద టాప్
0: అదే తల్లో ఉంచేటువంటిది.
1: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
0: రెండవది స్కిల్.
1: ద సెకండ్ లెవెల్ స్కిల్.
0: మూడవది బ్యాలెన్స్.
1: ద థర్డ్ లెవెల్ బ్యాలెన్స్.
0: థర్డ్ ఫోర్త్ ది ఇన్సైడ్.
1: ఫోర్త్ ఇన్సైడ్.
0: మొట్టమొదటి తెలివితేటలు మాత్రమే మీరు పెట్టుకుంటున్నారు.
1: ద ఫస్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ వ్యూ.
0: ఈ నాలెడ్జ్ ని నీవు స్కిల్ చేయమని చెప్పారు కానీ కిల్ చేయమని చెప్పలేదు.
1: భగవాన్ టెల్స్ యూ టు స్కిల్ యువర్ నాలెడ్జ్ అండ్ నాట్ టు కిల్ యువర్ నాలెడ్జ్.
0: ఈ నాలెడ్జ్ లోపల ఎస్ తీసేస్తే కిల్ అయిపోతుంది.
1: When once you remove yes out of skill, it amounts to killing
0: knowledge. Knowledge is skill. Kill అయిపోయినప్పుడు balance తప్పుతుంది.
1: When once the knowledge is killed, the balance is lost.
0: కాబట్టి ఈ బ్యాలెన్స్ లేకుండా బ్రతుకుతున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ దట్ వేర్
0: నీకు భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఈ తెలివితేటలను నీవు స్కిల్ చేయటం లేదు?
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ స్కిల్డ్.
0: నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ జాతి.
1: ద హ్యూమన్ రేస్ జాతి హ్యాస్ గాట్ ద కాంబినేషన్ ఆఫ్ నీతి, మొరాలిటీ, రీతి.
0: సత్యమే నీతి. సత్యమే నీతి.
1: Truth is your morality.
0: Dharma me reeti.
1: Dharma is the procedure.
0: Tyaga me khyati.
1: And sacrifice tyaga is khyati.
0: Ee mundi yokka sarupame manava jati.
1: And that is manava jati, human race.
0: అటువంటి మానవ జాతి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
1: You are not understanding the reality of human race.
0: మానవుడు ఎంత పవిత్రుడు.
1: Man is sacred.
0: మానవుడు ఎంత ఉపయోగమైనటువంటి వాడు.
1: Is highly useful.
0: కనుకని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మానవ జన్మం అంత దుర్లభమైనటువంటిది అని చెప్పారు.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: ఈనాడు ఆ మానవత్వంలో మనం కోల్పోతున్నాం.
1: టుడే వీ హావ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూ.
0: కనుకనే ఈ యొక్క జగత్ అంతా కూడా అనేక అశాంతులతో కూలిమిడిపోతుంది.
1: దట్స్ ద రీజన్ వై వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్ అండ్ రెస్ట్లెస్నెస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: గడిచిపోయింది గడిచిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: ఫర్గెట్ ది పాస్ట్.
1: ఫర్గెట్ ది పాస్ట్.
0: డూ నాట్ థింక్ ఫర్ ఓవర్ ఫ్యూచర్.
1: Do not think of the future.
0: Future is not sure.
1: Future is not sure.
0: Do not brood over the future.
1: Do not brood over the future.
0: Live in the present.
1: Live in the present.
0: This is not ordinary present.
1: This is not ordinary present.
0: This is omnipresent.
1: This is omnipresent.
0: ఈ ప్రెజెంట్ లోపల మీరు మంచిగా జీవించండి.
1: Lead a perfect good life in the present.
0: ప్రెజెంట్ వచ్చిన దీని యొక్క ఫలితమే ఫ్యూచర్ అవుతుంది.
1: The result of the present you will find in future.
0: పూర్వం పాస్ట్ నుంచి వచ్చినటువంటిది ఈ ప్రెజెంట్.
1: ద రిజల్ట్స్ ఆఫ్ ద పాస్ట్ ఈస్ ద ప్రెజెంట్.
0: పూర్వం పాస్ట్ లోపల ఒక చెట్టు మాదిరి ఉంటుంది.
1: ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ.
0: ఆ చెట్టు యొక్క ఫలితం యొక్క విత్తనమే ఇప్పుడు ప్రెజెంట్.
1: అండ్ ద సీడ్ ఆఫ్ ద పాస్ట్ ట్రీ ఈస్ ద ప్రెజెంట్.
0: ఈ విత్తనమే ఫ్యూచర్ లోపల చెరిగి చెట్టు అవుతుంది.
1: అండ్ సీడ్ ఆఫ్ ద ప్రెజెంట్ విల్ బి ఎ ట్రీ ఆఫ్
0: ఫ్యూచర్ ట్రీ. పాస్ట్ ట్రీ, ప్రెజెంట్ సీడ్.
1: దేర్ఫోర్ పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ, ఫ్యూచర్ ట్రీ, ప్రెజెంట్.
0: పాస్ట్ కు ప్రెజెంట్ కు రెండింటికి ఒక సీడే ముఖ్యము.
1: అండ్ దేర్ఫోర్ ఫర్ ద పాస్ట్ అండ్ ఫ్యూచర్ ద ప్రెజెంట్ ఇస్ ఇంపార్టెంట్.
0: నీతి ఏ ఖ్యాతి అన్నారు.
1: అండ్ దిస్ నీతి ద మొరాలిటీ ఇస్ ఖ్యాతి.
0: నీతి లేని జాతి నిర్మూలమైపోతుంది.
1: అండ్ ద హ్యూమన్ రేస్ వితౌట్ మొరాలిటీ ఇస్ బౌండ్ టు రూయిన్.
0: కనుక మన యందు నీతిని ప్రధానమైనటువంటి ప్రాణంగా తీసుకోవాలి.
1: మొరాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మొరాలిటీ లేకపోతే సంఘ యొక్క సేవనే మనం చేయలేము.

0: Without morality, you cannot live in society, not serving.
1: కనుక నేను చెప్పాను, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం ప్రియం.
0: భగవాన్ said the other day, speak truth in an acceptable, sweet way.
1: సత్యం బ్రూయాత్ అది ఏ నిజమైనటువంటి ఒక నైతిక మార్గము.
0: స్పీక్ ట్రూత్ ఇట్స్ అ మోరల్ వాల్యూ.
1: నబ్రూయాత్ సత్యం అప్రియం.
0: అండ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ అన్పాలిటబుల్ వే.
1: అది ఏ నిజమైనటువంటి ఒక త్యాగము.
0: అండ్ దట్స్ ఎ ట్రూ సాక్రిఫైస్.
1: ఈ విధమైనటువంటి ఒక పవిత్రమైన మార్గాలను ఎవరు చేస్తున్నారు?
0: హూ ఇస్ ఫాలోయింగ్ దిస్ సీక్రెట్ పాత్ టుడే?
1: ఎవరైనా మంత్రాలు చెప్తూ కూర్చుంటే హాస్యం చేస్తూ కూర్చుంటారు.
0: వీ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
1: ఈ బ్రాహ్మణికి ఇంక అంతకంటే పొద్దు పోదు, ఏదో డబ్బు కోసం ఏదో మంత్రాలు అంతా ఒల్డేసిపోతున్నాడు అని చెప్పి అనుకుంటారు.
0: వీ మేక్ ఫన్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్ హూ చాంట్ మంత్రాస్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇస్ ఎ మిస్టేక్.
1: ఒక్కొక్క మంత్రమునందు కూడా ఒక పరమ శక్తి అంతా ఇమిడి ఉంటుండాలి.
0: ఈచ్ మంత్ర ఇస్ పొటెన్షియల్ హైలీ పవర్ఫుల్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మ్యారేజ్ జరుపుతారు.
0: ఇట్ ఇస్ మ్యారేజ్ ఫంక్షన్.
1: ఈ మ్యారేజ్ జరిపే సమయం లోపల
0: టైమ్ ఆఫ్ వెడ్డింగ్
1: ఇప్పుడైతే శామ్యాలు గిమ్యాలు అలంకారం శామ్యాలంతా చిక్కుతున్నాయి.
0: నౌ హ్యావ్ షామ్యాన్స్ అండ్ వెరీ సార్ట్ ఆఫ్ డెకరేషన్.
1: కానీ పూర్వం ఏమి లేదు. నాలుగు కర్రలు పాతేది,
0: ఫోర్ పోల్స్,
1: ఏదో పచ్చగా ఆకులు వేసేది, దాంట్లో
0: గ్రీన్ లీవ్స్ వర్ స్ప్రెడ్ ఆన్ ద టాప్,
1: ఆకులు పెండాల మాదిరి చేసేది,
0: అండ్ దే స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: దాని కింద అనేక మంది కూర్చొని మ్యారేజ్ జరుపుకునేటు.
0: అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సీటెడ్ అండ్ కండక్ట్ ద వెడ్డింగ్.
1: ఎందుకోసము పవిత్రమైన దినాల లోపల ద్వారాలకంతా కూడా మామిడి ఆకులు కడుతున్నారు.
0: అండ్ దే విల్ హావ్ ద మ్యాంగో లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్.
1: మన యొక్క మామిడి ఆకులు కూడా ప్రతి ద్వారానికి మంగళకరమని పెట్టాము.
0: అండ్ ఇట్స్ అ సైన్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
1: ఈ పచ్చని యొక్క తత్వము మంగళకరమే కాదు.
0: అండ్ దిస్ గ్రీన్నెస్ ఇస్ నాట్ మియర్లీ ఆస్పిషియస్.
1: ఆరోగ్యాన్ని కూడా అందించేటువంటిది.
0: ఇట్ ఆల్సో గివ్స్ గుడ్ హెల్త్.
1: ఈ మ్యారేజ్ లోపల పల్లె లోపల అనేక మంది వచ్చి చేరిపోతుంటారు పెండాల్లో.
0: అండ్ ఇన్ విలేజెస్ మెనీ పీపుల్ గ్యాదర్ ఫర్ ఎ
1: వెడ్డింగ్. కానీ వారు వదిలినటువంటి ఒక కార్బన్ డయాక్సైడ్ చాలా చెడ్డది అవుతుంది.
0: అండ్ ద కార్బన్ డైఆక్సైడ్ వన్ ఎక్సెల్స్.
1: ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల అనేక విధమైనటువంటి జబ్బులు వస్తుంటాయి.
0: బికాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్.
1: ఈ కార్బన్ డైఆక్సైడ్ ను ఆ పచ్చని ఆకులు అందుకొని పచ్చని ఆకుల నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ ని మీకు అందిస్తుంది.
0: దోస్ గ్రీన్ లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్
1: కట్టాలి.
0: Then we say, why should we tie
1: them up? Why should we tie them
0: up? Why torana there
1: bunting in plastic aakulanta unnai kada.
0: We have plastic green leaves.
1: Plastic aakulu techi toranam kattukochum kada.
0: We can have plastic
1: leaves. Ninnu evaru bayatiki poi aakulanta testuntaru.
0: Why should we?
1: Chusukobadutuntaru pillalu.
0: And modern schools doubt, why should we go out and bring green leaves? It's wrong. It's wrong.
1: Plastic leaves lopala ee carbon dioxide ledu oxygen ledu.
0: Plastic leaves cannot receive carbon dioxide nor pass on oxygen.
1: Kanukone ee pachchani aakulu lopala enta oxygen ostuntari.
0: Lot of oxygen there in green leaf.
1: మనం వదలనటువంటి యొక్క చెడ్డ గాలిని ఆకులు తీసుకుంటున్నాయి. ఆకులు ఇచ్చేటువంటి మంచి గాలిని మనకు తీసుకుంటుంది.
0: ఆల్ ది బ్యాడ్ కార్బన్ డైఆక్సైడ్ లెఫ్ట్ ఈజ్ అక్సెప్టెడ్ బై ది గ్రీన్ లీవ్స్ అండ్ దే పాస్ ఆన్ ఆక్సిజన్ టు యు స్టూడెంట్స్.
1: ప్రాచీన సంస్కృతిని చక్కగా కొంత అర్థం చేసుకుని ప్రవర్తించండి.
0: యు జస్ట్ అండర్స్టాండ్ ది ఎన్షియంట్ కల్చర్ వెల్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: నేను వద్దని చెప్పను.
0: భగవాన్ విల్ ఎవర్
1: నేనే ప్రారంభించాను మన యూనివర్సిటీ.
0: వై దిస్ యూనివర్సిటీ?
1: మీ చదువుకోకూడదని నేను ఎందుకు అంటాను?
0: భగవాన్ విల్ ఎవర్
1: చదువుకోవచ్చు, కానీ దానితో పాటు
0: యు షుడ్ స్టడీ అలాంగ్ విత్ దాట్
1: ఆత్మతత్వాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి.
0: యూ షుడ్ నో, యూ షుడ్ అక్వైర్ సెల్ఫ్ నాలెడ్జ్.
1: దాంతో పాటు హృదయాన్ని కూడా నువ్వు విశాలం చేయాలి.
0: ఇట్స్ యువర్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: అది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క విద్యా విధానము.
0: దట్ వాజ్ ది ప్రొసీజర్ ఆఫ్ ఏన్షియంట్ ఎడ్యుకేషన్.
1: పిల్లల్ని తీసుకునేది టీచర్ గారు ఒక వనంలో పోయి కూర్చునేది, వాళ్ళకి అక్కడ బోధిస్తూ ఉండేటువంటి వాడు.
0: ఇన్ దోస్ డేస్ దే టాట్ స్టూడెంట్స్ ఎట్ వన్ పర్టికులర్.
1: మీకు అందరికీ తెలిసిన కృష్ణ చరిత్ర లోపల బలరామకృష్ణుని తీసుకుని పోయి ఎక్కడో అడవిలో కూర్చొని వాళ్ళకి చక్కని బోధ చేస్తూ వచ్చేటువంటి వాడు.
0: బలరామ అండ్ కృష్ణ వర్ టాట్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇన్ దోస్ డేస్.
1: ఆ యొక్క స్నేహమే కుచేరుడికి అంత పవిత్రతను అందించింది.
0: అండ్ దట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ది చైల్డ్హుడ్.
1: ఈనాటి ఫ్రెండ్షిప్ లేదు.
0: టుడే దేర్ ఇస్ నో ఫ్రెండ్షిప్.
1: ఏమిటి ఫ్రెండ్షిప్?
0: వాట్ ఫ్రెండ్షిప్?
1: జోబిలో నోట్ కనిపించిందంటే హలో హలో హలో హలో అని వస్తుంటారు.
0: వెన్ దేర్ ఇస్ కరెన్సీ నోట్ ఇన్ ద పాకెట్ ఎవ్రీబడి వుడ్ సే హలో హలో.
1: డబ్బే గిన్నె లేకపోతే హలో లేదు హలో లేదు వెళ్ళిపోతుంటారు.
0: వెన్ ద పాకెట్ ఈస్ ఎంప్టీ నో హలో నో హలో.
1: మన స్నేహము
0: ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
1: ఇది కాదు స్నేహము.
0: నో,
1: రెండు బాడీలను ఒక లైఫ్ గా ఉండాలి, అది నిజమే.
0: దేర్ మే బి టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్ ఇన్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: ఇట్టి స్నేహాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అక్వైర్ ద ఫ్రెండ్షిప్.
1: కనుక మీరు స్నేహం చేసుకోండి, కానీ ఎవరిని ద్వేషం చేయకండి.
0: యూ హ్యావ్ ఫ్రెండ్స్ బట్ నెవర్ హేట్ ఎనీబడి.
1: ఎవరిని మీరు బాధగా అనుకోకండి.
0: నెవర్ హార్మ్ ఎనీబడి.
1: ఈ విధమైనటువంటి నడతల చేత మీ యొక్క నిజమైన విద్యను అభ్యసించి పవిత్రమైన హృదయాన్ని అభివృద్ధి పరచుకొని ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలని నేను ఆశిస్తున్నాను.
0: Bhagavan wants you to acquire this education, to have that expansion love, the broad-mindedness, and to be ideals in the society.
1: Vidyarthulara.
0: Students.
1: Meeku telusunu.
0: You know it.
1: Prati okkati kudanu oka picture.
0: Everything is a picture.
1: Meeru ikkada unnanta kaalamu meeru chakkaga manchiga anni vidhamaina anukoolanga సరైనటువంటి శాంతిగా మీరు జీవిస్తూ ఉంటారు.
0: సో లాంగ్ యు ఆర్ హియర్ యు ఆర్ కంఫర్టబుల్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: తిరిగి గృహాలకు వెళ్లిన తట్టమే
0: బై ది టైమ్ యు గో బ్యాక్
1: ఈ టీవీలు
0: టీవీ
1: సినిమాలు
0: సినిమా
1: యొక్క వీడియోలు అన్ని తెచ్చి పెట్టుకుంటారు.
0: యు హావ్ ఆల్ దీస్ థింగ్స్.
1: అవి ఎంత మాలిన్యపరుస్తున్నాయి మీ హృదయాన్ని.
0: దే పొల్యూట్ యువర్ హార్ట్.
1: ముఖ్యంగా మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీడియోలే.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ రూయిన్డ్ బై వీడియోస్ అండ్ టీవీ.
1: ఈ టీవీలు వాళ్ళు పెద్ద ఒక పెద్ద అడ్వర్టైజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ డబ్బు కోసం వాళ్ళు చేస్తున్నారు, మీ మంచి కోసం కాదు.
0: యూ హ్యావ్ టీవీ అడ్వర్టైజ్మెంట్ ఫర్ మనీ పర్పస్ నాట్ ఫర్ యువర్ గుడ్.
1: ఇదిగో విద్యకు సంబంధించిన తీనా చూడండి.
0: ఇఫ్ ఇట్స్ ఎడ్యుకేషనల్ పర్పస్ యూ కెన్ సీ.
1: నీతికి సంబంధించినటువంటి విషయాల మీరు చూడండి.
0: మోరల్ వాల్యూస్ యూ కెన్ వాచ్.
1: కానీ ఈనాటి టీవీల వల్ల వచ్చేటువంటి రోగాలు నివారణకారి రోగాలుగా ఉంటున్నాయి.
0: ఇన్ఫాక్ట్ మెనీ సఫర్ ఫ్రమ్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ బికాస్ ఆఫ్ టీవీ.
1: టీవీ కాదని టీబీ గారు పొందుతా ఉంది.
0: ఇస్ నాట్ టీవీ ఇట్ బికమ్స్ ఈవెన్ టీబీ.
1: టీబీ అనగా ఏమిటి?
0: టీబీ
1: అనగా క్షయరోగము.
0: టీబీ ట్యూబర్క్లోసిస్.
1: మన ఎందు ఏమాత్రం కూడా నువ్వు పవిత్రమైన భావాలు లేకపోయినప్పుడు ఇట్లాంటి రోగాలు చేరకుండా ఇంకేమవుతుంది?
0: వెన్ వీ డోంట్ హ్యావ్ సీక్రెట్ థాట్స్ విద్ ఇన్ వాట్ విల్ హ్యాపెన్.
1: చల్లని గాలి పీల్చు. నీకు ఎక్కడైనా పని లేకపోతే ఒక రోడ్డు లోపల బయటికి పోయి చక్కగా కొంచెం వాక్ చేయి.
0: ఇఫ్ యూ ఫైండ్ సమ్ లీజర్ జస్ట్ వాక్ అలాంగ్ ది స్ట్రీట్.
1: కేవలం టీవీ వేసుకుని అక్కడ కూర్చోవద్దు.
0: డోంట్ వాచ్ ది టీవీ సింప్లీ.
1: ఇక్కడ టీవీ వేసుకుని కూర్చుంటే పక్కన వంటింటి పొగంతా వస్తుంటుంది.
0: అండ్ వెన్ యూ స్టార్ట్ వాచింగ్ టీవీ యూ ఫైండ్ ఆల్ ద స్మోక్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కిచెన్.
1: అక్కడ చేసేటువంటి శబ్దం అంతా కూడా ఇక్కడ వినిపెడుతుంటుంది.
0: అండ్ యూ ఆల్సో లిసన్ టు ద
1: సౌండ్. టీవీ లోపల ఒక విధమైనటువంటి యొక్క అభ్యంతరం కలిగింది అని తల్లిని పోయి కోప్పడతావు.
0: అండ్ బికాస్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ టు వాచ్ ది టీవీ. షౌట్ ఎట్ యువర్ మదర్.
1: మంచిగా తల్లిని సంతోషపెట్టి
0: మేక్ యువర్ మదర్ హ్యాపీ.
1: ఆమె చేసినటువంటి పని లోపల నీవు కూడా తోడైపోయి
0: యు ఆల్సో కోఆపరేట్ అండ్
1: హెల్ప్ చేయి.
0: హెల్ప్ యువర్ మదర్.
1: అది మన యొక్క భారత సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
0: దట్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ హెల్ప్
1: ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: కనుక మీరు గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకోండి.
0: గెట్ హై డిగ్రీ.
1: తప్పు లేదు.
0: నథింగ్ రాంగ్.
1: గొప్ప పేరును పొందండి.
0: వెరీ గుడ్ నేమ్.
1: తప్పు లేదు.
0: నథింగ్ రాంగ్.
1: విదేశాలకంతా పోండి.
0: గో బ్రో.
1: తప్పు లేదు.
0: నథింగ్ రాంగ్.
1: కానీ
0: బట్
1: మన యొక్క సంస్కృతిని మాత్రం మర్చిపోకూడదు.
0: నెవర్ ఫర్గెట్ యువర్ ఓన్ కల్చర్.
1: పర సంస్కృతిని మనం దూషించకూడదు.
0: డోంట్ క్రిటిసైజ్ అదర్స్ కల్చర్.
1: ఎక్కడికైనా నీ వెళ్ళు.
0: యు మే గో ఎనీవే.
1: నీవు జీవితాన్ని ఆదర్శంగా నిరూపించు.
0: వి లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: అందరితోనూ మంచిగా స్నేహం చేయి.
0: హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్.
1: మంచి మాటలు మాట్లాడు.
0: స్పీక్ వెల్.
1: మంచి పనుల్లో ప్రవేశించు.
0: డూ గుడ్ డీడ్స్.
1: అప్పుడు నీవు మంచివాడైపోతావు.
0: దెన్ యు విల్ బి గుడ్.
1: ఎక్కడ పోయినా గానీ మంచి పేరు తెచ్చిందంటే అదే నిజమైన మానవత్వము.
0: గెట్ ఎ గుడ్ నేమ్ వేర్ ఎవర్ యు మే గో. దేర్ లైస్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: గ్రేట్ మ్యాన్ కావాలి అని నువ్వు పోవద్దు.
0: నెవర్ స్ట్రైవ్ టు బి ఎ గ్రేట్ మ్యాన్.
1: ఐ వాంట్ గుడ్ మ్యాన్. గుడ్ మ్యాన్. గుడ్ మ్యాన్.
0: బి ఎ గుడ్ మ్యాన్. బి ఎ గుడ్ మ్యాన్.
1: ఈ గ్రేట్ లో ఉన్నటువంటి యొక్క పాపం మరొక దీంట్లో లేదు.
0: లాట్ ఆఫ్ సిన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ గ్రేట్నెస్.
1: గ్రేట్ మ్యాన్ చేయనటువంటి పనులే లేదు.
0: గ్రేట్ మ్యాన్ డస్ లాట్ ఆఫ్ మిస్డీడ్స్.
1: కానీ గుడ్ మ్యాన్.
0: గుడ్ మ్యాన్
1: అంత ఆదర్శమే చూస్తాడు.
0: గుడ్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్
1: రైట్. గ్రేట్ మ్యాన్ ఏ రావణాసురుడు.
0: రావణ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
1: కానీ రాములే గుడ్ మ్యాన్.
0: రామ ఈజ్ ఎ గుడ్ మ్యాన్.
1: చూసారా ఆయన చదివినంత చదువు ఈయన చదివాడు, ఈయన చదివినంత చదువు ఆయన చదివాడు.
0: ఇన్ఫాక్ట్ బోత్ హ్యావ్ గాట్ ది సేమ్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కనుక మనలో ఈ కోపము తోపము ఈర్ష్య అసూయ డమ్మం ఇలాంటి దాన్ని పోగొట్టుకోండి.
0: నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్.
1: రావణుడు ఒక కోమాన్ని మాత్రమే కామాన్ని మాత్రమే బలపరుచుకున్నాడు.
0: ఇన్ఫాక్ట్ రావణ స్ట్రెంగ్త్ అండ్ ది డిజైర్.
1: ఈ వాంఛ చేత ఒక్క గుణం చేతనే ఎంత తన యొక్క వంశంని నాశనం చేసుకున్నాడు.
0: బికాస్ ఆఫ్ వన్ బ్యాడ్ క్వాలిటీ డిజైర్ దట్ లెఫ్ట్ ది
1: క్రోధం చేత హిరణ్యకశిపుడు. క్రోధం చేత హిరణ్యకశిపుడు తాను కూడా అన్ని విధాల నాశనమైపోయాడు.
0: హిరణ్యకశిప రూయిన్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ యాంగర్.
1: పంచభూతములంతా కూడా అరికట్టుకునేటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు కుడ్ కంట్రోల్ ఆల్ ద ఫైవ్ సెన్సెస్.
1: పంచభూతములు కూడా చేసుకుని ఆడుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: అండ్ హిరణ్యకశిపు కుడ్ ప్లే విత్
1: ఆల్ ద పంచభూతములు తన చేతిలో పెట్టుకున్నాడు. కానీ ఈ క్రోధం చేత సర్వమును నాశనం చేసుకున్నాడు.
0: నో హి కుడ్ కంట్రోల్ ఆల్ ద ప్లానెట్స్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ బికాజ్ ఆఫ్ యాంగర్ హి మాత్రమే వారిలో
1: ఉండేటువంటిది.
0: దిస్ వాట్ హడ్ హ్యాపెండ్.
1: దుర్యోధనుకి లోభితనము.
0: దుర్యోధన వాజ్ గ్రీడీ.
1: లోబి లోబి లోబి లోబి లోబి.
0: హి వాజ్ ఎ మైజర్.
1: పాండవులు మాకు ఐదు గ్రామాలు ఇవ్వమంటే కూడా సూదిమోపనేటువంటి స్థలం కూడా నేను ఇవ్వనన్నాడు.
0: పాండవస్ వాంటెడ్ ఫైవ్ విలేజెస్ అట్లీస్ట్ బట్ హి వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్.
1: అంత లోబి
0: స్పేస్
1: కట్టకట్టి గేమ్ అయిపోయినాడు.
0: సచ్ ఎ గ్రీడీ మ్యాన్.
1: రావణుడు కానీ ఆ హిరణ్యకశిపుడు కానీ ఈ యొక్క దుర్యోధనుడు కానీ దుశ్శాసనుడు కానీ పూర్తి నాశనమైపోయారు.
0: వాట్ హ్యాపెన్ టు రావణ? వాట్ హ్యాపెన్ టు హిరణ్యకశిపు?
1: వాళ్ళు నాశనం కావటమే కాకుండా వాళ్ళ వంశాలంతా నాశనం చేసుకున్నారు.
0: వాట్ హ్యాపెన్ టు దుర్యోధన? దే హావ్ రూయిన్డ్ దెంసెల్వ్స్ ఇన్ ద ఎంటైర్ క్లాన్.
1: ఒక్కొక్క గుణమున్నటువంటి వారే ఆ విధమైనటువంటి పాడైపోతే, మీరు ఇన్నిన్ని గుణాలంతా ఉన్నాయి, కామము, క్రోధము, లోపము, మోహము, మనము, మాత్సర్యం, ఇన్ని గుణాలు ఉన్నటువంటి వారికి మీకే గతి పెడుతుందో యోధ.
0: వెన్ వన్ బ్యాడ్ క్వాలిటీ రూయిన్ దెమ్ అండ్ దేర్ ఎంటైర్ క్లాన్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ విత్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్?
1: యోచించి చేసుకోండి.
0: Think well.
1: చెడ్డవాడిని చూసినప్పుడు నీలో ఉన్న చెడ్డంతా నీకు జ్ఞాపకం వస్తుంది.
0: When you watch a bad man, you will be reminded of your own bad quality.
1: కాబట్టి వాడికి నీకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
0: There lies intimate relationship.
1: మంచివాడిని చూసుకున్నప్పుడు నీలో ఉన్న మంచితనమంతా బయటపడుతుంది.
0: When you come across a good man, all the good in you will come out.
1: కాబట్టి వాడికి నీకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
0: There lies intimate relationship.
1: కాబట్టి ప్రతి మానవుని యందు కూడాను గుణముల చేత బాంధవ్య సంబంధం ఉంటుండాలి.
0: The relationship develops because of the innate qualities common to people.
1: కనుక అందరియందు ఐకమత్యం చేయాలి.
0: Unify everybody.
1: ఆ ఐకమత్యంగా ఉండినప్పుడే మన యందు ఉన్నటువంటి దివ్యత్వము ప్రకాశమవుతుంది.
0: When there is unity, the divinity will shine forth, manifest.
1: కనుక ప్రతి ఒక్కరితోనూ కూడాను మనం స్నేహం చేయకూడదు.
0: We should not have everybody as a friend.
1: మంచి చెడ్డలు విచారణ చేసి స్నేహం చేయి.
0: Investigate clearly what is good, what is bad.
1: నీ ఉపకారం చేయడానికి ఎవరికైనా సరే ఉపకారం చేయి.
0: In matter of help, be ready to help anybody.
1: అంటే దోషం లేదు.
0: Help everybody all the time.
1: ద్వేషం మాత్రం ఎవరిని చేయవద్దు.
0: Never hate anybody.
1: ఈ విధమైనటువంటి మంచి గుణాల చేత మన యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి పోయినటువంటి పిల్లలు మంచి కీర్తిని తెచ్చారనేటువంటి ఒక సార్థక నామాన్ని మీరు అందిస్తే అది నాకు చాలు.
0: Bhagavan will be very happy if you get a good name for yourself and good name to the institute.
1: ఒక నయా పైసా మీకు ఖర్చు లేదు ఇక్కడ.
0: In fact, we don't receive single
1: నయా పైసా. ఏమైనా బాధలు లేవు.
0: No suffering.
1: Medical fees లేదు.
0: No medical fee.
1: Institute fees లేదు.
0: No tuition fee.
1: Library fees లేదు.
0: No library fee.
1: Faculty fees లేదు.
0: No sports fee. No laboratory fee.
1: Health fees లేదు. ఏ ఫీజు లేదు.
0: No fees of any kind in Sri Satya Sai University.
1: ఫీజు ఏది లేకపోవటంలే పీస్ అనేటువంటిది మీరు అనిపిస్తున్నారు.
0: సిన్స్ దేర్ ఇస్ నో ఫీజ్, యూ ఎంజాయ్ పీస్.
1: బయటికి పోతే అంతా ఫీజులే, అంతా ఫీజులే.
0: అవుట్ సైడ్ fees is collected in every possible way.
1: Fees ekkada vastundi akkadanta pieces.
0: So paying fees for in every possible way, where do you get peace? Only pieces.
1: Peaceful ga pratikandi.
0: So lead a peaceful life.
1: Good people ga pratikandi.
0: And lead a good life.
1: Adarsha manavudiga untundandi.
0: Be an ideal man.
1: Adi ee nanu sathikochum lopa meeku andinchetundi oka nijamainatti bahumanam.
0: That is the gift of Bhagavan to all of you on this occasion of
1: convocation. Daivatvanni matram meer maravakandi.
0: Never forget what Bhagavan tells you.
1: Adi ee mee pranamu.
0: That is your life.
1: అదే మీ సర్వము.
0: That's everything in life.
1: దైవత్వాన్ని హృదయంలో పెట్టుకుని,
0: keep God in you.
1: సేవకతత్వాన్ని లోపల మీరు ప్రవేశించండి.
0: Serve the society thereafter.
1: తప్పక అన్నింటి మార్గంలో ఎందుకు కూడా మీకు జయమేద కలుగుతుంది.
0: You are bound to be successful.
1: ఒక దాంట్లో నీవు సక్సెస్ కలిగితే బిగెట్ సక్సెస్.
0: If you are successful in one way, you will be successful in every way. Success begets success.
1: అలాంటి సక్సెస్ మీరు పొంది,
0: be successful that way.
1: మీ ఆనందమైన జీవితాన్ని గడపాలని నేను ఆశిస్తున్నాను.
0: Bhagavan wants you to lead a blissful life.
1: పెండ్ అయిపోయి ఇక్కడి నుంచి పోయే సమయంలో మన భారతీయులు కూడా అంత ఏడ్చరు.
0: యాజ్ దే వర్ రిటర్నింగ్ ఆఫ్టర్ ద వెడ్డింగ్, ఈవెన్ భారతీయులు డోంట్ క్రై దట్. అమ్మాయిలు
1: ఇంటికి పోయే సమయంలో చాలా ఏడుస్తారు.
0: దే క్రై యూజువల్లీ యాజ్ దే లీవ్.
1: నాట్ మోడర్న్ గర్ల్స్.
0: నాట్ ది మోడర్న్ గర్ల్స్.
1: పూర్వకాలంలో ఆ గర్ల్స్ అంత బాధపడేటువంటి వాళ్ళు.
0: ది గర్ల్స్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ క్రై.
1: మొన్న అమ్మాయిని పంపిస్తున్నప్పుడు చాలా ఏడ్చి ఏడ్చిపోయింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యాజ్ షీ వాస్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ హియర్ షీ వెంట్ ఆన్ క్రైయింగ్.
1: నేను చెప్పాను, అబ్బాయిని ఎత్తుకుని రా అమ్మా, ఇంతవరకు తొందరపడద్దు అని చెప్పి నేను ఆశీర్వదించాను.
0: అండ్ భగవాన్ సెడ్ కమ్ హియర్ అగైన్ విత్ ఎ చైల్డ్, డోంట్ క్రై లైక్ దాట్.
1: రెండు చేతులతో చేస్తే మాత్రం కాదు సేవ, నాలుగు చేతులతో చేయాలి.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సర్వ్ విత్ టూ హ్యాండ్స్, సర్వ్ విత్ ఫోర్ హ్యాండ్స్.
1: దిస్ ఇస్ రైట్
0: అండ్ దిస్ ఇస్ ద రైట్.
1: దిస్ ఇస్ లెఫ్ట్
0: అండ్ దిస్ ఇస్ ద లెఫ్ట్.
1: రైట్ ఆల్వేస్ రైట్.
0: రైట్ ఇస్ ఆల్వేస్
1: లెఫ్ట్. ఆల్వేస్ లెఫ్ట్.
0: Left has got to be left at one time.
1: Left అనేది ఎప్పుడు చెడ్డ పనులు చేస్తుంటది.
0: Left always does bad activity.
1: Right always good work చేస్తుంది.
0: Right does good work.
1: కనుక మీరు కూడా ఈ విధంగా ఆదర్శవంతులుగా ఉంటుంది. మీ బ్రతుకును మీరు బ్రతకండి, మీ సంపాదన మీరు చేసుకోండి, కానీ మీ సుఖాన్ని కూడా మీరు పొంది మంచి పేరును తీసుకుని రండి.
0: You to earn money, you to do job, you be happy but be ideal.
1: కనుక గుడ్ నేమ్ తీసుకుని రండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: మీ తల్లిదండ్రులు కూడా తగినటువంటి శాంతిని అందించండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మాతృదేవోభవ, పితృదేవోభవ, ఈ రెండింటిని మాత్రం మీరు మరవకూడదు.
0: నెవర్ ఫర్గెట్ దట్ మదర్ ఈజ్ యువర్
1: ఈనాడు నీవు తల్లిని నీవు ధిక్కరిస్తే రేపటి నీ కుమారుడు నిన్ను ధిక్కరిస్తాడు.
0: టుడే ఇఫ్
1: యూ తప్పింది కాదు, రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: టుడే ఇఫ్ యూ డిజోబే యువర్ ఫాదర్, యువర్ సన్ విల్ డిజోబే యూ టుమారో. దట్ కమ్స్ బ్యాక్ టు ద రియాక్షన్.
1: భవిష్యత్తులో బాగుపడాలంటే ఈనాడు నీవు వర్తమానం లోపల తల్లిదండ్రులను గౌరవించు.
0: Therefore, in order to be safe in future, respect your parents today in the present.
1: ఏ చెడ్డ పని చేసినా కానీ దానికి ఫలితం తప్పింది కాదు.
0: You are bound to face the consequences.
1: ఏ మంచి పని చేసినా దానికి ఫలితం తప్పింది కాదు.
0: You are bound to suffer the consequences.
1: Do good.
0: So do good.
1: Be good.
0: Be good.
1: And see good.
0: And see good.
1: This is the way to God.
0: This is the way to God.
2: You are enjoying a glimpse of the glorious culture and educational system of Bharat presented by Bhagavan in his discourse on 22nd November 1999 during the 18th convocation of the Sri Satya Sai Institute of Higher Learning.
3: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans

చు సౌందర్య సరైసములు ఇవియగా బోలు ముని మనోభృంగములకు

0: శుద్ధిని,
1: సా
0: ఆరోహణం,
1: సరే మా పని సరే.
0: వెల్కమింగ్ బ్యాక్, యూ హ్యావ్ కోమల్ని.

0: उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 18 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
1: भूमिका। भगवान बाबा अपने इस सुधा सदृश प्रवचन में समय और उसके सदुपयोग करने के महत्व पर प्रकाश डालते हुए सभी उम्र वालों को इसके प्रति जागरूक रहने का उपदेश देते हैं। मानव जीवन में यौवन और नदी का जल समान है। एक बार यदि ये आगे निकल जाते हैं तो इनका लौटाना असंभव है। अतः जीवन को सार्थक करने हेतु समय के रहते ही व्यक्ति को सावधान हो जाना चाहिए। स्वामी कहते हैं कि मानव जन्मते समय कोहम के स्वर में रोता है, परंतु जीवन में अंतिम घड़ी के आने से पहले ही उसे सोहम की स्थिति में पहुंच जाना चाहिए। चार प्रकार के भक्तों का विश्लेषण करते हुए स्वामी स्पष्ट करते हैं कि जो लौकिक जगत संबंधी तत्वों की अपेक्षा ईश्वर को ही मांगता है वही धन्य है, परंतु अधिकांश लोग अज्ञानवश इस तथ्य से अनभिज्ञ रहते हैं। अतः अपने कर्तव्यों का सतत निर्वाह करते हुए जो ईश्वर का चिंतन करता है उसके समस्त कार्य पूर्ण सफल हो जाते हैं। इस कलयुग में सभी साधकों का एकमात्र गंतव्य यह सतत नाम स्मरण ही है। श्रीमद् भगवद् गीता से उदाहरण देते हुए स्वामी इसी तथ्य की पुष्टि करते हैं।
2: तस्मात् सर्वेषु कालेषु मा मनुस्मरयुज्य च मयत्पित मनोबुद्धि अर्जुन ఎల్ల కాలములందు నన్ను స్మరించు. నీ మనోబుద్ధులు నాకు అర్పితము గావించి నీ స్వధర్మమైనటువంటి యుద్ధమును నీవు ఆచరించు, తప్పక నన్ను పొందగలవు, ఇందులో సంశయము లేదు అని కృష్ణ అర్జునునకు బోధించాడు.
1: तस्मात् सर्वेषु कालेषु मा मनुस्मर
3: युद्ध च
1: मय्यर्पित मनोबुद्धिर् मामे वैश्यस्य संशयः। श्री कृष्ण ने अर्जुन को उपदेश दिया कि हे अर्जुन, हर समय मेरा ही स्मरण करते रहो, अपने मन और बुद्धि को मुझे अर्पित कर अपने स्वधर्म जो युद्ध करना है उसे करते रहो, तुम अवश्य मुझे प्राप्त करोगे, इसमें कोई संशय नहीं है।
2: ప్రపంచములో గల విలువ కలిగినటువంటి వస్తువులన్నింటి యందు కాలము చాలా విలువైనటువంటిది. ఇట్టి విలువైనటువంటి కాలమును మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు. కాలకాల ప్రపన్నానాం కాలక్యం కరిష్యతి. కాలమును కూడాను మృంగేటువంటి యొక్క దైవత్వానికి కాలరూపుడైనటువంటి కాయమును కర్తవ్య రూపములో కర్మల ద్వారా సార్థకం గావించుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యం.
1: సంసారమే విద్యమాన్ అత్యంత మూల్యవాన్ వస్తువుమే సమయ సబ్సే మూల్యవాన్ హై. సబ్కో స్వయం यह विचारना चाहिए कि ऐसे मूल्यवान समय का उपयोग हम कैसे कर रहे हैं. काल काल प्रपन्नानाम कालह किम न करिष्यति. काल को भी निगलने वाले ईश्वर को काल रूपी देह के सहारे कर्तव्य रूप में कर्मों के माध्यम से सार्थक करना ही मानव का प्रधान कर्तव्य है.
2: गड़चिपोयिनटुवंटि కాలమును మనం ఏమాత్రం కూడాను వెనుకకు మరలేము. కోల్పోయిన ఆరోగ్యమునైనా కూడాను ఏదో ఒక విధంగా సర్వ విధముల ధనమును వ్యయం చేసైనా దానిని సంపాదించుకునవచ్చు. మనము గడుపుకున్నటువంటి యొక్క కాలమును ఏమాత్రం కూడాను ముందుకు తెచ్చుకునేటానికి వీలు కాదు. ఇటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి కాలమును మనం సద్వినియోగపరచుకుంటే తగినటువంటి కృషి చేయాలి.
1: బీత్ గయే సమయ కో హమ్ జరా భీ లౌటా నహీ సక్తే హై. బిగడే హువే స్వాస్థ్య కో ధన్ చుకా కర్ వాపస్ పాయా జా సక్తా హై, పరంతు బితా చుకే సమయ కో వాపస్ లౌటానా సంభవ నహీ హై. ఐసే పవిత్ర ఏవం మూల్యవాన్ సమయ కా సదుపయోగ కర్నే కే ప్రయత్న హమే కర్నే చాహియే.
2: అనంత కాలములో మన జీవితము క్షణికమైనటువంటిది, కాని దృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్తునే సత్యమని విశ్వసించి ఈ కొద్ది కాలమును కూడాను దాని ఎందే ఉపయోగించి మనము జీవితాన్ని వ్యర్థం గావించుకొంచున్నాము. మన జీవితములో మనము సాధించినటువంటి యొక్క విశిష్టత ఏమిటి అని ఒక్కతూరి సింహావలోకనం చేసిన మానవత్వంలో ఏమాత్రం కూడాను తగినటువంటి జవాబు రావటం లేదు.
1: అనంత కాలమే హమారా జీవన్ క్షణ మాత్ర హై. దృశ్య కల్పిత జగత్ కో హీ సత్య మాన్ కర్ ఇస్ థోడే సే సమయ కో భీ ఉసీ మే బితాతే హువే హమ్ అప్నే జీవన్ కో వ్యర్థ కర్ రహే హై. హమ్ అప్నే జీవన్ మే సింహావలోకన్ కర్నే పర్ కౌన్ సీ విశిష్టతా ప్రాప్త కర్ సకే హై కా సహీ ఉత్తర్ నహీ మిల్ రహా హై.
2: పుట్టినప్పుడు మానవుడు కోహం కోహం కోహం అనేటువంటి యొక్క శబ్దంతో ఏడ్చుచున్నాడు. ఇది కేవలం జీవితమంతా కూడాను కోహము కోహము కోహం అనేటువంటి యొక్క నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క దీని అంటే వ్యక్తం గావించిన నీవెవరు అనేటువంటిది ఎప్పుడు నీవు తెలుసుకోవటం. కానీ మన జీవితం యొక్క అంతరార్థం ఇది కాదు. కోహంతో ప్రారంభించి సోహంతో అంత్యం కావాలి.
1: జనంతే సమయ మానవ కోహం కోహం కోహం కి ఆవాజ్ మే రో రహా హై. సారా జీవన్ కోహం కోహం, మే కౌన్ హూ మే కౌన్ హూ మే కౌన్ హూ, మే హీ వ్యర్థ బితా దేనే పర్ తుమ్ కౌన్ హో యహ తుమ్ కబ్ జాన్ సకోగే. పరంతు జీవన్ కా ఆంతరిక అర్థ యహ నహీ హై. కోహం సే ఆరంభ కర్ సోహం సే సమాప్త కర్నా చాహియే.
2: నేనే దానిని అనగా దైవత్వమును అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి తాను ప్రశాంతిని పొందాలి. కానీ మానవుడు తన ముందున్నటువంటి ఒక వస్తువును మాత్రమే లక్ష్యం నందుంచుకొని వెనుక ఏమి జరగబోతున్నదో వెనుక ఏమి రాబోతున్నదో అనేటువంటి ఒక విషయాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. నిరంతరము కూడాను ముందు పదార్థమును ఆకర్షించుకునేటువంటి ఒక దృష్టిని తాను అభివృద్ధి గావించుకొనుచున్నాడే కాని వెనుక కలగబోయేటువంటి ఒక ప్రమాదం ఎట్టివో తాను విచారించుకోవటం లేదు.
1: మే వహీ హూ అర్థాత్ దైవత్వ హూ కే సత్య సే అవగత హోకర్ ప్రశాంతి కో ప్రాప్త కర్నా చాహియే. పరంతు మానవ సామనే కీ వస్తు కో హీ లక్ష్య బనాకర్ ఆగే క్యా హోనే వాలా హై ఆగే క్యా ఆనే వాలా హై ఇసే నహీ జాన్ పా రహా హై. నిరంతర సామనే కే పదార్థ కో ఆకర్షిత్ కర్నే కీ దృష్టి కో హీ బఢా రహా హై, పరంతు యహ నహీ విచార్ రహా హై కే ఆగే కిస్ ప్రకార్ కే ఖతరే ఆనే వాలే హై.
2: ఒక కప్ప ముందు ఉండినటువంటి పురుగును చూచి తాను ఈనాడు నాకు తగిన ఆహారం లభించుచున్నది కానీ చాలా ఆనందముతో దానిపైన ఉప్పొంగించడానికి కొంతవరకు ఉప్పించి ఎగరడానికి సంసిద్ధమై ఉంటున్నది. కాని ఆ కప్పకు వెనుకల ఒక పాము కప్పను మృంగుటకై తాను కూడాను వేచి ఉంటున్నది. అయితే ఈ సర్పమును కూడాను తనకు వెనుకలు ఏమి రాబోవునో ఏమి జరుగుతుందో అనేటువంటి విషయాన్ని విచారించుకోకుండా ఈనాడు నాకు తగిన ఆహారం లభించుచున్నది కదా అని ఈ పాము కూడాను సంతోషించుచున్నది. కాని ఆ పామునకు వెనుకల ఒక పీకాక్ నెమలి ఈ పామును మృంగుటకై పొంచి ఉంటున్నది. కాని ఈ నెమలి ఈ పామును చూచి ఈనాడు నాకు సమృద్ధి అయినటువంటి ఆహారం లభించుచున్నది, ఆశించుతూ ఆనందంతో ఉప్పొంగిపోచున్నది. కాని తన వెనుక ఒక బోయవాడు అంబును తీసుకుని తనను కొట్టడానికి సంసిద్ధమై ఉన్నటువంటి విషయము ఈ యొక్క పక్షి గమనించటం లేదు.
1: ఏక్ మేంఢక్ సామ్నేకే కీడే కో అప్నా భోజన్ మాన్కర్ ఉస్ పర్ ఖుషీసే కూదనే కే లియే తయ్యార్ హై, పరంతు ఉస్ మేంఢక్ కే పీచే ఉసే నిగల్నే కే లియే ఏక్ సాంప్ ఇంతజార్ మే హై, పరంతు యహ సాంప్ భీ ఆగే క్యా హోనే వాలా హై ఇస్ పర్ న విచారతే హువే కేవల్ భోజన్ మిల్నే కీ బాత్ సే ఖుష్ హో రహా హై, పరంతు ఇస్ సాంప్ కో నిగల్నే కే లియే ఉస్కే పీచే ఏక్ మోర్ ఛిపా హువా హై, యహ మోర్ భీ భర్పూర్ భోజన్ మిల్నే కీ ఖుషీ మే హై, పరంతు వహ యహ నహీ జాన్ పా రహా హై కే ఉస్కే పీచే ఏక్ షికారీ ఉసే తీర్ సే మార్నే కో తయ్యార్ హై.
2: అదే విధముగా ఒకదాని వెనుక ఒకటి మన యొక్క ఆయుఫ్ నిమిత్తమై పొంచి ఉండినటువంటి యొక్క దృశ్యమును మనం గుర్తించుకోలేక ఏదో ముందు ఏమో మనం చేయగలమనేటువంటి యొక్క ఉత్సాహంతోనూ ప్రోత్సాహంతోనూ ముందంజ వేస్తున్నాము. ఏ క్షణములో, ఏ నిమిషములో, ఏ ప్రదేశములో ఏ విధమైనటువంటి యొక్క ఇక్కట్లు సంభవించును, ఏ విధమైనటువంటి ప్రమాదములు సంభవించును అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించుకొనక కాలంను వ్యర్థం గావించుకుంటున్నాం.
1: ఇసీ ప్రకార్ హమారీ ఆయుకే పీచే ఏక్ కే పీచే ఏక్ కర్కే జో ఛిపే హై ఉన్సే అనభిజ్ఞ రహతే హువే ఆగే సబ్ కుచ్ కర్నే కే ఉత్సాహ మే హమ్ ఆగే బఢ్తే జా రహే హై. కిస్ క్షణ, కిస్ ప్రదేశ్ మే కైసే కష్ట ఆయంగే, కిస్ ప్రకార్ కే ఖతరే ఆన్ పడ్నే వాలే హై, ఇస్ సత్య సే అనభిజ్ఞ రహతే హువే హమ్ సమయ కా దురుపయోగ్ కర్ రహే హై.
2: కనుక కాలమును మనము సద్వినియోగపరచవలనన్నా మనము తగినటువంటి ఒక కర్తవ్యాన్ని గుర్తించి క్షణమైనా కూడా మనం వ్యర్థం గావించుకోకుండా పవిత్రమైన కర్మల్లో మనం ప్రవేశించాలి. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ధనమును మనము దానికి దారబోసినప్పటికీ గడిచిపోయిన నిమిషము ఒక్క క్షణమైనా మనకు వెనుకరక రాదు. యవ్వనము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది. ప్రతి విషయమునందు కూడాను ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ఇది సరి అయిన సమయము.
1: అత యది హమే సమయ కా సదుపయోగ్ కర్నా హై తో హమే అప్నే కర్తవ్యం సే అవగత హోకర్ ఏక్ క్షణ కో భీ వ్యర్థ న కర్తే హువే పవిత్ర కర్మో మే ప్రవేశ్ కర్నా చాహియే. లాఖో కరోడో కీ సంపత్తి లుటాకర్ భీ హమ్ బీతే సమయ మే సే ఏక్ పల్ కో భీ నహీ లోటా సక్తే హై. యోవన్ అత్యంత ప్రధాన హై, ప్రామాణిక హై. ప్రత్యేక్ విషయ మే ఆదర్శ పూర్ణ జీవన్ బితానే కా సహీ సమయ యహీ హై.
2: మన యొక్క జీవితంలో నరుని యవ్వనము, నదీ జలము వెనుకకు తిప్పుటకు వీలు కాదు. ఈ సత్యాన్ని యువకులు గుర్తించి తమ కాలమును సద్వినియోగపరచుకునే నిమిత్తమై తగినటువంటి కృషి సల్పాలి. కనుక కాలమును మనం ఆధారం చేసుకుని ఈ కాలచక్రమును మనం ఎంతవరకు సాక్షిభూతంగా నుంచుకొని తద్వారా మన జీవిత నావలను నడుపుకుంటూ ప్రయత్నించాలి. ముందు ఏమి జరుగును అనేటువంటి విషయాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించుకోవటం లేదు. మన యొక్క జీవిత లక్ష్యాన్ని ఒక ప్రధానమైనటువంటి దృష్టిలో ఉంచుకోవాలి.
1: మానవ జీవన్ మే యౌవన్ ఆర్ నదీ మే బహ గయ జల్ కో లోటానా సంభవ నహీ హై. ఇస్ సత్య సే అవగత హోతే హువే యువాఓ కో సమయ కా సదుపయోగ్ కర్నే కే ప్రయత్న కర్నే చాహియే. సమయ కో ఆధార్ ఔర్ సాక్షిభూత్ బనాతే హువే హమే అప్ని జీవన్ నౌకా కో ఖేనే కా ప్రయత్న కర్నా చాహియే. ఆగే క్యా కుచ్ హోనే వాలా హై ఇస్సే హమ్ అవగత్ నహీ హో రహే హై. హమే అప్నే జీవన్ లక్ష్య కో దృష్టి మే రఖనా చాహియే.
2: భగవద్గీతలో, భక్తి యోగములో ప్రధానముగా కాలమును ప్రమాణ రూపంలో స్వరూపించింది. ఈ కాలమును నీ కర్తవ్య రూపంలో నీవు ఏ విధమైనటువంటి యొక్క వైరాగ్యమును పొందకపోయినప్పటికీ సర్వకర్మలు కూడాను భగవత్ప్రీత్యార్థంగా గావించడం చేత ఇది సార్థకమవుతుందని కూడాను బోధించాడు గీతాచార్యుడు. మా మనుస్మరయుజ్యచ, మా మనుస్మరయుజ్యచ. అర్జున, నీ యొక్క సధర్మమైనటువంటి యుద్ధమును కూడా నీవు ఆచరించు. కాని మా మనస్సు మరియు చేచ్చ నన్ను స్మరించుతూ నీవు యుద్ధం చేయవు. నీకిందులో ఏ విధమైనటువంటి దోషంలో నిన్ను అంటవు.
1: భగవద్గీత అనే భక్తి యోగమే విశేషత కాల్ కో హీ ప్రమాణ కే రూప్ మే స్వీకార్ కియా హై. గీతాచార్య నే ఉపదేశ దియా కి వైరాగ్య కే సహారే న సహీ, సమయ కా కర్తవ్యో కే సహారే. సర్వ కర్మ భగవత్ ప్రీత్యర్థం సే సభీ కర్మో కో నిభానే పర్ జీవన్ సార్థక్ హోగా. మా మనుస్మర
3: యుద్ధ చ.
1: హే అర్జున్, అప్నే స్వధర్మ యుద్ధ కర్నే కో తుమ్ నిభాతే రహో, పరంతు మా మనుస్మర
3: యుద్ధ చ,
1: మేరా స్మరణ కర్తే హువే తుమ్ యుద్ధ కరో, తబ్ కిసీ భీ ప్రకార్ కే దోష్ తుమ్హారా స్పర్శ్ నహీ కర్ పాయేంగే.
2: నీ కర్తవ్యం విసర్జించి అరణ్యమునకు పోయి తపస్సు ఆచరించమని బోధించలేదు. సర్వసంగ పరిత్యాగి ఏ సంసారమును త్యజించి నీవు ఏదో ఒక సన్యాసిగా రూపొందించమని బోధించలేదు. నీవు ఏది నీ ఇల్లు వాకిలి విసర్జించనక్కరలేదు. ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది తలచినా కూడాను నా భావంతో నీవు దానిని ఆచరించమని చెప్పాడు. అద్వైత మనోబుద్ధి, నాకు నీ మనోబుద్ధులు అర్పితం గావించమన్నాడు. ఈ విధమైనటువంటి దీన్ని అద్భుతం గావించుకుని మనం చేయటంలో ఎట్టి విధమైనటువంటి ఇక్కట్లు కూడా మనకు ఉండవు.
1: అప్నే కర్తవ్యం కో త్యాగ్ కర్ జంగల్ మే జాకర్ తప్ కర్నే కా ఉపదేశ్ నహీ దియా. సబ్ కుచ్ త్యాగ్ కర్ సంసార్ సే విముఖ్ హోకర్ సన్యాసీ బననే కా ఉపదేశ్ నహీ దియా. ఘర్ బార్ త్యాగ్నే కీ ఆవశ్యక్తా నహీ హై. జో భీ కరో, జో భీ దేఖో, జో భీ కహో, జో భీ విచారో, పరంతు మేరీ భావనా కే సాథ్ కరో, ఐసా ఉపదేశ్ దియా. కహా కి అప్నే మన్ ఔర్ బుద్ధి కో ముఝే అర్పిత్ కరో. ఇస్ ప్రకార్ కా సమర్పణ కర్నే పర్ కిసీ భీ ప్రకార్ కీ కఠినాయియాన్ నహీ హోంగీ.
2: కానీ ఈ మాత్రమైన కూడాను భగవత్ అర్పితము గావించి కర్మలలో ప్రవేశించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కాని దృఢ విశ్వాసములు కాని మానవుని ఎందు ఈనాడు కోల్పోయినాడు. ఈ నమ్మకమును మనం అభివృద్ధి గర్చుకోవాలి. కాని ఈనాటి విద్యావంతులు కాని ఈనాటి పౌరులు కాని నమ్మకమును రెండు నయనంబులే లేని అంధులైని మంజులవని ఎందు ఎవరెవరి జన్మను ఏ ఏ యొక్క కారణమును పురస్కరించుకుని ఏ ఏ పరిస్థితి లోపల ఏ ఏ స్థానమును పొందుచున్నవో ఎవరికి నీ అర్థం కావు. ఎందు దృఢశక్తిని మాత్రం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇతనా మాత్ర భీ భగవద్ అర్పణ కర్ కర్మో మే ప్రవేశ్ కర్నే కే లియే ఆవశ్యక్ శక్తి ఔర్ సామర్థ్య తథా దృఢ విశ్వాస్ సే మానవ్ హాథ్ ధో బైఠా హై. ఐసే విశ్వాస్ కో మానవ్ కో బఢానా చాహియే. ఆజ్ కే శిక్షావిద్ ఔర్ నాగరిక్ విశ్వాస్ కే దో నేత్రో సే రహిత్ దృష్టిహీన్ సే హో గయే. కిన్ కిన్ లోగో కే జన్మ కిన్ కారణో సే కిన్ ప్రదేశో మే కౌన్ సే స్థాన్ గ్రహణ కర్ రహే హై కిసీ కో పతా నహీ. పరంతు భక్త్ కో అప్నే అందర్ దృఢ శక్తి కో బఢానా చాహియే.
2: ఏ కార్యమును మనం చేయవలనన్నప్పటికీ ఒక దృఢ నిశ్చయానికి మనము రావాలి. ఈ దృఢ నిశ్చయమే లేకపోతే మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు. ఒక చిన్న పక్షి టిక్టిభము అంటారు దాని పేరు. ఇది సముద్రమునకు ఒడ్డు లోపల ప్రతి పర్యాయం కూడాను తాను గుడ్లు పెట్టుకోవటము, ఏదో పిల్లల్ని పెంచుకొని తాను ఆనందంగా జీవితాన్ని గడపవాలని గుడ్లు పెట్టుకుంటూ వచ్చింది. అది ఒక్కొక్క పర్యాయం అలలు పెద్దగా రావటము, ఈ అలల్లో ఈ గుడ్లు కొట్టుకుని పోవటము ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
1: జో కార్య భీ హమే కర్నా హై తో ఉస్కే లియే దృఢ సంకల్ప కో లేనా చాహియే. ఇస్ దృఢ సంకల్ప కే న హోనే పర్ మానవ్ ఛోటే సే ఛోటా కార్య భీ నహీ కర్ సక్తా హై. ఏక్ ఛోటా సా పక్షీ జిసే టిట్టిభ్ కహతే హై వహ సముద్ర కే తట్ పర్ అండే దేతీ ఔర్ సానంద్ జీవన్ బితానా చాహ రహీ థీ. పరంతు కభీ కభీ బడీ బడీ లహరే ఆతీ ఔర్ ఉస్కే అండే బహ్ జాతే థే.
2: తాను పెట్టినటువంటి గుడ్లు అనేక పర్యాయములు సముద్రుడు ఈ విధంగా కోనిపోబోతున్నాడు కదా అని ఈ యొక్క టిట్టి బొమ్మనకు చాలా నిరాశ నిస్పృహతోపల కొన్ని విధమైనటువంటి యొక్క విరక్తి కూడా నువ్వు కలిగింది. సముద్రం పైన అమితంగా కోపం వచ్చింది ఈ పచ్చికి. సముద్రాన్ని ఈ పచ్చి ఏమి చేయగలదు, కానీ ఇంత పెద్ద సముద్రమే నేను ఏమి చేయగలను అనేటువంటి నిరాశకు నిస్పృహకు ఏమాత్రము అవకాశం ఇవ్వలేదు. ఏమైనా సరే ఈ సముద్రాన్ని ఖాళీ చేయాలి అనేటువంటి దీక్షను పట్టింది.
1: ఇస్ ప్రకార్ సముద్ర ద్వారా అప్నే అండే నిగలే జానే పర్ ఇస్ టిట్టిబ్కో బడీ నిరాశా ఔర్ విరక్తి హుయి. ఇస్ పక్షికో సముద్ర పర్ బడా క్రోధ ఆయా. పరంతు యహ్ పక్షి సముద్ర కా క్యా బిగాడ సక్తా హై, పరంతు ఇతనే బడే సముద్ర సే కైసే నిపట్ సక్తా హూ యహ్ విచార్ కర్కే వహ్ నిరాశ నహీ హువా. జో భీ హో మై ఇస్ సముద్ర కో ఖాళీ కరుంగా, ఐసా ఉస్ పక్షి నే సంకల్ప కియా.
2: ఈ దృఢ నిశ్చయమైనటువంటి తన హృదయంలో చేసుకుంది. తన చిన్న ముక్కుతో కొంచెం నీరు తీసుకొచ్చడం బయట పోయటం, చిన్న ముక్కుతో నీరు తేవటం బయట పో, ఈ విధంగా తాను సముద్రాన్ని ఖాళీ చేయాలని తాను సంకల్పించుకుంది. కట్టకడప్పటికి ఏమి జరిగింది, సముద్రుణ్ణి జయించింది ఈ పక్షి. ఇది క్రమక్రమేణా గరుడుని యొక్క సహాయం తీసుకుంది. ఈ గరుడుని యొక్క రికమెండేషన్ తో విష్ణువు యొక్క అనుగ్రహాన్ని సాధించింది. విష్ణువు సహాయంతో సముద్రాన్ని దండించింది. ఇంకొకైనా నీ గుడ్లకు ఎట్టి ప్రమాదమును కలవకునివ్వకుండా చూసుకుంటానని సముద్రుడు ప్రామిస్ చేశాడు.
1: అప్నే హృదయమే సంకల్ప కో దృఢ కియా, అప్ని ఛోటీ సీ చోంచ్ సే థోడా సా పానీ లాతా ఔర్ బాహర్ ఉడేల్తా, ఛోటీ సీ చోంచ్ సే థోడా సా పానీ లాతా ఔర్ బాహర్ ఉడేల్తా. ఇస్ ప్రకార్ ఉస్నే సముద్ర కో ఖాళీ కర్నే కా నిశ్చయ కియా. అంతతః క్యా హువా, వహ్ పక్షి సముద్ర పర్ విజయీ హువా. ఉస్నే గరుడ్ కి సహాయతా లీ, గరుడ్ కే రికమెండేషన్ సే భగవాన్ విష్ణు కే అనుగ్రహ కో ప్రాప్త కర్ సకా. ఇస్ ప్రకార్ ఉస్నే సముద్ర కో దండిత్ కియా. సముద్ర నే ప్రామిస్ కియా కే ఆగే కభీ తుమ్హారే అండో కో హాని నహీ పహుంచాఉంగా.
2: కానీ టిట్టిమ పక్షి ఎక్కడ, సముద్రం ఎక్కడ. కానీ అదే విధంగానే మనం నిరాశకు గురి కారాదు. బ్రహ్మాండమంతట ప్రబలచుండెడి నీకు ఆలయమున మచ్చ నలవేయగునా అని నిరాశకు గురి కాకూడదు. బ్రహ్మాండమంతట ప్రబలచుండెడి నీకు ఆలయమున మచ్చ నలవేయగునా అని బలహీనత ఎందుకు చెందాలి. కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన నీకు ప్రమిత ద్వీపమునెవరు పట్టగలరు. అజహరాదులకైన అందని వాడవు నీరూపు గనుగొనెవరితరము. సర్వజీవుల యందు సంచరించటి నీకు సరి అయిన పేరెడు సాధ్యమగునా. బ్రహ్మాండమంతట ప్రబలుచుండెడి నీకు, బ్రహ్మాండమంతట పొట్టలోనున్నట్టు నీకు భక్ష్యభోజ్యమునెవరు పెట్టగలరు. సర్వజలముల యందు సంచరించటి నీకు స్నానంబు చేయింప సాధ్యమగునా.
1: ఏక్ ఛోటా సా టిట్టిభ్ పక్షి కహాం ఔర్ ఏక్ సముద్ర కహాం, ఇసి ప్రకార్ హమే భీ నిరాశ నహీ హోనా చాహియే. బ్రహ్మాండ పర్యంత వ్యాప్త తుమ్హారే లియే మందిర్ కైసే బనా సక్తా, ఐసా విచార్ కర్ నిరాశ నహీ హోనా చాహియే. బ్రహ్మాండ పర్యంత వ్యాప్త తుమ్హారే లియే మందిర్ కైసే బనా సక్తా, ఐసా విచార్ కర్ కమజోర్ క్యో పడే. కోటి సూర్య కే ప్రకాశ సే దీప్త తుమ్కో ఛోటా దీపక్ మిట్టీ కా కౌన్ దే సక్తా. అజహరాది కీ సమజ్ మే ఆతే నహీ, రూప్ తుమ్హారా కోయి కైసే దేఖ్ సకేగా. సకల ప్రాణియో మే కర్తే తుమ్ సంచార్, నామకరణ తేరా కోయి కర్ పాయేగా. బ్రహ్మాండ సకల్ కో తుమ్ ఉదర్ ధరే, క్యా భోజన్ తుమ్కో కోయి ఖిలా సకేగా. సకల జలో మే కర్తే తుమ్ సంచార్, కైసే కోయి కరా సకేగా తుమ్కో స్నాన్.
2: ఈ విధమైనటువంటి భ్రాంతులతో మనము భగవంతునికి ఏమీ చేయలేదు. కానీ ఈ బలహీనతకు మనము ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వరాదు. బ్రహ్మాండమంతటి ప్రబలచుండెడి నీవు నా హృదయ ఆలయములో నీవు నివసిస్తున్నావు అనేటువంటి ధైర్యంతో మనము భగవంతుని హృదయాకాశంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. అనోరణీయాన్ మహతోమహీయాన్, నీవు గొప్పతనంలో గొప్పగా ఉన్నావు కానీ అల్పత్వంలో నా హృదయం లోపల అరించి స్వరూపంలో ఉంటున్నావు.
1: ఇస్ ప్రకార్ కి భ్రాంతియో సే ईश्वर के लिए कुछ नहीं कर सकते जैसी दुर्बलता को हमें अवसर नहीं देना चाहिए। ब्रह्मांड पर्यंत व्याप्त तुम मेरे हृदयालय में निवास कर रहे हो कि धीरता के साथ ईश्वर को हृदयाकाश में प्रतिष्ठित कर लेना चाहिए। अणोरणीयान महतो महीयान, बृहद में तुम बृहद बने हो परंतु अल्पता में मेरे हृदय में आधे इंच के स्वरूप में ही बसे हो।
2: दृढ़ निश्चयानी मन संकल्पे दैवत्वा साधु साध्यम हो। भगीरथुड़ गंगन भूलोक तेपा ఏ విధంగా ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ చేతనే, ఈ విధమైనటువంటి సుదీర్ఘమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ వల్లనే, దృఢ నిశ్చయం వల్లనే బుద్ధుడు కూడాను దృఢ నిశ్చయుడై కట్టగరపు తపస్సు ఆచరించి తాను ఒక విధమైనటువంటి యొక్క దృఢ శక్తిని సాధిస్తూ వచ్చాడు, నిర్వాణమును పొందట వీలైనట్టు శక్తిని సాధించాడు।
1: ऐसे दृढ़ संकल्प के करने पर ही हम दैवत्व को प्राप्त कर सकते हैं। भगीरथ गंगा को धरती पर लाए, कैसे? ऐसी प्रतिज्ञा और दृढ़ संकल्प के कारण ही। बुद्ध भी तपस्या करके निर्वाण प्राप्ति के लिए आवश्यक शक्ति को प्राप्त कर सके।
2: ఒకానొక సమయంలో తన తండ్రి అయినటువంటి శుద్ధోదనుడు కుమారుడు పిచ్చమెత్తుతున్నాడని విని అతనికి ఒక వార్తను పంపించాడు। నాయనా, నా తాతలు మహారాజులు, నా తండ్రులు మహారాజులు, నేను మహారాజును, నీవు కూడాను మహారాజే। ఇలాంటి రాజకుమారుడైనటువంటి నీవు సామాన్యుల వలె బిచ్చమెత్తుతున్నావని విన్నాను।
1: ఏక్ బార్ జబ్ పితా శుద్ధోదన్ కో పుత్ర కే భిక్షాటన్ కర్నే కీ బాత్ మాలూమ్ హుయీ తో ఉన్హోనే ఉన్హే ఏక్ ఖబర్ భేజీ। వత్స, मेरे पितामह महाराजा थे, मेरे पिता महाराजा थे, मैं भी महाराज हूं, तुम भी महाराज हो। एक राजकुमार होते हुए भी सामान्य व्यक्ति की भांति तुम भीख मांग रहे हो, ऐसा मैंने सुना है।
2: धनकनक वस्तु वाहन आदि तक भोग भाग्य लोटू ले आनंद బచ్చభోజ్యములతో భుజించి హంసతూలికా పానుకుపైన పవళించగలిగినటువంటి నీవు కేవలము కఠినమైనటువంటి రాళ్లపైన పవళించి కేవలం ఒక కుండను చేతబట్టుకుని ఇంటింటంబడి బిచ్చాటను చేయటము నేను భరించరానటువంటి దుఃఖమును అనుభవిస్తున్నాను।
1: ధన్, సోనా, వస్తు, వాహన్ ఆదికి కమీ నహీ హై, భోగ్ ఔర్ సంపత్తికి కోయీ కమీ నహీ హై, సానంద్ అనేక వ్యంజనోసే యుక్త భోజన కర, सुसज्जित शैया पर आराम करने लायक तुम कठिन पत्थरों पर सो रहे हो, एक घड़े को हाथ में लेकर घर घर घूमकर भीख मांग रहे हो, जिससे मुझे असहनीय पीड़ा हो रही है।
2: నీవు వెనుకకు వచ్చుట సిద్ధమైనా నేను తగినటువంటి ఏర్పాట్లు గావించి తగిన స్వాగతం చేయిస్తానన్నాడు। ఈ వార్తను విన్నటువంటి ఒక బుద్ధుడు పక్కున నవ్వాడు। ఆ వచ్చినటువంటి వ్యక్తితో, నా తండ్రి మహారాజే, నా తాతలు మహారాజే, అందరూ మహారాజులే, కానీ నా జన్మం అటువంటిది కాదు, నా తాతలు సన్యాసులు, నా తండ్రులు సన్యాసులు, నేను సన్యాసిని, అంతా నా జీవితమంతా సన్యాసిత్వమే।
1: యది తుమ్ వాపస్ లోట్నేకు తయార్ హో తో మే సారే ఆవశ్యక్ ఇంతజామ్ కరుంగా। యే బాతే సున్కర్ బుద్ధ హస్ పడే। ఖబర్ లాయ వ్యక్తి సే బుద్ధ నే కహా, मेरे पितामह महाराजा हैं, मेरे पिताजी भी महाराजा हैं, सभी महाराजा ही हैं, परंतु मेरा जन्म ऐसा नहीं है। मेरे पितामह सन्यासी थे, मेरे पिता सन्यासी हैं, मैं सन्यासी हूं, मेरा पूरा जीवन सन्यासत्व से ही जुड़ा है।
2: नीवु नन्नु निजमुगा रावालनि कोरुटे सत्यमैनप्पुडु నన్ను మృత్యువు నుంచి తప్పించేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా? దీనికి మొట్టమొదటి జవాబు చెప్పు। రెండవది, నన్ను ఏనాటికి కూడాను రోగిష్ఠుని కాకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా? నాకు వార్ధక్యం రాకుండా ఉండేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా? నాకు ఎట్టి రోగములు కూడా నువ్వు సంభవించకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా? దీనికి నీవు సరైనటువంటి జవాబు చెప్పి పంపినా నేను తక్షణమే వస్తానన్నాడు.
1: యది తుమ్ మేరా వాపస్ లోటనా హీ చాహతే హో తో పెహలే ఇస్కా ఉత్తర్ దో కి క్యా ముఝే మృత్యు సే బచానే కి శక్తి తుమ్ మే హై. దూసరా ముఝే సదా కే లియే రోగీ బననే సే రోక్నే కి శక్తి క్యా తుమ్ మే హై? ముఝే బుఢాపా ఆనే సే రోక్నే కి శక్తి క్యా తుమ్ మే హై? ముఝే కిసీ ప్రకార కే రోగ్ సే సంక్రమిత హోనే సే బచానే కా సామర్థ్య క్యా తుమ్ మే హై? ఇన్ ప్రశ్నో కా సహీ ఉత్తర్ దోగే తో మే తురంత వాపస్ లౌట్ ఆఉంగా.
2: జన్మ దుఃఖం, జరా దుఃఖం, ఛాయా దుఃఖం, పునఃపున అంత్యకాలే మహాదుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇవన్నీ కూడా మనకు తెలిసి అనుభవించేటువంటి వ్యక్తుల యొక్క దృశ్యమును మనం చూచి, ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయంలో విని, ఇంకనూ ఈ అజ్ఞానంలో పడటం అనేటువంటిది ఏమిటి అని తండ్రికి కఠినమైనటువంటి రీతిగా జవాబును అందించాడు. ఉన్నందర లోపల మన సత్యాన్ని మనం గుర్తించాలి. ఇదే నిజమైన మానవుని యొక్క లక్ష్యము.
1: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః అంత్యకాలే మహాదుఃఖం, తస్మాత్
3: జాగ్రత్త జాగ్రత్త.
1: ఉన్నోనే పితాకో కుచ్ కఠోరతా కే సాత్ ఉత్తర్ దియా. యహ సబ్ జాన్తే హువే, భుక్త్ భోగీ లోగో కో దేఖతే హువే, సంసార్ మే ఘటిత హోనే వాలే విషయో కే బారే మే జాన్తే హువే, ఫిర్ అజ్ఞాన్ మే పడనా క్యా సహీ హై? ఇస్మే నిహిత్ సత్య సే హమే అవగత హోనా చాహియే. యహీ మానవ కా యథార్థ లక్ష్య హై.
2: పాంచభౌతికము దేహము, దేహము కూలక తప్పదెప్పుడు దేహి నిరామయుండు, దేహికి చావు పుట్టుకల మోహ నిబంధ బంధన ముద్రలు లేవు. జంబుచూడ ఆ దేహియే దేవదేవుడు. 13వ అధ్యాయంలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అనేటువంటిది ఇంకో బాలరాజు ప్రారంభించాడు. క్షేత్రమునకు క్షేత్రజ్ఞమునకు ఉండినటువంటి యొక్క భేదమేమిటి? ఒకటి క్షేత్ర రెండక్షరములు, ఇంక రెండవది క్షేత్రజ్ఞ మూడు అక్షరములు. క్షేత్రజ్ఞకు క్షేత్రముకు ఉండినటువంటి అధికక్షరం ఏమిటి?
4: క్షేత్ర
2: ఇది రెండక్షరం. క్షేత్రజ్ఞ క్షేత్ర దీనికి ఎందుకుంటుంది? జ్ఞా అధికంగా ఉంటుండాలి క్షేత్రజ్ఞులు. అనగా జ్ఞకారము లేనటువంటిది క్షేత్రము, నకారము కూడినటువంటిది క్షేత్రజ్ఞుడు. అనగా జ్ఞానరహితమైనటువంటిది దేహము, జ్ఞాన సహితమైనటువంటిది క్షేత్రజ్ఞుడు.
1: పాంచ్ భౌతిక హై దేహ జో నిశ్చయ హీ గిర్ జాయేగి, శాశ్వత హై దేహీ జో హై నిర్బంధ ముక్త్ ఔర్ స్వచ్ఛంద, సత్య నిహారో తో వహీ సర్వ సృష్టి కా దేవాధిదేవ్. ఇస్సే పెహలే భాషణ దేనే వాలే బాలరాజు నే 13వే అధ్యాయ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ కో ఆరంభ కియా. క్షేత్ర ఔర్ క్షేత్రజ్ఞ మే అంతర్ క్యా హై? పెహలా హై క్షేత్ర, దూసరా హై క్షేత్రజ్ఞ. పెహలా క్షేత్ర దో వర్ణో కా హై, దూసరా క్షేత్రజ్ఞ తీన్ వర్ణో కా హై. క్షేత్రజ్ఞ ఔర్ క్షేత్ర మే అతిరిక్త వర్ణ క్యా హై? జ్ఞ హీ అతిరిక్త వర్ణ హై. జ్ఞ కార్యుక్త శబ్ద క్షేత్రజ్ఞ హై ఔర్ జ్ఞ కార రహిత శబ్ద క్షేత్ర హై. అర్థాత్ దేహ జ్ఞాన రహిత హై ఔర్ క్షేత్రజ్ఞ జ్ఞాన సహిత హై.
2: అయితే క్షేత్ర క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్య, అతను కూడాను అది కూడాను నేనేను అని మరి తిరిగి చెప్పాడు. అనగా క్షేత్రం అనేటువంటిది తన యొక్క నివాసం, ఈ ఉపాధి అయినటువంటి దేహమును కూడాను తానదిగా భావిస్తూ వచ్చాడు. మనం నిత్య జీవితంలో ఏమంటున్నాం? నా దేహము అంటున్నాం. నీవు దేహము కానప్పటికీ అది నీది అనేటువంటి దీంతో నీవు అనుభవిస్తున్నావు. అదే విధంగానే క్షేత్రజ్ఞుడు తన దేహం కానప్పటికీ ఇది నా దేహము అనేటువంటి క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడు భావిస్తున్నాడు.
1: ఫిర్ భీ కృష్ణనే కహా క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, అర్థాత్ క్షేత్ర భీ మై హీ హూం, క్షేత్ర ఉస్కా నివాస హై, దేహ జో ఉస్కీ ఉపాధి హై ఉసే భీ వహ అప్నా మాన్ రహా హై. हम मेरी देह कह रहे हैं, तुम्हारे देह के न होने पर भी स्वयं को देह मान रहे हो। इसी प्रकार क्षेत्रज्ञ का देह न होने पर भी देह को अर्थात क्षेत्र को अपना मान रहा है।
2: ఐతి నాది అన్నప్పుడు తాను వేరుగా అవడానికి అవకాశం ఉంటుండాలి. ఇది నా కర్చీఫ్, అయితే ఈ కర్చీఫ్ నేను వేరు చేయడానికి నాకు అధికారం ఉంటుండాలి. వేరుగా అవడానికి తనకూడదు ఒక విధమైన అవకాశం ఉంటుండాలి. అదేవిధంగా నేను నా దేశం అనుకున్నప్పుడు దేశం వేరు, నేను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి. అదేవిధంగా నేను క్షేత్రం అనేటువంటి దేహంలో క్షేత్రజ్ఞుడు నేను కూడాను నాది కూడాను ఆ దేహం అని అన్నాడు. అయినప్పటికీ దేహం కూడా నేనే అనేటువంటి సమయం లోపల దేహం ఏనాడైనా విసర్జించవచ్చు.
1: यह मेरा है कहने पर स्वयं के अलग से होने की संभावना है। यह मेरा कर्चिफ है ऐसा कहने पर मैं अलग से हूं और कर्चिफ अलग से है। इसी प्रकार मेरी देह कहने पर मैं अलग से हूं और देह अलग से है। इसी प्रकार क्षेत्र रूपी देह में रहने वाले क्षेत्रज्ञ ने मैं भी और मेरा भी वही देह है ऐसा कहा। देह मैं ही हूं कहने पर देह को कभी भी त्याग दिया जा सकता है।
2: దేహ ఉన్నంతలో తాను తెలియవలయు. ఈ దేహాన్ని తనను తెలుసుకునే నిమిత్తమై ప్రసాదించాడు. దేహిని గుర్తించే నిమిత్తమై దేహాన్ని అనుగ్రహించాడు. దేహమే లేకపోతే దేహిని మనం వెతకలేము. సర్వకర్మలు సర్వసాధనలు కూడా దేహం ద్వారానే మనం ఆచరిస్తున్నాము. ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు ప్రాణములు, ఐదు కోశములు, ఒక జీవి. దీనికి చేరితే 21 తత్వములతో కూడినటువంటిది మన దేహం. దీనికి మనోబుద్ధి చిత్త అహంకారములు కూడా 4 చేరుతున్నాయి.
1: దేహ కే రహనే తక్ ఉస్సే అవగత హోనా చాహియే. దేహీ సే అవగత హోనే కే లియే హీ దేహ ప్రదాన్ కియా గయా హై. యది దేహ హీ నా హో తో దేహీ కో ఖోజ్ నహీ సక్తే హై. सभी कर्मों और साधनाओं का आचरण हम देह के माध्यम से ही कर रहे हैं। 5 कर्मेंद्रिय, 5 ज्ञानेंद्रिय, 5 प्राण, 5 कोश, 1 आत्मा, इन 21 तत्वों से बनी है हमारी देह। इनके साथ मन, बुद्धि, चित्त और अहंकार भी जुड़ते हैं।
2: కనుక మాయ 25 మర్మములు అన్నాడు. కనుకనే మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయ నిరుంగరు మందమతులు. బ్రతుకులన్నీ మాయ, భవబంధములు మాయ, సంసారమది మాయ, చావు మాయ. మాయ బ్రతుకుకింత మాయలో పడనేల. మన చూచున్నవి, అన్ని తలచున్నవి సర్వం కూడా మాయగానే ఉంటున్నాయి. ఒక్క క్షణములో ఉండినటువంటి స్థానం మరొక క్షణంలో లేదు. కార్యరాజులు రాజ్యమున్ కలువరే గర్వోన్నతిని పొందరి వారేరి. ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది రాజులు, ఎంతమంది ఉంటున్నారు, కానీ కాలం లోపల సర్వం కూడా చక్రంలో కదిలిపోతున్నది. దినములు, నెలలు, సంవత్సరములు, యుగములు సర్వం కూడా మారిపోతున్నాయి.
1: అత మాయా మే జన్మే పలే బడే హే మాయా మే హీ బుద్ధిహీన బన్ నహీ జానతే మాయా కో सारा जीवन माया, भव बंधन माया, परिवार बड़ी माया, मृत्यु भी है माया। माया जीवन कैसे फंसे इस माया में। हम जो कुछ देखते हैं और जो कुछ विचारते हैं सब माया ही है। एक क्षण में जो था वह एक क्षण में नहीं है। पहले जो राजा और राज्य थे बड़े गर्व के साथ रहते थे, आज वे सब कहां हैं। कितने राजा और सम्राट थे परंतु सभी कालचक्र में विलीन हो गए। दिन, महीने, वर्ष, युग सभी बदलते जा रहे हैं।
2: కనుక కాలము ఒక ప్రవాహం. ఈ కాల ప్రవాహములో సర్వ పదార్థములు, సర్వ వ్యక్తులు, సర్వ విషయములు కూడా కొట్టుకుని పోయేటువంటివి. కొట్టుకుని పోయేటువంటి వస్తువు మరొక కొట్టుకుని పోయే వస్తువును కాపాడటానికి ఏమాత్రము సాధ్యం కాదు. ఎవరిని ఎవరు కాపాడగలరు? సర్వరక్షకుడైనటువంటి దైవమే సర్వులను కాపాడేటువంటి. అతనే ఈ కాల ప్రవాహమునకు గట్టు, ఇదే జీవితానికి గుట్టు. ఈ గుట్టును గుర్తించినటువంటి వాడే వ్యక్తి.
1: అత సమయ ఏక ప్రవాహ హే, समय के इस प्रवाह में सभी पदार्थ, व्यक्ति और विषय बह जाने वाले ही हैं। बह जाने वाली एक वस्तु का दूसरी बह जाने वाली वस्तु को बचाना कदापि संभव नहीं है। कौन किसे बचा सकता है? सर्वरक्षक ईश्वर ही सबकी रक्षा करने वाले हैं। वही इस काल प्रवाह का तटबंध है। यही जीवन का रहस्य है। इस रहस्य को जान पाने वाला ही व्यक्ति है।
2: కనుకనే మనం దైవత్వాన్ని విస్మరించక, జగత్తును విశ్వసించక, మానవత్వం లోపల మన దివ్యత్వాన్ని అనుభవించాలి. జగత్తును నమ్మకూడదు, ఒక్కటి. మృత్యువుకు భయపడకూడదు, దైవాన్ని వదలకూడదు. ఇవి మూడే మన జీవితానికి ప్రమాణం. ఈ విధమైనటువంటి దీనిని భక్తియోగము అన్ని విధములైనటువంటి ఆధారములతో బోధిస్తూ వచ్చింది.
1: అతః हमें ईश्वर का विस्मरण न करते हुए, जगत पर विश्वास न करते हुए जीवन में दिव्यता का अनुभव प्राप्त करना चाहिए। एक, जगत पर विश्वास नहीं करना चाहिए। दो, मृत्यु से भयभीत नहीं होना चाहिए। तीन, ईश्वर को छोड़ना नहीं चाहिए। ये तीनों ही हमारे जीवन के लिए प्रामाणिक हैं। भक्ति योग इसी का उपदेश विविध आधारों के सहारे देता आया है।
2: భక్తి యోగములో భక్తునికి ఉండవలసినటువంటి లక్షణములు 64 లక్షణములుగా నిరూపించింది. 64 లక్షణములు కూడా వ్యక్తికి కలగవాలంటే ఇది అసాధ్యం. ఏ ఒక్క లక్షణమైనా కూడా మనము ఆచరణలో పెట్టితే అంతే చాలు. భగవంతుని విశ్వాసాన్ని గాఢంగా విశ్వసించాలి. ఈ యొక్క దృఢ నిశ్చయంతో నీవు భగవంతుని విశ్వసిస్తే ఇంతకంటే ఇంక నీవు చేయనక్కర్లేదు.
1: భక్తి యోగనే భక్త్ కేలియే ఆవశ్యక్ 64 లక్షణో కా నిరూపణ కియా హై. ఇన్ 64 లక్షణో కా వ్యక్తి మే హోనా సంభవ నహీ హై. కిసీ ఏక్ లక్షణ కా భీ ఆచరణ కరే తో వహీ కాఫీ హై. ఈశ్వర్ కే ప్రతి ప్రగాఢ విశ్వాస్ హోనా చాహియే. दृढ़ संकल्प के साथ ईश्वर पर विश्वास करोगे तो तुम्हें कुछ और करने की आवश्यकता नहीं है.
2: मैच बॉक्स लोपला 50 मैच स्टिक्स उंटाई. కానీ మనకు అగ్ని కావాలంటే ఒక్క మ్యాచ్ స్టిక్స్ తీసి కావాల్సిన అగ్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. మనం 50 మ్యాచ్ స్టిక్స్ కూడా గీయనక్కర్లేదు. అదే రీతిగానే 64 యొక్క గుణముల లోపల ఏ ఒక్క గుణమైనా కూడా మనము ఆచరణలో పెడితే అంతే చాలు.
1: మ్యాచ్ బాక్స్ మే 50 मैच स्टिक्स होते हैं, परंतु हमें आग चाहिए तो एक मैच स्टिक से आवश्यक आग पा सकते हैं. हमें 50 मैच स्टिक्स घिसने की आवश्यकता नहीं है. इसी प्रकार 64 लक्षणों में से किसी एक का भी आचरण करना ही काफी है.
2: प्रधानमैन गुणमु प्रेमा. కనుకనే ప్రేమే దైవము, దైవమే ప్రేమ. లివ్ ఇన్ లవ్. కనుక ఈ దైవత్వం లోపల మనం జీవించినామంటే సర్వం కూడా దైవమే చూసుకుంటాడు. ఇదే భక్తి మాం మే ప్రియో నరః. ఈ విధమైనటువంటి భక్తిలో నీవు ఉంటే నీవు నాకు ప్రియుడవుతావు అన్నాడు.
1: ఇన్ గుణో మే అత్యంత ప్రధాన ప్రేమ హై. అతః ప్రేమ హీ ఈశ్వర్ హై. ఈశ్వర్ హీ ప్రేమ హై. లివ్ इन लव. अतः इस प्रेम में जीवन बिताएंगे तो सब कुछ ईश्वर ही संभाल लेंगे. यही भक्तिमान में प्रियो न रह. इसलिए कहा कि इस प्रकार की भक्ति में तुम रहोगे तो मेरे लिए अत्यंत प्रिय बनोगे.
2: భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, భజనలు చేయటము ఇంత మాత్రమే కాదు. ఈ లోపల 4 విధములైనటువంటి భక్తి ఉంటుండాలి. ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసి, జ్ఞాని. ఈ సామాన్యంగా ఆర్తులు అనగా కష్టములు, దుఃఖములు, విచారములు సంభవించిన సమయంలో భగవంతుణ్ణి ప్రార్థించటం. ఇంటిలో పశువుకో శిశువుకో కొంచెం ఏమైనా ఆరోగ్యం చెడిపోతే అప్పుడు తిరిగి భగవంతుని ప్రార్థిస్తుంటాం.
1: భక్తి కా అర్థ మాత్ర పూజ, వ్రత, భజన్ ఆది కర్నా నహీ హై. భక్త ఆర్త, అర్థార్థి, జిజ్ఞాసు ఔర్ జ్ఞానీ కే రూప్ మే 4 ప్రకార్ కే హోతే హై. కష్ట, दुख और कठिनाइयों के आने पर भगवान की प्रार्थना करने वाले आर्त होते हैं। ये घर में किसी पशु या शिशु के स्वास्थ्य के बिगड़ने पर भगवान से प्रार्थना करते हैं।
2: आंध्र अधिक उपयोग संकटम वस्ते वेंकटरमण అని ఏనాడు మనకు కష్టం కలిగితే అప్పుడు వెంకటరమణ వెంకటరమణ అని ప్రార్థిస్తుంటాం. కైటల కాలములో బాధల కాలములో నష్టములు సంభవించిన సమయంలో భగవంతుని చింతించి ఈరు వారు ఉపశాంతిని పొందటానికి ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనలు జరుపుతుంటారు. ఇలాంటి దీనిని ఆర్తభక్తి అని చెప్పారు.
1: ప్రాయః తెలుగు మే లోక్ కహతే హై సంకట సమయ మే వెంకటరమణ. జబ్ కోయి కష్ట ఆతా హై तो लोग वेंकट रमणा कहकर प्रार्थना करते हैं। कष्टों के समय, दुख के समय अथवा किसी हानि के समय ईश्वर से प्रार्थना करके चैन पाने का प्रयत्न करते हैं। इसी को आर्त भक्ति कहा गया है।
2: प्राप्ति अनगायमी धनम कावाली అధికారం కావాలి, ఇంకా అనేక విధమైనటువంటి సుఖ సంతోషములు అనుభవించాలి, ఇల్లు కావాలి, భూములు కావాలి, నగలు కావాలి, ఈ విధమైనటువంటి యొక్క ధనంతో సంబంధించినటువంటి వాటినంతా కోరుతుంటారు. ఈ విధమైనటువంటి ఐశ్వర్యము, ఈ విధమైనటువంటి ధనమును, ఈ విధమైన సంపదను ఆశిస్తుంటారు. శీలమే సదాచారం, జ్ఞానమే ఐశ్వర్యము, సదాచారమే మన సంపద.
1: धन चाहिए, अधिकार चाहिए, कई प्रकार के सुख संपत्ति चाहिए, घर चाहिए, जमीन चाहिए, गहने चाहिए, इस प्रकार से धन से संबंधित अनेक वस्तुओं की अपेक्षा करते हैं। इस प्रकार से ऐश्वर्य और धन संपत्ति मांगते रहते हैं। सच्चरित्र ही सदाचार है, ज्ञान ही संपत्ति है, सदाचार ही हमारी संपत्ति है।
2: ఇది నిజమైనటువంటి ధనము, ఐశ్వర్యము, సంపద. కానీ అంతర్భావంతో దీని అర్థమును గుర్తించుకోలేక బాహ్య సంబంధమైనటువంటి ఒక వస్తు వాహనాదుల కోసమే మనము పరుగులెత్తుతుంటాం. ఇది అర్థార్థి అన్నారు. ఇంకా జిజ్ఞాస. జిజ్ఞాస అనగా ఏమిటి? దైవంను తెలుసుకోవాలి, దైవం అంటే ఎక్కడుంటాడు, ఏ విధంగా అతన్ని పొందడానికి మార్గము అని ఈ తత్వజ్ఞాన సమాచారం అంతా కూడా విచారణ చేస్తుంటాడు.
1: सच्ची संपत्ति धन और ऐश्वर्य है। संपत्ति से संबंधित आंतरिक भावना से अनभिज्ञ रहने के कारण बाह्य दृष्टि से धन संपत्ति के लिए दौड़ धूप करते रहते हैं। ऐसे लोगों को अर्थार्थी कहा गया है। इसके बाद जिज्ञासा। जिज्ञासा का अर्थ क्या है? जिज्ञासा का अर्थ ईश्वर को जानने की इच्छा। ईश्वर कहां रहता है, ईश्वर को कैसे प्राप्त किया जा सकता है? जिज्ञासु ऐसे तत्व ज्ञान से संबंधित जानकारी इकट्ठा करता रहता है।
2: तत्व ज्ञानम, तत्व त्वम ज्ञानम, तत्वनगा आदि, त्वम अनगा नेनु, अतनेमिटी नेनेमिटी अतनेमिटी नेनु एक्कडि नुंचि वच्चानु, नेनु अनगा एमिटी, दीनिकि गम्यम एमिटी अनेटुवंटि दीनिनि विचारिंचुकोवटमे इदि जिज्ञास।
1: तत्त्वम ज्ञानम, तत् का अर्थ वह, त्वम का अर्थ मैं, वह क्या है, मैं क्या है, वह क्या है, मैं क्या है, मैं कहां से आया हूं, मैं का अर्थ क्या है, इसका गंतव्य क्या है, इस प्रकार चिंतन करना ही जिज्ञासा है।
2: మొట్టమొదటి నేనెవరు అనేటువంటి దాన్ని విచారించాలి. ఈ జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది, నాకు గమ్యం ఎక్కడ, ఇవి మూడు కూడా చాలా ప్రధానమైనటువంటివి. ఈ విషయమే తాను అనేక మంది పెద్దలను దర్శించి, స్పర్శించి, సంభాషించి, వారి ప్రబోధనలు శ్రవణం చేసి, వారి గురువుల ద్వారా లేక శాస్త్రము ద్వారా దీనిని కొంతవరకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సబ్సే పెహలే హూ ఎమ్ ఐ, మై కౌన్ హూ, ఇస్ పర్ చింతన్ కర్నా చాహియే। यह जगत कहां से आया है, मेरा गंतव्य क्या है, पहले इन तीन प्रधान विषयों के बारे में बड़ों का दर्शन कर, उनका स्पर्शन कर और उनके संभाषण द्वारा उनके उपदेशों को सुनकर गुरुओं अथवा शास्त्र के द्वारा जानने का प्रयत्न करना चाहिए।
2: केवल ज्ञातुम, వినటం మాత్రమే, ద్రష్టు తిరిగి దాన్ని చూడాలి, ప్రవేశం దీన్ని చేర్చుకోవాలి. అదే విధంగానే ఈ యొక్క జిజ్ఞాసుడైన తర్వాత జ్ఞానం, అది ప్రవేశం. జ్ఞానం అనగా ఏమిటి? లౌకిక జ్ఞానమా? ఇది సరి అయినటువంటి జ్ఞానం కాదు. ఇది భౌతిక జ్ఞానం, పదార్థ జ్ఞానం.
1: యహ్ జ్ఞాతుం హై అర్థాత్ మాత్ర సునన్నా, దృష్టుం ఫిర్ ఉసే దేఖ్నా చాహియే, ప్రవేశం అర్థాత్ అప్నానా చాహియే. ఇసి ప్రకార్ జిజ్ఞాసు హోనే కే బాద్ ప్రవేశం అర్థాత్ వహీ జ్ఞాన్ హై. జ్ఞాన్ సే క్యా తాత్పర్య హై? క్యా యహ్ లౌకిక జ్ఞాన్ హై? యహ్ సహీ నహీ హై. యహ్ భౌతిక జ్ఞాన్ హై, యహ్ పదార్థ జ్ఞాన్ హై.
2: కానీ జ్ఞానం అనగా పరార్థ జ్ఞానమే నిజమైన జ్ఞానం. అది ఏ జ్ఞానం అనగా ఏమిటి? అద్వైత దర్శనం జ్ఞానం. సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం అని. ఆ సుఖమే నిజమైన జ్ఞానం. పదార్థ జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకుంటే పదార్థం వల్ల దాని యొక్క ప్రతిధ్వనిని కాని, దాని ప్రతిఫలమును కాని, దాని యొక్క ప్రతిబింబాన్ని కాని అనుభవించవలసి వస్తుంది. ఇది పదార్థ జ్ఞానం.
1: యథార్థమే పరార్థ జ్ఞాన హి సచ్చా జ్ఞాన హై. అద్వైత దర్శనం జ్ఞానం, సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. యహ్ సుఖ హి సచ్చా జ్ఞాన హై. పదార్థ జ్ఞాన్ కో ఆధార్ బనాతే హై, తో పదార్థ కే కారణ ఉస్కీ ప్రతిధ్వని కో అథవా ఉస్కే ప్రతిఫల్ కో అథవా ఉస్కే ప్రతిబింబ కే అనుభవ కో ప్రాప్త కర్నా పడతా హై. యహ్ పదార్థ జ్ఞాన హై.
2: నేను ఈ యొక్క డోసుకు కొట్టాను గట్టిగా, కానీ నేను ఈ బల్లను గట్టిగా కొట్టినాను అని చాలా ధైర్యంగా చెప్తున్నా. కానీ నేనెంత గట్టిగా ఈ బల్లను కొట్టానో బల్ల కూడా నన్ను అంత గట్టిగా కొట్టింది. ఎట్లా అంటే నేను కొట్టాను అనుకుంటున్నాను, మంట పుట్టింది, అది కూడా నన్ను కొట్టింటేనే కదా నాకు మంట పుట్టింది. కనుక నీ పదార్థ జ్ఞానము రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తో కూడి ఉంటుంటాది. కానీ పరార్థ జ్ఞానములకు నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో రీసౌండ్. ఇది ఏ నిజమైనటువంటి జ్ఞానం? సెకండ్ అనేటువంటిది లేదు.
1: మేనే జోర్ సే మేజ్ కో మారా, మేనే జితనీ జోర్ సే మారా, మేజ్ నే భీ ఉతనీ హీ జోర్ సే ముఝే మారా. మేరే మారనే సే జలన్ మహసూస్ హో రహీ హై, ఐసా మాన్ రహే హో, పరంతు వస్తుతః మేజ్ కే మారనే సే జలన్ హో రహీ హై. అతః పదార్థ జ్ఞాన్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ సే యుక్త హోతా హై, పరంతు పరార్థ జ్ఞాన్ మే నో రియాక్షన్ నో రిఫ్లెక్షన్ నో రిసౌండ్. యహి యథార్థ జ్ఞాన్ హై, సెకండ్ హై హీ నహీ.
2: ఏకం ఏవా అద్వితీయం. రెండవది ఒకటి ఉంటే కదా దానివల్ల ఒక భయమో, దానివల్ల ఆనందమో, దాన్ని పొందాలని ఇచ్చను ఏదో ఒకటి కలుగుతుంది. రెండవదే లేదు జ్ఞానంలో, కానీ దానిని విజ్డమ్ అని చెప్పవచ్చు, కానీ జ్ఞానం అనకూడదు. ఆ విజ్డమ్ తత్వం లోపల నువ్వు డఫ్ అండ్ డమ్ అయిపోతావు. ఏది నీవు వినలేవు, ఏది నీవు చూడలేవు, సర్వంలో లీనమైకున్నావు. అది శాశ్వతానందం. ఇది బోధించేటువంటిది ఒక నిజమైనటువంటి దైవత్వం.
1: ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, దూసరే కే హోనే పర్ హీ ఉస్సే భయ యా ఆనంద్ యా ఉసే ప్రాప్త్ కర్నే కీ ఇచ్ఛా హోగీ. యహాం దూసరా హై హీ నహీ, అతః ఇసే విజ్డమ్ కహ సక్తే హై, జ్ఞాన్ నహీ. ఉస్ విజ్డమ్ మే తుమ్ బధిర్ ఔర్ మూక్ హో జాతే హో, తుమ్ కుచ్ నహీ సున్ పాతే హో, దేఖ్ నహీ పాతే హో, ఉస్మే విలీన్ హో జాతే హో. వహీ శాశ్వతానంద హై, ఇస్కా ఉపదేశ్ దేనే వాలా హీ యథార్థ దైవతత్వ హై.
2: కనుకని ఇందులో భక్తి మార్గంలో నాలుగు విధములుగా ఉండేటువంటి దానిని ఒక చిన్నగా కథగా చెప్పి నా యొక్క ప్రసంగం ముగిస్తాను. ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు. ఆ శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉండేటువంటి వాడు. ఇతనికి ఏదో ఒక కార్యనిమిత్తమై తాను పరదేశమునకు వెళ్లాడు. ఆ పరదేశంలో కొంతకాలం నివసించాడు. తాను తిరిగి స్వదేశానికి వచ్చే పూర్వము నలుగురు భార్యలకు జటస్సు రాశాడు.
1: భక్తి మార్గ్ కే చార్ ప్రకారం కే బారే మే ఏక్ ఛోటీ సీ కహానీ సునాకర్ अपना प्रवचन समाप्त करता हूं। एक धनवान व्यक्ति रहता था, उसके चार पत्नियां थीं। एक निजी कार्य पर वह विदेश गया, कुछ दिनों तक वहां रहा। लौटने से पहले उसने चारों पत्नियों को पत्र लिखा।
2: अंदलो పెద్ద భార్యకు ఒక లెటర్ రాశాడు, చిన్న భార్యకు మూడో భార్యకు నాలుగో, ఏం రాశాడు, నేను నెక్స్ట్ వీక్ లో నేను వస్తున్నాను, మీకు ఎవరెవరికి ఏమేమి కావాలి మీరు ఒక పట్టీ రాసి పంపించండి, ఇక్కడ నుంచి నేను అన్ని తీసుకుని వస్తాను అన్నాడు. నాలుగో భార్య చిన్న వయసు కనుక ఈమె రాసింది ఏమిటండి, మీరు వచ్చే సమయంలో ఆ దేశంలో లేటెస్ట్ ఫ్యాషన్ గా ఉండేటువంటి చీరలు ఫ్యాషన్బుల్ నగలదంతా తీసుకురామని చేరింది అతనికి పాపం. రెండో భార్య రాసింది ఏమిటండి, నాకు ఈ జబ్బుతో నేను బాధపడలేకపోతున్నాను, మన భారతదేశంలో ఎక్కడ కూడా చిక్కటం లేదు మందులు, ఈ యొక్క నా జబ్బుకు సంబంధించినటువంటి మందులు ఏమైనా ఉంటే మీరు పట్టుకుని రండి అని ఆమె మందులు లిస్ట్ రాసి పంపించింది.
1: मैं अगले हफ्ते
2: చిన్న భార్యకు మూడో భార్యకు నాలుగో ఏం రాశాడు, నేను నెక్స్ట్ వీక్ లో నేను వస్తున్నాను, మీకు ఎవరెవరికి ఏమేమి కావాలి మీరు ఒక పట్టీ రాసి పంపించండి.

0: एक फहरिस्त बनाकर भेज दो, मैं यहां से लौटते समय सब कुछ लाऊंगा। चौथी पत्नी ने लिखा, अजी आप लौटते समय उस देश में मिलने वाली लेटेस्ट फैशन की साड़ियां और आधुनिक ढंग के फैशनेबल गहने ले आइए। दूसरी पत्नी ने लिखा, अजी मैं इस बीमारी से बहुत परेशान हूं, हमारे भारत देश में कहीं अच्छी दवाएं उपलब्ध नहीं हैं, इसलिए वहां से मेरी बीमारी के लायक की औषधियां ले आइए। उसने दवाओं की एक फहरिस्त बनाकर भेजी।
1: మూడో భార్య ఆమె రాసింది, ఆమె కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటిది. అక్కడ ఏమైనా మహనీయులు ఎవరైనా ఉన్నారో, ఎవరైనా పెద్దలు ఏమైనా ఉంటుంటే, ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమైనా ఉంటుంటే కొన్ని ఫోటోలు ఉంటే పట్టుకుని రాండి అని ఈమె రాసింది. పెద్ద భార్య రాసింది, నాకు ఏమి వద్దండి, మీరు వస్తే క్షేమంగా, నాకంతే చాలని రాసింది.
0: తీసరి పత్ని ఆధ్యాత్మిక మార్గమే చల్లే వాలి థి. ఉస్నే లిఖా, ఉస్ దేశ్ మే కోయి సంత మహాత్మా హో तो उनकी आध्यात्मिक रचनाएं और कुछ फोटो ले आइए। बड़ी पत्नी ने लिखा, मुझे कुछ भी नहीं चाहिए, आप सकुशल लौट आइए, वही मेरे लिए काफी है।
1: सरे नालुगु जवाबुलकु तगिनटुवंटि जवाबुलु నాలుగో భార్యకి నగలు చీరలు తెచ్చిచ్చాడు. రెండో భార్యకి తగినటువంటి ఒక మందులంతా తెచ్చి రెండో భార్యకి ఇచ్చాడు. మూడో భార్యకి తగినటువంటి గ్రంథాలంతా తెచ్చి మూడో భార్యకి ఇచ్చాడు. మొదటి భార్య ఇంట్లో పోయి భర్త కూర్చున్నాడు. అప్పుడు ఈ ముగ్గురు భార్య యొక్క చుప్పనాతి బుద్ధి బయలుదేరింది.
0: ఠీక్ హై, చారో పత్రో కే ఉత్తర్ మే చౌథీ పత్నీ కే లియే ఆవశ్యక్ సాడియాం ఔర్ గహనే లాకర్ దియా, ఔషధియాం లాకర్ దూసరీ పత్నీ కో దియా, तीसरी पत्नी को रचनाएं लाकर दिया और स्वयं बड़ी पत्नी के घर में जा बैठा। तब बाकी तीनों पत्नियों को बड़ी जलन हुई।
1: ఇంతకాలమంతా కూడా నువ్వు భర్త మన దగ్గర లేకుండా పోయి వచ్చింది వస్తాను ఆమె ఇంటికే పోయి కూర్చున్నాడే అని వీళ్ళందరికీ కొంచెం కష్టం కలిగి ముగ్గురు పోయి అతన్ని అడిగారు, ఎందుకు మా ఇంటికి రావటం లేదని. అప్పుడు భర్త చెప్పాడు, నీవు కోరింది నగలు చీరలు, నీవు కోరిందంతా కూడాను మందులు మాకు, ఈమె కోరిందంతా గ్రంథాలు, కానీ ఈమె కోరింది నన్నే కోరింది, కనుక ఎవరు ఏ విధంగా కోరుతారో వారికి నేను అనుగ్రహిస్తాను.
0: इतने दिनों तक पति हमारे पास नहीं रहा, आते आते ही उसके घर जा बैठा, ऐसा उन्होंने विचारा। उन्हें जरा कष्ट हुआ तो वे तीनों उसके पास गईं और उनके घर न आने के बारे में पूछी। तब पति ने कहा, तुमने गहने और साड़ियां, तुमने औषधियां, तुमने ग्रंथ मांगा, परंतु इसने मुझे मांगा, इसलिए जो जिस प्रकार मांगते हैं मैं उसी प्रकार अनुग्रह प्रदान करता हूं।
1: सकलैश्वर्य संपन्नुडे ईश्वरुडु अतने श्रीमंतुडु अतने इहलोकम नुंची परलोकमुलो उंटुन्नाडु अक्कडि नुंची आर्ति अर्थार्थि जिज्ञासी ज्ञानी ई नलुगुरु कूडानु अतने सतुलु ఎవరెవరు ఏమేమి కోరుతుంటారు వాళ్ళకు తదాస్తు తదాస్తునే అందిస్తుంటాడు. ఎవరు నీవే తప్పని తప్పరం మెరుగాని, ఎవరు తన్నే కావాలని కోరుతుంటారో వారి దగ్గర వారి హృదయంలో తానే వచ్చి కూర్చుంటాడు. కనుక మనము దేన్ని కోరితే భగవంతుడు దానిని అనుగ్రహిస్తాడు.
0: సకల ఐశ్వర్య సంపన్న హై ఈశ్వర్, వహీ యహ ధనవాన్ హై, ఆర్త్ అర్థార్థి జిజ్ఞాసు ఔర్ జ్ఞానీ ये चारों उसकी पत्नियां हैं। जो कोई जो कुछ मांगता है तो तथास्तु तथास्तु कहकर उन्हें देता रहता है। जो तेरे सिवा प्रभु कोई मेरा नहीं कहता है, सीधे जाकर उनके हृदय में बैठ जाता है। अतः हम जो मांगते हैं ईश्वर वही प्रदान करता है।
1: అతను కల్పవృక్షం, అతను కామధేను, ఆర్తుడు ప్రార్థించవచ్చు, అర్థార్థి ప్రార్థించవచ్చు, నాని ప్రార్థించవచ్చు, జిజ్ఞాసి ప్రార్థించవచ్చు, భగవంతుడు సర్వంతర్యామిగా ఉంటున్నాడు, సర్వత్రా ఉంటున్నాడు. ఈ జగత్తే ఒక పెద్ద కల్పవృక్షము. ఈ కల్పవృక్షంలో ఎక్కడ ఎవరు ఏ విధంగా కోరితే వాళ్ళని అనుగ్రహిస్తుంటాడు.
0: వహ కల్పవృక్ష హై, వహ కామధేను హై, ఆర్త్ ప్రార్థనా కర్ సక్తా హై, अर्थार्थी प्रार्थना कर सकता है, ज्ञानी प्रार्थना कर सकता है, जिज्ञासु प्रार्थना कर सकता है। ईश्वर सर्वांतर्यामी होकर सर्वत्र व्याप्त है। यह जगत ही एक बड़ा सा कल्प

0: वृक्ष है। इस कल्प वृक्ष में जो जहां जो कुछ मांगता है उसे वैसे ही అనుగ్రహ ప్రదాన్ కర్తాహే.
1: కానీ ఇది కల్పవృక్షం అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు. ఒక బాటసారి ప్రయాణమై వెళుతూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఎండలో చాలా అలసిపోయి నడిచి వచ్చాడు. ఆ చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుండాలి. కూర్చున్నాడు, కొంత విశ్రాంతి తీసుకున్నాడు. అయ్యో, చల్లకి నీరు ఉంటే ఎంత హాయిగా ఉంటుండును, ఇక్కడ లేకపాయనే అని అనుకున్నాడు. కానీ తక్షణమే ఒక మరచము చల్లటి నీళ్ళు కింద వచ్చింది. అది కల్పవృక్షము, అతనికి తెలియదు పాపం. నీళ్లు తీసుకున్నాడు, ఆ చల్లగా, చాలా దాహం తీరిందన్నాడు.
0: పరంతు మానవ్ ఇసే కల్ప వృక్ష కే రూప్ మే పహచాన్ నహీ పా రహా హై. ఏక్ యాత్రి కహీ జాతే హువే ఏక్ పేడ్ కే నీచే బైఠ్ కర్ ఆరామ్ కర్ రహా థా. ధూప్ మే చల్నే కే కారణ్ వహ్ బహుత్ థక్ గయా థా. పేడ్ కీ ఛాయా బడీ ఠండీ థీ. వహ్ బైఠా और कुछ आराम किया. वह विचारने लगा, हाय, ठंडा पानी होता तो कितना अच्छा होता, यहां ठंडा पानी नहीं है. तुरंत एक लोटा भर ठंडा पानी नीचे आया. उसे पता नहीं था कि वह कल्प वृक्ष है. हां, पानी ठंडा है कहकर वह पानी पिया.
1: ఒక పరుపు పిల్లోనే ఉంటే నేను పండుకొని కొంచెం విశ్రాంతి తీసుకుని పోయిండొచ్చు కదా అని ఒక పరుపు పిల్లో వచ్చి చేసింది. అది దైవ సృష్టితో వచ్చినటువంటిది కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అది ఎండ పెట్టుకుంటే చాలా అధికంగా ఉంటుంది, మంచి కంఫర్ట్ గా ఉంది. నేను ఇలాంటి పరుపును ఇలాంటి పిల్లలు దిండును నేను ఎప్పుడు చూడలేదు. నిజంగా నా భార్యనే ఉంటే చూచి ఎంత కుళ్ళి ఉండేదో అన్నాడు. భార్య వచ్చి దిగింది. అతనికి భయం ఏర్పడింది, ఈమె నా భార్యనా లేక దయ్యమా అనుకున్నాడు. తక్షణమే దయ్యంగా మారిపోయింది. ఓ, ఇది తింటుందో ఏమో అన్నాడు.
0: ఫిర్ సోచా, యది ఏక్ బిస్తర్ ఔర్ తకియా హోతే తో ఆరామ్ కర్తా. తురంత ఏక్ బిస్తర్ ఔర్ తకియా ఆ గయే. దైవ సృష్టి హోనే కే కారణ్ వే బడే కంఫర్టేబుల్ థే. డన్లప్ బెడ్ సే భీ కంఫర్టేబుల్ థే. ऐसा बिस्तर और तकिया मैंने कभी नहीं देखा. यदि मेरी पत्नी देखती तो कितनी जलती. पत्नी नीचे उतर आई, उसे बड़ा डर लगा. उसने सोचा, ये मेरी पत्नी है या भूत है. वह तुरंत भूत बन गई. उसने सोचा, कहीं खा तो नहीं लेगी. तुरंत खा गई.
1: అనగా ఏమిటి, కల్పవృక్షము క్రింద ఉంటుండి మనం ఎలాంటి తలంపులు తలస్తే అలాంటి ఫలితాలు మనకు జరుగుతుంటాయి. కనుక జగత్తు అంతా ఒక పెద్ద కల్పవృక్షము. మనం మంచి భావాలు తలస్తే మంచినే మనకు ఫలితం వస్తుంది. కనుకని చెడ్డ తలంపులు మీరు తలంచకూడదు అని చెప్పటం. బీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్, దిస్ ఇస్ ది వే టు గాడ్. కారణం ఏమిటనగా, ఈ జగత్తంతా దైవం యొక్క సృష్టి, దైవం యొక్క సంకల్పంతో కూడినటువంటిది.
0: తాత్పర్యం క్యా హై, कल्प वृक्ष के नीचे रहते हुए जैसे विचारेंगे परिणाम वैसे ही होंगे. सारा जगत ही एक कल्प वृक्ष है. हम अच्छी भावनाएं करेंगे तो अच्छे परिणाम ही होंगे. अतः बुरे विचार नहीं करने चाहिए. बी गुड, डू गुड, सी गुड, दिस इज द वे टू गॉड. समस्त जगत ईश्वर की ही सृष्टि है, ఈశ్వర్ की संकल्पना है.
1: మనలో చెడ్డ తలంపులు వస్తే చెడ్డ ఫలితాలే మనకు వస్తాయి. కనుక మనం చెడ్డ తలంపులు రాకుండా దానిని ఇంద్రియ నిగ్రహం, దీనిని మనం నిగ్రహం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కనుకని యువకులైనటువంటి వారు కాని వృద్ధులు కాని ఏ వయసు ఉండేటువంటి వారైనా కూడా మంచి భావాలను అభివృద్ధి పరచుకోవాలి, మంచి పనులు చేయాలి, మంచిగా బ్రతకాలి. ఇదే మానవత్వానికి సరైనటువంటి అర్థం.
0: హమ్మే బురే విచార్ ఆయంగే తో బురే పరిణామ్ హీ ప్రాప్త హోంగే. अतः बुरे विचार नहीं आने देना चाहिए. इंद्रियों को वश में रखने के प्रयत्न करने चाहिए. चाहे युवा हो या वृद्ध, जिस उम्र के भी हो, अच्छी भावनाओं को बढ़ाना चाहिए, अच्छे कार्य करने चाहिए, अच्छी तरह से जीवन यापन करना चाहिए. इसी में जीवन की सार्थकता है.
1: అనగా నాశనము కానటువంటిదేమి రా అనేటువంటి అర్థములకు. రా అనగా నాశనం, నర అనగా నాశనము కానటువంటి వాడు, అమృత పుత్రుడు. కనుకనే ఉపనిషత్తుల నీకుడు సున్వంత విశ్వే అమృతస్య పుత్ర, నీవు అమృతపుత్రుడు కాని అమృతపుత్రుడు కాదు అని చెప్పినని గట్టిగా బోధించింది.
0: నర్ కా అర్థ నాశ రహిత హై, ర కా అర్థ నాశ హై, అర్థాత్ నర్ కా అర్థ వినాశ రహిత హై, అమృత్ పుత్ర హై. అతః సభీ ఉపనిషదో నే జోర్ దేకర్ కహా, శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రా, తుమ్ అమృత్ పుత్ర హో, న కి అన్రిత్ పుత్ర.
1: అంతేకాదు మా నా వా మూడు అక్షరంతో కూడినటువంటి వాడు వీడు. మా అనగా అజ్ఞానము, నా అనగా లేకుండా, వా అనగా వర్తించటం. అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అని. కానీ ఈనాడు అంత అజ్ఞానంతోనే మనం వర్తిస్తున్నాం. ఈ మానవ అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క విలువ కూడా లేకుండా చేసుకుంటున్నాం. కనుక ఈ అజ్ఞానమును మనం దూరం చేసుకోవాలి. డెత్ ఈ స్వీటర్ దాన్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నారు.
0: ఇతనా హి నహి, మానవ, మా, న, వ, ఇన్ తీన్ వర్ణో సే బనా హై. మ అర్థాత్ అజ్ఞాన్, న అర్థాత్ బినా, వ అర్థాత్ వ్యవహార్ కర్నే వాలా. బినా అజ్ఞాన్ కే వ్యవహార్ కర్నే వాలా హి మానవ హై. పరంతు ఆజ్ సభీ అజ్ఞాన్ సే హి వ్యవహార్ కర్ రహే హై. మానవ శబ్ద కో భీ మూల్యహీన్ కర్తే జా రహే హై. అతః హమే ఇస్ అజ్ఞాన్ కో దూర్ కర్నా చాహియే. డెత్ ఇజ్ స్వీటర్ దాన్ ద బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ కహా గయా హై.
1: మన యొక్క అజ్ఞానము దూరం చేసుకోవాలంటే జ్ఞానం మనకు లభించాలి. చీకటి పోవాలంటే వెలుతురు రావాలి. అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కలగాలి. జ్ఞానం కలగాలంటే అనుగ్రహం కావాలి. అప్పుడే మనం అజ్ఞానం అనే గ్రహం దూరం అయిపోతుంది. యాగరాజు చెప్పాడు, రామ అనుగ్రహం అనేటువంటిది ఒక్కటుంటే నాకు ఈ గ్రహములు నన్ను ఏమి చేయగలవన్నాడు.
0: అజ్ఞాన్ కో దూర్ కర్నా హై తో జ్ఞాన్ కో ప్రాప్త్ కర్నా హై. అంధేరే కా దూర్ హోనా హై తో ఉజాలే కో ఆనా హై. అజ్ఞాన్ కో దూర్ హోనా హై తో జ్ఞాన్ కా హోనా ఆవశ్యక్ హై. జ్ఞాన్ ప్రాప్త్ హోనా హై తో అనుగ్రహ హోనా చాహియే. అనుగ్రహ కే హోనే పర్ అజ్ఞాన్ కా గ్రహ దూర్ హోగా. ఇసిలియే త్యాగరాజు నే కహా, హే రామ్, తుమ్హారా అనుగ్రహ హో తో యే గ్రహ ముజే క్యా కర్ సకేంగే.
1: మానవుని యొక్క జీవితము కామక్రోధ లోపమోహమదాచల్యంతో ఆధారపడినటువంటిది కాదు, కానీ అనుగ్రహం పైన ఆధారపడినటువంటిది. కనుక ఈ అనుగ్రహానికై మనం పాటుపడి తగినటువంటి మానవత్వాన్ని సార్థకంగా గావించుకునేటువంటి నిజతత్వంలో మనము కొంత జగత్తుకు ఆదర్శప్రాయాన్ని అందించాలి. సతతం దైవచింతనం, సర్వదా సర్వకార్యేషు సర్వత్రా హరిచింతనం, నాస్తి నాస్తి మహాభాగా కలికాల సమంయుగం, స్మరణా చింతనాదేవ ప్రాప్తోస్తి పరమాంగతి అని. ఈ కలియుగం లోపల నామస్మరణకు మించినటువంటిది లేదు.
0: మానవ కా జీవన్ కామ్, క్రోధ్, లోభ్, మోహ్, మద్, మాత్సర్య పర్ ఆధారిత్ నహీ హై, వహ్ అనుగ్రహ పర్ ఆధారిత్ హై. అతః ఇస్ అనుగ్రహ కో ప్రాప్త్ కర్నే కే ప్రయత్న మే హమే అప్నే నిజ తత్వ సే అవగత హోతే హువే జగత్ కే లియే ఆదర్శ ప్రస్తుత్ కర్నా చాహియే. సతతం దైవ చింతనం, సర్వదా సర్వ కాలేషు సర్వత్ర హరి చింతనం, నాస్తి నాస్తి మహాభాగ కలికాల సమం యుగం, స్మరణాశ్చింతనా దేవా ప్రాప్నోసి పరమాం గతిం. ఇస్ కలియుగ్ మే నామ స్మరణ సే బఢ్కర్ అన్య కుచ్ నహీ హై. ఉపసంహార్. భగవాన్ బాబా నే జీవన్ కో సార్థక్ కర్నే కే లియే ఆవశ్యక్ సూత్రో కో బడీ సరళతా సే ఇస్ ప్రవచన్ మే ఉద్ఘాటిత్ కియా హై. సమయ కీ శక్తి ఔర్ మహత్వ కో సమ్జాతే హువే విశేషతః యువాఓ కో స్వామి నే ఉపదేశ్ దియా कि उन्हें अपने यौवन काल, समय और बुद्धि का सदुपयोग करते हुए सतत ईश्वर चिंतन से पवित्र कर्म मार्ग पर अग्रसर होना चाहिए. भगवान बाबा ने स्पष्ट किया कि यह संसार ही एक कल्प वृक्ष के समान है, परंतु मानव इस सत्य से अनभिज्ञ है. यथार्थ में कल्प वृक्ष और ईश्वर में कोई अंतर नहीं है, क्योंकि ये दोनों मांगने वालों को जो चाहे वह देने को तैयार हैं, परंतु मानव को अपनी विवेक शक्ति का उपयोग कर सार्थक तत्व को ही मांगना चाहिए। विश्वम विष्णुमयम जगत का तात्पर्य यही है। एक छोटे से पक्षी के उदाहरण के माध्यम द्वारा स्वामी ने सबको दृढ़ संकल्प वाले होने की अद्भुत प्रेरणा दी। स्वामी का स्पष्ट कथन है कि मानव को जगत से विमुख, मृत्यु के प्रति निर्भीक और ईश्वर के प्रति पूर्ण आस्थावान होकर जीवन यापन करना चाहिए।
2: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 18 अगस्त 1984 को दिया गया प्रवचन सुना।
3: यू आर ट्यून्ड टू रेडियो साई ग्लोबल हार्मोनी, ब्रिंगिंग यू 24 आवर्स अ डे द मैसेज ऑफ लव ऑफ भगवान श्री सत्य साई बाबा।
4: Embodiments of love.
5: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
4: Peace is within, not outside.
5: Outside no peace, only pieces.
6: Dear listener, Saidam and greetings from Prashanthi Nilayam. Welcome to our program Outside, Inside, Deep Inside. This is a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishu Prushti, and today's episode was first broadcast in April 2023.

0: was first broadcast in April 2023. Dear listener, we hope you like this program and please send us your feedback by either email or WhatsApp. Our email ID is listener.
1: Embodiments of love.
2: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విద్ ఇన్ నాట్ అవుట్ సైడ్.
2: అవుట్ సైడ్ నో పీస్ ఓన్లీ పీసెస్.
0: సాయి రామ్, యూ జస్ట్ హర్డ్ ఎన్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ రేడియో ప్రోగ్రామ్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ డీప్ ఇన్ సైడ్. దిస్ వాస్ అ సెగ్మెంట్ ఆఫ్ రేడియో సాయిస్ థర్స్డే లైవ్ హోస్టెడ్ బై బ్రదర్ బిషు ప్రోస్టి అండ్ టుడేస్ ఎపిసోడ్ వాస్ ఫస్ట్ బ్రాడ్కాస్ట్ ఇన్ April 2023. డియర్ లిస్నర్, we hope you like this program and please send us your feedback by either email or WhatsApp. Our email ID is listener@sssmediacenter.org and our WhatsApp number is 9393258258. Thank you and loving Sai Ram from Prashanthi Nilayam.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: Radio Sai Global Harmony now presents a selection of devotional songs.

0: are tuned to Radio Sai Global Harmony, bringing 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: On 19th of November 2001, on the holy occasion of Ladies' Day, Bhagavan has delivered an inspiring discourse for women. Bhagavan exhorted mothers to teach their children not just to acquire worldly education and wealth, but to become pure and selfless beings. Some touching incidents from the life of Bhagavan's chosen mother, Ishwaramba, can be heard.
2: గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగెల్చే సావిత్రి భారత సాద్వికాదే.
3: A woman who brought back to life her dead husband, that is Savitri, is she not remembered and memorable?
2: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే శృతి చంద్రమతి భారతీయ గాదే.
3: Was not Chandramati an Indian woman who extinguished the tremendous fire that was burning?
2: కినిసి దుర్మద కిరాతియు భూతిగావించే దమయంతి భారత రమణిగాదే.
3: Is not Damayanti the greatest woman of India who did so many things which are so memorable and rememberable?
2: సత్వ సాగర వేష్టి తస్మాతలమున భరత దాతి పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
3: ఇండియా భారత్ ఈజ్ ద ఫ్లరిషింగ్ ఫీల్డ్ ఆఫ్ మెనీ ఇలాస్ట్రియస్ విమెన్ హూ హవ్ బీన్ ఫేమస్ ఫర్ దర్ ఉమెన్హుడ్.
2: అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే.
3: Is not India the teacher of the whole world?
2: Prema swarupulare,
3: embodiments of love.
2: Anadi kalam nundi Bharat deshamunu aneka adarshamulanta aandimpajechu vachinatvanti varu streelu.
3: In the land of Bharat, from times immemorial, women have not only upheld womanhood but have given joy to everyone.
2: Kanukane srishti adi nundi kudanu stree purushulu aneetundi stree peru mundu purushunu peru venuka pettu vacharu.
3: Therefore, from creation of the beginning of creation, we always say the name of the woman first as stree and then only purusha, the man.
2: Stree anaga prakruti yokka swarupame.
3: స్త్రీ, ద వర్డ్ స్త్రీ మీన్స్ షీ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ క్రియేషన్.
2: కనుక మొట్టమొదట స్త్రీని ఆధారం చేసుకుని జీవిత సమస్యలను పరిహారం గావించుకుంటూ వచ్చారు ప్రాచీన ఋషులు.
3: సో ద రిషీస్ ఆఫ్ ఓల్డ్ టుక్ ఉమెన్ యాజ్ ఎ ఐడియల్ అండ్ ట్రై టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్ త్రూ ద విమెన్.
2: అన్ని సమస్యలకు కూడాను స్త్రీల యొక్క పవిత్ర హృదయాలే దీనికి మూల కారణములు.
3: టు సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ద ప్యూరిటీ ఆఫ్ ద ఉమెన్స్ హార్ట్ ఈస్ అట్ ద బాటమ్.
2: ఈనాడు లోకములో ఎక్కడ చూచినా దుఃఖము, ఎక్కడ చూచినా అశాంతి, ఎక్కడ చూచినా బాధలు కష్టసుఖములు కూడా కంటికి కనిపిస్తున్నవి.
3: Today in this whole wild world we see nothing but chaos, suffering, hatred and so many other negative qualities.
2: దీనికి కారణం ఏమిటి?
3: What is the reason for this?
2: పవిత్ర హృదయులైనటువంటి యొక్క స్త్రీ పురుషులు లోపం కావటమే ఈ దేశమునకు ఇట్టి కష్టములకు మూల కారణం.
3: Because there isn't harmony between the men and the women, this is the reason for all the chaos and trouble in the world.
2: దేశము యొక్క మంచి చెడ్డలు అన్ని కూడాను పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషుల యొక్క చర్యల వలనే దీనికి మంచి చెడ్డలుగా రూపొందుతున్నది.
3: So whether it is good or bad, everything is represented only by the purity that resides in both men and women.
2: Deshamulo pavitra hrudayulainatundi stree purushule undina desa kshemamulaku etti korata kudanu undadu.
3: If there were only women and men of purity, then there would be nothing lacking in the peace and joy in the world.
2: ఈనాడు అట్టి పవిత్ర హృదయములు అనేక విధములైన మాలిన్యం చేత కలుషితమైపోయినవి.
3: Today the pure hearts have been besmirched with so much of dirt of human negative thoughts.
2: ఇది కాగితము.
3: That is a paper.
2: ఇది ప్యూర్ వైట్ గా ఉంటుంది.
3: It is pure white.
2: కానీ దీనికి ఇటువైపున తిరిగి వ్రాయటం చేత కొంచెం మాలిన్యం అయిపోయినది.
3: Because something is written on the reverse, it has become a
2: little dirty. మానవుని హృదయం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కాగితం వంటిది.
3: Even the pure heart is like the pure paper that we have.
2: కానీ ఇట్టి కాగితం పైన అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు చేరిపోవటం చేతను కూడిపోవటం చేతను ఇది మాలిన్యం పొందుతున్నది.
3: On this pure paper, because we write so many things that are insolvable, negative, it becomes dirty.
2: మీకందరికి తెలుసును, తెల్లవారు లేచిన మొదలు న్యూస్ పేపర్ వైపు చూస్తూ ఉంటారు మీరు.
3: We all know that from the time you get up in the morning,
2: ఆ న్యూస్ పేపర్ పూర్వం చూసినప్పుడు ఎట్టి వాసనలు కానీ ఎట్టి ఒక కళంకం కానీ ఎట్టి ఒక గలీజు కానీ కనిపించదు.
3: You look to the newspaper which is pure, which has no dirt, which has no bad smell, nothing whatsoever.
2: కానీ అదే నేటి న్యూస్ పేపర్ రేపటికి వేస్ట్ పేపర్ గా అవుతుంది.
3: టుడేస్ న్యూస్ పేపర్ బికమ్స్ టుమారోస్ వేస్ట్ పేపర్.
2: ఈ వేస్ట్ పేపర్ లోపల మల్లెపూలు చుట్టి పెట్టినప్పుడు ఆ పేపర్ కు మల్లెపూలు వాసనే వస్తుంది.
3: ఇఫ్ ఇన్ దిస్ వేస్ట్ పేపర్ యు ర్యాప్ ఫ్లవర్స్, జాస్మిన్ ఫ్లవర్స్, ఇట్ గెట్స్ అ బ్యూటిఫుల్ ఫ్రేగ్రెన్స్.
2: అదే పేపర్ పైన కొన్ని వాసన కలిగినటువంటి పకోడాలు చుట్టినప్పుడు పకోడాల వాసన వస్తుంది.
3: ఇన్ ద సేమ్ పేపర్ ఇఫ్ యు ర్యాప్ అప్ పకోడాస్ విచ్ హావ్ సమ్ కైండ్ ఆఫ్ అ స్మెల్, ఇట్ టేక్స్ ద స్మెల్ ఆఫ్ ద
2: ఆ పేపర్ పైననే తిరిగి డ్రై ఫిష్ అంతా కట్టినప్పుడు డ్రై ఫిష్ వాసన వస్తుంది.
3: అండ్ ఇన్ ద సేమ్ పేపర్ ఇఫ్ యు పుట్ డ్రై ఫిష్, ఇట్ గెట్స్ ద స్మెల్ ఆఫ్ డ్రై ఫిష్.
2: ఎట్టి భావంలో అట్టి పవిత్రమైనటువంటి యొక్క చింతన మనకు బాగా కలుగుతుండాలి.
3: వాట్ ఎవర్ ఆర్ థాట్స్, సచ్ ఇస్ వాట్ ట్రాన్స్పైర్స్.
2: కనుకనే మానవుని యొక్క హృదయములందు పవిత్ర భావములు మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే మన హృదయము పవిత్రమైనటువంటి యొక్క కరుణ చేత రాజదిల్లుతుంది.
3: ఇట్స్ ఓన్లీ వెన్ వి ఇన్కల్కేట్ ఇన్ అస్ గుడ్ థాట్స్ అండ్ కైండ్ థాట్స్ దట్ వి బికమ్ కైండ్.
2: ఈనాటి మానవునికి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి భావములు అన్ని కూడాను కలుషితమైనటువంటివిగా ఉంటున్నాయి.
3: టుడే ఇన్ మ్యాన్ వాట్ ఎమినేట్స్ ఫ్రమ్ ద హార్ట్ ఇస్ ఆల్వేస్ నెగటివ్, ఫుల్ ఆఫ్ బ్లెమిషెస్.
2: కారణం ఏమిటి?
3: వాట్ ఇస్ ద రీజన్?
2: ఈ పవిత్రమైన హృదయం లోపల అనేకమైనటువంటి యొక్క కొన్ని మన్యమైనటువంటి యొక్క వాచనలు చేసుకుంటున్నాయి.
3: ఇట్స్ బికాస్ ఇన్ దిస్ ప్యూర్ హార్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డర్టీ థింగ్స్ అక్యూములేట్.
2: దుర్భావములు, దుర్వాసనలు, దుశ్చింతలు, ఈ విధమైనటువంటి యొక్క పదార్థములు కూడుకోవడం చేతనే మన హృదయం కూడాను కలుషితమైపోతున్నది.
3: బ్యాడ్ థాట్స్ అండ్ ఆల్ నెగటివ్ థింగ్స్ గెట్ ఫిల్డ్ అప్ అండ్ సో హార్ట్ బికమ్స్ బిస్మర్చ్డ్.
2: ప్రాచీన కాలం నుండి ఈ హృదయాన్ని పవిత్రము గావించుకుంటూ వచ్చారు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీలు.
3: Women from time immemorial have tried to keep up this purity of the heart.
2: గతజీవుడకు పతిని ప్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వికాది, చచ్చినటువంటి యొక్క భర్తను ప్రతికించినటువంటి స్త్రీలు ఉన్నారు, కానీ చచ్చినటువంటి భార్యను ప్రతికించినటువంటి పురుషుడు ఎక్కడా కనిపించలేం లేదు. ఏ చరిత్ర కూడా మనకు తెలియదు.
3: In the whole of history, there have been women who brought back like Savitri dead husbands to life, but there is not a single example of a man who has brought back to life a dead wife.
2: Itti pavitramaitvanti yokka gunamulu kaliginatvanti yokka streelu anadi kaalam nundi Bharat desham nandu enniyo vidhamainatvanti aadarsharu nirupistu vacharu.
3: In Bharat, from time immemorial, there have been many women of such good unsullied character that we can hold them as illustrious examples.
2: Yinadu ఈ స్త్రీల యందు ఒక విధమైనటువంటి యొక్క సమాజము అభివృద్ధికి తగినటువంటి యొక్క చర్యలు లేకపోవటం చేతనే ఈ సమాజం కూడాను ఈ విధంగా కలుషితమైపోయింది.
3: ఇట్స్ బికాస్ టుడే ఉమెన్ ఈజ్ నాట్ ఏబుల్ టు బి టోల్డ్ హిస్ వాల్యూస్ దట్ ద హోల్ సొసైటీ ఈజ్ టర్నింగ్ దిస్ వే.
2: ఈనాడు ఆధునిక యుగం మార్గం చేత అనేక రకములైనటువంటి యొక్క చర్యలు ఆధునికంగానే చేరిపోతున్నాయి.
3: బికాస్ ఆఫ్ ద చేంజెస్ ఆఫ్ దిస్ మోడర్న్ వరల్డ్ ఆల్ న్యూ ఫ్యాంగల్ థాట్స్
2: సద్భావములకు, సత్చర్యలకు, సత్చింతలకు చక్కని అవకాశమే కనిపించడం లేదు.
3: దర్ ఇస్ నో ప్లేస్ వాట్స్ ఎవర్ ఫర్ గుడ్ థాట్స్, ఫర్ గుడ్ యాక్షన్స్, ఫర్ ఎనీ టైప్ ఆఫ్ గుడ్ డీడ్స్.
2: కనుక ఈనాడు స్త్రీలకు ఈ పవిత్రమైనటువంటి యొక్క భావనలు అభివృద్ధి పరచుకోవాలి, దీనికి సత్యసాయి సంస్థలని, సత్యసాయి మహిళా విభాగములని దీనికి ఏర్పరిచి ఈ సత్సంగ ప్రభావాన్ని జగమునకు చాటే నిమిత్తమై దీనికి ఏర్పరుస్తూ వచ్చాం.
3: ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద రికగ్నిషన్ ఆఫ్ దీస్ వాల్యూస్ and then it is the woman who should uphold it, and so there are various organizations of Sri Satya Sai like Mahila Vibhag and so many other type of things.
2: Kanukane streelu koodinappude jagatantaikunnu oka pavitramaitvanti deshanga roopondutundi.
3: It's only when the women get together that the whole nation becomes something exemplary.
2: Ee streela yokka sanghamu entano goppa viluvanu sampadinchindi.
3: So this society of women lends it a lot of dignity.
2: ఇటువంటి స్త్రీల యొక్క తత్వమును ఈనాటి పురుషులు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
3: సో మెన్ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్ వాల్యూ ఇన్ విమెన్.
2: దేశమును కూడా హస్తగతము గావించుకునేటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీలు ఈ స్త్రీలు.
3: దీస్ విమెన్ ఆర్ దోస్ హూ కెన్ రియలీ డూ సచ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్.
2: స్త్రీలు కేవలం సామాన్యమైనటువంటి యొక్క బానిసలుగా భావిస్తున్నారు అనేక మంది పురుషులు.
3: మెన్ థింక్ దట్ విమెన్ ఆర్ జస్ట్ సబార్డినేట్ టు దెమ్.
2: కాదు కాదు,
3: ఇట్స్ నాట్ సో.
2: వారు తలంచినప్పుడు జగత్తునే ఒక మూట మాదిరి కట్టగలరు.
3: వెన్ దే జస్ట్ థింక్ దే కెన్ జస్ట్ బండిల్ అప్ ద వరల్డ్.
2: అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి స్త్రీలను మనం ఈనాడు చులకన చేయటం చేతనే మన గతి ఈ విధంగా మారిపోతున్నది.
3: ఇట్స్ బికాస్ వి ఆర్ బిలీటింగ్ సచ్ విమెన్ హూ కెన్ డూ సచ్ ట్రెమెండస్ టాస్క్ ద వరల్డ్ హస్ కమ్ టు దిస్ స్టేజ్.
2: స్త్రీలు సాధించలేనిటువంటిది లేదు లోకంలో.
3: దేర్ ఇస్ నథింగ్ దట్ ఎ ఉమెన్ కెనాట్ అచీవ్.
2: అలాంటి స్త్రీల యొక్క తత్వమును మనం దినము కూడా గుర్తించి వారికి తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహం కూడా కల్పించి వారికి తగినటువంటి సమాజం లోపల తోడ్పాటు గావించాలి.
3: రికగ్నైజింగ్ దిస్ క్వాలిటీ ఇన్ ఉమెన్ వీ హ్యావ్ టు గివ్ హర్ సపోర్ట్ అండ్ ట్రై టు ఎన్కరేజ్ హర్ అండ్ సీ దట్ షీ బికమ్స్ ద పిల్లర్ ఇన్ సొసైటీ.
2: అలాంటి ఎంకరేజ్మెంట్ ఏమాత్రము చేయటం లేదు స్త్రీలకు.
3: The women do not get encouragement at all.
2: Yedaina oka satsangamlo praveshinchinara ante ee purushulku dani paina kopam kalugutundi.
3: If they go to satsang the men become angry.
2: వారి స్వార్థము వారి స్వప్రయోజనముకి మాత్రమే ప్రయత్నిస్తున్నారు, కానీ స్త్రీల వల్ల జగత్తునికి ఎంత ఉపకారం కలుగుతుంది, ఎంత పవిత్రమైనటువంటి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు.
3: దే ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫిషెస్ ఆఫ్ ద సెల్ఫ్ కంఫర్ట్. దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దట్ త్రూ విమెన్ అలోన్ దట్ సొసైటీ కెన్ ప్రోగ్రెస్ ఇన్ ద
2: చాలా వరకు స్త్రీల యందు స్వార్థరహితమైనటువంటి హృదయం ఉంటుంటాయి.
3: Women have got a heart which is devoid of selfishness.
2: Daya premana cheta vaadu hrudayam nindi untadi.
3: Their heart is full of compassion and kindness.
2: Pillalanu poshinchetunte vishayam lopala entano jagrataga untuntaru.
3: In bringing up their children they are so careful.
2: Okka chanamaina kudunu bhartha sahinchukoledu.
3: Even one moment the husband cannot
2: kali aa pillalanu poshinchetunte vidhanamlo raatrim pagalu kudunu streelu entano paatu padutuntaru.
3: Night and day the woman will strive to look after her child.
2: ఆ పిల్లల యొక్క ప్రవర్తనకు ఎన్నో విధమైనటువంటి యొక్క తోడ్పాటు కూడా చేస్తుంటారు.
3: అండ్ షీ విల్ ఆల్వేస్ సపోర్ట్ ద చైల్డ్ ఇన్ మెనీ ఆఫ్ దిట్స్ యాక్షన్స్ అండ్ థాట్స్.
2: ఈనాటి చదువుల వల్ల, ఈనాటి విద్యా విధానముల వల్ల ఆ పిల్లల యొక్క పరిస్థితులు క్రమక్రమేణా మాలిన్యమైపోతున్నది.
3: Today because of this modern education the children are getting little degraded.
2: పూర్వమంత పిల్లలకు ఏదైనా అక్షర స్వీకారం చేయాలనుకుంటుంటే
3: in the early days when a child had to be initiated in letters
2: om namah shivaya om namo narayanaya ani cheppetunte varu
3: and the women would teach the child say om namah shivaya om namo narayana
2: aa yokka peratane aa pillalu yokka hrudayalu kramakramina hrudayamlo chitrinchukoni pothochu
3: and with this type of training that the children's hearts would expand.
2: ఈ నాటి ఆధునిక యుగం యొక్క చదువులు ఏ రీతిగా ఉన్నాయి?
3: వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్?
2: వాళ్ళకి అక్షర స్వీకారం చేయాలనుకుంటే
3: ఇఫ్ దే వాంట్ టు బి ఇనిషియేటెడ్
2: చిన్న చిన్న బుక్కులు చదివించాలంటే
3: ఇఫ్ దే హ్యావ్ టు రీడ్ స్మాల్ బుక్స్
2: తల్లిదండ్రులు కూడా ఎలాంటి పుస్తకాలు చెప్పిస్తున్నారు?
3: హౌ డు ద పేరెంట్స్ వాట్ టైప్ ఆఫ్ బుక్స్ టు
2: దే బ్లాక్ షీప్ అంటారు. ఇది వాళ్ళకి నేర్పించేటువంటిది.
3: సో దిస్ ఇస్ వాట్ దే టీచ్ దెమ్ బాబా బ్లాక్ షీప్.
2: కనుకనే మనం చెడ్డ పదాలంతా కూడా ఈనాడు పిల్లలకంతా నేర్పిస్తున్నాము.
3: సో వి ఆర్ టీచింగ్ చిల్డ్రన్ ఆల్ బ్యాడ్ థింగ్స్.
2: ఎవరైనా ఇంటికి వచ్చేస్తే వారికి నమస్కారం చేసే పిల్లలను చాలా స్వాగతం చేసేటువంటి వారు.
3: Earlier children when any elders came to the house they would do namaskar.
2: Inaadu atti vini vidhedale purti kolipoyinaru.
3: There is no humility these days in children.
2: Kalugane motta motta pillalaku chakkani gunamulu nerpinchali.
3: So first and foremost the children should be
2: inaadu pillalu kalimi balimi chelimini maatrame korutu unnaru.
3: Today's children are taught only to think of money and so many other things which are worldly. But they are not teaching them good habits
2: and good thoughts.
3: What's the use of having such type of training? What's the use of having education which has no values? What's the use of having wealth when you do not have any values? Money comes and goes. But you must teach them morality. You have got to tell them what is honesty and truth. In the olden days, children were taught such type of education. But today, they think that today parents think that their children should study very high and they should become very important.
2: People.
3: In olden times, the parents never thought that the children should become some great person. They desired that the children should become good people.
2: ఆ మంచి వారు కావాలని ఆశించిన చేతనే భారతదేశము ఇంత దేశంలో కొంత ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అందిస్తూ ఉంటారు.
3: బికాస్ దే ఆల్ డిజైర్ దట్ ద చిల్డ్రన్ షుడ్ బి గుడ్ పీపుల్ దట్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ హెస్ బికమ్ అన్ ఎగ్జాంపుల్.
2: ఈనాడు కాలేజీకి పోయేటువంటి పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు చక్కని బోధలు చేపలేరు కదా.
3: టుడే ద పేరెంట్స్ హావ్ గాట్ టు గివ్ దెం గుడ్ అడ్వైస్.
2: కానీ ఈనాడు పిల్లలకు చెప్పడం లేదు.
3: బట్ టుడే చిల్డ్రన్ డోంట్. As soon as they come home, mother switches on the TV. Father comes and sits down. And then the father and son see the TV and feel very happy. Is this what one teaches the children? Not at all. In those days, the parents, as soon as the children came from school, they would take them to the prayer room and then tell them what the teachers had told them again and again so that they could understand. Today parents say to the
2: double degrees pondali,
3: you have got to become a great person, double degrees, post
2: graduation.
3: It's only then that the whole world will respect you and regard you. And the father-in-law. But those days, the mothers and fathers didn't desire this. They never thought they should get a great status and power. They thought that you should become a really good person. In those days, all these type of habits were so very enjoyable and pleasant. If today's world we are listening to so many adverse things, what is the reason? Because the parents themselves are not
2: good.
3: If the parents are not good by themselves, the children really cannot become good. So the first thing is the home and the school. Second is society.
2: ఈ సొసైటీ లోపల పోయినప్పుడే పిల్లలు సరైనటువంటి యొక్క గుణములు నేర్చుకుంటున్నారు.
3: When they go into society, it is that the children learn how to behave.
2: ఈనాడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా గుర్తించవలసింది మొట్టమొదటి.
3: Every student today has got to recognize.
2: నేను ఇన్ని విద్యను నేర్చాను.
3: I have studied so much.
2: From where
3: have I got it? The society has given it to me. I have tried to learn so many things. From where did I get all this? I got it from the society. All the good and the bad I have got from the society. From this good society that I have progressed so much. But
2: నేను ఈ సొసైటీకి ఏం చేస్తున్నాను?
3: బట్ వాట్ ఎమ్ ఐ డూయింగ్ టు ద
2: సొసైటీ? నుంచి నేను మంచివి నేర్చుకున్నానే కానీ నేను సొసైటీకి ఏమి మంచి చేస్తున్నాను?
3: ఐ హావ్ లెర్న్ సో మెనీ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ద సొసైటీ
2: అనేటువంటి ప్రశ్న తనలో తాను వేసుకోవాలి.
3: But what am I doing in turn for the society?
2: ఉపకారం చేసినటువంటి సొసైటీకి మనం ఏమి ఉపకారం చేస్తున్నాము?
3: To the society who has done such good to me, what in turn am
2: society
3: I doing?
2: సొసైటీకి మంచిని అందుకుంటున్నాము.
3: I'm taking so much good
2: society
3: from society.
2: సొసైటీని మార్చుకుంటున్నాము.
3: I'm trying to change.
2: కానీ అట్టిది చేయకూడదు.
3: You should not do that.
2: అదే కృతజ్ఞుడు అనేటువంటి మాట వచ్చింది.
3: That is the fault here.
2: మానవునికి ఈనాడు కృతజ్ఞత లేదు.
3: Man has no gratitude today.
2: ఎవరి నుంచి మంచిని నేర్చుకున్నామో వారికి మనం నిరంతరం కూడా కృతజ్ఞులై ఉండాలి.
3: from whomsoever we have learned good things, we must be grateful
2: forever.
3: If we cannot give them respect, what is the use
2: of all?
3: Then all our education is no good. What is it that we
2: have attained?
3: What is it that we really
2: attained?
3: All this becomes
2: useless.
3: First and foremost, we have got to hold and regard
2: society.
3: Because we are born in
2: society.
3: We have grown in
2: society.
3: We are living in
2: society.
3: We have got to show respect to
2: society.
3: It's only then our lives will become exemplary. In olden days, a mother should tell these things. Mother would tell these things to the children. I also told the other day, Abhimanyu
2: came.
3: He told his mother that he was going to the battle and prostrated to
2: her.
3: And she taught him so many good
2: things.
3: The butt of the
2: Lord. Dronacharya
3: was a teacher.
2: Bharya Garbhavati.
3: The wife was pregnant. We cannot say what
2: transpired. నాయన నీకు ముఖ్యంగా మామగారైన కృష్ణుడును తండ్రి గారైన అర్జునుడు ఇంట్లో లేరు.
3: యువర్ అంకుల్ అండ్ యువర్ ఫాదర్ అర్జున ఆర్ నాట్ హియర్.
2: ఇంతియే కాక భార్య గర్భవతిగా ఉంటుంది.
3: నాట్ ఓన్లీ దాట్ యువర్ వైఫ్.
2: ఇలాంటి పరిస్థితిలో నీవు యుద్ధంలో ప్రవేశించకూడదు.
3: యూ షుడ్ నాట్ గో టు వార్ అట్ ద స్టేజ్
2: అని ఎంతో బోధించింది.
3: షీ టోల్డ్ హిమ్ సో మచ్.
2: కట్ట కలపటికి ఆ యొక్క అభిమన్యుడు వినలేదు.
3: దెన్ అభిమన్యు డిడ్ నాట్ లిసన్.
2: అమ్మా నీవు బోధించేది ఇదియా నాకు.
3: Is this the advice you
2: give me? Are you trying to obstruct
3: me from going into the war when it is so essential to do so?
2: తల్లి, మీరు నన్ను ఆశీర్వదించి పంపవలసినటువంటి వారు మీరు ఈ విధంగా పోకూడదని అడ్డు చేయటము న్యాయం కాదు.
3: యూ షుడ్ బ్లెస్ మీ అండ్ టెల్ మీ టు గో టు ద వార్. యూ షుడ్ నాట్ ప్రివెంట్ మీ ఫ్రమ్ గోయింగ్.
2: అప్పుడు ఆమె తెలుసుకుని నీవు చిన్నవాడు.
3: She told him, child, you're small. You've got to live for a very long time. You've got to get fame and name.
2: తండ్రి మామల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సినటువంటి వాడు.
3: అండ్ యూ గాట్ టు అటైన్ ద గ్రేస్ ఆఫ్ యువర్ అంకుల్ అండ్ యువర్ ఫాదర్.
2: ఇంకొక పారాయణ పాదములకు రాసి.
3: అండ్ షీ రోట్ ఆల్ దిస్.
2: అప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంటుంటాది.
3: అండ్ షీ బ్లెస్సెస్ హిమ్.
2: ఏమని ఆశీర్వదిస్తుంటుండాలి?
3: హౌ డస్ షీ బ్లెస్ హిమ్?
2: ఇంతకంటే గొప్పది నీకు లేదు నాయన.
3: ట్రూత్,
2: కుమారుడు పుట్టినందుకు విజయాన్ని సాధించడము, గౌరవాన్ని పోషించడము, కీర్తిని నిలబెట్టడము, ఇది ఏ ముఖ్యమైనటువంటివి?
3: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దన్ ట్రూత్. యు హవ్ గాట్ టు ఎస్టాబ్లిష్ విక్టరీ అండ్ యు హవ్ గాట్ టు షో యువర్ కరేజ్ అండ్ దట్ ఇస్ వాట్ ఇస్ మోస్ట్
2: ఇంపార్టెంట్. కీర్తిని నిలబెట్టు
3: అండ్ ట్రై టు అటైన్ ఫేమ్.
2: అట్టి కనరచ్చ శ్రీరచ్చ ఎంగరచ్చ రచ్చలందరూ శ్రీమ దివ్యమౌ శ్రీరామ రచ్చ తోడు నీడై నిన్ను కాపాడుగాక అని.
3: గాడ్స్ ప్రొటెక్షన్ విల్ బీ విత్ యూ. యు హవ్ గాట్ టు బికమ్ ఫేమస్ అండ్ ఎ గ్రేట్ పర్సన్ ఇన్ వర్చ్యూ అండ్ ఇన్ వాల్యూస్.
2: కనుక కీర్తిని సంపాదించడమే కుమారుడు పుట్టినందుకు తగినటువంటి గుర్తు.
3: సో ఫర్ అ సన్ హూ ఇస్ బోర్న్ హి హస్ గాట్ టు ఆబ్టైన్ ఫేమ్.
2: కానీ ఈనాడు ఆధునిక యుగం లోపల పిల్లలకు ఆ విధమైన బోధన చేయటం లేదు.
3: బట్ మదర్స్ దీస్ డేస్ డు నాట్ టెల్ ద చిల్డ్రన్ దిస్.
2: కొడుకు పుట్టిన తక్షణమే
3: అస్ సూన్ అస్ ద సన్ ఇస్ బోర్న్
2: ఏదో గొప్పవాడు కావాలని అనేక విధమైనటువంటి స్వీట్స్ అంతా పంచుతుంటారు.
3: దే ఫీల్ దట్ హి మస్ట్ బికమ్ ఎ గ్రేట్ పర్సన్ అండ్ దే డిస్ట్రిబ్యూట్ స్వీట్స్.
2: కానీ పూర్వం అట్లు చేసేటువంటి వారు కాదు.
3: బట్ ఇన్ ది ఓల్డెన్ డేస్ దే వర్ నాట్ డూయింగ్ దట్.
2: వారు ఆశీర్వదించి
3: దే వుడ్ బ్లెస్.
2: ఎప్పుడు పుట్టిన పండుగగా చేసుకునేటువంటి వారు.
3: వెన్ వుడ్ దే డూ ద బర్త్డే ఆఫ్ ద చైల్డ్?
2: పుట్టిన పండుగను పుట్టినరోజు దినం చేసుకునేటువంటిది కాదు.
3: The birthday is not to be celebrated.
2: ఏనాడు ఆ కుమారుడు సమాజం నుంచి మంచి పేరు తెస్తున్నాడో ఆనాడు మాత్రమే అతనికి పుట్టిన పండుగ చేసేటువంటి.
3: It's when he gets great name from society, that is his birthday, not the day when he is born.
2: ఈనాటి బర్త్డే నీ బర్త్డే కాదు.
3: Today's birthday is
2: not. ఏనాడు నీ ఇంటి పేరు నిలబెడతావో.
3: When you establish
2: ఏనాడు నీ కీర్తిని సాధిస్తావో.
3: The prestige of your home
2: and your fame. నీ గౌరవం తెస్తావో.
3: When you get respect
2: ఆనాడు
3: from others.
2: సరైన పుట్టిన దినము.
3: And that is the day of your birth.
2: పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
3: The joy of having a son doesn't start when the child is just born.
2: పుత్రుని జనులు కనుగొని పొగడగా పుత్రోత్సాహము కలుగు.
3: When everybody praises him, it is then the father feels proud.
2: ఏనాడు సమాజం లోపల నీ కుమారుడు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి కీర్తిస్తారో ఆనాడే నీకు పుత్రోత్సాహం.
3: It is when the whole society praises your son as a very great person. There's a lot of difference between what in the olden times they held as values in comparison to today.
2: కనుక ప్రాచీన కాలం నుండి కూడా బిడ్డలను పోషించేటువంటిది తల్లియే.
3: So from times immemorial is the mother.
2: మాతృమూర్తి అన్నారు.
3: The mother who takes care of the child.
2: పిల్లలకు పాఠశాల.
3: So it is the mother who is the one.
2: ఆశీర్వదించడం కూడాను వేదంలో
3: when she blesses
2: మాతృదేవో భవ పుత్రదేవో భవ ఆచార్యదేవో భవ.
3: So we say మాతృదేవో భవ, mother is God first, and then God
2: is God. మాతృదేవే పెట్టారు.
3: First we have the name of the mother.
2: ఎక్కడైనా తీసుకోండి.
3: Wherever you may take
2: పవిత్రమైన చరిత్రలు ఎందుకు కూడా మీరు విచారించండి.
3: Even in history which is so
2: సీతారాము అని పెడతారు కానీ రామ సీత అని ఎవరు పెట్టరు.
3: We say సీతారామ, we don't say రామ సీత.
2: కృష్ణ రాధ అని పెడతారా? లేదు, రాధా కృష్ణ అని పెడతారు.
3: We don't say కృష్ణ రాధ, we say రాధా కృష్ణ.
2: పార్వతి పరమేశ్వర అంటారు కానీ పరమేశ్వర పార్వతిని ఎవరు చెప్పరు.
3: We say పార్వతి పరమేశ్వర, we don't say పరమేశ్వర పార్వతి.
2: స్త్రీల పేరే మొట్టమొదటిదని ఉచ్చరిస్తూ వచ్చారు.
3: So first and foremost it is a woman's name.
2: కారణం ఏమిటి?
3: What is the reason?
2: మానవ జీవితాన్ని ఉద్ధరింపజేసేటువంటిది వారే.
3: It is a woman who tries to look after all the good.
2: తప్పు చేసినప్పుడు మందలించవచ్చునే కానీ
3: yes she may get correct you when
2: కానీ
3: you go wrong.
2: పిల్లలను సరైన ప్రీతితో కాపాడేటువంటి వారు, వారి అభివృద్ధి గావించి సరైనటువంటి మార్గము తెప్పించేటువంటి వారు తల్లులు మాత్రమే.
3: But the mother's heart is full of love and is she who tries to encourage the child to become a great and virtuous person.
2: కనుక అలాంటి తల్లులు ఈనాడు తిరిగినే అభివృద్ధి కావాలి.
3: So such type of mothers should come
2: అప్పుడే భారతదేశము పవిత్రమైన స్థితిగా రూపొందుతుంది.
3: It's only then Bharat, the land of Bharat, will become a great
2: భావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
3: It is the forbearance in the Indian woman that is praiseworthy.
2: వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
3: The penance is that absolute purity and chastity in
2: మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్న మాన్యమెతి.
3: Exalted love you can find only in the mother.
2: కనుకనే మాతృభావం కంటే గొప్పది మన దేశంలో మరొకటి లేదు.
3: మదర్హుడ్, నథింగ్ క్యాన్ మ్యాచ్ ఇట్, నథింగ్ క్యాన్ ఈక్వల్. కానీ
2: అలాంటి మాతృ మనసును సంతృప్తి పరిచేటువంటి పిల్లలు కావాలి.
3: బట్ వీ హావ్ గాట్ టు హావ్ చిల్డ్రన్ హూ విల్ సాటిస్ఫై సచ్ ఎ టైప్.
2: అలాంటి మాతృమూర్తులు కూడా ఈనాటి అభివృద్ధి పొందాలి.
3: అండ్ సచ్ టైప్ ఆఫ్ మదర్స్ షుడ్ ఇంక్రీజ్ టుడే.
2: ఈ అభివృద్ధిని కోరే.
3: ఇట్ ఇస్ ఫర్ దిస్ ఇన్
2: నవంబర్ 19th దినంగా ఏర్పరచుకుంటూ వచ్చాము.
3: సో నవంబర్ 19th హస్ బీన్ ఇయర్ మార్క్డ్ ఆస్ ద లేడీస్ డే.
2: కొన్ని నాది నేను చెప్పుకోవటం గొప్పది కాదు.
3: ఇట్ ఇస్ నాట్ దట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ మై సెల్ఫ్.
2: కానీ ఈ యొక్క శరీరములకు మాతృమూర్తి ఈశ్వరమ్మ ఉండేటువంటిది.
3: ఫర్ దిస్ బాడీ దెర్ వాజ్ ద మదర్ ఈశ్వరమ్మ.
2: ఆమె ఎంత మంచి విషయాలు చెప్పేటువంటిది అంటే చాలా గొప్పవి. చదువు రాదు, సంధ్యలు రాదు, ఓనామాలేదు నేర్చుకోలేదు.
3: షీ వాజ్ అన్ఎడ్యుకేటెడ్, షీ వాజ్ యాక్చువల్లీ ఇల్లిటరేట్. బట్ వాట్ వండర్ఫుల్ థింగ్ షీ ఈస్ టు టెల్.
2: ఆమెనే మొట్టమొదట స్వామి మన దేశంలో ఎంతో గొప్ప మంది ఉంటారు కానీ చిన్నపిల్లలు ఆ యొక్క నడుచుకొని బుక్కబట్టాన్ని పోతున్నారంటే నాకు చాలా కంటినీరు కారుస్తుంది. మన గ్రామంలోనే ఒక చిన్న స్కూల్ కట్టించండి స్వామి అని కోరింది.
3: స్వామి దేర్ ఆర్ మెనీ మెనీ పీపుల్ బట్ లిటిల్ లిటిల్ చిల్డ్రన్ గో వాకింగ్ టు ద స్కూల్ ఇన్ బుక్కపట్నం ఫ్రమ్ మార్ విలేజ్. స్వామి కుడ్ యూ ప్లీజ్ బిల్డ్ అ స్కూల్ ఫర్ ద చిల్డ్రన్.
2: నా దగ్గర డబ్బు లేదే అన్నాను.
3: అండ్ ఐ సెడ్ ఐ హావ్ నో మనీ విత్ మీ.
2: తన మెడలో తీసింది దండ దీన్ని అమ్మేసి కావాల్సింది కట్టండి స్వామి అనేది.
3: షీ రిమూవ్ ద గోల్డెన్ చైన్ ఫ్రమ్ హర్ నెక్ అండ్ దెన్ షీ సెడ్ సెల్ ఇట్ అండ్ దెన్.
2: తొందరపడద్దు, నేను నిన్ను పరీక్ష చేయడం కోసం నేను అడిగాను, నేను తప్పక కట్టిస్తానన్నాను.
3: డోంట్ బి హేస్టీ, ఐ జస్ట్ వాంటెడ్ టు టెస్ట్ యూ.
2: రెండవ దినమే పునాది వేశాను.
3: ఐ షాల్ బిల్డ్ ద స్కూల్ ఆన్ ద సెకండ్ డే.
2: వారం లోపలే కొట్టడం తయారైపోయింది.
3: ద ఫౌండేషన్ వాజ్ లేడ్ అండ్ ఇన్ వన్ వీక్
2: పిల్లలందరినీ స్కూల్ లో చేర్చాను.
3: One week it was complete and all the children were admitted to the school.
2: ఒక వారమైన తర్వాత
3: after a week
2: తృప్తి అయిందా ఈనాడు నీకు అని అడిగాను.
3: I asked her, are you now satisfied?
2: కానీ తృప్తిగా చెప్పడం లేదు.
3: She didn't say she was happy.
2: కానీ కొంచెం తృప్తి అయింది కానీ ఇంకా కొంచెం కాలేదు స్వామి అని.
3: She said, I am somewhat satisfied but there is something more.
2: ఏం కాలేదు నీకు అన్నాను.
3: What is it? You tell me.
2: చిన్న పిల్లలకు జలుబు దగ్గు ఇలాంటివంతా వస్తుంటే ఆ బుక్కుపట్నం ఆసుపత్రికి ఆ తల్లి ఏడ్చుకుంటూ తీసుకుని పోతుంటే వీళ్ళు ఇక్కడి నుంచి నడిచే లోపలనే వాళ్ళకి ఏమైపోతుందో అని బాధపడుతున్నాను. ఆ చిన్న హాస్పిటల్ ఒకటి మన గ్రామంలో కట్టించండి అని.
3: When little children have little ailments like cold and fever and all that, the mothers should walk to Bukkapattam and take them. And in the meanwhile, anything can happen, Swami. Could you please build a hospital for these little ones?
2: So, a hospital kuda oka chinnadi kattinchaaru.
3: So I built a small hospital here.
2: Ee vidhanga okkoti okkoti pavitramainatundi oka prajalaku upayogamayyetundiga bojincheetundi vaaru.
3: So she was a person who used to tell things which were for the good of all mankind.
2: Swami, mana gramamlo maatrame undi prayojanam kaadu, anni gramamlo variki kuda aanandanni andinchali.
3: Swami, it is not enough if it is in our own village. All the villages should have these facilities.
2: Kanaka prati manavudu kuda sugamga undali.
3: Every man should be happy.
2: మీరు భజనలు అయిపోతానే చెప్తున్నారు.
3: You say after the
2: భజన సమస్తా సుఖినో భవంతు అని.
3: That the whole world should be happy.
2: కానీ లోకమంతా సుఖంగా ఉందా ఇప్పుడు?
3: But when the whole world has to be happy.
2: ఎందుకు లోకానికి అంత సుఖాన్ని అందించకూడదు?
3: Why shouldn't we give happiness?
2: ఇంతమంది వస్తున్నారే.
3: So many people are coming.
2: తప్పని లోకానికి సుఖాన్ని అందించాలి స్వామి అనింది.
3: And she said, you have got to give them all happiness, Swami.
2: తీసుకుని పోయాను బెంగళూరు.
3: I took her to Bangalore.
2: అక్కడ సమ్మర్ క్లాస్ ప్రారంభం చేశాను.
3: We started the summer course.
2: అక్కడ ప్రపంచంలో అనగా అన్ని దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ని పిలిపించాము.
3: And all students from all over the world they came.
2: కాలేజీ మాత్రమే కాదు.
3: It was not only our college.
2: అన్ని దేశముల యొక్క కాలేజీ పిల్లల్ని కూడా పిలిపించాను.
3: The children of all the colleges also could come.
2: వాళ్ళని పిలిపించి వారి క్లాసులు చెప్పి వారి సాయంకాల సమయం లోపల మంచి బోధన చేస్తుంటే.
3: So they were having classes and in the evening we would tell them such good things.
2: అందంగా నవ్వుతూ ఉండేటువంటిది.
3: She would smile with joy.
2: తిరిగి భోజనానికి పోయినప్పుడు ఏ నీకు ఆనందంగా ఉంటున్నావా ఇప్పుడు అని అడిగేటువంటి వాడు.
3: When I stood to take my food, I would ask her, are you happy?
2: ఇంతకంటే ఆనందం ఏం కావాలిగా స్వామి?
3: Swami, what more joy?
2: ఇంతమంది దేశస్థులంతా బాగుపడుతుంటే నాకు అదే బాగు అని.
3: When so many people in the world are procuring such happiness. She had a heart which was large and expansive. Today we are very, very small. A small heart. Only our children should be happy. She was not the one who had such a... She never had such a narrow mind. If everybody is happy only, we can live in this village. Even if she had no education, she would always tell such wonderful, valuable things. Because mothers like her were there from time immemorial. So India gained such tremendous reputation.
2: ఇండియాకి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఏమిటి?
3: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఇండియా టు గెట్
2: ఆనాడు ఇండియాలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు గొప్ప గుణవంతులుగా ఉండేటువంటి వారు?
3: బికాస్ ద మెన్ అండ్ విమెన్ ఆఫ్ ఓల్డ్ ఇన్ ఇండియా వర్ పీపుల్ హూ ఆర్ ఇన్వెస్టెడ్ విత్ సచ్ వండర్ఫుల్ వాల్యూస్.
2: పిల్లలకందరికీ టిఫిన్లు పెట్టించాను.
3: సెకండ్ డే వీ గేవ్ టిఫిన్ టు ఆల్ ద చిల్డ్రన్.
2: అప్పుడు ఈమె కూడా కొంచెం తినింది.
3: షీ ఆల్సో ఎయిట్ ఎ లిటిల్.
2: తినింది కూర్చుంది.
3: షీ సాట్.
2: నేను పైన ఉన్నాను.
3: I was upstairs.
2: Swami, Swami, Swami ani moodu thulu pilichindi.
3: She called thrice, Swami, Swami, Swami.
2: Vastunnanu vastunnanu povaddu annanu.
3: I said, I'm coming, coming, don't go.
2: Povaddu annanu.
3: I said, don't go.
2: Don't go. Nenu vastunnanu annanu.
3: I'm coming, I said.
2: Papa Gokak unnadu.
3: Gokak was there.
2: Gokak emiti Swami ki cheptunnade?
3: What Gokak?
2: Avu ekkadi povalanindi? అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
3: షీ థాట్ వై స్వామి
2: పరిగెత్తి వచ్చాను కింద.
3: వేర్ ఇస్ షీ గోయింగ్? సో ఐ కేమ్ డౌన్ క్విక్లీ.
2: నా చేతులు పట్టుకుంది.
3: కాట్ హోల్డ్ ఆఫ్ మై హ్యాండ్స్.
2: నాకు మనస్తృప్తిగా చేసినారు స్వామి.
3: షీ సెడ్ యూ హావ్ డన్ టు మై హార్ట్ కంటెంట్ స్వామి.
2: స్టూడెంట్స్ మాత్రమే కాదు మంచి పండింది.
3: Not only students have gained the benefit of the summer class.
2: నాకు గొప్ప విశాలమైన హృదయం వచ్చింది.
3: I have expanded my heart.
2: ఇదిగో నేను పోతున్నానని చేతులు పట్టుకుని నమస్కారం చేసింది.
3: I am going, she said, she cut out of my hand. And then she did, and then she
2: fell off. జీవితము అంత సులభంగా పోవడం కారణం ఏమిటి?
3: What is the reason for her to go
2: away? అనాయాస మరణాన్ని కోరుతుంటారు అందరూ.
3: Everyone wants a quick death.
2: అనగా దుర్భావము లోపం ఉంటుంటే ఆయాసకరమైన మరణం జరుగుతుంటుంది.
3: If we have got wicked thoughts inside, we will have an uneasy death.
2: కానీ ఆమెకి ఏమాత్రము ఆయాసం లేదు.
3: She never had any type of any disability. She was always even when she was 96
2: Whitefield nunchi
3: from White
2: Kalyanapuram ani Gokaneni vaari illuntunte 3 miles nadchukoni poyetundi.
3: When Gokaneni's house was 3 miles away from White Field,
2: illuku vaarinti pothunnavu,
3: she went walking.
2: Chinna car lo kavasunte pokoodada ani nenu adigite,
3: I asked her, why are you going walking? Couldn't you go in a car?
2: Papu vaari maatadi chiravalani aase undi swami.
3: Swami, I've given them the word, so I have to go.
2: Ee car lo kochunte naaku sukham undadu.
3: I will not be happy if I sit in the
2: car. Lekapaina naaku paravaledu.
3: I do not mind if there is a car.
2: Kaalu unnai anindi.
3: I've got the legs, swami.
2: Kaalu naaku unnai.
3: I've got legs.
2: Kaalapaina aadharapadetundi ame.
3: I've got to be on my legs.
2: Amanta itadi oka cheemani koreetundi chaalu goppadi.
3: She was so desirous.
2: అలాంటి తలలు ఆనాడు ఉండటం చేతనే
3: డిజైరస్ ఆఫ్ ఎవ్రీబడి సాటర్నల్
2: ఈ లోకమంతా కూడా నువ్వు ఎంతో అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది.
3: బికాస్ సచ్ మదర్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ దోస్ టైమ్ ద హోల్ వరల్డ్.
2: సుబ్బమ్మ ఇంట్లో నేను ఉండగా
3: వన్ వెన్ ఐ వాస్ ఇన్ సుబ్బమ్మస్ హౌస్
2: అప్పుడు 12వ సంవత్సరం
3: ఐ వాస్ 12 ఇయర్స్ ఓల్డ్.
2: అప్పుడు సుబ్బమ్మ నేను గట్టిగా అడిగాను, సుబ్బమ్మ ఒకటి లాంగ్ ఒకటి గౌన్ కుట్టించు అన్నాను.
3: ఐ సెడ్ సుబ్బమ్మ గెట్ అ లాంగ్ గౌన్ స్టిచ్ ఫర్ మీ.
2: ఆమెకు కూడా ఇష్టం లేదు.
3: షీ ఆల్సో డిన్ లైక్.
2: స్వామి మీరు పంచి కావాల్సింటి కట్టుకోండి, గౌన్ ఎందుకు వేసుకుంటారు?
3: స్వామి యూ కెన్ టై అ ధోతి, వై డూ వాంట్ టు వేర్ అ గౌన్?
2: లేదు, ఇది సమయం ప్రారంభమైంది.
3: ఐ సెడ్ నో నో, ద టైమ్ హస్ బిగన్.
2: స్వామి మాట కట్టు చెప్పకూడదని ఒక గౌన్ కుట్టించుకుని వచ్చింది.
3: సో షీ డి నాట్ వాంట్ టు గో అగైన్స్ స్వామీస్ వర్డ్.
2: అప్పుడు నాకు గౌన్ కూడా ఎంత కావాలా?
3: షీ గాట్ ఎ గౌన్ స్టిచ్.
2: రెండు అనాలు ఇస్తే ఒక గౌన్ అయ్యేటువంటిది.
3: So two annas would fetch a gown in those
2: days.
3: It was not very costly either. She got
2: the gown.
3: And to the person who stitched, you have got to give him one
2: paisa.
3: So in 2 days my gown was ready.
2: అది వేసుకున్న తక్షణమే సుబ్బమ్మ చెప్పంపించింది, ఈశ్వరమ్మ మా ఇంటికి రా అని.
3: And as soon as I put on the gown, she sent word to Ishwarama
2: saying, నేను అక్కడ చూసేటప్పటికి చాలా కంటిన్యూ పెట్టింది.
3: And as soon as she saw me, she shed tears.
2: ఏమి స్వామి ఈ రూపాన్ని చుట్టారు కదా అని పిలిపించారు ఇక్కడికి.
3: Why did you call me to see this appearance of yours?
2: చాలు చాలు,
3: enough.
2: జగత్తుకంతా కూడా నువ్వు ఆదర్శవంతమైనదాన్ని అందిస్తున్నాను.
3: I am trying to be exemplary to the whole world.
2: కషాయం వస్త్రం కట్టినప్పుడు కషాయం బుద్ధులంతా పోతుంటాయి.
3: When I wear the ochre robes, all those dirty wicked thoughts will go.
2: ఈ విధంగా వారికి బోధించి
3: దిస్ వే ఐ షుడ్
2: వై ఎన్ని ప్రయాలుగా చెప్పించేటప్పటికి ఆనాటి తల్లులు చాలా సంతృప్తి పడేటువంటి వారు.
3: అండ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ ఐ వుడ్ సాటిస్ఫై దెమ్.
2: కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
3: గాడ్ ఇస్ ద వెరీ ఎంబాడీమెంట్
2: పరిపూర్ణమైనటువంటి స్వార్థరహితుడు.
3: హీ హాస్ అబ్సల్యూట్లీ నో సాటిస్ఫై.
2: భగవంతుని అనుసరించినటువంటి వారు స్వార్థరహితులే కావాలి.
3: సో దోస్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ గాడ్ వుడ్ షుడ్ బి కమ్
2: ప్రేమ స్వరూపంగా మారిపోవాలి.
3: యువర్ హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ లవ్.
2: ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుంది.
3: So when you get that love, the whole world
2: ఏకాత్మ భావనగా నిలుస్తుంది.
3: And you will have only one
2: intention.
3: When you have just only one thought, there can be no room for hatred.
2: అవకాశమే ఉండదు.
3: There is absolutely no room for hatred.
2: అనేటువంటి ప్రేమ తత్వం కుదిరిపోతుంది.
3: And the love makes you feel I and you are one.
2: కనుక దైవత్వం చొప్పున దైవ ప్రేమ అనుసరించి దైవ ప్రేమ కోసమే పాటుపడేటువంటి వ్యక్తులు ఎంతనో అదృష్టవంతుడు.
3: Those people who just follow God are extremely fortunate. I have absolutely no selfishness from top
2: to toe.
3: If you imbibe the selfless love, you will also become selfless. And you will love
2: everybody.
3: You will become exemplary to many. Therefore,
2: లోకంలో తల్లి తండ్రి మిత్రులు ఎంతమంది ఉంటుంటారు, వాళ్ళ ప్రేమలో అయినా అంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంది.
3: ద లవ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ ద బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ అట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
2: ఏ మాత్రమే స్వార్థం ఉండదు.
3: బట్ ఇన్ గాడ్స్ లవ్ దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో సెల్ఫిష్నెస్.
2: ప్రేమ కోసం ఎందుకు మీకు ప్రాకులాడుకోవటం?
3: Why do you want to strain yourself?
2: ఏవను భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి కృత్రిమమైనటువంటి ఈ ప్రేమ కోసం పాటుపడుతున్నారు?
3: యు ఆర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ పెయిన్స్ ఫర్ దిస్ లిటిల్ లవ్ ఆఫ్ ద వరల్డ్.
2: అన్ని ప్రాకృతమైనటువంటివే.
3: దిస్ ఇస్ ఆల్ వరల్డ్.
2: ఇవి కేవలం నెగిటివ్ ప్రేమలే.
3: దీస్ ఆర్ ఆల్ నెగిటివ్.
2: దైవం యొక్క ప్రేమ ఒక్కటే పాజిటివ్.
3: గాడ్స్ లవ్ ఇస్ ది ఓన్లీ పాజిటివ్.
2: పాజిటివ్ ప్రేమను మీరు సాధించినప్పుడే
3: it is when you understand this
2: powerfulity panulu meer cheyagalaru,
3: then you will be able to do such
2: aadarshavantamaina karmalu meer aacharinchagalaru.
3: You can do work that is really exemplary.
2: Evaru em anukunnappudiki paravaledu.
3: Doesn't matter who
2: premalo
3: thinks what.
2: Premalo enappudu bayapadalakkaledu.
3: When you have absolutely no blemish in your love,
2: kanukane prema tattvanni motta motta penchukovali.
3: First you have got to inculcate this love within you.
2: Paapa bheeti leni paavaratvam patti
3: without fear of sin if you go towards the world.
2: Daiva priti leni dani patti,
3: if you follow the path without God's love,
2: manavattvam anage manavulanduna,
3: the man would absolutely decrease and vanish and go to nothing. And this would become a revolution in the whole world. Believing this one or that one, we should not lose God's love. The whole world are like crows. They will do so many things. They will tell you so many negative things. But we have got to look into our hearts and then think. How pure is my heart? I will not be afraid of anything. Why, when we have no blemish, why should we be afraid? I have only one Atma, one heart. And it's full of love. There is nothing that can enter inside. So people are jealous and who cannot withstand these things, they will spread. Those are also things, and negative things are also for our good. All these things which come as obstacles are good for us. You don't get happiness out of happiness. We get happiness out of suffering. It is because of blames it is that we
2: improve.
3: If we have got to inculcate the firm faith in God, we will have to confront these things. We need not be afraid of it at all. Whole world is like crows.
2: Yes,
3: you have to say yes to yes.
2: No, no, no.
3: Tell no to those who say no.
2: Yes, yes, yes.
3: You may have no and yes, but sai is always yes.
2: No, yes, yes.
3: So out of me can never come the word no. I am always happy. I do not know anything except bliss. Oh Swami, my husband is dead. If they say, I say, I am very happy. Why is it he saying happy when my husband is dead? Maybe he did not hear properly. Everything is for the good. When he is a husband, would he not die? These are two things that go together. They go as two birds. For everything, I am always very happy. Therefore,
2: sorry.
3: I do not have any desires till today.
2: Okay, desire.
3: There's only one desire. All should unite. You will have to find out the unity behind every person. You will have to always live in love. We'll have to respect everyone in life. And you will have to love your parents. This is what I desire. Therefore, so children, you may do some wrong, either knowingly. But we'll not have to think
2: past
3: of the faults.
2: Past. Forget the past.
3: Forget the past. Past is past.
2: Future is not sure.
3: Future is not sure. How can you think of the future?
2: Present is very important.
3: The present is very important.
2: This is not ordinary present.
3: This is not ordinary.
2: This is omnipresent.
3: This is omnipresent. So be happy in the present. Try to be blissful in the present. So parents also not only should be of character, but they should also make their children character, full of character. The parents should always desire the goodness and the prosperity. Let us not desire that they should become great people. They should become good people.
2: Good boy, good boy, good boy.
3: Good boy.
2: Good boy, God boy.
3: The good boy will become God boy.
2: Bad boy, God boy.
3: Bad boy will never become a good boy.
2: Good boy, good boy.
3: You will have to become good boy, good boy. How did it come?
2: పూర్వమంతా కూడా బ్రిటిష్ వాళ్ళంతా ఇక్కడికి ఉన్నప్పుడు
3: when the Britishers were here earlier,
2: వాళ్ళంతా కూడా గుడ్ బాయ్ అనేటువంటి వాళ్ళు
3: they would say good bye, good bye.
2: కానీ తర్వాత గుడ్ బాయ్ అనుకుంటూ వచ్చారు
3: then it became good boy.
2: కళాతురికి గుడ్ అనేటువంటిదే పోయింది
3: then the good vanished.
2: బాయ్ బాయ్ బాయ్ బాయ్ అనుకుంటూ వచ్చారు
3: బాయ్ బాయ్ బాయ్ ఇట్ బికేమ్
2: ఈ విధంగా కాల మార్పు చేత అన్ని పదాలు కూడా మారిపోతూ వచ్చాయి
3: విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ సో మెనీ థింగ్స్ చేంజ్
2: సాధించవలసింది గుడ్ బాయ్
3: we have got to do the thing when we become good boys
2: good boy ga meer tayarayi tappta kadapadiki god boy ga meer roopandani nenu aashisthunnanu
3: you will have to become good boys and gradually become god boys that is my desire
2: ekkada poyinappudiki ni ye pani chesinappudiki ni deeni valla naaku 10 mandiki nenu manchi chestunnana leda ani vicharinchukuntu cheyali
3: whatever you do wherever you go you will have to think am I doing that thing which
2: will make nimittam kaadu naa swartha nimittam kaadu ani maatrame vicharinchali
3: will it make others happy it should not be selfish in anything
2: ee selfishness power
3: the selfishness should go
2: selfless raval
3: you must become selfless
2: self is lovelessness
3: self is lovelessness
2: love is selflessness
3: love is selfish
2: kavane aa yokka love anedi selfless ga undali
3: so the love should become selfless
2: ilanti pavitramaitunte oka tallidandrulu meeru abhinchi parichukoni aa tallidandrulu aadhyam meeru shiksha vahinchi ee kramakramina inka munduku munduku kavalsinatundi meeru kudunu tallidandruluga roopondali
3: so the parents also should inculcate values in the children should listen to the parents and tomorrow when you become parents you will have to tell your children the same values
2: కనుక ఇలాంటి ప్రబోధన చేసే నిమిత్తమైపోయి ఈ 19వ తేదీ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు
3: సో టు గివ్ యు దిస్ మెసేజ్ నవంబర్ 19th హస్ బికమ్ ఎ వెరీ హోలీ డే
2: నవంబర్ 19th అనేది ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు
3: నవంబర్ 19 ఇస్ నాట్ దేర్ ఫర్ మియర్
2: కళ్ళలోక ప్రేమ తత్వాన్ని జగత్తునకు చాటాలి
3: to disseminate the mother's love to the whole world
2: pillalanu pavitravantuluga roopandipacheyali
3: and the children should become pure
2: aadarshavantamaina puttuluga roopandinchali
3: they must become exemplary children
2: andu nimittamai tam 19th teedi pavitramaina dinamuga roopandipachesam
3: for this reason this 19th is become a hallowed day
2: కాబట్టి ఈ 19th అనేటువంటిది ఇంకా జన్మమంతా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19th ఏంటికి మారదు ఇంకా
3: so time may pass eons may pass but 19th will remain forever
2: ఏ సంవత్సరమైనప్పటికి నవంబర్ 19th ఏ నాటికి మారదు
3: many many years may go by but the November 19th
2: స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటిది
3: will never change because it is the outcome of swami
2: చాలా మంది ఇంకా నెల్లెల్లప్పుడు 19th తేదీకంత కూడా పండుగలు చేసుకుంటున్నారు
3: and on 19 November 19 many people do celebrate it
2: కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించేసినవి మీరు భావించాలి
3: సో యూ మస్ట్ థింక్ దట్ నవంబర్ 19th హస్ బీన్ ఇయర్ మార్క్డ్ ఫర్ ఆల్ ఆఫ్ us టు ఆబ్టైన్ ద లవ్ ఆఫ్ గాడ్
2: ప్రేమ ముదిత మనసు కా

పక్కటి దుఃఖమిటి లేత రామనా. సముద్ర సుఖద నావ ఏక రామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ.

0: I am the Jivatma, the individual soul, on the eternal quest for joy and freedom. As I wander in the myriad alleys of pain and pleasure, of virtue and vice, of merit and sin, and of order and chaos, I am perplexed. How do I figure in the scheme of things? After all, who am I?
1: నేను నాలో కరిగిపోయి నేను నేనని గుర్తించుకున్నాను. అంతం అనంతం భావం సమయం నాలో లీనమై అర్థాన్ని మరచిపోయాయి. నేనే నా స్మృతిని, నేనే నా ఆశను, నేనే నా వ్యక్తిత్వాన్ని, నేనే నా జ్ఞానాన్ని, నేనే నా సత్యాన్ని, నేను నేనే.

0: నిరాకారపు నా ఆకారానికి ప్రతీకగా ఆది అంతంలేని ఒక సాకార తత్వాన్ని ఇచ్చుకొని నేను నీవుల ద్వంద్వత్వాన్ని సృష్టించి మాయపుర వెనుక కనుమరుగైనాను. నీవు నా బంధపు విమోచన ద్వారానివి, నీవు నా వైపు నేను చేసే అధిరోహణ సోపానానివి, నీవు నన్ను పరిపూర్ణం చేసే అమృత భాండానివి. నిన్ను అర్థిస్తాను, నిన్ను ధ్యానిస్తాను, నిన్ను అర్చిస్తాను.
1: ద శివలింగ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ ద పాజిటివ్ విత్ ద నెగటివ్, ద పురుష విత్ ద ప్రకృతి. ఇట్ హాస్ నైదర్ అ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్. ద లింగ represents the creation of the entire universe by that eternal, ever blissful, blemishless, non-dual principle.

0: O Lord, thy beauty cannot be captured in the embrace of my words. What can be better than to place at your feet your own description of yourself?
1: Mauli gulkedu chandra makanda kalatoda bedagaru gumpedu jadalatoda jadalalo pravahinchu chadaleti jigitoda dambaina palane trambutoda alla neradu vanti nallani medatoda నుదుట పెద్ద కుంకుమ బొట్టుతోడ తాంబూల రాగాద రంబుతోడ కరమున నాగకంకనముతోడ నడుమున నాగచర్మముతోడ మైనింద నలదు భస్మంబుతోడ ఆరు శాస్త్రములందున నందగించి నల్ల కలువల హసియించి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితో ప్రశాంతి వాసుడై నేడు సాక్షాత్కరించే

0: జీవితపు ఎత్తు పల్లాలపై పయనించి నా ఉత్సాహం మరణించింది. ఎన్నో మలుపులు, ఎన్నో లోతులు, ఎన్నో ఏకాంతపు ఆర్తనాదాలు, ఎన్నో నిట్టూర్పు బాష్పాలు.
1: In spite of my glorious ancestry, I arrived from the womb, unaware of the reality. I cried out, for I failed to see the meaning in anything. O Lord, my most beloved one, will you not manifest yourself and bathe me in your love?
0: Nenu alasi poyanu, ika solasi potanu. Ra. నీ కనుచూపు స్పర్శతో మృతించిన నా గత వైభవాన్ని జీవింపజేయి. నీ పాదధూళితో నా బాధా శిఖరాలను సమాధి చేయి.

0: నా ఇంద్రియ ద్వారాలతో మీకు ఆహ్వానం పలకమన్నారు. నే మరచిన నా సుదూర బాటను మీ చిన్ని నామంలో బంధించి నాకు విముక్తిని సులువుగా బహూకరించారు. అజ్ఞానం అంధత్వం ప్రసాదించిన నా జ్ఞాన చక్షువును మీ ఘనతతో స్పృశించి మీ దర్శనం నాకు ప్రసాదించారు.
1: Our beloved Swami tells us that infinite bliss awaits us, and yet we hanker after worldly pleasures like shameless vagabonds. Controlling the senses is the first step, and Swami is always by our side, lovingly guiding us. Let us begin by sanctifying our senses.

నా భావాన్ని భాషతో ముస్తాబు చేసి నా సంగీత లయకు బద్ధంగా నా భావాన్ని మీ కొరకు నాట్యమాడించాను. ప్రతీక్షణపు మా జీవితపు అద్దంలో మిమ్ములనే ప్రతిబింబిస్తాము. మా ప్రేమ ప్రవాహంలో మమ్ము మేము కరిగించుకొని మీ పాదాలను కడిగి తరిస్తాము. మా హృదయ శిఖరాలపై మీ శివతాండవం గాంచాలని ఉంది. మా జీవితపు అంచులపై మీ వేలిముద్రల అందం చూడాలని ఉంది. మీ కౌగిట నిలిచిపోయి సమయాన్ని స్తంభింపజేసి మమ్ము మీలోనే కలుపుకోవాలని ఉంది స్వామి.

వందితాంఘ్రియుగే దేవి సర్వసౌభాగ్యదాయిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి అచింత్య రూపచరితే సర్వశత్రు వినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి.

అవినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి చండికే సతతం యే త్వామర్చయంతీహ భక్తితః రూపం దేహి జయం దేహి యశో దేహి

సర్వే పశుపక్షిణాయ్యాణ్యాం మృతపక్షిణం మనుష్యాణ్యాం తుల్యమన్యత్రోహయో జ్ఞానే.

తయా విసృజ్యతే విశ్వం జగదే చక్షరాచరం తేషా ప్రసన్నా పరదా నృణాం భవతి ముక్తే సా విద్యా పరమా ముక్తే హేతుభూతా సనాతని సంసార బంధ హేతుశ్చ

త్వం స్వాహాత్వం సుధాత్వమేవ షట్కారస్వరాత్మికా సుధాత్మక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా సుధా అర్థమాత్రా త్రిధా నిత్యాయామిచ్చాన్య విశేషత త్వమేవ సంధ్యా సావిత్రీ త్వం దేవీ జననికథా త్వరైతద్ధారితే విశ్వం త్వరైతత్సిద్ధ్యతే జగత్ త్వరైతత్పాల్యతే దేవీ త్వమత్సంతే చ సర్వ విశిష్టవశిష్టరూపా త్వం స్థితి

ప్రపంచసహస్రాభిని కాళరాత్రే మహారాత్రే మోహరాత్రి దారుణ ం బుద్ధిర్బోధరక్షిణ లజ్జా పుష్టి సుధా పుష్టి స్వంశాంతిక్షాంతిరే చ

ప్రపన్నాస్మోపదస్తస్య విశంకృతాం నిత్తం నిశమ్య దేవానాం వచాంసి మధుసూదనః చకారకోపం శంభుశ్చ భ్రుకుటి కుటిలాలనౌ తతో దివోపపూర్ణస్య

తేజస్తైక్యం సమగచ్చత అతీవతేజసూటం జ్వలంతమివ పర్వతం దశశ్రుస్తేజాలావ్యాప్రతిగంతరం అతులం తేజస్సర్వదేవశరీరజనం ఏకస్తం తవ భూన్నారీ వ్యాప్తలోకత్రయం ఇదూచ్చాంబవం తేజస్తేనాజాయత తన్ముఖం గ్రామ్యే చాభవం కేశాపాహవో విష్ణుతేజ సౌమ్యేన స్తనయోమం మధ్యం చైంద్రేణ చాభవత్ వారుణేణ జంఘోరో నృతంబస్తేజసా బ్రహ్మణసేజసాదౌ తదంగుల్యోర్పతేజ వసూనా చాంగుల్య కౌపేరేణ చ నాసి తస్యాస్తుదంతా సంభూత ప్రాజాపత్యేన తేజస నయనత్రయం జజ్ఞే తథా పవకతేజ రోజుసందేజశ్రవణావనిలస్ అన్యేషాం చైవ దేవానాం సంభవస్తేజసాంశ్వ తత సమస్తదేవానాం తేజోరాశి సముద్భవాం తాంబిలోక్యమదం ప్రాకూరమరా మహిషావితాః శూలం శూలాద్ది నిష్కృష్య దౌతస్తేజినాగ్రహ చక్రం జగత్వాన్ కృష్ణ సముద్భాద్య సచక్రతః శకంద్వం వివర్ణ శక్త్యం దదౌతస్తేహుదాశనః మారుతో దత్తవాన్ శాపం బాణపూర్ణేషు వజ్రమింద్ర సముత్పాద్య పురుషాదమరాదౌతస్యైసహస్రాక్షో ఘంటామయ్యావతార్తయా కాదండాచమోదండం పాశంచాంబుపతిర్దౌ ప్రజాపతిశ్చాక్షమాలాం దదౌ బ్రహ్మాకమండలం సమస్తరోమూపేషు నిరశ్మీందివాకర కాలశ్చ దత్తవాన్ ఖడ్గం తస్యాశ్చ నిర్మలం క్షీరోదశ్చాగంహారో మజలే జ్యోతాంబరే చూడావణి తథా దివ్యం కుండలే కటకాది చరతజనం తథా శుభ్రం కేయూరాన్ సర్వాహుషు నూమరౌమలౌ తద్వద్వైవేయకమనుత్తమం అంగులీయకరత్నాని సమస్తా స్వంగులీషు విశ్వకర్మాదౌ తస్యై పరశుం జాతి నిర్మలం హస్తాణ్యనేక రూపాణి తథా భేద్యం జనంషణం అమ్లాన్ పంకజాం మాలాం శిరస్యాపరాం అదదంజస్తై పంకజం జాతిశోభనం హిమవాన్వాహనం సింహం రత్నాని విగ్రహాన్ని చదావశూన్యం సురయా పానపా

సం మోర్ము తస్యానాదేన భూరేణ కృష్ణమాపూరితం అమాయాతిభవత ప్రతిశబ్దో మహాదభూచుభుశ్వకరాలోకా సముద్రాశకం క్రిజరాజేలుశ్వకరాశ్రమీధరా జయతి దేవాశ్రమురాతముదృశ్యమువాహిని తుష్టవరుముశైనాం భక్తినం రాత్మమూర్తయ దృష్ట్వా సమస్తం సంక్షుబ్ధం త్రైలోక్యమురార్య సన్నగ్రాకిల సైన్యాస్తే సముద్రస్థూలాయ ఆక్రోధాదాభాష్యమహిషాసుర అభ్యదావత సంశబ్దౌ మశేషైరసరైర.

సంయుగ దేవ్యా కఠై పరశుపట్షై కేచిత్పుష్యక్తి కేచిత్తాశాం తదాపనే దేవీం ఖడ్గ ప్రారయసూతాం హంతుం భజక్రము సాపి దేవి గతస్థాని శస్త్రాణ్యస్త్రాన్ని చండికా వీరేవ ప్రతిచ్ఛేద నిజశస్త్రాస్త్రవర్షిణి అనాయస్థానా దేవీ స్తూయమానా అసురక్షి మోచాసురదేహేషు శస్త్రాణ్యస్త్రాన్ని

సంభూతా గణాశత సహస్రశా యో దుస్తే పరశుభర్భిందిపాదాసి పక్షిషైః నాశయంతో సుర్గణాన్ దేవీ శక్తిపునర్మితా అవాదయంత పటాన్ గణాశంఖాన్ సహాపరే విదలంగాన్ చ దైవాన్నే తస్మిన్ యుగ్మహోత్సవే తతో దేవీ త్రిశూలేన గదయా శక్తివృష్టిః ఖడ్గాదిభిశ్చ త్రిశూలాంగకాన్ మహా

ఖడ్గపాతైస్తాపరే విపోజిలాపాత్రేణ ప్రదయా భూషేషతే దేవశ్చకేషిదం ముషలేన కృతం హతాచిన్నిపతితా భూమో భిన్నాశూలేన వక్షసి నిరంతరాశ్రౌకరేణ కృతా కేచిద్రణాజలే సేనానుకారిణ ప్రాణాన్నూజస్తృశాకరాశివాశ్చిన్నాశిన్నగ్రీవాస్తాపరే శ్రీరాంశపేతురన్యేషామన్యే మధ్యే విదారికా విచ్ఛిన్నజంగాస్తురేపేతురవ్యా మహాసురాక్షిచరణ కీర్చిద్దే వ్యాధిధాకృతా చిన్నే విచారణే శిర

నద్యః సద్యస్తత్ర ప్రసుశ్రువుః మధ్యే చాసుర సైన్యస్య వారణాసురవాదినాం క్షణేన తన్మహాసైన్యమసురాణాం తదాంబికా నిన్నేక్షయం యథావన్నిశృణదారు మహాశయం సజసింహో మహానాదో మత్సజం త్రిపకేశరః శరీరేభ్యో మరారీణామసూదీ వృషిన్వతి దేవ్యా గణైషతైస్తత్ర కృతం యుద్ధం మహాసురైః రథైషాం దుష్పదేవ పుష్పవృష్టిముచోదిరిః జగదంబారుణమస్తు నవచ్చండికారై ఓం ఋషిరువాచ నిహన్యమానం తత్సైన్యమవలోక్య మహాసురః సేనానీచిక్షర కోపా దేవయోధుమతాంబికాం సదేవీం శరవర్షేణ వర్ష సమరేసురః తథామేరుకరే శృంగం తోజవర్షేణ తోయదః తస్యచ్ఛిత్వాతో దేవీ ఈదైవ శరోత్తరాన్ ృహానతురాన్ బాణైర్యంతారం దైవవాగరాం చిచ్చేదనుసజ్జో ధ్వజం జాతి సముచ్చురం వివ్యాజైవ గాత్రేషు చిన్నదనువాన్వాశువై సచ్చిన్నదనువా విరోహరాశో హసారి.

ఆకృతం సర్వం దైత్య సైన్యం ననాశతృపరంజగ్మస్ సకలా దేవతాగణా తుష్టభుస్తాం సురాదేవీ సహ దివ్యే మహర్షి జగోర్గంధర్వపదయో.

దుర్వృత్తవృత్తశమనం తవ దేవి శీలం రూపం తథైతదవిచిత్యమతుల్యమన్యైః వీర్యం చ హంతృతమేవ పరాక్రమాణాం వైరీష్వీప్రకృతిదయాత్రయత్నం కేనోపమా భవతు తేస్య పరాక్రమస్య రూపం.

ప్రాణం దయా చ మనమూర్ధనితేపి హత్వా నీతావివ మృగుగణా భౌమప్యమాస్తో మస్మాకమున్మదసురాగిభవం నమస్తే శూలేన పాయినో దేవీ పాయి ఖడ్గేణ చాంబికే ఘంటాశ్రయేణ పాయి చాపజ్జానిస్వనేన రాజ్యాక్షపతీచ్చాం చండికే దక్ష దక్షిణే బ్రాహ్మణేనాత్మశూలస్య ఉత్తరస్యాంగ్రదేశ్వరి సౌమ్యాన్యాని రూపాణి త్రైలోక్యే విచరంతే యాచార్ధఘోరాణి త్రైదశాస్మాసుతాభువం ఖడ్గశూలగదాదీని యాని శాస్త్రాణి ప్రేమ్మికే కరవల్లవ సంగీని తైరస్మాన్ రక్ష సర్వదా ఋష్యరువాచ ఏవం సుతాసురైర్దివ్యై కుసుమైర్నందనోద్భవైః అర్చితాయగదాంధాత్రి తథా గంధాంబేగమనైః భద్రా సమస్తైస్తుభైర్దివ్యైర్రూపైస్తు భూషితా రాహ ప్రసాద సుముఖీ సమస్తాన్ ప్రణతాన్ సురాన్ దేవ్యువాచ విరయాంధ్రశాస్త్రయస్మతోభివాంఛితం దేవాచు భగవత్యాగరం సర్వం న కించిదవశిష్యతే యదయన్యత శత్రుదస్మాకం మహిషాసురా యదిచాపి వరోదేయ స్వయాస్మాకం మహేశ్వరి సముద్రా సముద్రా